0: కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
1: Until we get ourselves elevated to the worship of the Nirakara formless, we'll have to...
0: ఆధారము చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12th చాప్టర్ బేస్డ్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ విచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఇఫ్ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్.
0: ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వం ను బోధించుకోవాలి, శాంతిని వహించాలి.
1: ప్రైమర్లీ ఎనీ పర్సన్ హూ వాంట్ టు బి ఎ డివోటీ హ్యాస్ టు టీచ్ హిమ్సెల్ఫ్
0: దృఢ నిశ్చయుడు కావాలి.
1: పీస్ అండ్ ఫర్మ్ రిజర్వ్
0: సంతృప్తి ఉంటుండాలి.
1: హీ మస్ట్ బి కంటెంటెడ్
0: ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
1: హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్.
0: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
1: భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్.
0: తన్ను నిదాచలు పొడువ
1: వెన్ ది డెమన్స్ వర్ గివింగ్ ట్రబుల్ టు ప్రహ్లాద త్రూ
0: దైత్య కుమారుడు
1: the son of the lord of demons
0: maati maatikin
1: every time
0: oh pannagachai oh danujavarjana oh mahasanya aparani varinchagani swarinchagani ta kannunu neeru teedu bayakanta sametudu kaadu nuvvara anaga emiti elanti baadala samayam nundu kaani elanti katta samayam nundu kaani nirantaram kudanu ఏ నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కానీ కంటి మీరు పెట్టుకోలేదు, బాధలు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు.
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ వర్ గివన్ వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాస్ ఎక్స్పీరియన్సింగ్ హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ వాస్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ యాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద వన్ హూ టేక్స్ షెల్టర్ ఇన్ హిమ్ అండ్ హీ నెవర్ షెడ్ ఎనీ టీయర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్.
0: కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన
1: అన్నారు.
0: దేహదారి లేనప్పటికీ లౌకికమైన జగత్తునందు ఈ లౌకికమైన యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
1: ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్ హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్ స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్.
0: కనుకనే భక్తునికి ఈ కోప తాప ఈర్ష్య అసూయ ఛాడీలు ఇలాంటి దుర్గుణము ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు.
1: దేర్ఫోర్ ఫర్ ఎ డివోటీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఈవిల్ ట్రెయిట్స్ ఆఫ్ జెలసీ హేట్రెడ్ యాంగర్ అండ్
0: క్యారెక్టర్కి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఫోర్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఎనిమీస్ ఫర్ ఎనీ
0: డివోటీ
1: యాంగర్
0: అసూయ
1: జెలసీ
0: ద్వేషము
1: హేట్రెడ్
0: ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు
1: అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అదర్
0: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టకల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్.
0: అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి.
1: వన్ షుడ్ డెవలప్
0: ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు.
1: ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడి యు ఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్.
0: అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ పర్సనల్ పవర్ ఇఫ్ యు టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్.
0: కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక.
1: దేర్ఫోర్ అద్వేష్ట సర్వభూతానాం ఈ ద ప్రైమరీ వార్నింగ్ గివన్ ఇన్ భగవద్గీత.
0: ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు, అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు.
1: ఇన్ ద సేమ్ వే వితౌట్ రిమూవింగ్ ద వీడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా.
0: యోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటంటే ఇతరులు అసమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం నా ప్రయోజనం లేదు, జీవుల్ని కూడా నువ్వు గౌరవించాలి, జీవుల్ని కూడా నువ్వు ప్రేమించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ఫోర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగా ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్ అండ్ ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ గాడ్.
0: దేవుణ్ణి పూజించడం, జీవుణ్ణి హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
1: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ అన్ ఇండివిజువల్,
0: ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
1: Can this prove devotion? It is only a manifestation of ignorance.
0: ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
1: Such people can never enter into the area of devotion.
0: కనుక భక్తి యోగంలో ఇంకను మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకంగా ఆలోచించుకోవాలని, కాయములు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
1: In the days to come, we'll have to just learn how one devotee has to sanctify his time and his action and make his life worthy.
2: That was the third discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 4th August 1984, Bhagavan gifted us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: స ఆత్మగ్నో నచేతర. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: He knows the self who does not distinguish between the individual and Shiva.
0: Vaijnanulu ee naadu srushtini gurinchi aneka vidhamuluga vivaristhunnaru. Aadhyatmika shastram palu palu vidhamuluga kudanu ee srushtini gurinchi prabodhisthu unnadi.
1: Spirituality explains in varied ways.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: Whatever may be taught, that what we see is an atom.
0: ఈ అణువు లేక విశ్వము లేదు.
1: Without an atom, there is no universe.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము, అన్నింటి యందుకూడను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ ఇస్ వుడ్ దేర్ ఇన్ ఎ ట్రీ అండ్ ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఫ్లెష్.
0: అణువునే లేక ఏ పదార్థం కూడాను గోచరం కాదు.
1: Without an atom, anything cannot be seen.
0: త్రాగే నీరు, తినే తిండి, చూచే చూపు, నడిచే నడక, అన్నీ కూడాను అణువుల యొక్క చేరికే.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: కనుక ఈ పరమాణువుల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారం చేసినప్పుడు ఈ పరమాణువు యొక్క స్వరూపమే ఈ ప్రపంచము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్ అన్నది వేదం. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హీ ఈస్ ఇమ్మనెంట్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణు అనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: The ancient rishis thought that God is in the form of an atom.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి

0: ఎనిమిది నాలుగు లక్ష జీవముల అన ఎమ్మున నిడబాయకుందువట అణువురేణు తృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదుట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్. స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 lakhs of species. Can we ever know you?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించటమై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కాని బారుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ద డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: Kanuka yantra shakti kante mantra shakti chala uttamainatundi, chala viluvainatundi, shaktivantamainatundi anetundi satyanni ee naadi yuvakulu gurtinchali.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: Pranava hrutkalamlo vara ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వము ఇవ్వండి ఉంటుంది.
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి ఇన్ ప్రణవ.
0: ఈ శక్తికి, ఈ శివత్వమునకు రసాయనక శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: However, electrons revolve at a high speed round the protons.
0: దీనిని వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: This is explained by Veda in different ways.
0: శివ ఊర్ధ్వము మయం శక్తి, శక్తి ఊర్ధ్వమయం శివ అని. అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి. ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఇస్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాన్ ఆత్మ వంటిది అన్నారు.
1: దెన్ ఇట్ ఈస్ సెడ్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఇస్ ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: ద లైట్ కమ్స్ అవుట్ ఆఫ్ డార్క్నెస్.
0: అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము అని. కనుక ఈ అశాంతి అనేటువంటి చీకటి నుండి ప్రశాంతి అనేటువంటి వెలుగు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: దీనిని తహ మహ అన్నారు, అనగా తమహ అని.
1: దిస్ ఇస్ కాల్డ్ తమహ.
0: తహ అంటే అమృతము అని ఒక అర్థము, రెండవది గర్భము అని రెండవ అర్థం.
1: వన్ మీనింగ్ ఈస్ దట్ అమృత అండ్ నెక్స్ట్ ద అదర్ వన్ ఈస్ ద వూంబ్.
0: ఈ గర్భమునే మనము స్పేస్ అని పిలుస్తూ వచ్చారు విజ్ఞానులు.
1: ద సైంటిస్ట్ కాల్ దిస్ బోమ్ యాజ్ ద స్పేస్.
0: ఇంకా రెండవది మహా అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది.
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైమ్.
0: కనుకనే తమహా అనేటువంటిది స్పేస్ అండ్ టైమ్ అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహా కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: ఇట్ షేప్స్ ఇంటూ బుద్భుద ఆర్ ఎ బబుల్ ఆన్ ది సెవెంత్ డే.
0: 15వ దినము పిండముగా రూపొందుతుంది.
1: ఆన్ ద 15th డే ఇట్ విల్ బి ఎన్ ఎంబ్రియో.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: ఆన్ ది 30th డే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: ఆన్ 60th డే ఎమర్జెస్ ద హెడ్.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: ద లైఫ్ ఎంటర్స్ ఆన్ ది 210th డే.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: ఫుల్ ఫామ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ 240th డే.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇస్ డెలివర్డ్ ఆన్ 270th డే.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేస్ ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: వేద స్పీక్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాలయందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ఫిజికల్ వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఎసెన్షియల్.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vijnanam gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku undadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే వెన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ద సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెసెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెసెంట్ విత్ హిమ్, నాట్ అవుట్
0: సైడ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యూ ఎస్పైర్, యూ వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ, బట్ యూ వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి?
1: The thousands of rivers that have merged into the ocean have arisen out of
0: mega roopamlo baita poi kontha kaalam baita sancharinchi tirigi aa samudramlone praveshistu untunnayi.
1: In fact they have come out of ocean settled in the form of a cloud.
0: Samudram nundi velapala poyinatvanti oka jalamu tirigi samudraniki raavadaniki veelledu.
1: Therefore that which doesn't come out of the ocean cannot
0: come back. Samudramlo cheriyatvanti anni kudanu yenano oka naadu samudram nunchi velapala poyinatvantive.
1: So all that merges in an ocean once came out of it.
0: Kanukane manaku ee naadu kanipinchetvanti anni kudanu mana nundi yenado bayatiki poyinatvantive avi.
1: So all that we see around in fact have come out of
0: vishayamulu kaani vyaktulu kaani లేక పదార్థములు కాని ఇవన్నీ కూడా మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధంగానే దైవం నుండి అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువు నందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: హిస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ హిస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్ అండ్ హిస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్ ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ ఎన్ ఆటమ్.
0: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
1: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
1: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందింది,
1: వాట్ సార్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: ఆవిరిగా మారి
1: becomes vapor,
0: మేఘములుగా రూపొంది,
1: settles as a cloud,
0: వర్షముగా కురిచి,
1: comes down,
0: వంకలుగా ప్రవహించి,
1: flows as a,
0: నదులుగా దీనిలో ప్రవేశిస్తుంది,
1: shapes into a river and merges into an ocean.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: Transforming into vapor is satya.
0: మేఘములుగా రూపించడమే ధర్మము.
1: Settlement as a cloud is dharma.
0: Rain drops అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ద ఫ్లో బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఏనాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: వన్ డే అనదర్ ఇట్ మస్ట్ రీచ్ ద గోల్.
0: ఎచ్చట పుట్టినచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: కనుక మానవుడిగా పుట్టి జీవుడిగా జీవించి తిరిగి మానవునిగా రూపొంది తిరిగి దివ్యత్వంలో లీనమైపోతుంది.
1: Therefore man stops his life and lives like an individual and merges in the divinity.
0: దైవం రూపరహితుడు కదా.
1: God is formless.
0: కనుక ఇతనికి ఏ రీతి మనం నిర్ణయించవచ్చు?
1: How can you decide then?
0: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీన్ని తర్కిస్తూ వచ్చింది.
1: సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్గ్యూ ఆన్ దిస్ లైన్.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఫార్మ్లెస్.
0: చిన్న పరమాణువు కూడా ఒక రూపాన్ని ధరించింది.
1: ఇన్ ద స్మాలెస్ట్ ఆటమ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడా రూపం ఉంది.
1: ఎ ఫూల్ థింగ్స్ ఇట్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫార్మ్.
0: అందుకనే కోసమే ప్రాచీరపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: దట్ ఆల్ డ్రాప్స్ హావ్ గివెన్ దిస్ ఫార్మ్.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: ది ఫార్మ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: కనుక అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక, చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్స్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే.
1: Even today it is bound to be dark.
0: కానీ మంగళకరమైనటువంటి యొక్క రాత్రి.
1: But it is very auspicious.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
1: Today we find the combination of atoms.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాతః. చంద్రుడు అనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ ఈజ్ ది మూన్.
0: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడు కూడాను 16 కళ్ళు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశి దినము 15 కళ్ళు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటుండాలి.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుండాలి ఇది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: that day when all devotees gather together and praise the Lord.
1: Sattvattulandaru bhagavantudayanchu chevulakinkuga smarana cheyudinamu.
0: That day when all devotees gather and sing the glory of the Lord.
1: Vidalagatalanni pitito neravechi annadammula maatkinunna dinamu.
0: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
1: Daiva chintana cheyu dasa brundambulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when we serve delicious food to the servants of God.
1: Mahaniyulavaraina manakadaketanchi chelimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamu kaka aa diname dinam.
0: That's not the day.
1: Migilinavannu taddinaru.
0: The rest is an obituary.
1: తత్ దినములు తద్దినములు.
0: దట్ ఈస్ అన్ ఆబిచ్యూరీ.
1: శ్రాద్ధములు కాదు.
0: ఇస్ నాట్ ద అదర్ వే రౌండ్.
1: ఈనాడు ఈ పవిత్రమైనటువంటి యొక్క తత్వంలో 15 గుణములు లయమై ఉంటున్నాయి.
0: టుడే 15 డిజిట్స్ ఆర్ మర్జ్.
1: ప్లేటో కూడాను చెప్పేటువంటి వాడు.
0: ప్లేటో ఆల్సో సేడ్
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: హీ రిఫర్డ్ టు ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: దీన్ని ఉపనిషత్తులు సత్యం శివం సుందరం.
0: Upanishads call it Satyam Sivam Sundaram.
1: Kanukane ee yokka Sivam aneetvanti oka vidhamaina mangalakaramaina yokka tattvam.
0: Sivam means that which is auspicious.
1: Oka vaipana sundaramu oka vaipana satyamu renditti yokka ekatvam tho kudinaatvanti.
0: It is the combination of truth.
1: Ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachin.
0: The ancients considered this day very sacred and auspicious.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబాడీ.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: ఆల్ దట్ ఇస్ బ్లిస్ఫుల్ హస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించడం?
0: వై
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: వి కన్సిడర్ దిస్ ఫిజికల్ లైఫ్ యాజ్ ట్రూత్.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివే.
0: ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: కనుక ఈ బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
0: దేర్ఫోర్ ద చైల్డ్ హుడ్ ద యూత్ అండ్ ద రిక్లూస్
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది అదర్.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపం మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
0: జస్ట్ యాజ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ది రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 సంవత్సరంలోపు మ్యాన్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుళ్ళు ఒకదాని కిందే వీడి ఉంటున్నాయి.
0: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించగలలేక బాల్యం బాల్యంగా యవ్వనం యవ్వనంగా వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వి కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్ హుడ్ అండ్ ద యూత్.
1: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: యౌవన గర్వం, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు విల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో,
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిక్కు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములను మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి ఒక ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ది లైఫ్ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్, వి ఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ది లర్నింగ్ అండ్ ది జాబ్ అండ్ ది మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: ఇది తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: When?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్స్వరూపం అని విశ్వసించినటువంటి వాడికి అవి భగవత్స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి అలాంగ్ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే, భగవత్స్వరూపం, భగవత్స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad. ఇది
0: భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: Act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతో కూడా అతనికి బాధ ఉంటుండదు.
1: When he knows the relationship between the two is not affected by pain or pleasure.
0: నేను పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ది రోల్ ఆఫ్ త్యాగయ్య.
0: అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హి విల్ నాట్ ఫీల్ దట్ హి
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి త్యాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: When నాగయ్య takes the role of త్యాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్స్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హాస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటువంటి వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: అంటిల్ యూ గివ్ అప్ ఇల్యూజన్ యూ కెనాట్ సీ బ్రహ్మన్.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్
0: గివ్ అప్ బ్రహ్మ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఇది ఒక పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వమైనటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ ఎథిస్ట్ ఆర్ ఎథిస్ట్ ఆర్ ఎథిస్టిక్ థియస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయంటారు.
1: బట్ దే సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందంటారు.
1: దేర్ ఇస్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీన్ని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సాంస్క్రిట్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనా కూడా దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్ ద క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
0: అలాంటి పరిస్థితులు మీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: దెన్ వై షుడ్ ఐ టీచ్ యూ? డోంట్ వేస్ట్ మై టైమ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రూత్ రైచియస్నెస్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: టేక్ ఇట్ యాజ్ ద బేసిస్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: ఫాలో ద ట్రూత్.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి రెడీ.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: యూ మే సే హౌ ఇస్ గాడ్.
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: గాడ్ హాజ్ నో ఫామ్, హౌ డు వీ గో బై దట్.
0: కేవలం మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హాజ్ ఎ ఫామ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: Kaani vaasanaku roopam ledani neevu nammakunda vadantava?
1: But would you deny because the smell has no form?
0: Vaasanaku roopam undi. Emta roopamu?
1: What is that?
0: Vaasanu andinchetundi poo roopame vaasana.
1: The form of the fragrance is that of a flower.
0: Prema.
1: Love.
0: Premaku roopam emti?
1: What is the form of love?
0: Neevu nammalekapothunnavu.
1: You don't believe that.
0: Kaani adi evaru dosham?
1: Whose mistake is that?
0: Premaku roopam undi.
1: Love has a form.
0: Etla undi?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉండదండి, చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామం చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఐ విల్
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 feet height,
0: 40 అడుగులు లావు,
1: 40 inches
0: లావు,
1: 40 inches width,
0: 70 kilos weight,
1: 70 kilos of weight.
0: కాబట్టి weight, height, fat, మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్ సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వాల్యూ, ఫ్యాట్ చూసినంత మాత్రమే కాదు.
1: Height, weight and fat are of no
0: use.
1: ఈ
0: రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: Only foolish people go by the form.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: The formless virtues are there behind.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉండినప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: When you have full faith in the virtue, you can take any form.
0: ఇది జనక మహారాజు ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుందని. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వము లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెందిన వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్న.
1: ఐ లాఫ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుల దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ వృద్ధివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హి సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్
0: కాంబినేషన్. దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ గ్రేట్.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటాదండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపంటే ఎట్టుంటాదండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: హౌ డస్ ద మిల్క్ లుక్?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హు డజంట్ నో ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీకు కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యమైనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్?
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నా వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్ సో గాలికి ఏ రూపం
0: ఉంటుంది.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ బెలూన్.
0: ఈ గాలికి ఏకమైనటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవమునికి ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్యం ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: ఇఫ్ యు సే రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇంటు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది ఈ నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ యు సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇంటు ద బెలూన్.
0: భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యు టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫామ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతకును అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవ్రీ.
0: అందువల్ల ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్
0: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్.
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్, ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్సర్ గాడ్.
0: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు చిన్మయమూర్తివో చిన్ని రామా.
1: లార్డ్ రామా will wipe out the tears and make you cry and shed tears.
0: Kanniru tappinchu etta tappistunnadu.
1: How does he wipe out your tear?
0: Alaukikamaina meeku aadhyatmika vishayamlo ee kanniru tappistunnadu.
1: In spiritual matters there is no tear at all.
0: Alaukikamaina meeku prapanchika bhagal lopala meeku kanniru teppistunnadu.
1: In the worldly suffering you cry and shed tears.
0: Pichulu battinchu pichivo gottunu sachidanandudo సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
1: హీ విల్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుకనే పిచ్చిని పోగొట్టు, పిచ్చి పట్టించు, రెండూ చేస్తాడు తానే.
1: హీ విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్.
0: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
1: A millionaire becomes a pauper, pauper becomes a millionaire.
0: Jogi bogiga maripotadu, bogi jogiga maripotadu.
1: A man of affluence becomes a beggar.
0: Bogi jogiga marinappudu daiva chintana prarambhamavutundi. Kanukane ee naadu jagatuniki pattinatundi vyadhulu enni.
1: What are the diseases afflicting
0: you? Yedu vidhamulainatundi rogalu pattinayi.
1: Seven types of diseases.
0: Satta vidhamulainatundi yokka rogamulu patti ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
1: దీస్ ఆర్ ద సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
0: ఈ రోగములు
1: వాట్ ఆర్ దే?
0: మొదటిది,
1: ఫస్ట్,
0: నీతి లేని వాణిజ్యం.
1: ద కామర్స్ వితౌట్
0: నీతి లేని వాణిజ్యం. బాలరామ.
1: ఎ మిలియనేర్ బికమ్స్ ఎ పాపర్, పాపర్ బికమ్స్ ఎ మిలియనేర్.
0: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
1: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.

0: నీతి లేని వాణిజ్యము,
1: ద కామర్స్ వితౌట్
0: నీతి లేని వాణిజ్యము,
1: కామర్స్
0: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
1: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
0: నిజాయితీ లేని రాజకీయము,
1: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
0: ఇంకా శీలము లేనటువంటి విద్య,
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
0: త్యాగము లేని ఆదరణ,
1: and its support without sacrifice.
0: కృషిలేని పంట,
1: and the crop.
0: గుణములేని మానవత్వము,
1: and human life without character.
0: విశ్వాసము లేని భక్తి, ఇవే ఏడు రోగాలు.
1: And the devotion without faith, these are the diseases.
0: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of devotion without
0: faith? గుణములేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of man without
0: faith? కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
1: How do you expect the crop without faith?
0: శీలము లేని విద్య ఉండి చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why education without character?
0: కలిగిన మొట్టమొదటి మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
1: So we need three.
0: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
1: So we need business with morality.
0: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
1: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
0: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
1: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ద రెస్ట్ విల్ జాయిన్.
0: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకమైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
1: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
1: There is restlessness, there is fear and misery.
0: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కూడా కంకణం కట్టుకోవాలి.
1: Everyone should be free from these seven diseases.
0: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
1: How to cure?
0: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
1: It's possible to cure through the path of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
1: When once there is love, there is no hatred.
0: అవినీతిలో మనం ప్రవేశించము.
1: There is no morality.
0: అసత్యములో ప్రవేశించము.
1: You never speak lies.
0: దుశ్శీలములో మనం ప్రవేశించము.
1: You never have bad character.
0: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
1: Everything will be proper.
0: కనుకనే ప్రేమని దైవంగా వెతుకోండి.
1: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
0: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
1: బుద్ధ సెడ్ నాన్ వయలెన్స్ ఇస్ సుప్రీం.
0: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్, లవ్ ఆల్.
0: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
1: Love is God's property.
0: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
1: It's not human property.
0: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
1: It's not gifted. It's not manufactured.
0: ప్రేమ నుండి ఆవిర్భవించేటువంటిది.
1: లవ్ కమ్స్ ఫ్రమ్
0: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
1: లవ్ ఇస్ గాడ్. దట్ లోన్.
0: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదది.
1: ఇట్స్ నాట్ లవ్.
0: అది అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
1: ఇట్స్ నాట్ లవ్.
0: అది కూడా అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
1: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
0: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
0: నీ జీవితంలోనే ఉంటుండాలి.
1: డ్యూరింగ్ యువర్ లైఫ్.
0: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
1: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
0: ఇది ఆమ్ని ప్రెజెంట్ లవ్.
1: లవ్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: కనుకనే ఈ మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
1: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: అది ఏ నీ సరైన యొక్క ఆదర్శము.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియా.
0: దాని సరైన రీతిగా నీవు నీలో ఉంది దాన్ని తగిన కృషి చేయాలి.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్ టంబ్లర్. దిస్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లో నీళ్లు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్.
0: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
1: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
0: అయితే షుగర్ ఉంది అక్కడ.
1: దేర్ ఈస్ షుగర్.
0: నీవు పైనీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
1: యు జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
0: dan lopala veyi,
1: put it in
0: chakkaga tippu,
1: stir it up.
0: Adugunu unnatundi chakkara anni bhagamlona praveshistundi.
1: Water at the bottom would get mixed with the rest of the
0: sugar. Ippudu ee chakkara ekkada untundadi?
1: Where sugar now?
0: Nee jalamlo sarvatra untundadi.
1: The sugar is present all over the water.
0: Idi tippagunu ekkada untundadi?
1: Before you stir,
0: adugu bhagamlo maatrame untundadi.
1: It is present at the bottom.
0: Adhe reetiga nee hrudayame oka cup.
1: Your heart is a cup.
0: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
1: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
0: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
1: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: సాధన అనేటువంటి కలుపు.
1: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి యొక్క సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
1: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
0: చేసే పనుల్లోన స్వీటే.
1: యాక్షన్.
0: నడిచే నడకలో స్వీటే.
1: బిహేవియర్.
0: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
1: లుక్స్.
0: వినే మనసులో స్వీటే.
1: లిజనింగ్.
0: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
1: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
0: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది ఆ మధురం.
1: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
1: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విదేన్.
0: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాన్ని చక్కగా.
1: మిక్స్ ఇట్ విత్.

0: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
1: సో రామదాస్ ఆల్సో సెడ్,
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: హి సెడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
0: భూమిను దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
0: Veda saramanu goduma pindilu.
1: The essence of Veda is wheat flour.
0: Veda vakyamanu cheerame bosi.
1: And the milk of Veda is
0: adharamaina pedda panduva teesi.
1: A big very container is taken.
0: Adimunulu dini baguga kalipiri ramanamamanu mitai idigo randi bhaktulara.
1: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
0: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి
1: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్
0: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి
1: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్
0: అపద్దమని అడి మలినము తీసి ఆదిమునులు దిని భాగము బట్టి రమనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
0: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
1: యు డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
0: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
1: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
1: దేర్ ఆర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
0: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
1: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
0: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
1: యు బై bad things, bad qualities.
0: కనుకనే సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి
1: there is sugar of good mind.
0: అపత్తమనియడి మలినము తీసి
1: and dirt is life.
0: ఆదిమునులు దీని పాకము బట్టిది
1: and ancient rishis made sweet out of it.
0: కనుకనే సర్వవేదములో సారము
1: essence of Veda.
0: సమస్త మార్గముల గమ్యము
1: goal of all paths.
0: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
1: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: దైవ నామము చేత సర్వం కూడా మనకు సిద్ధి పొందుతుంది.
1: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కాన
1: సో
0: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
1: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
0: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
1: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
0: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
1: గివింగ్ అప్ ఇగో ఈ శివం.
0: తెలుగు వారికి బాగా తెలుసును.
1: తెలుగు పీపుల్ నో
0: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
1: సి
0: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
1: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
1: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: దట్ విత్ ఈగో ఇస్ శవం డెడ్ బాడీ. విదౌట్ ఇట్ ఇట్స్ శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: So long there is ego, you can never be near this form.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో ఎన్ని కష్టములకో ఎన్ని బాధలకో ఓర్చుకుని ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
1: You have come here from different places bearing all inconveniences. What invitation is sent to you?
0: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
1: Why are you here?
0: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమ తత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
1: You are here.
0: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడి, హి మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్ నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో హి కమ్స్ టు యు.
0: కనుకనే
1: సో
0: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి వి షుడ్ బి విత్ యూ ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వన్ ఒకటి
1: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబు నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ.
0: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినావంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగొందు చుండిన.
1: వెన్ యూ గ్రో లైక్ ఎ ట్రీ,
0: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకుందు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ట్రీ ఐ మే క్రీపర్.
0: నేను క్రీపర్ మాదిరి నిన్నే విడిచుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
1: ఐ మే క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
0: వర సముద్రుడే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ది ఓషన్,
0: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు.
1: ఐఎమ్ ఫాల్స్ అండ్ మర్జిన్ యూ.
0: మేరు పర్వతమే నీవైనా, పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
1: ఇఫ్ యూఆర్ ఎ మౌంటైన్,
0: ఫాల్స్ వాటర్ ఫాల్స్
1: వాటర్ ఫాల్స్
0: ఉంటాను నీకు.
1: ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్.
0: ఆ విధంగా నన్ను చేయి.
1: మేక్ మీ లైక్ దాట్.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
0: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యం.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకుని పోతున్నారు.
1: వీ ఆర్ ఇన్
0: బాధం అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
1: వీ ఆర్ రెస్ట్లెస్.
0: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ.
1: వీ ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: యు హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించకూడదు.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలే కాలమంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలే క్షణ క్షణములకు నువ్వు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
1: బిఫోర్ వీ నో అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: ఏమిటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
1: వీ హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని గుర్తించాలి.
1: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
0: ఎందుకోసం పుట్టాము?
1: వై ఆర్ వీ బోర్న్?
0: ఎందుకు మానవత్వం ధరించాము?
1: జంతువునా
0: నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము? ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
1: స్పెషాలిటీ,
0: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
1: ప్రాక్సిమిటీ టు ది లార్డ్ ఇస్
0: అక్కడి నుంచి వచ్చాం తిరిగి అక్కడికి వెళ్ళాలి.
1: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
0: అది మన లక్ష్యం.
1: దట్స్ అవర్ గోల్.
0: అది జీవితం యొక్క పర్పస్.
1: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు?
1: యువర్ పేరెంట్స్ హావ్ హై హోప్స్ ఆన్ యూ.
0: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్ అంతా ఉంటున్నాయి.
1: యూ టు మేనీ ప్లాన్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ
1: ఇన్స్పైర్ ఆఫ్ దట్ ఆల్,
0: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
0: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
1: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
1: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
0: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
0: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమో?
1: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్,
0: కనుకనే అన్నిటికీ వారికి మానసు వారసులే. వారి ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు దేవుడైనాడు.
1: రామ ఇస్ గాడ్.
0: ఎట్లయినాడు?
1: హౌ?
0: నేను దేవుణ్ణి అని ఆకాశం నుంచి ఉట్టిపడ్డాడా?
1: హ్యాస్ హి కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
0: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
1: హీఈస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
0: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హి బికమ్
0: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తునికి చూపించాడు.
1: బికాస్ హీ హాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలనే అరణ్యానికి ప్రవేశించాడు.
1: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ at the time he was incarnated.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: We should not.
0: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
1: For truth he sacrificed.
0: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observed the command of the father.
0: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటు పడ్డాడు.
1: To uphold the truth of the father, the son.
0: కనుకనే మన మన కర్తవ్యాలు నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
1: When we discharge our duty, the body is.
0: అది నిజమైన మన యోగము.
1: That's true yoga.
0: కర్తవ్యం యోగముచ్యతి.
1: Discharging the duty.
0: కర్తవ్యం సుకర్మ కౌశలం.
1: One should do it with all the skill and ability.
0: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
1: We should know our duty.
0: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
1: I'm a boy, what's my duty?
0: నేను విధేయతలతో
1: humility.
0: గురువులకు తల్లిదండ్రులకును తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి
1: రెవరెన్స్ టు టీచర్.
0: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటమే.
1: We should get a good name in society.
0: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
1: This is your duty today.
0: వివాహం చేసుకున్న తర్వాత
1: గృహస్థ
0: ధర్మములకు విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్స్,
0: సమాజ ధర్మములకు ఏమాత్రము విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
1: యు షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రెడింగ్ అలాంగ్ ద రైట్
0: పాత్. ఇది భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ద కల్చర్.
0: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
1: వాట్ ఇస్ ఇట్?
0: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
1: సీక్రెట్ థాట్స్,
0: నిర్మలమైనటువంటి కార్యాలతో,
1: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్,
0: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనస్తో,
1: and mind without any mistake.
0: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
1: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
0: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
1: the word should not be polluted by
0: mouth. హింసతో దూషితం కానటువంటి దేహము,
1: the body should not be put to violence.
0: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: We should have the unity which is దీనిని త్రికరణ
0: శుద్ధి అన్నారు.
1: This called unity in trinity.
0: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా మంచి హృదయము,
1: గుడ్
0: మంచి పలుకు,
1: గుడ్
0: మంచి చేతలు,
1: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
0: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
0: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
1: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
0: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
1: Never forget service.
0: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to serve, develop
0: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
1: You have to sacrifice worldly pleasure.
0: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తగినటువంటి ఫలం.
1: Sacrifice, develop love and then you can serve.
0: అది నిజమైన సేవ.
1: That's true service.
0: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
1: Never be egoistic because
0: you are serving. ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Whom are you serving?
0: ఉద్ధరే ఆత్మనాత్మానా, నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
1: You are working for your own emancipation.
0: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
1: Not for anybody.
0: ప్రతి సేవ కూడా నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
1: Every service for your own.
0: ప్రతి అపకారం కూడా నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
1: If you are harming anybody, harm yourself.
0: అపకారం చేయవద్దు.
1: Don't harm anybody.
0: ఎవర్ని బాధ పెట్టవద్దు.
1: Don't hurt anybody.
0: ఎవర్ని హీనంగా చూడవద్దు.
1: Don't look down.
0: ఎవర్ని ఆశాస్పదంతో నీవు భావించవద్దు.
1: Don't make fun of anybody.
0: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెనుకకు తిరిగేటువంటివి.
1: Because they will come back to you someday.
0: కనుకనే మొట్టమొదట be good, do good.
1: So be good, do good.
0: ఇవి రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
1: These two, you'll be happy in every way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
1: You don't need to wait for 1 year.
0: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారం చేయాలి.
1: ఎవ్రీ నైట్ వీ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
0: శివ శివ శివ శివయ్య నరాధ నీ చింతలెల్ల బాపి కోన మన

సుబ్రహ్మణ్యం కన్నుకనాథ సుబ్రహ్మణ్యం. శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర హర హర సుబ్రహ్మణ్యం. ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర హర హర సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం, హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం, హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శంకరవన భవ సుబ్రహ్మణ్యం, శంకరవన భవ సుబ్రహ్మణ్యం. జయ శివశరవణ భవ సుబ్రహ్మణ్యం, శంకరవన భవ సుబ్రహ్మణ్యం. ఓం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం, గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం, హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: విత్ వెరీ హై ఎడ్యుకేషన్ అండ్ వెరీ హై నాలెడ్జ్ ఈ వన్ హ్యాస్ వెరీ లిటిల్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆల్ ది స్టడీ హీ మేడ్ వై 10 acres ఆఫ్ ల్యాండ్ విచ్ ఇస్ బ్యారన్ అండ్ డ్రై అండ్ యూస్లెస్ ఇట్ ఈస్ ఇనఫ్ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ వెట్ ల్యాండ్ విచ్ ఇస్ యూస్ఫుల్
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సెక్యులర్ వరల్డ్లీ నాలెడ్జ్ విత్ ఆల్ దేర్ సిన్సెరిటీ అండ్ డివోషన్, బట్ దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ద ప్యూరిటీ ఆఫ్ ద సెల్ఫ్.

0: ఆలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: Inati vidya kevalamu tana nimittamai vidyana abhyasinchutunnaru kani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వి స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచన చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనముల రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్ లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలము గలరకు ఉండేటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్ లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్ లో ఉండేటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యలు రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth in the education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: శివాజీ విద్య తక్కువ గుణం ఎక్కువ.
1: శివాజీ హ్యాస్ లిటిల్ ఎడ్యుకేషన్ బట్ ఇన్ వర్చ్యూ ఇస్ సో హై.
0: కానీ దేహ సంబంధమైనటువంటి యొక్క శౌర్య సాహసాలు కూడాను చాలా తక్కువ.
1: అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద కరేజ్ అండ్ ద వాలర్ ఇట్స్ ఆల్సో లిటిల్.
0: నైతిక ధార్మికములనేటువంటి గుణములు అధికంగా ఉండేటువంటి.
1: బట్ హీస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూ.
0: కనుకనే శివాజీ ధర్మ మార్గములో ప్రవేశించి దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ ఈ శివాజీ వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ హీ ఇన్వేడెడ్
0: శంభుకు శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
1: విదుర ఇస్ ఆల్సో రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ వర్డ్స్.
0: అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
1: విదుర నెవర్ acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtra enni vidhamulainatvanti bodhallo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kudanu katta garapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendrunakane kul వారిచే చే నేగతి మడసెను పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు.
1: ధృతరాష్ట్ర
0: 100 బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖము అనుభవించాడు?
1: ధృతరాష్ట్ర 100 వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్?
0: ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుఖుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ హ్యావ్ ఎనీ సన్స్?
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: Therefore, to make the entire family reputed, one son is enough.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: Why, what for, many sons that would put the family to ruin?
0: ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: Like this, he taught to Dhritarashtra.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవము జరిపినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్యు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: esteemed sages,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: Just put one question. Has Dharmaja lost first and lost me later, or has he lost me first and lost himself later?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. అంతే కాక నేను పాంచాలిని,
1: ఫర్దర్ ఐ యామ్ పాంచాలి,
0: 5 భర్తలు నాకు,
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడా అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dare to open mouth.
0: పురస్కరించుకొని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: Vidura, that they decided to leave Hastinapura and he has gone to the forest.
0: Atti, pavitramainatvanti gunaseeludainatvanti okka vyaktulu prachina kaalam nundi Bharatadesham lopala maanikyala vale merustu vacharu.
1: Such men of character, noble virtues shined like precious diamonds in Bharat.
0: Kani samaj sevakai వారు జీవితమంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హు షుడ్ బి వర్షిప్డ్. ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ and God.
0: Kani daivadniku viruddhanga veeru pravartinchinappudu tallinaina sare tejinchinaru, tandrinaina kudunu tejinchinaru, guruvunaina kudunu vakyamnu ullanginchinaru, daivaniki arpitamaipoyaru.
1: If the matter in pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatvanti okka talli Kaika pavitramainatvanti okka నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైకా ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: Kani atti dosha rahitudainatvanti Ramachandruni aranyaniki pampinchinatvanti ee talli mukhame chudakoddu ani taanu ullanginchi taanu aranyaniki povadaniki siddhamayyadu Bharatudu.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatvanti deeni kosam kaadu.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసం ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of Dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: భరత disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువనున్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరువను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: తనయావలదు హరి హరి ఘన భోకుమురా.
1: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
0: kaani,
1: and said, why do you say repeat God's
0: name? తల్లిదండ్రులైన వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
1: He disobeyed father and started thinking of God.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
1: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
0: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య
0: మెత్తగా బలి చక్రవర్తి దగ్గర చేరాడు.
1: ఈ కేమ్ టు బలి చక్రవర్తి ఎంపర బలి.
0: మహాప్రభు వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
1: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
0: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
1: హీస్ సో షార్ట్.
0: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
1: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
0: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను మహా విష్ణు స్వరూపుడు.
1: హీస్ విష్ణు హిమ్సెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి జాపుతున్నాడు.
1: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
1: బట్ మైటీ వర్డ్స్.
0: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, what more is left for me, how lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరిని అడుగుతాడు?
1: భూమి
0: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నాను.
1: God, who is the lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachya bojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like that?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలి చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటినీ సమంగా భావిస్తున్నారు.
0: బట్ మోడర్న్ పీపుల్ కన్సిడర్ చారిటీ అండ్ సాక్రిఫైస్ సినోనిమస్.
1: పొరపాటు,
0: ఇట్స్ మిస్టేక్.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: ఆఫ్ వాట్ యు హావ్ యు కెన్ ఆఫర్ సంథింగ్ ఇన్ చారిటీ టు అదర్స్.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: యు కెన్ గివ్ వాట్ యు హావ్.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
0: యు కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్
1: టు తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: Sacrifice means preparedness to offer even life.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: Giving that what you like more.
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: Giving that what is endearing to you is sacrifice.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: So there is wide difference between charity and sacrifice.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతు విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: బట్ ది స్పిరిట్
1: మారేది కాదు,
0: ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: ఊరేది కాదు,
0: ఇట్ డోంట్ ఫాల్,
1: ఎప్పటికీ ఒక్కటే,
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్,
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతు విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటిది అమృతమైనటువంటిది.

0: one of the spirit.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్
1: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ ఇన్ భారత్ and it's the place of birth for many sages.
1: Sibi Chakravarti,
0: not only Bali, is Sibi emperor.
1: Sibi Chakravarti Daditi, ee muguru kudini enta tyagam chestu vacharu.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti oka deganu oka garudu tarmukoni vachindi.
0: An eagle was driven,
1: kani aa yokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the emperor Sibi.
1: Rajananu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatuvanti natakam idantanu.
0: It's all the drama of Indra. Oh, it's all the drama to test Sibi.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది చక్రవర్తికి.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్ హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గర వచ్చి చేరింది.
0: Because I'm after this bird, this came to
1: you. ఈ పక్షి నాది.
0: So it belongs to me.
1: నీవు రాజువు.
0: You're the king.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: You follow dharma.
1: నీవు రాజువు. రాజరికాన్ని నీవు పాలించు.
0: You observe all the code expected of a king.
1: నాకు తెలుసును కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరి తిండియో ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణు వచ్చటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this naravastra and spend 14 years
1: confined there in the forest.
0: There's no relationship with anything either.
1: కాని రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
0: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
1: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: Though Rama said no,

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, ఎర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైననే నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యువర్ శేషశయన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మైసెల్ఫ్ టు యు.
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైననే సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: యు ఆర్ మై లైఫ్. సో సేయింగ్ హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు
0: రామ. ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: దిస్ బర్డ్ ఆల్సో సాట్ సరెండర్.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: అండ్ హీ గేవ్ ప్రామిస్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్.
0: కానీ ఆ డేగ, ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పినాడు. శిపి చక్రవర్తి
1: శిపి స్టార్టెడ్ సేయింగ్
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒక వైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept

0: అదర్ ప్యాన్
1: పచ్చి బరువు కలగలేదు.
0: బట్ ఇట్ కుడ్ నాట్
1: ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ కుడ్ నాట్ ఈక్వల్
1: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్లు వేస్తూ వచ్చాడు.
0: ఆల్ ది బాడీస్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ
1: అన్ని కండరంలో కోసి వేశాడు.
0: హి వాస్ కట్టింగ్ ఆల్ ది మజిల్.
1: ఒక పక్షిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
0: ఎంపరర్ శిబి సాక్రిఫైస్ హిస్ బాడీ టు ప్రొటెక్ట్ ఎ బర్డ్.
1: కడపటికి తన శిరస్సును ఖండించడానికి పూనుకున్నప్పుడు ఇంద్రుడు లేచాడు.
0: అల్టిమేట్లీ when he was ready to cut off his head, Indra manifested
1: there. Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
0: This is only a drama to test you.
1: Idi garuda kaadu.
0: He is not a bird.
1: Nenu maroka pachini kaadu.
0: I am not the bird anyway.
1: Nenu indrudanu.
0: I am Indra.
1: Nee tyagamunku mechukunnanu.
0: I am happy with your sacrifice.
1: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
0: The sacrifice, there is nothing more than offering one's life.
1: Tyaginaiki amrutattamanasahu. ఇదియే నా అమృతము.
0: దిస్ ఇస్ నెక్టార్.
1: కనుక నా దేహమునైనా కూడా నీకు ఇస్తానని చెప్పిన శిబి చక్రవర్తి చెప్పడం చేత ఇంద్రుడు కూడా నువ్వు ప్రసన్నుడైపోయి ఈ శిబి చక్రవర్తి అనేటువంటి వాడు ఈ భారతదేశమునందు ఎంతటి మానవంతకు ఎంత విలువను అందిస్తూ వచ్చాడు.
0: ఎంపరర్ శిబి వాస్ రెడీ టు సాక్రిఫైస్ హిస్ బాడీ అండ్ దేర్ఫోర్ ఇంద్ర ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్డ్ విత్ హిమ్.
1: ఇలాంటి రాజులు ఇలాంటి త్యాగులు భారతదేశంలో కోట్లకు గలరు.
0: Such kings, such people of sacrifice are present in Bharat.
1: Bali Chakravarti kudanu idiye.
0: Emperor Bali also of this.
1: Moodu adugulu adigadu Vamanudu.
0: He asked for 3 footsteps.
1: Oka adugu bhuminanta akraminchadu.
0: With 1 footstep he occupied the entire.
1: Rendava adugu aakashamanta akraminchadu.
0: With the second he occupied the entire.
1: Moodu sthaname ledu.
0: There's no place for the third one.
1: Moodu adugulu isthanannavu inkoka deeniki sthanam ekkada annadu.
0: Where is the place, show me.
1: Tana talam chupinchadu.
0: He has shown his head.
1: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
0: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
1: అప్పుడే దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
0: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
1: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
0: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
1: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
0: వితౌట్ కన్సిడరింగ్
1: మామని
0: వితౌట్ కన్సిడరింగ్ దట్ హిస్ అంకుల్ హి హస్ కిల్డ్ ది కంస.
1: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
0: కంస ఇస్ అంకుల్ వితౌట్ దట్ కన్సిడరింగ్.
1: బాలయని చింత ఇంతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
0: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఇస్ ఎ ఉమన్ యట్ హీ కిల్డ్ హర్.
1: పిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగద్రొక్కే.
0: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
1: ఇట్టి దయలేని హరికి ఇట్టి దయలేని హరిని ఏమందు భువిని.
0: What shall we say about God who has no compassion?
1: అనుకున్నారు తర్వాత కాదు కాదు.
0: No.
1: ఇది పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి.
0: ఇస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
1: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
1: అపెండిక్స్ సైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
0: సపోజింగ్ దేర్ ఇస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ది స్టమక్.
1: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
1: కట్ తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు.
0: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ విదౌట్ ఎనీ కంపాషన్.
1: కానీ డాక్టర్ కు నిర్దయనా కాదు కాదు, పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
0: డూ మీన్ సే ద డాక్టర్ హాస్ నో కంపాషన్? నో, హి హస్ గాట్ మెర్సీ ఆన్ ద పేషెంట్. దేర్ఫోర్ హిస్ కట్.
1: కానీ ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
0: Unless surgery is conducted, you will not be free from pain.
1: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
0: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
1: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmanu kudanu kontha varaku daniki sahayam chestundi.
0: Therefore as man suffers,
1: bhagavantudu edi chesinappudikini upakarame kaani apakaram kaadu.
0: The man suffers from the consequences of the previous life. In addition to that, God also will make him suffer.
1: Bhagavantudu nisvarthudu.
0: But God is selfless.
1: Adaniki swartham kani saprayojanam kani teliyadu.
0: He doesn't know anything like selfishness or selfishness.
1: అసలు లేదని కాదు, తెలియనే తెలియదు.
0: Not that they are missing, he doesn't know what they are.
1: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లా ఏమీ తెలియదు.
0: హీ డజంట్ నో ఎనీథింగ్.
1: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
0: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
1: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
1: కానీ భక్తుల యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
0: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
1: అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
0: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
1: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
0: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
0: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
1: ఉన్నాడు తన హృదయాల్లో.
0: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
0: The heart is single chair.
1: Not double sofa.
0: Not the double sofa.
1: Not musical chair.
0: Not musical chair.
1: ఆయొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
0: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
1: కనుకనే బ్రహ్మను భ్రమను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు.
0: So it's not possible to make both Brahma and Brahma.
1: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
1: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
0: యూ మే ట్రై టు డూ దాట్.
1: కానీ బ్రహ్మ రాడు.
0: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
1: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
0: వై? బికాస్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
1: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
0: When illusion sits there,
1: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
0: Well, how am I to take the somebody's chair?
1: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
0: Unless he gets up from the chair, I don't occupy that.
1: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
0: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
1: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
0: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
1: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
0: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of barren
1: land? Useless land, 10 acres.
0: Useless land, why 10 acres? What's the
1: use? 10 yards manchi land unte kuda chalu.
0: 10 yards of wet land is enough.
1: కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు.
0: సో గుడ్ క్వాలిటీ వన్ ఇస్.
1: ఏమిటి ఆ మంచి గుణము?
0: వాట్ ఆర్ దిస్ గుడ్?
1: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము.
0: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ.
1: దానినే లోకమంతా మెచ్చుకుంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యూ.
1: లోకమంతా ఇతను దైవస్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
0: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
1: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
0: When somebody think of God, act chanting his name, we say that he is divine. దైవం
1: పిలుస్తారు లోకులు.
0: We say that he is just God, godly.
1: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
0: సాక్రిఫైస్ ఇస్ గాడ్.
1: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకనే అట్టి త్యాగానికి పూనుకోవాలి.
0: So we should be ready to sacrifice.
1: ఎట్టి త్యాగము?
0: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
1: స్వార్థరహితమైన త్యాగం.
0: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అది విద్యార్థుల్లో రావాలి.
0: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
1: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకుని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
1: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
0: All the education that we acquire, if it is useless to the society, what
1: Ravana kuda nu chadivadu enno chaduvulu chadivadu.
0: Ravana also has learned, studied a lot.
1: Chaduvulu dandigunna 64 vidyalu arudaruga nechinatti aa ravanude 20 ki sukham konugani paramanandamuna pandagadi 64 vidyalu arudaruga nechinatti aa ravanudu.
0: Ravana who has learnt all the 64 forms of knowledge,
1: ఇది సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: He could not experience a trace of happiness.
1: అదే విద్యల్లో అర్ధ విద్యను చదివినటువంటి వాడు రాములు.
0: Rama has learnt only half of
1: 36 విద్యను చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
0: Rama has learnt only 36, whereas Ravana has learnt 64.
1: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
0: All that Ravana studied, it led to constipation, indigestion.
1: పెట్టలేదు.
0: Because he didn't practice.
1: ఈ రావణుడు చదివిన చదువులన్నీ ఇక్కడను ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
0: Had he translated into action and practiced, he wouldn't have suffered from indigestion.
1: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు.
0: Rama practiced all that he read.
1: ఆరోగ్యాన్ని పొందాడు.
2: ఏంటి
1: ఆరోగ్యము?
2: వాట్ ది హెల్త్?
1: అదే ఐశ్వర్యము, అదే కీర్తి మర్యాదలు, అదే ఆదర్శవంత జీవితము.
2: దట్ ఈస్ రెప్యుటేషన్, దట్ ఈస్ ఐడియలిజం.
1: కనుకనే సమాధి నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
2: దేర్ఫోర్ రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ మైటీ పవర్ ఫర్ సొసైటీ.
1: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
2: వేరే రావణ యూజ్డ్ ఆల్ హిస్ నాలెడ్జ్ ఫర్ హిస్ సెల్ఫ్.
1: ఇది పరార్థము, అది స్వార్థము.
2: వన్ ఈ సెల్ఫ్లెస్నెస్, అదర్ ఈ
1: సెల్ఫ్. యథార్థము,
2: దాట్ ఈస్ రియాలిటీ.
1: స్వార్థము అనర్థము.
2: సెల్ఫిష్నెస్ విల్ పుట్ యూ టు డిఫికల్టీ.
1: కనుక అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
2: రావణ ఇస్ పుట్ అనర్థ
1: యథార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
2: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ, యథార్థ.
1: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
2: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
1: ఎన్ని వేల
2: సంవత్సరం,
1: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
2: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand
1: the sacredness. చరిత్రలో ఎందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రం గావిస్తూ వచ్చి.
2: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
1: ఏమిటి ఈ హిస్టరీ?
2: What is this history?
1: His story is history.
2: What is this history? His story is history.
1: అది ఏ రాముల యొక్క చరిత్ర.
2: That is the history of Rama.
1: కనుక విద్యావంతులైనటువంటి వారు,
2: the educated people,
1: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
2: should make use of it for society.
1: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
2: They should make every effort to guide people along the right path.
1: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
2: We should make proper use of our knowledge in this world.
1: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
1: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
2: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
1: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః, లోకహితాన్ని మనం ఆశించాలి.
2: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
2: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
2: వితౌట్ దీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: కానీ చదువులు చదవలసిందే.
2: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
1: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
2: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
1: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
1: కనుకనే
2: సో
1: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
2: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
2: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
1: మనీ. చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
2: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
1: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
2: వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
1: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
1: విద్య అడుక్కునేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
1: విద్య పంచుకునేటువంటిది.
2: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
1: ఒకరికొకరు పంచుకోవాలి.
2: వన్ హాస్ టు షేర్.
1: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
2: యాజ్ వీ షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
1: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి, ఆ విద్య విలువదేమి.
2: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
1: కనుకనే విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
2: Your studies, do a job. కానీ ఆ ఉద్యోగంతో
1: పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
2: Along with your job,
1: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
2: You should also keep in view the
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
2: You should serve society.
1: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
2: What do you mean?
1: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోస్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఇది సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
2: సర్వీస్ డజన్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
1: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
2: యువర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
1: నీ బిజినెస్ చేస్తున్నావు,
2: యువర్ ఇన్ బిజినెస్.
1: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
2: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ,
1: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
2: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
2: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది
1: ఫ్లైట్ ఆఫ్ ది.
2: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
2: వాట్ ఫార్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
1: భక్తి భక్తి భక్తి భక్తి.
2: We say devotion.
1: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
2: డాక్టర్ ఆర్ ఏ లాయర్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
1: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారతి అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
2: When patient is suffering there, we come here for harati.
1: Pichi, pichi.
2: It is not devotion, it is pichi madness.
1: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
2: You should take care of the patient.
1: ఆ పేషెంట్ కి బాధలు కాకుండా చూసుకో.
2: See that he will not help
1: him. అది నీ యొక్క సేవ. అది నీ కర్తవ్యము.
2: That is your duty.
1: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
2: You leave that place, keeping the patient there, and you come here for harati. It is madness, it is foolishness.
1: Foolishness.
2: It is foolishness.
1: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
2: They may listen to many of the things, but devotion will never be
1: steady. పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
2: If there is a vessel full of holes, even if there is payasa pudding inside, it will come out.
1: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
2: సో యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హోల్స్.
1: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే.
2: ది హోల్
1: దీంట్లో ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
2: ఈవెన్ స్టఫ్ విత్ డివోషన్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా సక్రమంగా చేయాలి.
2: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
2: దెన్ దేర్ థర్డ్ ఇంపార్టెంట్,
1: చాలా ప్రధానమైనటువంటిది,
2: వెరీ ఇంపార్టెంట్.
1: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
2: depend the amount of salary we receive,
1: salary ki taginanta pani mana cheyali.
2: We should work in tune to the salary we receive.
1: Appude mana desha sevaku chesinattu varam avtam.
2: That amounts to service to the country.
1: Salary baaga dandiga teeskunedi, work takkuga chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
2: You receive high salary and you work less, you are a traitor to this country.
1: Kanuka neevu salary ni penchukodaniki neevu drishtilo pettukovaddu.
2: So don't keep in view the salary.
1: Ichina salary ki taginattu pani nenu chestunnana leda?
2: Am I working according to the salary?
1: Adi ee goppa seva.
2: That is great service.
1: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
2: With these good qualities we should serve.
1: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
2: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
1: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశదేశములు అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
2: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
1: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
2: వై షుడ్ వి టేక్ లోన్?
1: మీ కోసమే.
2: ఓన్లీ ఫర్ యూ.
1: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
2: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
1: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
2: యు రిసీవ్ సాలరీ,
1: నయా పైసల యొక్క పని చేసేది.
2: యు డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైస.
1: న్యాయమా?
2: ఆర్ యు జస్ట్?
1: ఇది న్యాయమే కాదు.
2: ఇట్స్ నాట్ జస్టిస్.
1: ఇది ధర్మమే కాదు.
2: ఇట్స్ నాట్ ధర్మ.
1: ఇది త్యాగమే కాదు.
2: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
1: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
2: Therefore, for salary we receive, we should work equal
1: to that. మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
2: We should work to the satisfaction of our conscience.
1: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
2: Then you will have peace.
1: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
2: Otherwise, how do you expect peace?
1: కేవలం చెప్పాల్సింది శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
2: We may simply repeat peace, peace, that's all.
1: ఏమిటి ఆ శాంతి?
2: What is that?
1: ఆది భౌతికము,
2: ఆది భౌతికము,
1: ఆది దైవికము,
2: ఆది దైవికము,
1: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మికము.
1: మూడింటి అందు శాంతి రావాలి.
2: In all the three realms there should be.
1: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: Therefore we repeat శాంతి thrice. This is the inner significance.
1: మన దేహరీతిగా శాంతి కావాలి.
2: At the point of the body.
1: మనస్సు రీతిగా శాంతి కావాలి.
2: Mental level.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
2: At the point of spirit.
1: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: Therefore we say peace thrice.
1: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీన యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్
1: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి.
2: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
1: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
1: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the
1: children of same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: We should take equal share as we work together.
1: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: It is not shareholder business, it's of equal share.
1: నీకెంతనో నాకంతనే.
2: I get as much as
1: you. నీకెంతనే.
2: You also get as much as
1: you. కష్టం గానీ సుఖం గానీ ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: Either profit or loss, we should share equally. That's the teaching of Veda first.
1: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెట్టూ వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
1: అది వారి దోషం కాదు,
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
1: వారికి తెలియదు పాపం,
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
1: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
1: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
1: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
1: మీకందరికీ తెలుసును,
2: యు ఆల్ నో దిస్,
1: గానకోకిల అని ఒక ఆయన ఉండేటువంటిది.
2: దేర్ ఇస్ వన్ గానకోకిల.
1: మెడ్రాస్ ఇప్పుడు లేదు పాపం. ఆయన కంఠం ఎత్తి పాడిందంటే కోకిలి వలె ఉంటుండేటువంటిది.
2: షీఈస్ నో మోర్. వెన్ షీ స్టార్ట్స్ సింగింగ్ ఇట్ లైక్
1: ఆమె పేరు గానకోకిల.
2: హర్ నేమ్ ఇస్ గానకోకిల.
1: ఆమెకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టము.
2: షీ లైక్స్ ది కంపోజిషన్స్ ఆఫ్ త్యాగరాజ.
1: అయితే తెలుగు తెలియదు.
2: But she doesn't know Telugu.
1: Tyagaraja Kirtan anni Telugu lone untundedi.
2: All songs composed by Tyagaraja are written in
1: Telugu. Tyagaraja paadadu.

0: నేను పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో
0: డిఫరెన్స్. దకారములకు గకారములకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు దకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అంటే రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని భ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్
0: సో మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ద ఇన్నర్
0: హ్యాపీ. కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికాపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్నెస్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

పలరు పిలుకుని మోరి స్వామి నీనోరుడై కారుచుండు మధ్య వయస్కున ఏకంబున మునిగి ద్రవ్యమార్జించుటం కాలియుండు మోదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది ఇది లేదని ఆరటించు కాలమంత ఊరక గడపనేలా కాలమంతయు

0: గడుపుచుండిన నీకు సార్థకంబ. ప్రేమ స్వరూపుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: The childhood is spent in playing with all other children.
0: యవనం బర్జంచు అలరు విల్తుని పోలియే కామినీరోరుడై కారుచుండు.
1: It is in youth one spends time in fun and frolic.
0: ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ హీ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, హీ గోస్ ఆన్ రిగ్రెటింగ్ రిపెంటింగ్ ఫర్ ఆల్ దట్ హీ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: కాలమంతయు ఈ రీతి గడిపనేల.
1: Why should all the time be spent like this?
0: గడిచి పోయిన కాలంబు రాదు ఇకను.
1: The time that has gone by gone will never come back.
0: కళ్ళు తెరిచిన ఇక మీరు కాంచరయ్యా.
1: Open your eyes at least now and see clearly.
0: ముందు గతి ఏమి అది ఎవరు తరువలేరు.
1: What lies in future, what is going to happen, nobody can imagine or expect.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లైఫ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈ రీతిగా కాలమును గడిపినాం మానవ జన్మ వచ్చినంత ఎందుకోసం.
1: If we spend like this, we should put a question ourselves, why the human life is gifted to us?
0: Inkanaina meeruka kanulu terachi.
1: At least now, open your eyes.
0: Mundu gati emi ayi talchudu mukhyamugaru.
1: Most importantly, think of what is going to happen in future. What lies ahead of you?
0: Sattakam bhavunu mi janma avaniyandu.
1: On earth, your life is sure to be redeemed.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee vidhamga kaalam nante ikkudu nuvvu vyartham kaavinchina. Mundu mi gati emiti? Mi sthiti emiti?
1: If you waste your time like this, what is going to happen in future? What is going to happen to your position?
0: జీవితమునకు కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
1: For the life, it is the time which is most important and basic.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మీరు ఈ విధంగా కాలం తైకుడు వ్యర్థం గావించిన ఇది వేస్ట్ జీవితం కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
1: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
0: ఈ వయసు లోపల మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం, మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది.
1: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
0: జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
1: In this planet earth, right from our birth until the end comes, we are in the field of action.
0: జీవితం రావటము కర్మానుగుణ నిమిత్తం.
1: The life is given to perform action.
0: పుట్టిన మొదలుకొని మనం గిట్టినంత వరకు కూడా మనం కర్మలు ఆచరిస్తూనే ఉన్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ ది ఎండ్ వీ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్.
0: కానీ మనం చేయనటువంటి కర్మ సరి అయినటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఎంక్వైర్ వెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఆర్ నాట్.
0: కనుక ఈ వయసులో ఉంటే కాలంలో సార్థకం గావించుకోవాలి.
1: Therefore, at this age itself, we should make proper use of our time.
0: తింటున్నాము దేహానికి.
1: We eat for the maintenance of the body.
0: కానీ ఇది సక్రమమైనటువంటి తిండియా లేదా వక్రమైనటువంటి తిండియా అని మీరు విచారించాలి.
1: Yet you should find out whether the food that you partake is good food or not.
0: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా.
1: Is this going to help us?
0: సార్థకం గావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: We should undertake that action which will be really, really the sacred and noble one.
0: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
1: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
0: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు.
1: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
0: కాని చేసేటువంటి కర్మలను ఎవరు కూడాను గుర్తించాలని వీలేదు.
1: But while in action, nobody will be able to know what it is.
0: గుర్తించలేరు కూడాను.
1: No one can know that for that matter.
0: కాలమంతా ఈ ఊరిక గడపలేలా.
1: Why should you waste your time in a lazy way?
0: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
1: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
0: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచన అని భగవద్గీత బోధించింది.
1: ఇట్ ఈస్ భగవద్గీత దట్ టాట్ us that we have right on action and not on the result.
0: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu karma niramayundu gantimpada chaalukadi chaavu puttukal moha nibandha bandhanalu mudralu leevu.
1: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
1: Every action undertaken has a result.
0: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
1: Good action will yield good result. Bad action will bear bad result.
0: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
1: When you eat mango fruit, you'll feel the taste of a mango fruit.
0: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చమవునా.
1: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
0: Lime bhujinchina mango's fruit vachu.
1: If you eat lime, you cannot have the taste of a mango fruit.
0: Kanuka ye food nu teesukundumo aa head tayar avutundi.
1: Therefore, as is the food, so is the head.
0: Food, head, God. Ee moodu kudanu oka line lo cheri untayi.
1: Food, head and God come in a sequential order.
0: Head alantidi.
1: As is the foot, so is the head.
0: Head alantido, God alantivadu.
1: As is the head, so is God.
0: Head anta kudano bad ga maaripoyina నీకు బ్యాడ్ గాడ్ ఏ చిక్కుతాడు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ టోటల్లీ బ్యాడ్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Therefore, man is necessary for man to keep his head in the right way.
0: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరైనటువంటి సంకల్పం గావించుకోవాలి.
1: Therefore, we should have correct and right thoughts.
0: బాల్యం లోపల హెడ్ చక్కని సాత్వికమైనటువంటి హెడ్ ను తయారు చేసుకుంటే మన జీవితం అంతా సాత్వికమైనటువంటి మార్గంలో బయలుదేరుతుంది.
1: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life, it should be successful.
0: కనుక మనము హెడ్ ను ముఖ్యంగా చూసుకోవాలి.
1: Therefore, we should keep our head in view so that it would be proper.
0: మానవుని సార్థకం గావించడం వలన పశుపక్షి ప్రగాదుల వలె మనం బ్రతకకూడదు.
1: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
0: మానవుడై పుట్టివుడను మానవ కర్మం ఆచరించాలి.
1: Having been born as a human being, one should act in a human way.
0: మానవతా ధర్మమును బోధించాలి.
1: We should share, propagate human values.
0: Human value అంటే ఏమిటి?
1: What is the human value?
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: Human values are సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస.
0: ఈ ఐదింటిని మనం పాటించినప్పుడే మనం మానవులు అవుతాం.
1: When we observe and practice these human values, we can call ourselves as true humans.
0: ఐదు విలువలను పట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
1: Out of these five values, we'll have three gunas, attributes.
0: త్రిగుణం, త్రిజరాకారం, త్రిచంత, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: Therefore, the three attributes are equal to the three petals. And that is equal, that all the three are made into unison, harmony and offered to God.
0: కాని మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడా పనిచేస్తున్నాయి.
1: But in our human life, the rajoguna, the passion and tamoguna, the inertia, dominate.
0: కాని సాత్వికమే మనకు కనిపించడం లేదు.
1: But there is no trace of sattvic or pious nature.
0: సాత్వికాన్ని మనం బోధించాలి.
1: We should only teach the sattvic nature.
0: కర్మను ఆచరించాలి.
1: We should undertake sattvic activity.
0: సాత్వికమైన స్థానంలో చేరాలి.
1: And we should also reach that pious state.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఇది బాల్యం.
1: This is childhood.
0: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
1: As you follow certain ways and procedures, you will be reaching the correct point.
0: వృద్ధాప్యం లోపల సత్వగుణములు అనుసరించిన ఏమి ప్రయోజనం?
1: In old age, if you follow the pious path, what is the use? Where will it take you?
0: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణములను మీరు అనుసరించాలి.
1: Therefore, at this tender age itself, you should follow the correct direction.
0: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
1: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
0: అసంచప్పుడు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
1: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
0: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
1: By following the emotion and inertia, you can never reach the pious state.
0: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
1: You cannot acquire these noble things in the old age.
0: కనుక మనం యవ్వనమునందే సాత్వికమైనటువంటి గుణమును మనం అనుసరించాలి.
1: At this right age only, we should cultivate good qualities.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను యవ్వనమునందే చక్కని గుణమును చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
1: It is for this reason, since ancient times, people adopted this procedure right from their young age.
0: Kanuka, meer sattvikamaina aaharamnu bhujinchali.
1: Therefore, you should take sattvic food.
0: Sattvika food vallane sattvika head kalugutundi.
1: If you take part, that kind of partake sattvic food, you'll have that sattvic head.
0: Sattvika face vachinappude సాత్వికమైనటువంటి కర్మలు ఆచరిస్తావు.
1: విత్ దిస్ సాత్విక్ హెడ్ యుల్ సర్టన్లీ అండర్టేక్ సాత్విక్ యాక్షన్స్.
0: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి.
1: విత్ దీస్ సాత్విక్ యాక్షన్స్ యుల్ డెవలప్ దిస్ పయస్నెస్, దట్ క్వాలిటీ.
0: కనుక ఎవరు నందు మనం సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ కావాలి.
1: Therefore, at this age, it is necessary to have pious friends, friends of pious nature.
0: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
1: When you are in the company of good friends, you will have good thoughts.
0: సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, in this good company only you will be having a kind of detachment that you will never be deluded, and then by this good company you will attain liberation.
0: కనుక మీరు సాత్వికమైనటువంటి గుడ్ని కూడా ప్రయత్నించాలి.
1: Therefore, you should always partake sattvic food only.
0: ఈ సాత్విక ఫుడ్ మనకు చిక్కదే అని మీరు అనుకోవచ్చు.
1: You may doubt the possibility, the availability of sattvic food.
0: కూరగాయలు మీకు చిక్కవా?
1: Don't you get vegetables?
0: ఆకుకూరలు చిక్కవా?
1: Don't you get the green leaves?
0: అన్యమైనటువంటి మీకు భోజనం పడుతుందాయా? అన్యమైనటువంటి తమోగుణ రజోగుణం లే మీకు ఆశిస్తున్నారా?
1: డూ యూ వాంట్ ది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ దట్ ఎంకరేజెస్ ది ఇనర్షియా, తమోగుణ అండ్ ఎమోషన్ రాజసిక్?
0: కనుక మీకు మొట్టమొదటి సాత్వికమైనటువంటి గుణములే కలుగుతున్నాయి.
1: దేర్ఫోర్ యాజ్ యూ టేక్ సాత్విక్ ఫుడ్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: మీరు తల్లి పాలన తాగి,
1: యాజ్ యూ టేక్ ది మిల్క్ ఫ్రమ్ యువర్ మదర్,
0: గోచీరమును భుజించి,
1: అండ్ యూ ఆల్సో కన్స్యూమ్ ద మిల్క్,
0: కారము ఉప్పు పులుసు లేనటువంటి యొక్క కూరను భుజించి,
1: అండ్ వెన్ యూ టేక్ ది కర్రీస్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ది పెప్పర్ ఆర్ హాట్ స్టఫ్,
0: ఈ విధంగా జీవితం పోషిస్తూ వచ్చినప్పుడు,
1: వెన్ యూ కంటిన్యూ ద లైఫ్ లైక్ దాట్,
0: అప్పుడు మనకు సాత్విక గుణం కూడా ఏర్పడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
0: కనుక తల్లిదండ్రులు కూడా చెప్పాలి.
1: సో పేరెంట్స్ ఆల్సో మస్ట్ టీచ్ దిస్ లెసన్.
0: నేను బాల్యంలో ఉన్నాను,
1: ఐఎమ్ ఇన్ యంగ్ ఏజ్,
0: నాకు సాత్విక ఆహారమే పెట్టండి.
1: Serve me only sattvic food.
0: అట్లా లేకుండా,
1: అదర్వైజ్
0: తెల్లవారి మొదలు,
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
0: రాత్రి పరుండినంత వరకు కూడాను,
1: అంటిల్ ఐ గో టు బెడ్,
0: రజోగుణ తమోగుణములు అయినటువంటి ఒక ఫుడ్ ను భుజించినప్పుడు,
1: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
0: మాంసము చేపలు ఇలాంటి జీవహింసను గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్ట వస్తుంది?
1: మీనింగ్ ఈటింగ్ the non-vegetarian food like meat, fish and so on, how can you get yourself liberated?
0: Kalaka motta motta manamu satyakamainatvanti food nu prayatnapurvakanga bhujinchali.
1: Therefore, to make a beginning, we should make every effort to have satvic food only.
0: Aa vidhanga jeevithamunu poshistukuntu ravatam cheta mana jeevithamu satyakamainatvanti gunamey vastundi.
1: Like that, when you continue our life, we'll have satvic qualities.
0: సాత్విక్ గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
1: Therefore, to develop సాత్విక్ క్వాలిటీ, సాత్విక్ ఫుడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా సాధనకు గురి కావాల్సి ఉంది.
1: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
0: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
0: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ ను భుజించి సాత్వికమైన పనులు చేస్తూ ఉంటుండాలి. సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
1: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
0: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణము.
1: It is the bad company which is responsible for all wicked qualities.
0: కనుక మనము సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ కూడా భుజించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వర్చ్యూస్, ఇట్ ఈస్ నెసెసరీ టు ఈట్ సాత్విక్ ఫుడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థి దశ అంటే కోపతాపయ్యను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహా చెడ్డదిగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ క్వాలిటీస్ లైక్ యాంగర్, హేట్రెడ్, avarice right from this age, you will be spoiling your life.
0: కనుక నీ మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
1: యు ఆర్ టర్నింగ్ యువర్ మైండ్ ఇన్ టు ఏ పాయిజన్.
0: కనుక నీ సాత్వికమైనటువంటి యొక్క ఫుడ్ సాత్వికమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లర్న్ టు టేక్ ఓన్లీ సాత్విక్ ఫుడ్ అండ్ డెవలప్ సాత్విక్ టెంపరమెంట్ అండ్ బిహేవియర్.
0: కానీ మీ దుస్సంగమును ఏనాటికి మీరు వదలదు.
1: యు షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ బట్ యు డోంట్ లీవ్ ఇట్.
0: కనుక మొట్టమొదటి మనము గుడ్ కంపెనీతో చేరండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: నీవు ఎట్టి ఫ్రెండ్షిప్ చేస్తావో అట్టి గుణములే నీవు బయలుదేరుతాయి.
1: యు విల్ డెవలప్ దోస్ క్వాలిటీస్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ యు ఆర్ ఇన్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుక నీ కంపెనీ అంతా కూడా గుడ్ కంపెనీతో మారితే గుడ్ థాట్స్ వస్తాయి.
1: దేర్ఫోర్ వెన్ యువర్ కంపెనీ ఇస్ గుడ్ యు విల్ డెవలప్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు మొట్టమొదట కొన్ని ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ది కరెక్ట్ గుడ్ బిహేవియర్.
0: స్కూల్లో బయలుదేరిన తక్షణమే అంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ గోయింగ్ టు ద స్కూల్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్,
0: బ్యాడ్ మూమెంట్స్, బ్యాడ్ ప్రవర్తన,
1: అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ బిహేవియర్.
0: కనుక ఆ బ్యాడ్ గుణం బయలుదేరినట్టుంటే నువ్వు పూర్తి బ్యాడ్ అవుతావు.
1: If you develop bad company, bad behavior, you will ultimately turn very bad.
0: మీరు అనుకుంటారు కానీ మేము చదివేటువంటి కూడా చక్కని సత్యమైనటువంటి మార్గంలో పోతున్నాము.
1: You think that you are having good education in the right way.
0: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
1: Education is good.
0: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి యొక్క సారము బ్యాడ్.
1: But the essence within you inside is very bad.
0: చిన్న వయసు నుండే
1: at this tender age
0: అనేక రకములైనటువంటి యొక్క బ్యాడ్ థాట్స్ మీరు బయలుదేరుతున్నాయి.
1: యు ఆర్ డెవలపింగ్ మెనీ మెనీ బ్యాడ్ థాట్స్.
0: ఇది వయసు యొక్క ప్రమాణము అనుకుంటారు మీరు.
1: యు థింక్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అట్ దిస్ ఏజ్.
0: అది న్యాచురల్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: అన్యాచురల్.
1: ఇట్ ఈస్ అన్యాచురల్.
0: కనుక మీరు బ్యాడ్ ఫుడ్ పోవటం చేతనే బ్యాడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
1: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ టేకింగ్ బ్యాడ్ ఫుడ్.
0: కనుకనే మీరు మొట్టమొదటి బ్యాడ్ థాట్స్ రాకుండా bad food ni vadalapettali.
1: Therefore you should give up partaking bad food in order to develop good thoughts subsequently.
0: Meer bhakti ga undetunte varu satsangamne cheyali.
1: You are in the path of devotion, you should always join good company.
0: Kaani good company ni meer em matram aashinchatam ledhu.
1: But you don't want to join good company.
0: Kaani bad company ni aashinchutunnaru.
1: You are always in the bad company.
0: Ee bad company ni aashinchatam ledha బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: ఈ బ్యాడ్ థాట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా అరికట్టలేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ బ్యాడ్ థాట్స్ నో వన్ కెన్ కంట్రోల్ యూ.
0: ఆ బ్యాడ్ థాట్స్ రాక పూర్వమే
1: ఈవెన్ ప్రయర్ టు దీస్ బ్యాడ్ థాట్స్
0: మనం గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: పిల్లలారా,
1: చిల్డ్రన్,
0: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
1: యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
0: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ది గుడ్ కంపెనీ యూ షుడ్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: గుడ్ పాత్రను మీరు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: ఇఫ్ యూ ప్రొసీడ్ ట్రెడ్ అలాంగ్ ది గుడ్ పాత్ యువర్ పేరెంట్స్ విల్ వాచ్ అండ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
0: కానీ మీరు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
1: బట్ ఇఫ్ యూ జాయిన్ ది బ్యాడ్ కంపెనీ, if you have bad thoughts and proceed along the children,
0: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
1: యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
0: కానీ మీరు

0: But if you join the bad company, if you have bad thoughts and proceed along the bad direction, your parents may not tell openly, they will feel very sad within. So in the first place, you should make your parents very happy. To make your parents happy, you should proceed along the correct path, right direction.
1: Good thoughts ఎంత బయలుదేరుతాయి.
0: Then only you'll entertain good thoughts.
1: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోష పెట్టాలి.
0: You should make parents, both of them, very happy.
1: నీవు కూడా గుడ్ పాత్ లో ప్రయత్నించాలి.
0: You should also proceed along the good path.
1: అప్పుడే నీకు అన్ని విషయంలో కూడాను గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన నీలో అభివృద్ధి అవుతుంది.
0: Then only you'll develop good thoughts and good conduct subsequently.
1: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
0: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మొట్టమొదట థాట్స్.
0: ద ఫస్ట్ వన్ థాట్స్.
1: రెండవది ప్రవర్తన.
0: ద సెకండ్ కాండక్ట్.
1: మూడవది రిజల్ట్.
0: ద థర్డ్ వన్ రిజల్ట్.
1: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యు గెట్?
1: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీరు బ్యాడ్ థాట్స్ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ కాండక్ట్, యూల్ హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
0: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: కానీ మనం అనుభవించేదంత కూడాను, తినేది తిరిగేదంత కూడాను బ్యాడ్ కంపెనీ.
0: బట్ వాట్ ఆల్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వస్తున్నారు.
0: నేచురల్లీ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్, హౌ డు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ గుడ్ థాట్స్?
1: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ విత్ బ్యాడ్ థాట్స్.
1: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ, శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేర్చుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
0: వైల్ యూ ఈట్ స్వీట్స్, యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
0: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
0: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్, యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
1: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
0: యూ షుడ్ టెల్ యూ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
1: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలని చేర్చ వస్తుంది.
0: వెన్ యూ ఈట్ మ్యాంగో, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్?
1: కాబట్టి ఏది భుజిస్తామో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
0: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలాగే.
1: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైన సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
1: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
0: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
1: నాయన నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని ఎంత కోరినప్పటికీ అది రాదు.
0: While serving you bad food, even if your mother wants you to get good name, good reputation, it is not possible.
1: చదివే సమయంలో కూడాను మనం గుడ్ బుక్స్ చదవాలి.
0: As you study, it is necessary to go through, read good books.
1: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
0: You should never read bad books.
1: అప్పుడే నీకు బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
0: If you read bad books, you will develop bad thoughts.
1: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటున్నాయి.
0: Therefore, all your qualities depend on your food.
1: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
0: The whole life depends upon the food.
1: Bad thoughts వచ్చినా కూడా నీవు జీవించగలవు.
0: Even if you have bad thoughts, you can continue to live.
1: కానీ బ్యాడ్ ఫుడ్ నీవు భుజించగలవా?
0: But can you continue to live on bad food only?
1: గుడ్ కంపెనీని మనం చేరాలి.
0: And we should join the good company only.
1: సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం మనము సంబంధం గావించుకోవాలి.
0: We should have association with good pious people.
1: కనుక మీరు గుడ్ ఫ్రెండ్స్ మీరు చేసుకుంటే,
0: if you have good friends,
1: మీకు గుడ్ థాట్స్ ఏ వస్తుంటాయి.
0: You will develop good thoughts only.
1: కనుక విద్యార్థులారా,
0: students,
1: మీరు పిచ్చి పిచ్చి స్టోరీస్ అంతా మీరు చదవకండి.

0: డోంట్ గో త్రూ, డోంట్ రీడ్ చీప్ స్టోరీస్.
1: బ్యాడ్ థాట్స్ రావాలంటుంటే మీరు బ్యాడ్ బుక్స్ చదువుతున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ రీడింగ్ చీప్ లిటరేచర్ నావెల్స్.
1: లైబ్రరీకి పోతున్నాను, లైబ్రరీకి పోతున్నాను.
0: యూ గో టు ద లైబ్రరీ.
1: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
0: When you go to the library, you select good books that's with the autobiographies of sages, saints, noble souls, so that you'll develop good thoughts.
1: కనుక మీరు గుడ్ బుక్స్ మీకు లేదు.
0: You are not reading good books.
1: కానీ ఆ గుడ్ బుక్స్ అజీర్ణ వ్యాధులు తెప్పిస్తుంది.
0: And whereas you feel that it leads to constipation if you read good books.
1: కనుక మీరు బ్యాడ్ బుక్స్ చదివి మీరు బ్యాడ్ థాట్స్ అంతా వస్తున్నాయి.
0: Therefore, you read bad books and entertain bad thoughts.
1: దీనికంతా కారణం ఏమిటి?
0: What is the reason behind all this?
1: స్టడీనే దీనికి మూల కారణం.
0: And your study, what you read, is all important.
1: కనుక మీకు గుడ్ థాట్స్ రావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: If you want to have good thoughts, you should read good books.
1: మహనీయుల యొక్క గుడ్ థాట్స్ అంతా కూడాను వాళ్ళు చదివినటువంటి చదువుల వల్ల, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: All great people have got great thoughts, noble thoughts, good life. Because they were always in good company and they have gone through good books.
1: కాని మనం అట్టి గుడ్ బుక్స్ చదువుకోకుండా బ్యాడ్ బుక్స్ చదువుతుంటే దట్ ఈస్ బ్యాడ్ బాయ్ అంటారు.
0: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
1: కనుక నీకు బ్యాడ్ నేమ్ రావాలంటే నీవు చదువు వల్లనే మంచి గుణములు, మంచి ప్రవర్తనలు మనలో బయలుదేరుతాయి.
0: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books. Take good food and lead a correct direction, good path.
1: Kalaka bad and good manaka manase karanam.
0: For good and bad, our mind is the main cause.
1: Mani eva manushyanam karanam bandham cheho.
0: Mind is responsible for bondage and liberation.
1: Kalaka manamu bad books ematram chadakoddu.
0: Therefore, we should never read these cheap bad books.
1: Ee naadu kaligam lopala bad books ke chala viluva.
0: In this Kali age, bad books are highly valuable.
1: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
0: We are not getting good books at all.
1: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
0: Every time, always read good books only.
1: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
0: And develop good friendship, good association.
1: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
0: Therefore, you should develop good company and you should cultivate the habit of good reading.
1: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
0: యు గో ఎనీవేర్ ఎనీ లైబ్రరీ.
1: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్, యూ షుడ్ సర్టన్లీ రీడ్ గుడ్ బుక్స్.
1: ఆ గుడ్ బుక్స్ ఎక్కడ చిక్కుతుంది?
0: వేర్ డూ యూ గెట్ దీస్ గుడ్ బుక్స్?
1: గుడ్ కాలేజీ ఎందు, గుడ్ స్కూల్ ఎందు, గుడ్ స్టడీ ఎందు మీరు లభిస్తారు.
0: ద గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎ గుడ్ కాలేజ్, ఎ గుడ్ స్కూల్.
1: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంతా రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
0: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్, దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కనుక మీ క్యారెక్టర్ ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క గుణంలో ఉన్నటువంటి యొక్క బుక్స్ ను మీరు చదవాలి.
0: Therefore, you should read those books which will develop your character.
1: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే bad books ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
0: When people go on journey, either in a bus or a train, they select bad books.
1: కనుక మీరు గుడ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
0: You should always select good books.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్ వస్తాయి.
0: Then you'll develop good thoughts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరంతా కూడా గుడ్ థాట్స్ రావాలనుకుంటే, గుడ్ ప్రవర్తన కావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: If you want to have good thoughts, good behavior, you should read good books.
1: Kani ippudu kaaranagunyanga chaala mandi vidyarthulu bad books e chaala fashion anukuntaru.
0: But in the present times, many boys consider reading bad books as a modern fashion.
1: Ee modern fashion ettatundi deeni valla cheddedantha bayaladestundi.
0: This modern fashion takes you to everything that is bad ahead.
1: Intaku puramantha kodanu chaala character buddhi buddhi avalante manchi books tho chadavali.
0: And all these days, people have gone through good books and developed good character.
1: Character is mukhyamainatundi.
0: Character is most important.
1: Kani parent maadi ishtam vachatu telikkoddu.
0: And you should not go around, go about in a cheap way.
1: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
0: వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ఎ చీప్ వే.
1: తక్కువ వేలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
0: వీఆర్ పర్చేసింగ్ చీప్ బుక్స్.
1: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
0: అండ్ వీ గో రన్ ఆఫ్టర్ బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
1: కానీ ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
1: కానీ కళాతులకి చెడ్డు అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
0: When once you turn bad, ultimately, what is the fun of reading good book later?
1: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
0: Therefore, right from the beginning, you start reading good books.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
0: Then you will develop good thoughts and good conduct.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: There are many, many important things.
1: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మంచి మార్గంలో పెట్టాను.
0: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ సో దట్ యు లీడ్ ఎ కరెక్ట్ పాత్.
1: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ రీడ్ గుడ్ బుక్స్, గుడ్ థాట్స్, యూ షుడ్ సెలెక్ట్ ఆస్పిషియస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం.
1: కనుక మీరు మునుముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
0: బి రెడీ. Bhagavan will tell you the procedure to develop good thoughts in the coming 2 days.

0: by bad thoughts, one is put to misery. By entertaining the truthful thoughts, one becomes pious. The one beyond this thought process will always remain in peace. Do not forget this good word.
1: Face is the index of life, mind.
0: Face is the index of the mind.
1: Manasu nandali సంకల్ప వికల్పములన్నీ కూడాను ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: ఆల్ ద థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఆన్ వన్స్ ఓన్ ఫేస్.
1: దుఃఖము కాని, ఆనందము కాని, విచారము కాని, క్రోధము కాని, ద్వేషము కాని, ఏ గుణములైనప్పటికీ ముఖమునందు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: The difficulty or anxiety, anger, hatred, bliss, happiness, they will all show up on our face.
1: Kanuka manavudu dussankapam nunaku hrudayamulo sthanam ivvakudadu.
0: Therefore, man should not give scope for any bad thought.
1: Dussankalpamla cheta taanu dukkitudavutadu.
0: He is put to all difficulties and problems because of bad thoughts.
1: పరుల చెడ్డను కోరటము, పరులకు అపకారం చేయటము, పరులకు కీడును సంకల్పించటము ఇత్యాది దుష్ట సంకల్పములన్నీ కూడాను పరులకు కీడు చేయటమే కాకుండా తదుపరి దానికంటే అమితమైనటువంటి కీడు కోరిన వానికే చేస్తుంది.
0: Desiring bad for others, trying to harm others, trying to hurt others is doubtlessly very bad, but beyond that, harming those that help you is much worse.
1: Dushta sankalpamulu manavunaku sahaja lakshanamulu kavu.
0: Bad thoughts is not natural to mankind.
1: Oka bavilo rai visirinappudu akkada chinna alaga prarambham avutundi.
0: When you pelt a stone into the well, there starts waves in little dimensions to begin with.
1: పూర్తి భావిని ఆక్రమించిపోతుంది.
0: The waves spread and occupy the entire area of the well.
1: ఈ మానస సరోవరం నందు సంకల్పం అనేటువంటి ఒక రాయి వేసినప్పుడు ఆ సంకల్పం అనేటువంటి రాయి ద్వారా ఈ యొక్క మానస సరోవరం నందు అల ప్రారంభమయ్యి సర్వేంద్రియముల నందు ప్రాపించిపోతుంది.
0: Likewise, in this lake of human mind, when you pelt a stone of thought, the waves would spread all over the body.
1: కన్నుని యందు ప్రవేశించి దుష్ట దృష్టిని చూస్తుంది.
0: The bad thought enters into your eye and makes all your looks bad.
1: కర్ణముని యందు ప్రవేశించి దుష్ట శ్రవణమునే వింటుంది.
0: As it enters into the ear, it entertains bad listening.
1: నోటి యందు ప్రవేశించి దుష్ట భావమునే పలుకుతుంది.
0: Bad thought in our mouth will make you utter that is bad.
1: హస్తముని యందు కాని, పాదముని యందు కాని, సమస్త దేహమునందు కూడాను ఈ దుష్ట సంకల్పములు ప్రాకి అన్ని విధమైనటువంటి దుష్ట కర్మలే ఆచరిస్తుంది.
0: The bad thought in hand will take you to resort to all bad activity.
1: కర్మచరణాది అవయముల నుంచి కూడాను ఈ దుష్ట సంకల్పముల చేతని దుష్కర్మలు ఆచరిస్తుంది.
0: It's only bad thought that will make all the organs and the limbs of the body go in a perverted way.
1: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
0: Therefore, you are put to misery because of bad thought.
1: మన దుఃఖమునకు మూల కారణం ఏమిటి?
0: What is the main cause for our misery?
1: మన సంకల్పములే.
0: Only our thought.
1: ఈ సంకల్పములే సమస్త దుఃఖమును కూడాను మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: It's only the bad thought present in the mind that takes us to misery.
1: కనుక సంకల్పములు ప్రారంభమైన తక్షణమే ఇది సత్సంకల్పంలా లేక దుష్ట సంకల్పంలా అని విచారణ చేసి దుష్ట సంకల్పంలో సాధ్యమైనంత వరకు దూరం చేయాలి.
0: Therefore, the moment thought originates, we should discriminate and find out whether it's good or bad.
1: తదుపరి సత్య సంకల్పముల చేత సాధు అగును.
0: One becomes pious by entertaining truthful thoughts.
1: పరోపకార సంబంధమైన సంకల్పము,
0: the thought to render service to others,
1: పరుల యొక్క క్షేమమును కోరినటువంటి సంకల్పము,
2: ద థాట్ దట్ డిజైర్స్ ద వెల్ఫేర్,
1: సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించినటువంటి సంకల్పము,
2: ద థాట్ దట్ విషెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ,
1: ఈ విధమైనటువంటి సత్య సంకల్పముల చేతనే మానవుడు సాధువుగా మారిపోతున్నాడు.
2: ట్రూ సచ్ ట్రూత్ఫుల్ థాట్స్ మ్యాన్ బికమ్స్ పైయస్.
1: సాధువు అనగా వేష సాధువు కాదు,
2: పైయస్
1: సాధు గుణములు చేసి కూడినటువంటి మాధవత్వం.
2: Piousness does not go with the dress one would put on. The quality within.
1: కనుకని ఇట్టి సాధుత్వాన్ని రక్షించే నిమిత్తమై పరిత్రాణాయ సాధూనా, ఈ సాధుత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
2: This pious quality is present in every man.
1: అట్టి సాధుత్వం అనేటువంటి గుణమును సంరక్షించే నిమిత్తమై మనకు సత్సంకల్పమును ఆవిర్భవింప చేసుకోవాలి.
2: In order to sustain and foster the pious quality, we should entertain good thoughts.
1: ఇంకా శాంతి మనకు ఎక్కడ నుంచి లభిస్తుంది?
2: Where can you get peace?
1: బయట ప్రపంచం నుంచి మనకు శాంతి లభించదు.
2: You don't get peace from
1: outside. బయట పదార్థం నుంచి మనకు శాంతి లభించదు.
2: It's not from external.
1: బయట విషయం నుంచి మనకు శాంతి లభించదు.
2: Not from outer scenario.
1: విద్య నుండి శాంతి లభించదు.
2: Not out of education.
1: ఉద్యోగం నుండి శాంతి లభించదు.
2: Not out of job.
1: శాంతి మన అంతర్భావం నుండి ఆవిర్భవించేటువంటిది.
2: Peace originates from within.
1: ఎప్పుడు ఈ శాంతి మనకు లభిస్తుంది?
2: When do you get this peace?
1: సర్వ సంకల్పరహితుడే శాంతి నొందు.
2: ఎ పర్సన్ వుడ్ రిమైన్ ఇన్ పీస్ వెన్ ఇస్ బియాండ్ థాట్.
1: అనగా ఎట్టి సంకల్పములు లేక సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా భావించినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ గోస్ బియాండ్ ద థాట్ అండ్ దెన్ వన్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ టు ద డివైన్.
1: కనుకని మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి.
2: సో వీ షుడ్ కన్సిడర్ every thought being prompted by God.
1: Samasta sankalpamunu kudanu hrudayam nundi aavirbhavincheetuntivi.
2: All thoughts emanate out of heart.
1: Hrudayamu bhagavasthanamu.
2: The heart is the center of God.
1: Kanukane samasta sankalpamunu kudanu hrudayam nundi aavirbhavinchutunnayani sat sankalpanni manam viswasinchinappude manaku shanti labhistundi.
2: When once we entertain this truth that thoughts originate out of the heart, they will be truthful.
1: Manchi cheddalu parulapaina manamu aavirbham cheyakoddu.
2: The good and bad, the others are not the cause.
1: Evaru manchi cheddalaku karakulu kaadu.
2: No one is responsible either.
1: Samasta manchi cheddalaku nee yokka sankalpamle moola kaaranamu.
2: For everything good and bad, you are responsible your thoughts.
1: Kanukani mana satya sankalpamulanu abhirthi parchukoni tadwara sarva sankalpa rahitude shantudagunu sarva sankalpamulu kudanu manu shunyam gaavinchukovali.
2: Therefore, we should start with this point of entertaining truthful thoughts and travel beyond this thought.
1: Yat bhavam tad bhavati.
2: As is the feeling, so is the experience.
1: Kanukane mana yokka prati okkati kudanu reflection of the inner being.
2: So everything is the reflection of the inner being.
1: Okanoka samayamlo Krishnudu Dharmajanni pilipinchi, Dharmaja, ee rajyamu lopala evadaina dushtudu dummargulu anetunte varu unnara vicharinchukoni rammani pampadu.
2: At one time, Krishna summoned Dharmaja and said, go and find out in this kingdom and find out if there is any bad man, wicked man here.
1: తదుపరి కొంతసేపైన తర్వాత దుర్యోధనని పిలిపించాడు.
2: After some time, he summoned Duryodhana.
1: దుర్యోధన, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు.
2: దుర్యోధన, if there is any bad man, wicked man in our kingdom, find out.
1: ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు.
2: ధర్మజ అండ్ దుర్యోధన వెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
2: ధర్మజ కేమ్ అండ్ సెడ్, కృష్ణ, దేర్ ఇస్ నో వికెడ్ మ్యాన్, దేర్ ఇస్ నో బ్యాడ్ మ్యాన్ ఇన్ అవర్ కంట్రీ.
1: సమస్త ప్రజలు కూడాను పవిత్రులే, సద్గుణవంతులే, సదాచార సంపన్నులే,
2: ఆల్ ఆర్ వర్చ్యూస్, ఆల్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: దుష్టులు ఎవరు నా కంటికి కనిపించలేదన్నాడు.
2: ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
1: సరే వెళ్ళమన్నాడు.
2: హి సెడ్ ఓకే యు మే గో.
1: మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ దుర్యోధన,
1: కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు.
2: దుర్యోధన సెడ్, కృష్ణ, our kingdom is
1: దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు.
2: we find people resorting to bad practice.
1: సత్ప్రవర్తనులు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు.
2: I have not come across anyone a pious man, a good person.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
2: Then Krishna said,
1: యత్ భావం తత్ భవతి. దుర్యోధనుని యొక్క దృష్టి అంతా కూడాను దుస్సంకల్పముల చేత దురాచారముల చేత దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పం లేని వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది.
2: As Duryodhana is full of wicked thoughts and bad feelings, he saw everyone bad because as is the color of the glass, so is the vision.
1: కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటుంది.
2: The vision of a bad man is automatically bad.
1: దుర్యోధన పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు.
2: Duryodhana is very bad, very cruel and wicked.
1: ధర్మజుడు,
2: ధర్మజ
1: ఇతను సాధు గుణము కలవాడు.
2: ఇస్ పాయస్,
1: సత్య సంకల్పుడు.
2: ద వన్ ఆఫ్
1: సదాచార సంపన్నుడు.
2: టేక్స్ టు గుడ్ ప్రాక్టీస్,
1: ధర్మమే అతని యొక్క స్వరూపమును ధరించినటువంటి వాడు.
2: ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: కానీ అతనికి అందరూ కూడాను సద్గుణవంతుడే కనిపించారు.
2: దేర్ ఫోర్ హీ మెట్ ఓన్లీ గుడ్ పీపుల్.
1: ఏత వాత దుర్యోధన యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యములే మూల కారణములు.
2: Be that as it may, the vision and experience of Duryodhana and Dharmaja, they are based on their thoughts behind.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను మంచి చెడ్డలైనటువంటిది గిల్టీ కాన్షియస్ అంటారు. తన యొక్క భావమును పురస్కరించుకునియే వీరు దుష్టులని, వీరు సజ్జనులని విశ్వసిస్తుంటారు.
2: Basing on good and bad within us, we consider others good and bad. This is guilty conscience.
1: దుష్టులు కాని సజ్జనులు కాని బయట ప్రపంచంలో కనిపించేవారు కాదు.
2: The good or bad are not seen in the outer world.
1: ప్రతి ఒక్కటి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
2: Everything is reaction, reflection and resound.
1: తన యొక్క రియాక్షనే, తన యొక్క రీసౌండే, తన యొక్క రిఫ్లెక్షనే.
2: It's his own reaction, his own reflection, his own resound.
1: కనుకనే ప్రతి విషయం నందు కూడాను మంచి చెడ్డలకు మనమే మూల కారణం కానీ మరొకరు కాదు.
2: So we are responsible for our good and bad, no one else.
1: కనుక ఇట్టి సత్సంకల్పములకు దుస్సంకల్పములకు పరులు కాదు కారకులు, మన యొక్క సంకల్పములే మూల కారణం.
2: So for good and bad, our thoughts are the main cause.
1: మన మనస్సంతా సంకల్పముల యొక్క మూట.
2: Mind is the bundle of thoughts.
1: మన ప్రవర్తనలు అన్ని కూడాను మనసు యొక్క బాట.
2: Mind travels along the path of action.
1: మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము.
2: For the pain and pleasure, our behavior, action is responsible.
1: కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిది అవుతుంది.
2: When thoughts are good, mind is good.
1: మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడాను మంచిగా ఉంటాయి.
2: When mind is good, the action will be good.
1: కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి.
2: In the present day world, we find all wrong activity, wrong action.
1: దీనిని పురస్కరించుకునియే ప్రాచీన మహర్షులందరూ కూడాను మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో, మనసే మూల కారణము.
2: Basing on this, the ancient sages declared that mind is the cause for liberation or attachment.
1: కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్ సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore we should foster, develop truthful thought.
1: ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి.
2: Our food and habits are responsible for the perverted thoughts.
1: మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము.
2: For the perverted thoughts, our food and habits are responsible.
1: కనుక మొట్టమొదట మనం సంకల్పములు ఆవిర్భవించిన తక్షణమే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి.
2: ద మూమెంట్ థాట్ ఒరిజినేట్స్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్.
1: తొందర పాట ఎప్పుడు మంచిది కాదు.
2: నెవర్ బీ ఇన్ హేస్ట్.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ. So do not be in a hurry.
2: Haste makes waste, waste makes worry. So do not be in a hurry.
1: Manam thondara paata padakoddu.
2: Never be in a hurry.
1: Manam shantanga, adhe patience.
2: Observe patience.
1: Ee yokka shantini manam vahinchitamante sarva vidhamulainatundi sukhamulu manam anubhavinchagalamu.
2: When you are in peace, you can experience all
1: the sukham anetundi kudanu manaku praaptamainatundi drushtilo manaku kanipinchetundi kaadu.
2: Even the pleasure is not merely physical or worldly.
1: Mana adrushtam anetundi kudanu mana yokka praaptini puraskarinchukoni labhinchetundi kaadu.
2: Even the fortune is not the one based on deservedness.
1: కనుకని కర్మలు అనేటువంటివి అన్ని కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి.
2: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫార్చ్యూన్.
1: అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము.
2: అదృష్ట ఫార్చ్యూన్ ఇస్ దట్ విచ్ యు డు నాట్ సీ.
1: కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము.
2: దిస్ ఫార్చ్యూన్ ఇస్ నాట్ సీన్ విత్ ది
1: కర్మ ఫలములు వేసి సంకల్ప ఫలములు సంకల్ప బీజములు నాటి కర్మ ఫలములు పొందుతున్నాం.
2: యు సో ది సీడ్ ఆఫ్ థాట్ అండ్ రీప్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
1: కర్మ ఫలములు నాటి సుఖము అనేటువంటి యొక్క అభ్యాసములు పొందుతున్నాం ఫలములు.
2: యు సీడ్ ది యు సో ది సీడ్ ఆఫ్
1: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజములు నాటి శీలము అనేటువంటి ఫలములు పొందుతున్నాము.
2: And you reap the fruit of character.
1: ఈ శీలము అనేటువంటి యొక్క బీజములు నాటి అదృష్టము అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము.
2: You sow the seed of character and reap the fruit of fortune.
1: అదృష్టము మన గుణంపైన ఆధారపడి ఉంటుండాలి.
2: Therefore fortune depends on our
1: quality. ఈ గుణము అనేటువంటిది మన ఆలోచనలపైన ఆధారపడి ఉంటుండాలి.
2: The thoughts depend.
1: ఈ ఆలోచనలు అనేటువంటిది మన కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
2: Thoughts depend on our actions.
1: ఈ కర్మలు అనేటువంటిది సంకల్పంపైన ఆధారపడి ఉంటుండాలి.
2: The actions are based on the thought.
1: సమస్త సుఖ దుఃఖములకును మన సంకల్పములే మూల కారణములు.
2: So for pleasure and pain our thoughts are the main cause.
1: కనుక సంకల్పములు ఎట్టివో మనిషి యొక్క స్వభావం మట్టిది.
2: యాజ్ ఇస్ ద థాట్స్ సో ఇస్ ద టెంపరమెంట్.
1: కాన మొట్టమొదట మనము ఈ సంకల్పం అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఎ కంట్రోల్.
1: సామాన్యమైన ఈ ప్రాప్తమైన జీవితం లోపల మంచి చెడ్డలకు అన్నింటికి పొరల పైన మనం నెట్టుతున్నాము.
2: యూజువల్లీ ఇన్ ద వరల్డ్ వీ బ్లేమ్ అదర్ ఫర్ అవర్
1: ఈ పొరల వల్ల నాకు ఈ దుఃఖం లభించిందని పొరల వల్ల నాకు ఈ ప్రాప్తి సభ్యమైందని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు.
2: వి కన్సిడర్ దట్ యు ఆర్ బెనిఫిటెడ్ బై సమ్వన్,
1: నీ అదృష్టం పరులు కారకులు కాదు.
2: అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఎనీవే.
1: నీ సంకల్పములే నీ కారణం.
2: యువర్ థాట్స్ ఆర్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే ఎట్టి భావము అట్టి పనులను మనం ప్రవేశిస్తున్నాం.
2: యాజ్ ఇస్ ది ఫెయిలింగ్ సో ఇస్ ది యాక్షన్.
1: నీవు ఎగ్జామినేషన్ లోపల పాస్ అయినావా, నీ ప్రయత్నం యొక్క ఫలితమే దీనికి ఒక రిజల్ట్.
2: ఇఫ్ యు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ మోర్ ఆర్ లెస్ యువర్ ఎఫర్ట్.
1: నీవు ఫెయిల్ అయిపోయినావా, నీ ప్రయత్నం యొక్క లోపమే దీనికి కారణం.
2: ఇఫ్ యు ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ యూ హావ్ నాట్ పుట్ ఇన్ ఎనఫ్ ఆఫ్ ఎఫర్ట్.
1: నీవు చక్కగా సిన్సియర్ గా నీవు హృదయపూర్వకంగా చక్కగా చదివితే తప్పక నీవు పాస్ అయింది.
2: ఇఫ్ యు రీడ్ సిన్సియర్లీ హ్యాడ్ యు రీడ్ సిన్సియర్లీ యూ వుడ్ హావ్ పాస్.
1: కానీ నీ ప్రయత్న దోషము చేతనే నీ పాస్ ఫెయిల్ అంతా నీకు తెలుస్తుంటుండాలి.
2: యూ హావ్ నాట్ పుట్ ఇన్ సిన్సియర్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ యూ ఫెయిల్.
1: అన్ని కార్యములు ఎందుకు కూడాను అంతే.
2: సో
1: విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ డెవలప్
1: ఈ సంకల్పములు. స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు.
2: థాట్స్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సంకల్పములు సహజ సిద్ధమైనటువంటి సంకల్పములే.
2: ద థాట్స్ ఆర్ క్వైట్ నేచురల్.
1: స్వభావములు
2: స్వభావ
1: స్వభావం అనగా స్వ ఆత్మ భావము. ఆత్మభావమే స్వభావము.
2: స్వ ఇస్ ఆత్మ, భావ ఇస్ ఫీలింగ్, ఆత్మిక్ ఫీలింగ్.
1: కనుకని స్వధర్మము పరధర్మం అనేటువంటి కానీ స్వభావము ప్రధర్మకాన్ని కానీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
2: ఐదర్ స్వధర్మ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ పరధర్మ ఆఫ్ ద వరల్డ్ దే కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మన యొక్క హృదయం నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు.
2: సో ఎవ్రీథింగ్ కమ్స్ అవర్ ఫ్రమ్ అవర్ ఓన్ హార్ట్, నాట్ ఫ్రమ్ అవర్
1: హార్ట్. ఆధ్యాత్మిక చిత్తం అందు కూడాను అమితమైనటువంటి యొక్క ఉద్రేకములు అమితమైనటువంటి ఆనందములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
2: ఈవెన్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ విల్ బి మోర్ అండ్ ఎడ్యుకేటెడ్ వీ ఎక్స్పీరియన్స్ ఓవర్
1: తన్మయత్నాన్ని గావిస్తుంటుంటారు.
2: సమ్టైమ్స్ వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్
1: మత్తును కలిగిస్తుంటాది.
2: వీ ఆర్ ఇంటాక్సికేటెడ్
1: కొంతవరకు మూమత్తును చేస్తుంది.
2: యు ఆర్ ఇంటాక్సికేటెడ్ సమ్టైమ్స్.
1: అందువల్లనే నారదుడు చెప్పారు ఎల్లబ్ధపుమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి ఉన్మత్తో భవతి. అన్నిటి ఎందుకు దీనికే మూల కారణం. ఈ యొక్క సంకల్పంలే మూల కారణం.
2: థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ స్టేట్స్.
1: కనుక మన సుఖ దుఃఖములను మరొకరిపైన తోయకూడదు.
2: సో వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ అవర్ సారో ఆర్ మిజరీ.
1: అన్నిటికీ నేనే కారణము.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్.
1: నా సంకల్పంలే మూల కారణము.
2: మై థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: దీనికి ఎవరు కారకులు కాదు.
2: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పం అవుతాడు.
2: వెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్
1: సత్య సంకల్ప రూపుడే సాధువగును.
2: దేర్ఫోర్ ద వన్ విచ్ సచ్ ట్రూత్ఫుల్ థాట్ విల్ బి ఫైన్.
1: సత్య సంకల్పములు ఆవిర్భవించిన తర్వాత ఇవన్నీ కూడా కేవలము ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచురల్ క్వాలిటీ దట్ ది ట్రూత్ఫుల్ థాట్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఎవరో వచ్చి మన నోటితో పలకటం లేదు.
2: నో వన్ ఈస్ స్పీకింగ్ ఆన్ యువర్ బిహాఫ్.
1: ఎవరో వచ్చి మన చెవిలో చేర్చటం లేదు.
2: నో వన్ ఈస్ పుట్టింగ్ ఇన్ టు యువర్ ఇయర్.
1: ఇవన్నీ మన నుండి వచ్చినటువంటివి.
2: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
1: అన్ని కూడా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడు సత్య సంకల్ప రహితుడవును. అతనే శాంతి స్వరూపుడు.
2: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ద హార్ట్ ఈస్ ద సెంటర్ అవుట్ ఆఫ్ విచ్ ఆల్ కమ్ దెన్ యూ గో బియాండ్ హార్ట్.
1: ఏమిటి
2: వాట్ ఈస్ పీస్.
1: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి కట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు.
2: యు కెనాట్ సే దట్ హీస్ ద వన్ ఆఫ్ పీస్ హూ కుడ్ ఫేస్ రెసిస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎంగ్జైటీస్ లాసెస్.
1: కనుక దీనికి సుఖ దుఃఖే సమేకుత్వారాహువునా విజయ రెండింటినీ కూడా మనం ఏమాత్రమో చింతించకూడదు.
2: One should maintain equanimity in both times of pleasure and pain.
1: Sukham enta ashastamo dukkhamo anta ashastame.
2: The pleasure is temporary, so also pain.
1: Night enta ashastamo day kudunu anta ashastame.
2: Night is temporary, so also the day.
1: Karukane prati okkati kudunu kadiri poyyetundi meghamule.
2: So everything is a passing cloud.
1: ఏది కూడా సత్యమైనటువంటిది కాదు.
2: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది.
2: టుడే యు మే బి హ్యాపీ దట్ టుడే ఇస్ అ ఫుల్ మూన్ డే.
1: రెండు కూడాను అశాశ్వతములే, రెండు కూడాను అనిత్యములే.
2: బోత్ ఆర్ ట్రాన్సియెంట్.
1: అందువల్ల అనిత్యం అసుఖం లోకం.
2: Therefore this world is temporary and full of misery.
1: జగత్తంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది.
2: Therefore the whole world is temporary.
1: నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
2: Who experiences the eternal joy?
1: ఎవడు నిత్యానందం అనుభవిస్తున్నాడు?
2: Who experiences the eternal bliss?
1: ఈ నిమిషంలో ఆనందం అయితే మరు నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుంది.
2: This moment is happy, thereafter is miserable.
1: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
2: Therefore peace should come out of you, not from outside.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
2: Every person asks this question, I want
1: peace. ఏ విదేశీయుడు వచ్చినప్పటికీ what do you want అని క్వశ్చన్ వచ్చి I want peace, I want peace, I want peace.
2: Any foreigner will ask for this, I want peace, I want peace.
1: I want peace. ఎన్ని పదములు, మూడు పదములు.
2: Here you find three words, I want peace.
1: I want peace.
2: Three. I want peace.
1: I ego. Want desire. ఎన్నిటిని తీసేయి, పీస్ అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది.
2: రిమూవ్ ఈగో అండ్ డిజైర్, పీస్ ఇస్ దేర్ రెడీమేడ్.
1: పీస్ మన వెంటనే ఉంటుంది, జంటనే ఉంటుంది, ఇంటనే ఉంటుంది, కంటనే ఉంటుంది.
2: పీస్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, ఆల్వేస్
1: అండ్ అరౌండ్ యూ. కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీసే.
2: ఎవ్రీవేర్ పీస్ ఇస్ ప్రెసెంట్.
1: ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు, ప్రపంచం అంతా పీసెస్ పీసెస్ పీసెస్.
2: యూ డోంట్ గెట్ పీస్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్, యూ ఫైండ్ ఓన్లీ పీసెస్.
1: పీస్ మన యందే ఉంటుంది.
2: సో పీస్ ఇస్ విత్ ఇన్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
2: యూఆర్ ది ఎంబాడిమెంట్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
2: యూఆర్
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
2: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి.
2: When we recognize the truth, that is real peace.
1: కనుకనే వేదాంతం నందు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మూడింటిని బోధిస్తూ వచ్చారు.
2: వేదాంత స్పీక్స్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: ఆది భౌతికము, అదే దేహము.
2: ఆది భౌతిక బాడీ.
1: ఆది దైవికము, అదే మనస్సు.
2: ఆది దైవిక మైండ్.
1: ఆది ఆధ్యాత్మికము.
2: ఆది ఆధ్యాత్మిక
1: ఆత్మతత్వము.
2: దట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్.
2: ది వన్ యూ రియలీ
1: ఆర్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అది నీది యొక్క దేహం యొక్క ప్రమాణం.
2: ఇట్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ what you are, that is the standard.
1: కనుక నీవు దేహం కాదు.
2: You are not the body.
1: నీవు మైండ్ కాదు.
2: You are not the mind.
1: నీవు ఆత్మ స్వరూపుడవే.
2: You are ఆత్మ.
1: కనుకని ఆత్మ జ్ఞానము, ఆత్మ త్యాగము, ఆత్మానందము అనుభవించేటువంటి ఒక తత్వమే నిజమైనటువంటి స్వభావము.
2: సో ది స్వభావ, ది టెంపరమెంట్ లైస్ ఇన్ దీస్ త్రీ కాంపోనెంట్స్.
1: స్వ స్వ స్వ
2: స్వ,
1: అదే స్వాన్, అదే హంస, అదే హంస గాయత్రి, అదే స్వాన్.
2: స్వా స్వాన్ స్వాయి స్వాన్ హంస గాయత్రి.
1: హం తో హం, ఇది హంస గాయత్రి.
2: తో హం హంస గాయత్రి.
1: కనుక నీవు హంసవే.
2: యు ఆర్ ద స్వాన్.
1: ఎప్పుడు నీ తత్వాన్ని నీవు గుర్తించుంటావో అప్పుడే నీవు పరమహంస.
2: The moment you know your true nature, you are Paramahamsa.
1: కనుకని అనేక మంది మహర్షులందరి కూడాను అతని పరమహంస, సచ్చిదానంద పరమహంస అంటారు.
2: So we call many saints as Paramahamsa.
1: పరమహంస అనగా అనాత్మను ఆత్మను వేరు చేసేటువంటి స్వభావమే హంస యొక్క లక్షణం.
2: ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది స్వాన్ టు సెపరేట్ ద బాడీ ఫీలింగ్ ఫ్రమ్ ద స్పిరిట్.
1: మిల్క్ అండ్ వాటర్ రెండింటి కూడా వేరు చేస్తుంది.
2: ఇట్ సెపరేట్స్ ద మిల్క్ అండ్ వాటర్.
1: అనాత్మ అయినటువంటి దేహభావం దూరం చేసి ఆత్మ అయినటువంటి యొక్క స్వభావం తాను నిలుపుకుంటుంది.
2: ఇట్ డిస్టింగ్విషెస్ అండ్ సెపరేట్స్ ద బాడీ అండ్ ద స్పిరిట్.
1: కనుక ఆత్మ అనాత్మ యొక్క విభాగమే హంస యొక్క గుణము.
2: ఇట్ ఇస్ ది కేటగరైజేషన్ ఆఫ్ ఆత్మ
1: క్షేత్రజ్ఞ విభాగమే హంస యొక్క గుణము.
2: ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్
1: గుణత్రయ విభాగ యోగమే ఈ యొక్క హంస గుణము.
2: క్లాసిఫికేషన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్వామ్.
1: కనుకని ఈ ప్రకృతి తత్వం అనేటువంటి దానిని క్రమక్రమేణా కొంతవరకు మనం దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: సో వీ హావ్ టు గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ప్రకృతిని మనం వదలడానికి వీలు కాదు.
2: యూ డోంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్.
1: కార్యస్వరూపుడైన పరమాత్మ.
2: దిస్ నేచర్ ఈస్ ది ఎఫెక్ట్.
1: పరమాత్మను కారణ స్వరూపుడు.
2: గాడ్ ఈస్ ద కాజ్.
1: కనుక కారణ కార్య స్వరూపమైనటువంటి ఈ జగత్తు.
2: ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కనుక దీని పేరు జగత్తు అన్నారు.
2: సో దిస్ ఇస్ కాల్డ్ జగత్.
1: జగత్ అనగా జగత్. జగత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
2: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్.
1: అంత రావటం పోవటం, ఏది శాశ్వతంగా ఉండటం లేదు.
2: నథింగ్ ఇస్ పర్మనెంట్, ఆల్ కమ్ అండ్ గో.
1: ఏది కూడా శాశ్వతంగా పోవటం లేదు.
2: నథింగ్ గోస్ పర్మనెంట్.
1: పోయినది తిరిగి వస్తుంది అది.
2: దట్ విచ్ గోస్ ఇస్ బౌండ్ టు కమ్.
1: వచ్చింది తిరిగి పోతుంది అది.
2: దట్ విచ్ కమ్స్
1: కాబట్టి ఇది మిథ్యము అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ మిథ్య.
1: దీనిని సదసత్ అని కూడా చెప్తూ వచ్చారు.
2: ఇట్స్ ఆల్సో కాల్డ్ సదసత్.
1: దీన్ని ఒక విధమైనటువంటి జగత్తు అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ జగత్.
1: అనేక విధమైన పదముల చేత ఈ జగత్తును మనం అనుభవిస్తున్నాము.
2: వి ఎక్స్‌పీరియన్స్ దిస్ నేచర్ ఇన్ ఏ వేరీడ్ వే.
1: జగత్తును వదలడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రన్ అవే ఫ్రమ్ నేచర్.
1: జగత్తునందు కూడాను జగదీశ్వరుని నీవు దర్శించాలి.
2: ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
1: జగత్తే ఒక చైతన్యమైనటువంటి స్వరూపము.
2: ది జగత్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ చైతన్య అవేర్నెస్.
1: చైతన్యమే దైవ స్వరూపము.
2: దట్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
1: దానిని consciousness.
2: Consciousness is divinity.
1: కనుకని ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కాన్షియన్స్ అనేటువంటిది వచ్చింది.
2: So out of this consciousness came conscience.
1: ఈ కాన్షియన్స్ నుంచి కాన్షియస్.
2: And this conscience led to
1: ఈ కాన్షియస్ బాడీ.
2: The conscience is
1: conscience witness.
2: Conscience is witness.
1: Consciousness is చైతన్యం.
2: Consciousness is
1: అన్ని చైతన్యం యొక్క సంబంధమే.
2: Everything is related to this consciousness.
1: ఒక ఫ్యామిలీని.
2: They all belong to the same
1: relationship. కానీ దీంతో విసర్జించినవి కొన్ని, భుజించినవి కొన్ని ఉంటుండాయి.
2: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ టు బి గివెన్ అప్, సర్టన్ థింగ్స్ టు బి యాక్సెప్టెడ్.
1: ఒక మార్కెట్ కి వెళ్ళావు.
2: యు గో టు ద మార్కెట్.
1: నీవు ఒక కమలా పండు నీవు డబ్బిచ్చి కొన్నావు.
2: యు బై ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: ఈ కమలా పండు నేనే కొన్నాను, నా డబ్బిచ్చి నేను తీసుకున్నాను అనుకుంటావు.
2: ఐ బాట్ దిస్ ఫ్రూట్ విత్ మై మనీ.
1: అయితే నీవే తినాలి.
2: ఎస్ యూ కెన్ ఈట్.
1: బట్ పైన ఉన్న పొట్టును తీసి పారవేయాలి.
2: బట్ యూ హావ్ టు రిమూవ్ ద స్కిన్ కవరింగ్.
1: లోపల సీడ్స్ కూడా పారవేయాలి.
2: త్రో అవే ద సీడ్స్.
1: కానీ జ్యూస్ మాత్రం త్రాగాలి.
2: యూ కెన్ డ్రింక్ ద జ్యూస్.
1: నేనే కొన్నానని తోలు కూడా తింటున్నావా?
2: యాజ్ యూ హావ్ బాట్ ఇట్ విత్ యువర్ మనీ యూ డోంట్ ఈట్.
1: నేనే డబ్బిచ్చాను, విత్తనములు కూడా నమ్ముతున్నావా?
2: యాజ్ యూ పేడ్ ద మనీ యూ డోంట్ ఈట్ సీడ్స్.
1: డబ్బిచ్చి కొన్నది పండే.
2: In fact, you purchase the
1: fruit. పండు లోపల కొన్ని విసర్జించాలి, కొన్ని స్వీకరించాలి.
2: There in the fruit, certain things have got to be left out.
1: కాబట్టి ఈ దేహం అనేది నీదే.
2: Body belongs to you.
1: ఈ దేహం అనే ఫలమే.
2: The body is the fruit.
1: కానీ ఇందులో నీవు అనుభవించవలసిన కొన్ని, విసర్జించవలసిన కొన్ని.
2: There are certain things you have to experience and there are certain things that
1: have to be left out. దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, ఇవన్నీ విసర్జించాలి.
2: Bad thoughts, bad feelings, bad emotions.
1: ఇవన్నీ విత్తనములు వంటివి.
2: They are like seed.
1: ఈ విత్తనములు తిరిగి నీ దగ్గర పెట్టుకుంటే తిరిగి మొక్కలు అవుతుంటాయి.
2: If you keep the seeds with you, they will grow into plants.
1: కానీ నీవు అనుభవించవలసింది ఏంటి?
2: What
1: మాధుర్యమైనటువంటిది. వచనం మధురం, దృష్టియు మధురం, శ్రవణం మధురం, మధురం మనసం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం మధురం మధురం మధురం. అంతా మధురమే. ఈ స్వీట్ స్వీకరించాలి.
2: యూ షుడ్ యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్.
1: అంతేకాని నేను కొన్నాను కదా అని చెప్పిన ఉద్దేశంతో పై పొట్టును కానీ విత్తనములు కానీ నేను నమ్మకూడదు.
2: ఫర్ ద సింపుల్ రీజన్ యూ పర్చేస్ యూ డోంట్ ఈట్ ది స్కిన్ కవరింగ్ ద ఫ్రూట్ అండ్ ద సీడ్.
1: దీనికి నీ నాలుకలకు రుచే పాడైపోతుంది.
2: అండ్ యూ స్పాయిల్ ద వెరీ టేస్ట్ దేర్.
1: కనుక మనకు మనం పాడు చేసుకోవడానికి కారణం ఏమిటి? మన దుర్గుణములు, దురాలోచనలే.
2: వి స్పాయిల్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అవర్ బ్యాడ్ థాట్స్.
1: ఎప్పుడు దురాలోచనల మనలో ప్రవేశించిన చి మానవుడికి ఆవర్శించినట్టు కాదు ఇది. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, నాట్ అనిమల్ అనేటువంటి దీంతో దాన్ని తరంగొట్టడానికి ప్రయత్నించాలి.
2: ద మూమెంట్ ఎ బ్యాడ్ థాట్ స్టార్ట్స్ యూ షుడ్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ మ్యాన్ అండ్ యు ఆర్ నాట్ అనిమల్.
1: రాగ ద్వేషము, అసూయము, డంబము, కామ క్రోధ లోభ మోహము నాకు ఇవన్నీ కూడాను పశువు యొక్క గుణములు.
2: ద హేట్రెడ్, ద ఎవరెస్ట్, ఈగో, దేర్ ఆర్ అనిమల్ క్వాలిటీస్.
1: నా గుణములు ఏమిటి? సత్యము నా గుణము, ధర్మము నా గుణము, ప్రేమ నా గుణము, అహింస నా గుణము, సహనం నా గుణము, సదాచారం నా గుణము, అనేటువంటి యొక్క దీన్ని మనం భావించుకుంటూ రావాలి.
2: You should consider truth is my quality, love is my quality, non-violence is my quality, peace is my nature, like that you should feel.
1: కనుకనే ఈ కంపాషన్ నా యొక్క నిజమైన క్వాలిటీ.
2: Compassion is my true quality.
1: ఇదియే నా కరుణ.
2: This is compassion.
1: ఈ కరుణారసము చేతనే మానవుడు జీవించడానికి ప్రయత్నించాలి.
2: With this sense of compassion we should lead our life.
1: అది శ్రీరాముని యొక్క ప్రథమ గుణము.
2: That is the chief quality of Sri Ram.
1: Compassion.
2: Compassion.
1: ఆ గుణమే రామచంద్రుని యొక్క చరిత్రను పవిత్రముగా విస్తూ వచ్చింది.
2: ఇట్ ఈస్ ది కంపాషన్ ఆఫ్ శ్రీరామ దట్ మేడ్ హిస్ కెరియర్ అండ్ పర్సనాలిటీ సీక్రెట్.
1: ప్రతి మానవుని ఎందుకును ఈ కరుణారసం మనలో ఆవిర్భవించాలి.
2: దిస్ ఎసెన్స్ ఆఫ్ కంపాషన్ షుడ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎవ్రీవన్.
1: మానవుని ఎందు ఏనాడు కూడా శోకరసం రానేకూడదు.
2: ఇన్ నో పాయింట్ ఆఫ్ టైం షుడ్ దేర్ బి ఎ మిజరీ.
1: శోకరసం ఎప్పుడు వస్తుంది?
2: When do you suffer?
1: మనం దుర్గుణములను పెంచుకున్నప్పుడే శోకరసం మన యందు ఆవిర్భవిస్తుంది.
2: When you develop bad quality, you will be sorrowful.
1: కనుక నీ హృదయాన్ని పూర్తి కూడాను ప్రేమగా నీవు నింపుకో.
2: Fill your hearts with love.
1: నీ యొక్క హృదయం అనేటువంటి ట్యాంక్ ను ప్రేమతో ఫిల్ అప్ చేసుకుంటే.
2: When you fill the tank of your heart with love,
1: mouth ane tap nunchi manchi matale vastayi.
2: You will draw good words out of the tap of your mouth.
1: Yenani unte tap nunchi manchi water e vastundi.
2: And as you open the tap, you draw good water.
1: Nee yokka kannu nunchi kuda manchi drushtye vachestundi.
2: Out of your eyes you will have
1: tank good look. Loni water ettivo tap loni water attivi.
2: As is the water in the tank, so is the water that comes out of the tap.
1: Company start the day with love. Spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
2: We have to fill our heart with this love.
1: ప్రేమ లేని హృదయము కేవలము బ్రతికిన శవము.
2: The life in which you find a heart without love is almost a living death.
1: Living death.
2: Living death.
1: కనుక మనము ఈ విధమైనటువంటి ప్రేమ స్వరూపులుగా మనం తయారు కావాలి.
2: We should be embodiments of love.
1: కనుక ప్రేమనే మనం పెంచుకోవాల్సింది.
2: We should develop love.
1: మిగిలినవన్నీ మనం పెంచుకోకపోయినా ప్రేమనే అన్నింటినీ పెంచుకుంటుంది.
2: Is the love that will encourage others to grow.
1: ఒక విత్తనమును భూమిలో నాటితేవంటే ఆ విత్తనం నుంచి కొమ్మలు రెమ్మలు ఆకులు ఫలములు పుష్పములు అన్ని కూడా అదే పెంచుకుంటుంది.
2: If you sow a single seed, it will go to grow into a tree with so many branches.
1: ఒక్క సీడ్ మాత్రమే నువ్వు నాటావు కింద.
2: Only one seed you have sown.
1: కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి?
2: Where from the seeds?
1: ఆ సీడ్ నుంచే వచ్చాయి.
2: All branches have come.
1: కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచే వచ్చాయి.
2: All the rest of the branches.
1: ఈ లీవ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచే వచ్చాయి. ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచే వచ్చాయి.
2: Fruits are the products of the seed.
1: ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచే వచ్చాయి.
2: Flowers are the products of the seed.
1: కాబట్టి ప్రేమ అనేటువంటి ఒక్క బీజమును నీవు నాటుకుంటే అన్ని సత్సంకల్పం అనేటువంటి అన్ని కూడా ఆ సీడ్ నుంచి ఆవిర్భవిస్తాయి.
2: When once you sow the seed of love, all good thoughts come automatically.
1: ప్రేమ వృక్షమే.
2: This is a tree of love.
1: అయితే ఈ ప్రేమ వృక్షం పైన కూడాను అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాళ్ళుతుంటాయి.
2: On this tree of love, certain birds fall and take rest.
1: ఎక్కడ వృక్షం ఉందో త్యాగరాజ చెప్పాడు. చుట్టి చుట్టి పక్షులెల్లా చెట్టు వెదకు రీతి భూమిని పుట్టగానే నీ పదములు పట్టుకున్న నన్ను బ్రోవ రామా నన్ను బ్రోవరా రామా నన్ను బ్రోవరా అన్నాడు.
2: జస్ట్ ఎస్ బర్డ్స్ గో రౌండ్
1: చుట్టి చుట్టి పక్షులెల్లా చెట్టు వెదకు రీతి భూమిని
2: జస్ట్ ఎస్ బర్డ్స్ దట్ గో రౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్
1: ఎగిరి ఎగిరి ఒక చెట్టు పైన వచ్చి వాళ్ళుతూ ఉంటాయి.
2: బీయింగ్ వెరీ మచ్ టైర్డ్ ద బర్డ్స్
1: కాబట్టి ప్రపంచంలోని అశాంతి ప్రజలందరూ కూడాను ఈ ప్రేమ అనేటువంటి వృక్షం పైన వచ్చి వాళ్ళుతూ ఉంటాయి.
2: People full of restlessness would take rest on the branches of the tree of love.
1: Aithe vachinatvanti pachulu ooruke undavu.
2: But the birds that come, they don't
1: remain. Chala shabdam chestuntai.
2: They make all sound.
1: Ante kaadu.
2: Not only that.
1: Aa chettu kinda evaraina gaani chedan dichukovalani vachite akkadantha kudunu malinya paristuntari.
2: Those that come there to enjoy the shade, the whole premises is made dirty by these birds. Anduvalle
1: appudappudu dinni tasma jagrata jagrata jagrata annaru.
2: Therefore it is said you should be careful.
1: దీనినే శంకర్ల వారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: ద బర్త్ ఈస్ మిజరీ, ద ఓల్డ్ ఈజ్ ఇస్ సారోఫుల్ అండ్ ది ఎండ్ పాయింట్ ది లాస్ట్ మూమెంట్ ఈజ్ సారోఫుల్. దేర్ ఫర్ బీ కేర్ఫుల్.
1: కనుకనే మనం ఈ వృక్షం క్రింద ఉంటున్నాం. ఈ ప్రేమ వృక్షం పైన అన్ని పక్షులు వాళ్ళనాయి, దుర్గుణమైనటువంటి ఒక పక్షులు వాళ్ళనాయి.
2: On this tree of love, you find so many birds, bad qualities, take rest. What should you do to drive them out?
1: చెట్టు కిందికి పోవాలి అని అన్నప్పుడే అవి పక్షులన్నీ లేచిపోతాయి.
2: యూ సిట్టింగ్ అండర్ ద ట్రీ షుడ్ క్లాప్ అండ్ షౌట్ లౌడ్లీ టు డ్రైవ్ ద బర్డ్.
1: అదే విధంగానే మన ప్రేమ వృక్షం పైన వాడినటువంటి దుర్గుణములంతా కూడా మనం ఏం చేయాలి, రామ కృష్ణ గోవింద నారాయణ అని ఈ విధంగా మనం భజన చేస్తే ఆ పక్షులన్నీ లేచిపోతాయి.
2: So on this tree of love, so many birds are taking rest their bad qualities. To drive them out, you should go singing loud.

0: దీపకశ్చంద్ర దీపకశ్చంద్ర. రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలయందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకములయందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యు టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత

0: మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: It's all the darkness that will make you suffer from all wicked thoughts, wicked feelings and wicked actions.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: Only wicked people, bad people would like to be in the dark, but not noble and good souls.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంది.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will always move in the light.
0: మానవుడు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గంలో సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారు, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవులు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chetcho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka purnimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear. It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime it is the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun there is no universe.
0: Suryude ee bhulokamulaku pratyaksha daivam.
1: Sun is the very god to this planet earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun there's no creation.
0: పంటలు లేవు.
1: There's no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: బికాస్ ద సన్ వి ఫైండ్ ద లివింగ్ క్రీచర్స్ సస్టైన్ దేర్ లైఫ్, యు ఫైండ్ ద క్రాప్ అండ్ ద హార్వెస్ట్, ద ఫ్లో ఆఫ్ ది రివర్స్ అండ్ వి ఫైండ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవము.
1: Therefore, sun is the very god to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్,
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్ లైట్
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: దిస్ ఇస్ అ గ్యాస్.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్ ద ఆక్సిజన్ కంటెంట్ హైడ్రోజన్ కంటెంట్
0: ఇది
1: మెయింటైన్డ్
0: చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రిజం అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light during the day. 31
0: త్రిలోకే ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో అప్హోల్డ్ ఓ దట్
1: అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: ఆయొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma, which is the very life, force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn. It is its dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadaname ikkunte dharmamu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki dhriyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way: O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: The tongue is selfless.
0: కాని అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరచుకుంటున్నాం అసత్యం చేత.
1: That tongue which is so pure and unselfish is polluted because of lies, false.
0: ఆ సత్యం కూడాను ఎట్ట పలకాలి?
1: How should we tell?

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్ట ఉండాల? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft.
0: ఇదే సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు యందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There's second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది, ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remains, that remained yesterday, remains today, will continue to remain tomorrow. That is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: Therefore that comes in between and passes off.
0: అప్పటికప్పుడు కనిపించేటువంటిది నిజం.
1: That what you see for the moment is the fact.
0: ఎప్పుడు కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: ఇంకా వేదాంతములో ఈ సత్యమును కూడాను ఋతం అన్నారు.
1: In Veda, satya is called rutam.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: What is this rutam?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Not merely the object it carries with
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటారు.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: The combination of these two would lead to rutam.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: So the human dharma wants you to speak truth.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: That is the true human quality.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: It is the chief value of mankind.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: However, you don't see the heart.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది విల్ స్టాండ్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం.
1: దాట్ ఈస్ రుతం.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది డివైన్ హ్యూమన్ వాల్యూస్?
0: దీనిని మూడు పదములతో చెప్తూ వచ్చాము.
1: దీస్ ఆర్ సెడ్ ఇన్ త్రీ వర్డ్స్.
0: ప్రీతి, భీతి, నీతి.
1: వన్ ఇస్ ప్రీతి, నెక్స్ట్ ఇస్ భీతి, ద థర్డ్ వన్ ఇస్ నీతి.
0: ప్రీతి దైవ ప్రీతి.
1: ప్రీతి దైవ ప్రీతి, లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము సత్యము రెండు కూడాను మనలో ఆవిర్భవిస్తాయి.
1: When there is love of God, you will have all the peace and truth.
0: భీతి పాప భీతి.
1: భీతి పాప భీతి, fear of sin.
0: ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: When there is fear of sin, there will be love.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: And you will also remain peaceful.
0: నీతి.
1: నీతి మొరాలిటీ.
0: నీతిని సంఘనీతి.
1: It is the morality of society.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందు కూడాను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace and love. ఈ అన్నిటిని ఒక్క పీట లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: So love wherever it is, it will direct you towards God.
0: కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవత విలువ ప్రీతియే.
1: The human value in this world is love.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవము సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఈశ్వరుడు ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వర హై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు.
1: God is present in all.
0: దీనిని పురస్కరించుకునియే love is God. Live in love.
1: Therefore, Swami says, love is God, live in love.
0: ఒకానొక సమయం లోపల
1: at one time,
0: Jesus, తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission
0: from mother, పర్వతమునందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for three boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for three boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రము నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: I am ready to accept the guilt or mistake, but I would not utter a
0: lie. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: See that I would tread along the path of truth.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: That the first boon.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ, నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people
0: are there. అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you. సుఖంగా
0: ఉండేటువంటి చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: feel envious. ఇది మానవ యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: That are the qualities of mean people.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: That's not true human heart.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: Even animals don't have that jealousy.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: యువర్ బ్లిస్ ఇస్ మై బ్లిస్.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: యువర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, సో ఎమ్ ఐ.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: మూడవ వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, this is nothing like love nor the child, he is God.
0: అది ఏ? The one you think you are.
1: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటిది. దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti, nee manasu yokka tattvam.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante, naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: అంశమును,
1: I am your spark.
0: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము. Messenger, anaga karmanacharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmalu acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one,
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడా డబ్ల్యూస్ గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామేని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where
0: is God?
1: Where is God?
0: పాలును తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: Kanka nee hrudayame patra,
1: your heart is the container.
0: Nee premane indulo paalu,
1: the love is milk there.
0: Ee premanu anetundi danni bhagavantuniki arpitam anetundi nee madanam,
1: offering to God is churning.
0: Appude sakshatkaram anetundi swaroopam bayil deertundi.
1: Then you will have the manifestation.
0: సర్వత్ర ఉంటుండాది భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
1: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద
0: మిల్క్. కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: దెన్ హౌ డు యు
0: సీ? దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: వెన్ యు అప్లై యువర్ సెల్ఫ్ అండ్
0: ప్రాసెస్. అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
1: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: Light in what direction does
0: Anni
1: it go? It watches along all directions.
0: Sarvatra vestundadi.
1: It searches all over.
0: Adi reetigane bhagavantudu oka velugu vanti vaadu.
1: God is like light.
0: Evarini chustunnadu? Andarni chustunnadu.
1: He watches all.
0: Ee sabha lokala nidrapoyetunte vaallu chustundadi.
1: Bhagavan watches those that sleep here in this congregation.
0: Inkokaru vinukunda edo inkokaru chinta chestunnatundi vaadanu chustundadi.
1: He also watches those that think of other things.
0: Chintalu veriga undavachunu. కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
1: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలనే ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ in the temple built by Rani Rasamani.
0: Chakkaga cheptunnadu bhagavad vishayanni.
1: Paramhamsa is teaching all divine.
0: Kani Rani Rasamani vinnattugane tala oopputu undadi.
1: Rasamani is just nodding her head, pretending as if she is listening.
0: Kani
1: to
0: Kani ee vishayam Ramakrishnaku telusunu baga.
1: But Paramhamsa knows pretty well.
0: Lechadu kurchi nunchi.
1: He got up from the chair.
0: Aa kurchunnatundi Rani Rasamani okka tooru chempala paina kottadu.
1: He slapped her at one moment.
0: Andariki aashcharyam esi.
1: Everybody were taken by surprise.
0: Ee pichivadu ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: Innatvanti vishayalu acharanalo pettali.
1: What all they listen, they must practice.
0: Kani
1: but
0: nee vachi ee sabalo kuchoni repati dinam court cases vishayam anta nee vicharam cheskuntunnava?
1: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.
0: Nee vaatta court vishayam vicharam cheskunte intilo kuchoni vicharam chesku ikkada enduku raavali?
1: Then you want to think of tomorrow's court litigation.
0: Anaga ee oka vakyamu enta aadarshavantamainatundi ante అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
0: ఏం చేశారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
0: ఇదిన్నో యోచన చేసుకుంటూ ఉంటారు.
1: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
1: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ఫ్యాక్ట్.
0: కలుపునే మానవుని యొక్క ధర్మం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ టు
0: భువస్సువః. ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body.
0: మనసు గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things
0: that. మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of the
0: ఈ ఆనందమునకును మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ధర్మ దట్ గివ్స్ లైట్ టు ద హ్యాపీనెస్ ఆఫ్ ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
0: త్రిలోకములకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
1: సో ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ ఇల్యూమిన్స్ ఆల్ ద త్రీ
0: వరల్డ్స్. దైవాధీనం.
1: ఆల్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: సో దేర్ ఇస్ ఫోర్త్ ఫ్యాక్టర్, హ్యూమన్ ఎఫర్ట్.
0: సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులమునకే వెలుగు నిందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
1: The spelling G-O-O-D.
0: మిథ్యలోకే వనేస్తతి అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: This illusion is one zero.
0: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G-O-O-D, remove this illusion zero.
0: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore one zero is God.
0: But God's son is good son.
1: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine faith.
0: దైవ కర్మలు.
1: Divine action.
0: దైవ చింతనలు.
1: Divine thought.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: He is the one, the good son.
0: సు అనగా మంచి.
1: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
1: One should follow the command of the parents.
0: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
1: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
1: Make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
1: Expressing gratitude for all
0: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్, ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
0: వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధను అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should
0: celebrate. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ఫాదర్ విల్ నాట్ బి ఇన్స్టెంట్లీ హ్యాపీ నో ఆన్ కమింగ్ టు నో ద బర్త్ ఆఫ్ హిస్ సన్.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ ఆన్ కమింగ్ టు నో ద నేమ్ ఆఫ్ హిస్ సన్.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father will be happy.
0: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: Therefore the light at home is selfishness.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
1: పరార్థం.
0: సన్లైట్ యథార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మూన్ ఇన్ ది నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ది ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్
0: తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఆక్యుపై పొజిషన్ కెనాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: మేనర్స్.
1: గుడ్ మేనర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ద్వైతము,
1: డ్యూయలిజం,
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదాని కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: ఏరి షుగర్ కేన్?
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనే షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నతే తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు.
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునే అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్?
0: ఇది ఎంతకాలము ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugarcane juice is converted into sugar.
0: షుగర్గా మార్చేటప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా దేంట్లోనైనా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: Therefore, sugar is qualified non-dualism. Sugarcane juice is
0: విశిష్టమైన అద్వైతము.
1: And that is special qualified.
0: ఎప్పటికీ ఉంటుంటాది.
1: It remains all the time.
0: దేంట్లోనైనా ఉపయోగం చేసుకోవచ్చు.
1: You can mix it with any.
0: ఇంకా ద్వైతము,
1: dualism,
0: మధ్వాచార్యులు.
1: Dualism is proposed by Madhvacharya.
0: Advaitamu Shankaracharyalu.
1: Non-dualism Shankara.
0: Vishishta Advaitamu Ramanujacharyalu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu Madhvacharyalu.
1: Dualism is of
0: Madhvacharyalu. Yeman cheppadu.
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice sakkaraledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti cheemaga nenu puttali. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ ఎన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్.
0: షుగర్ టేస్ట్ తెలీదు.
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు.
1: యూఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్
0: నీవు దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యూఆర్ గాడ్ ఇన్ ఇండివిజువల్, వీ షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నాడు.
1: Therefore, I should be one who would partake the sugar, but not the sugar itself. This is dualism, the two are
0: there.
1: The individual and God.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని శుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే శుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, qualified. All the three are one, actually speaking.
0: Sugar juice అద్వైతము.
1: Sugar cane juice is not
0: dual. Sugar ద్వైతము.
1: Sugar is dual.
0: Sugar తినేటువంటి వాడు ద్వైతము.
1: The one who eats is dual.
0: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతం ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వ దేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ అండ్ ఎవ్రీవన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ యందు, నా యందు, అందరి యందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
0: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి యందు దైవం ఒక్కటిగానే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్ గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో.
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో.
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ ఫాలో అయిపోతుంది.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ జస్ట్
0: ఈ కర్రను నిప్పుల వేస్తే ఏమైపోతుంది?
1: వెన్ యు పుట్ ఇన్ ఫైర్ వాట్ విల్ హ్యాపన్?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
1: ఇట్ విల్ వానిష్.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
1: బట్ ఇట్ బికమ్స్ కోల్.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
1: ది స్టిక్ ఈస్ నాట్ దేర్. బట్
0: కర్రను ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
1: వెన్ యు టచ్ ది స్టిక్ నో డర్ట్ వుడ్ అడ్హియర్ టు యూ. బట్ వెన్ యు క్యాచ్
0: బొగ్గును తిరిగి తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
1: హౌ టు మేక్ దిస్ కోల్ లుక్ బ్రైట్ అండ్ వైట్.
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగా చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become cold?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంపర్కం చేత కోల్ అయింది.
1: Because of the association of the fire, it became cold.
0: తిరిగి అగ్నిలోనే వేయి.
1: Put it in fire bag.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగలిపటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is cold.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is cold.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది. లైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వేయి.
1: Put it in the fire.
0: ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
0: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్కి పోతుంది.
1: If it's light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: The more of the weight it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: Therefore, we should cut down our desires gradually.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రం చాలదు.
1: It's not enough if you cut down your desires.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: First, we should cut off all these bad qualities like attachment, ego, and jealousy. Why?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies: the desire, anger, and greed.
0: Desire భక్తిని నాశనం చేస్తుంది.
1: It is the desire that kills devotion.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: Anger kills wisdom.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: Greed kills our action, activity.
0: కర్మ ఉపాసన జ్ఞానము మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: Therefore, the work, worship, and wisdom are killed by these three.
0: క్రోధము వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: It's only greed that burns.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: You don't have discrimination.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్ట మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, హౌ టు టాక్, వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్
0: త్రీ డిసీజెస్. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుమును కూడాను అగ్నిలో వేసి తప్పికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనం నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవడానికి మరొక మార్గం ధ్యానమో యోగమో చేయటం ప్రయోజనం లేదు.
1: There is no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్, బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యం అవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశేషతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
0: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ నుంచి.
1: బట్ యూ షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్, కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపై ఉన్నటువంటి గుండును కాలుతో నడితే కిందికి వచ్చి పడిపోతుంది.
1: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: Inda unnatvanti raayini paiku kondu poi pettalante chaala kashtam avutundi.
1: But to lift a boulder from the bottom and keep it on the
0: top, prayatnam cheyanakkaledu, netti saalu kinda padipothundi.
1: You don't need to try to be bad. Just
0: like andarki baaga telusunu,
1: you know pretty well.
0: Pedda load ga unnatvanti lari kaani బస్సులు కాని మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: ద లారీ ఆర్ ఎ బస్ విత్ ఫుల్ లోడ్ యాజ్ ఇట్ క్లైమ్స్ అప్ ద మౌంటైన్ ఇట్ మేక్స్ సౌండ్. అంటే
0: చాలా బాధ కలుగుతుంది.
1: టు మూవ్ అప్వర్డ్ ఇట్ సఫర్.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: ఇన్ ఆర్డర్ టు ఫాల్,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: కష్టమైనా సరే లుక్ అప్.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక క్రైమ్ కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: That is true spiritual path.
0: ఇతను దేవుడా కాదా? దేవుడంటే ఎట్ట ఉంటాడు, ఎక్కడుంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలంటే పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విత్ ఇన్ యూ.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: బట్ యు డోంట్ సీ విత్ ఇన్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాజ్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యూఆర్ డ్రౌండ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్.
0: మంచి మనిషిగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
1: యు షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యు షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి.
1: యు షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితోనూ మైత్రి.
1: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్ పీస్.
0: ప్రజాక్షేమమే తనక్షేమంగా భావించాడు.
1: అండ్ హి హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాజ్ హిస్ ఓన్.
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన.
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world I should be happy.
0: ఇది కాదు, లోకా సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's way you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I am a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఎట్టైనా పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపీ టు ది వరల్డ్.
0: స్వార్థము,
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్.
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేది.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సెడ్,
0: నామరతన ధన పయో పయో రేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువమూలిక దియమెరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్? ద నేమ్ ఆఫ్ గాడ్, దట్స్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసేసి.
1: మీరా ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హీ ఫెల్ సాడ్.
0: అయ్యో, నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: షీ సెడ్,
0: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము, అక్కడికి వెళ్ళి మనసా.
1: ఓ మైండ్, యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమునా విచ్ ఇస్ ద సెంటర్.
0: ఎక్కడ పోయినా నేను శాంతి లేదు.
1: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: గంగా యమున, గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
0: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: రెండింటిని నిలిపేటువంటి ఒక భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి.
0: The central point on the forehead is this Sushumna.
1: అది ఎక్కడ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: You don't need a ticket to go there.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: On one side

0: ఆ గంగా
1: రెండింటిని నిండిపేటువంటి ఒక భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి.
0: ద సెంట్రల్ పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ ఇస్ ది సుషుమ్నా.
1: అది కుంభకము అన్నారు.
0: దట్ ఈస్ విత్ హోల్డింగ్ దట్ కుంభ.
1: యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక మీన్స్ ఫిల్లింగ్ ఇట్ అప్, బ్రీదింగ్ ఇన్,
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్ప్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: ఇస్ దట్ ద పాత్ టు అటైన్ ద
1: ప్రాసెస్. ఇది కూడా నువ్వు అక్కర్లేదు. ఇవి కూడా నువ్వు దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యూ డూ విత్ ద బాడీ.
1: మనస్సును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ద రిసిపియంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.

నాణ్యబోధేశ్చ బోధరూప తయాత్మనః యథాస్మాత్మం

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించే జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ది లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ది సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: ది సెల్ఫ్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇంటెలెక్ట్ హ్యాస్ నో నాలెడ్జ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది.
2: ఇంటెలెక్ట్ ఇస్ మియర్లీ ఎ బల్బ్.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, it is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: Kaktutva bhaktutvamato kudinatvantide manasikam.
2: It is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: Kevalamu jagrat sapna sushuptali yandu manasika charyalu adhikamga gocharistu untayi.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: Kani gaadha nidra yandu ee manasu layamai kevalamu మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంబించిపోతుంది.
2: వైల్ ఇన్ ది డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ డజంట్ ఫంక్షన్.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ అపియర్స్ సెపరేట్లీ మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatvanti yokka vishya chaitanyam kante kudanu intellectual chaitanyam anetvantidi chala prabhavanga manavattvam paina prakatimpa chestundi.
2: Therefore more than that of cosmic consciousness this intellectual consciousness is more effective.
0: Ee samayamanandu మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: యాజ్ ద మైండ్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ ద సూపర్ మైండ్ బిగిన్స్ టు యాక్ట్.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చలనమును లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నో ఫియర్ స్ట్రికెన్ హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamul yokka kudika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvam cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetundi gadinindu pavitramainaatundi bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatundi nirmalamainaatundi yokka gnana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatundi manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetuvantadi manastu koodinadani manamu gurtinchamu.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: బట్ ఇన్ దిస్ బిగ్ బిల్డింగ్ వి హావ్ కన్స్ట్రక్టెడ్ సో మెనీ రూమ్స్ లైక్ ద బెడ్ రూమ్, ద డ్రాయింగ్ రూమ్, ద కిచెన్ అండ్ ద లేటిన్ సో ఆన్ సో ఫోర్త్.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాం.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణములను మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనము కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతున్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: Idi cheyi.
2: This is hand.
0: Idi chevu.
2: This ear.
0: Idi kannu.
2: This eye.
0: Idi mukku.
2: This nose.
0: Idi noru.
2: This mouth.
0: Ee angamulanni kudanu dehamulaku oka amshamuliga untunnayi.
2: All these organs are the parts of the same body.
0: Dehamulo ivanni kudanu konni ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ee manavattamu aneetundi prakrutiki angamuluga yerpadutu vachindi.
2: This humanity is a limb of the nature.
0: Prakruti paramatmaku anganga maaripoyindi.
2: The nature is a limb of the divine.
0: Paramatmani angamu prakruti.
2: This nature is the limb of the divine.
0: Prakrutiki angamu manavattamu.
2: Is humanity the limb of
0: manavattamulaku angamu society.
2: The society is the limb of humanity.
0: Ee society ki angamu dehamulu.
2: Body is the limb of the society.
0: Dehamulaku angamulu ee yokka bhagamulanni kudanu.
2: The different parts of the body are the limbs.
0: Jagattulo manam ekkada chusinappudikini anga angi bhavamule manaku pratyaksham avutunnayi.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different
0: కనుక
2: parts.
0: అంగా అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకునియే ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణ,
2: a small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించడమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కాని ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: వందల అన్నం మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒకటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: The moment when we find one or two small stones in the rice, we just neglect the whole rice.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyasapadipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi
2: forgetting the natural quality.
0: Asahajanni vishwasinchi
2: believing what is false.
0: Divyatvanni manamu కోల్పోతున్నాము.
2: వి లాస్ట్ ది డివినిటీ.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ the power of the self.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanchu uhalu alli alasi poku.
2: Don't get tired yourself with all the illusion imagination that I will do this, I will do that and something else.
0: Ye vittulanu naati ichchota nuntiro aa phalamule meeku anduchundu.
2: You have come down here sowing the seeds in the past and you will reap those fruits now.
0: Vittanam okateena phalamulu veruga manaku labhyamu kaavu.
2: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: Kanaku manam chesinatvanti yokka karmalu anni kudanu mana bhranti che dinni nenu chesanani bhavinchatam chetane taanu anubhavinchadaniki taginatvanti yokka dinni kolipothunnadu.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: Ee anubhavinchedanta kudanu sukshma dehame.
2: The actual experiencer is the subtle body.
0: Idiye ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపం.
2: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనిని వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నారు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనిని ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనిని భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఈజ్
0: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ది ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమున ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: హ్యాస్ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్.
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: ఈజ్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
0: బుద్ధులమే.
2: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాం.
2: వి డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
2: It's
0: సౌశీల్యమైనటువంటిది.
2: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: having had that divinity within the human life
0: alpatvamainati oka deha brantini manam varinchi
2: we are after that mean body feeling
0: manamu atma tattvanni vismarinchukuntunnam
2: we forget the nature of the self
0: idi sariyainatundi kaadu
2: this is not a proper way
0: enni vidyala manam chadutunnam
2: we study so many forms of education
0: enni yantramulanu manam kanipettunnam
2: we have discovered many machines
0: ivanni kudunu kevalamu prakrutamainatundi ganu కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివి గాను గోచరిస్తున్నాయి.
2: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: ఇట్ గోస్ ఫోర్ట్ ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ. ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమే దీనిని ఏర్పడినటువంటివే కానీ
2: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
2: They are not meant for other purpose.
0: మనం ఇల్లు కట్టాము.
2: We constructed a house.
0: మనం కిటికీలు పెట్టాము.
2: We have windows.
0: ద్వారములు నిర్మించుకున్నాము.
2: We opened the door.
0: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము?
2: Why have you kept that door there?
0: మనం వచ్చి పోయే నిమిత్తం.
2: Why for exit and entrance?
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తం.
2: It's only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: We open the door to make those people that have authority to enter.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు ఏ యొక్క సౌశీల్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings. దీని నిమిత్తమై
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటిది.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు
2: the man who doesn't realize the truth
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయము మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare in the
0: world? పంచభూతముల నుండి మనం మాలిన్య పరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచెస్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
2: It is everywhere.
0: In you. With you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవే ఒక కాస్మిక్.
2: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు, ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్.
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: వి హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరైనటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వి ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: వి పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
2: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
2: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
2: This is a disease.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
2: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగము.
2: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
2: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
2: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
2: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
2: to fulfill the desire
0: aneka vidhamaitti pedamargamulu manam padutunnam.
2: We take all kind of perverse direction.
0: Kanukane motta motta ee ragam aneketti rogaani nivarana cheskovali.
2: So we should cure ourselves from the disease of desire.
0: Emiti ee ragam?
2: What is this attachment?
0: Vanchane ragam.
2: The desires constitute attachment.
0: Deenine aasa aasa antaru.
2: This is desire.
0: Deenine krishna krishna antaru.
2: This is also called thirst.
0: Aasalu kudanu రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
2: ది డిజైర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్,
0: పేరాశ, దురాశ.
2: ది ఎక్సెసివ్ డిజైర్ అండ్ ది డిజైర్ యూ కెనాట్ అకంప్లిష్.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ టు ఎస్పైర్ ఫర్ దట్ విచ్ ఇస్ పాసిబుల్.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏమైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
2: యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ టు ఈట్, టు లివ్ అండ్ టు పుట్ ఆన్.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
2: There is no mistake in having desires.
0: కాని దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే,
2: but if you make it excessive desire,
0: ఆ దురాశనే రాగము అనుకుంటూ వచ్చారు.
2: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
2: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
2: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను,
2: all the desires,
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
2: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
2: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి,
2: having been born as a human being,
0: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తూ,
2: expressing the divinity,
0: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత,
2: because of the mean feelings in him,
0: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
2: He loses the natural quality of a human being.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
2: Here is iron piece.
0: ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటాయి.
2: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
2: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
2: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
2: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
2: because of the rust,
0: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
2: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
2: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
2: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
2: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
2: Iron which is black in form becomes shines brilliantly.
0: కాని బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
2: But we should not mistake it with a true color black.
0: Black nu white ga maarchukovadaniki prayatninchali.
2: We should make an effort to make the black shine white.
0: Kaani ee naati manavudu,
2: man today,
0: kevalam telivitetulu balichipovatam cheta,
2: because of the excess of intelligence,
0: ahankaram adhikamavuta cheta,
2: because of excessive ego,
0: vijnanam shunyamai,
2: because of loss of wisdom,
0: marinta ajnananga pravartistu vastunnadu.
2: He conducts himself more ignorantly.
0: Etla?
2: How?
0: Nallaga undinatvanti boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
2: మ్యాన్ హస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
2: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
2: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
2: It is the mistake of the company.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
2: In the place of soap, he brought now white milk, start washing the black coal.
0: కాని మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
2: Milk also turned black.
0: ఇది కాదు పద్ధతి.
2: This is not the procedure.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
2: These are worldly, low procedures.
0: లో చింతన చెయ్యాలి.
2: Then you should think within.
0: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
2: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
2: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
2: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
2: It has no natural form.
0: Purna swarupamu kaadu.
2: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
2: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reetiga tirigi purna swarupani ga maarchali.
2: How is it possible to bring it to perfection?
0: Idi ye agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
2: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ,
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
2: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
2: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ, then it becomes white.
0: అప్పుడే white and light కూడాను మారిపోతుంది.
2: Then it becomes white and light.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
2: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
2: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
2: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
2: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడౌన్స్ ది ఫేస్.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
2: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచర్స్ విజ్డమ్ టు ద డర్ట్.
0: ఓ మానవుడా,
2: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో సమస్త పదార్థములు కూడాను,
2: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
0: కట్టకడపటికీ అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
2: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
2: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నష్టదాతను బట్టి భస్మమే.
2: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: ఒక్కటే శాశ్వతము.
2: Only one is permanent.
0: అది అంతర్వాణి.
2: That is inner voice.
0: అది ఆత్మతత్వము.
2: That is itself.
0: అదే దివ్యత్వము.
2: That is divinity.
0: అదే పవిత్రము.
2: That is sacred.
0: అది నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
2: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
2: having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
2: We are not able to understand.
0: కావాల్సినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
2: There is so much of wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
2: ఆల్ ద గోల్డ్, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
2: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
2: We search for them all over the world.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మనం ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
2: Having known right under the feet, there are precious gems, you don't need to search.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
2: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
2: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగా నీ దేహమందే ఉంటుండగా,
2: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
2: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
0: కాదు కాదు,
2: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
2: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
2: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: దట్ spreads everywhere.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
2: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దట్.
0: తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
2: ఇట్ బికమ్స్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ బిట్వీన్ మైన్ అండ్ థైన్.
0: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు అంతరాత్మగా ఉంటుండాలి.
2: ద సెల్ఫ్ ఇస్ ఇండ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: కనుక మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
2: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్, వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
2: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
2: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
2: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: a small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
2: you go to the sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
2: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
2: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
2: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
2: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
2: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యూ ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ.
2: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు కూడా చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
2: యూ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: మా కాదు,
2: మా నో,
0: నవ కొత్త,
2: నవ న్యూ,
0: కొత్త కాదు నీవు, పాతవాడే.
2: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే,
2: యూర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడి అంటే ఏమి, పాతది ఆత్మనే.
2: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
2: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
2: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
2: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
2: దట్ విజ్డమ్ యూ అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
2: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెడితే సాగిపోతుంది.
2: వెన్ యూ పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
2: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
2: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
2: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
2: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
2: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
0: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
2: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
2: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
2: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
2: విజ్డమ్ ఇస్ నాట్ నాలెడ్జ్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
2: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
2: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
2: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
2: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
0: మాయలోనే పెరిగి,
2: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్,
0: మాయ నెరుంగరు మందమతులు.
2: The foolish one does not realize illusion.
0: బ్రతుకులన్నీ మాయ.
2: Whole life is illusion.
0: పౌబంధములు మాయ.
2: Attachments illusion.
0: సంసారం అది మాయ.
2: Family illusion.
0: సావు మాయ.
2: Death is illusion.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
2: Why should you be carried away by this illusion, the life?
0: కనుక అంతకుడును మాయనే.
2: So everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
2: This illusion is ignorance.
0: మాయా.
2: Two word letters here,
0: మాయ. కానటువంటిది ఇంత, ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయ.
2: This illusion is that we take it the non
0: existent. మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
2: We are deluded because we take it that which is existent non existent.
0: ఇది ప్రభావమే.
2: It is ignorant feeling.
0: తాడును చూచాము.
2: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
2: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
2: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎన్.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
2: He is deluded, taking mistaken identity, the rope as a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
2: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
2: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
2: then switch on the torch.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
2: This is not snake, it is a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
2: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
2: జ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
2: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్, ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
0: జ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
2: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
2: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్.
0: పోతలు లేనటువంటి ఒక తత్వం అది, ఏ బ్రహ్మతత్వం.
2: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే.
2: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
0: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
2: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: బ్రహ్మ పోవాలనుకుంటే
2: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి.
2: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును,
2: దిస్
0: అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
2: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
2: We should offer this mind to God.
0: దైవభావములో దీన్ని ఇమిడించాలి.
2: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడా నువ్వు దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
2: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
2: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
2: And we have put it on
0: the mold. ప్రకృతి చింతనే చేస్తున్నాము.
2: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా నువ్వు ప్రకృతిమయంగా ఉంటుండాలి.
2: Therefore the mind is full of prakriti
0: and nature. పురస్కరించుకుని మనోమూలం విదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
2: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
2: What is this universe?
0: ఇది విశ్వము.
2: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
2: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
2: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
2: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు.
2: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
2: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
2: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
2: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు.
2: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
2: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
2: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకూడను అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
2: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
2: A beggar came to our doorstep of a house.
0: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
2: The beggar says, I am forlorn, give me food.
0: అనాది అంటే ఏమిటి?
2: Who is really forlorn?
0: ఆద్యంతములు లేనటువంటి వాడు.
2: He has no
0: బిచ్చగాడు కాదు.
2: He is just
0: అనాది. అనాది అనాదనగా దైవమే.
2: Anadi means that which is ancient.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
2: Each word is sacred.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొచ్చి అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
2: Anadi word we take this for long, the one who has no support.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
2: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
2: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
2: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
2: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతరార్థాలు ఉన్నాయి.
2: In everything there is special significance.
0: ఒకానొక సమయంలో,
2: at one time,
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి,
2: sacrificing everything,
0: రాముని నా ప్రాణమని భావించి,
2: considering Rama as his very life,
0: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా,
2: is it the will that gives pleasure or the proximity?
0: ఈ సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది.
2: The prani
0: కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్నివేశాడు.
2: Believing, having full faith in the proximity towards God, he denied all the
0: Hari kavali kani siri naaku akkarledu annadu.
2: I want Hari the Lord, not the siri the wealth.
0: కనుకనే హరిని ఆశించటం చేతనే,
2: బికాస్ దే స్పైర్డ్ హరి గాడ్,
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
2: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
0: కబీరు,
2: దెన్ కబీర్.
0: కబీరు చాలా బీదవాడు.
2: కబీర్ ఇస్ పూర్.
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
2: హీ జస్ట్ ఎ వీవర్.
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
2: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్.
0: ఆనందంగా ఉండేటువంటి వాడు.
2: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఒకనాడు,
2: ఆన్ వన్ డే,
0: రాజు,
2: ద కింగ్,
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంటా పంపించాడు.
2: టు దట్ బెగర్, ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్, హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్ అండ్
0: మనీ. అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు, అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
2: హి హాస్ నో సపోర్ట్, హి హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్. Through his soldiers he has sent the grain and wealth.
0: Snanam chesi vastunnadu Kabir.
2: Kabir was returning after bath.
0: Pallaki lopa janakanaka vastu ahanadalanta kalakalalaadutunnayi.
2: He saw all the wealth, the gold and the grain.
0: Chuchadu.
2: He watched.
0: Evaraiya dinni pampincharu?
2: He said, who has sent them?
0: Maharaj dinni pampichadu.
2: The king has sent them.
0: Evariki ummani pampichadu?
2: For whose sake they are sent?
0: Kabiru anakudu ataniki ichchi dinni cheppinchadu.
2: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathuniki ivvamani cheppada mee raju?
2: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: నాకు నాథుడు ఉన్నాడు.
2: No, I have got a master. I am not left with none.
0: నాకు నాథుడు శ్రీ రామచంద్రుడే.
2: The master is Sri Ramachandra.
0: కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు.
2: I have got a master. Don't say that I have none.
0: రాములకు వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
2: Lord Rama has none to fall back. Better you give it to him.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
2: హూ ఇస్ అనాథ? ద వన్ వితౌట్ ఎనీబడీ. ఈ
0: పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
2: టుడే వీ టేక్ దిస్ అనాథ మీనింగ్ ద వన్ లెఫ్ట్ విత్ నాథ్.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథుడికి నాథ, అనాథ నాథ.
2: హీ ద మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ హియాస్ నన్.
0: అనాథుడు అనగా దైవత్వానికి సరియైన అర్థము.
2: గాడ్ ఈస్ రియలీ అనాథ, ద వన్ నన్, ద మాస్టర్ అబౌ హిమ్.
0: మిగిలిన జీవులకందరికీ ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు.
2: ఐ హావ్ ఎ మాస్టర్. డోంట్ సే దట్ ఐ హావ్ నన్.
0: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
2: లార్డ్ రామా హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్.

0: నాట్ ఈస్ రియల్లీ అనాథ ద వన్ నన్ ద మాస్టర్ అబౌ హిమ్
1: మిగిలిన జీవులకందరికి ఉన్న ఒక మాస్టర్ ఉంటున్నాడు
0: రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ హావ్ మాస్టర్
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది
0: Thus, when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Meer atmagani visvasinchandi.
0: You have full faith in the self.
1: Kevalamu kayadharuluga meer visvasinchakandi.
0: Don't have the body feeling.
1: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kudunu upadhulu, manu dharinchetuvanti dressulu.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటారు.
0: You have to forsake the dress.
1: దీనిని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
0: This Jesus said, death is the dress of life.
1: మనము మరణం అనుకుంటున్నాము. డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: You have to view death as just
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
0: Putting on the new dress.
1: మనం డ్రెస్ ను విప్పి చాగల వాడికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
1: ఈ ఏడ్చటం దేని కోసము?
0: Why do you cry?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: Because you have associated and experienced for long, you cry.
1: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: Attachment దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకని మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: You should have full faith that you are the forms of the divine.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: Tat tvam asi.
0: I am that.
1: Prajnanam Brahma.
0: I am that awareness.
1: I am Atma Brahma.
0: I am Brahman.
1: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ,
1: ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ రామయ్య, ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నాట్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
1: దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుందని ఇందులో.
0: That which is neither born nor christened.
1: అదే ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which neither goes nor comes.
1: ఈ చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: అదే నిజమైన జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటది?
0: What is that?
1: అజ్ఞానం.
0: Ignorance.
1: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం చావటం పుట్టడంగానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
1: రాదు పోదు.
0: It neither comes nor goes.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
0: After the death,
1: ఎంత కాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు ది
1: ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికి లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బు వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
1: బల్బు రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
1: బల్బు పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.

0: after you take away the bulb, there is current.
1: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: Even if you remove the bulb, there is the current.
1: అది రాలేదు పోలేదు.
0: It has not come and it has not gone.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: The current is remaining as it is.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: Similarly, body has come and gone.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: The true self has not gone, has not come.
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటిది ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
1: బయట అనేటువంటిది లేదు, బయలు అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
1: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ రాధా సెడ్ ఎట్ వన్ టైమ్.
1: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
0: As I am going to close
1: sandehanga vachinappudu ayyo nenu ontari gaane untunnani veyabo anni talupu.
0: I am alone, so let me close the door.
1: Mari conscience tiyamantu pilupu.
0: Then conscience tells, open the door.
1: Veeti veeti veeti ee sandehalu chusku radhakenduko navugolupu.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
1: Nalona nindi velige valapu.
0: It's all the love that is in me or in
1: melukunte ledu pilupu.
0: The moment I am awake, there's no more call.
1: Vishramanta ప్రాణ విభూని మందిరమైన.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: వీధి వాకిలి ఏదటో.
0: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven, that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila,
1: nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: complete pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such as
1: Vaikuntha. Ayya Bhagavantuda, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద.
0: నారదమన్నాడు,
1: మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద.
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటారు అక్కడ నేను నా యొక్క ప్రతిష్ఠ అయిపోయి ఉంటాను.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: కేవలం కైలాసము వైకుంఠము స్వర్గము ఇవంత బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్లు.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: So if you ask where is God, he is in one's own heart.
1: ఏ ద్వారకావాస.
0: When we say.
1: ఏ బృందావన సంచారి. ఏ మధురాపుర విహారి. అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మథురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్ట్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయ లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the...
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్యస్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటే మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేది లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు నష్టములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? డోంట్ యూ ఫీల్ ఫర్ ద బ్లేమ్?
1: అయ్యా, ఆ దూషణ నాకు కాదు.
0: హి సెడ్ నో, దట్ బ్లేమ్ డజంట్ కమ్ టు మీ.
1: దూషిస్తే గాల్లో చేరిపోతుంది.
0: If they blame loudly, it will go into the air.
1: తను తాను దూషించుకుంటే తనకే తగులుతుంది.
0: ఈవెన్ వన్ బ్లేమ్స్ విత్ హిమ్,
1: వరకు అది ప్రయాణం చేయటం లేదు కాబట్టి ఆనందిస్తున్నాను అన్నాడు.
0: సిన్స్ ఐ డోంట్ బాదర్, దేర్ ఫోర్ ఐ డాన్స్ ఇన్ ఎక్స్టసి.
1: కనుక లోకులు కాకులు,
0: ద పీపుల్ ఆర్ క్రౌడ్స్.
1: గోపికలను కూడా అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ ఆస్క్డ్ గోపికాస్ ఆల్సో,
1: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి, భర్తను ధిక్కరించి, మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: Oh, Uddhava.
0: He said, oh, Uddhava.
1: Kakulu kustunnayani kokilu tana kaanamnu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kakulu.
0: The entire society is like crows.
1: Kaabatti ee kakulu kootalku mem kokiluga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగు లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కాని లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to
1: have దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, we should be fearful.
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times. జ్ఞానాన్ని
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnananni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న, ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక,
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయము నందు,
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు,
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ,
1: అయ్యోయో అని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణి అయి పురుషుడై ధర క్రీడించుచునుండగా,
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా,
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా,
0: that we have to chant and think of it.
1: Navamasam bulumosi kani penchi gana buddhulanu nerpi tanayu niyosagedi talli takkuvayaguna,
0: will mother will ever be low because he carries the child for 9 months and then was
1: telling the child tandri perunu.
0: It is for that reason the name of the mother
1: kalaru ee vidamugane annitiki taruni namambe mundu.
0: Therefore for every purpose in the name of the
1: taruni ee prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధరా transforms into రాధ.
1: కనుక ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతీ పరమేశ్వర?
1: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
0: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
1: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
0: టేక్ ది నేచర్ ఆఫ్ గాడ్.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: దెన్ బోత్ బికమ్ వన్.
1: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: టు టీచ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వేదాంత స్టార్టెడ్ టెల్లింగ్ ఆల్ దిస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: ఈ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
1: గ్రీన్. కదిలిపోయే మేఘములే,
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
1: భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

దట్ వాజ్ భగవాన్ బాబా షోయింగ్ ఇస్ వాట్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్. ఇట్ వాజ్ అ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ 20th May 1990.

0: దివ్యాత్మ స్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు అవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ సే? హీ కెనాట్ ఆస్క్ హిమ్ ఎనీ క్వశ్చన్స్. దివ్యాత్మ స్వరూపస్ శంకర హ్యాడ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ గివెన్ అస్ ది భజ గోవింద. వన్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఆనంద గేవ్ దిస్ పర్టిక్యులర్ వర్స్. ఆనంద వాజ్ ఎ డల్ మైండెడ్ డిసైపుల్, దేర్ఫోర్ హీ వాజ్ బీయింగ్ కాల్డ్ బై హిస్ అసోసియేట్స్ బై ది నేమ్ గిరి. గిరి మీన్స్ డల్ మైండెడ్ ఇండివిజువల్. దిస్ గాట్ అటాచ్డ్ టు హిస్ నేమ్ ఆనంద అండ్ హీ బికేమ్ ఆనందగిరి.
0: అయితే ఇట్టి మందబుద్ధుడైనటువంటి గిరి నిరంతరము గురుభక్తి లోపల మునిగి గురువు యొక్క సేవలు మాత్రమే తలుపుచు గురువాజ్ఞలు శిరసా వహించి తన కాలమంతయకుడును గురువునకు అర్పితము చేసేటువంటి చిత్తమునందు తన యొక్క జీవితమును గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. He was spending all his time with his guru. This was the only aim and he was serving his guru at all times.
0: Guru chanta cherinatundi migilinatundi vidyarthulu guru cheppinatundi paathamunu sayankalamunake appajeppi guru yokka aashirvadamulu andukoneetundi varu. Kaani giri atlu kaaka guru cheppinatundi paathamulu enni nelalaina kudano appajeppadaniki samsiddhudu kaaka గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ రిపీట్ దెమ్ టు ది గురు బై ది వెరీ ఈవినింగ్. బట్ ఆనందగిరి వాజ్ సో డల్ దట్ హీ కుడ్ నాట్ గెట్ ఎనీ ఆఫ్ ది లెసన్స్ బై హార్ట్ or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aithe guru nande tana chittamu ankitam cheyatam cheta guru anugraham kudanu kontha kalamunku atana paina prasarinchi aa guru anugraham cheta tanaku ekkada lenatundi shakti samarthyamulu praaptinchi totaka vruttamulu anetundi vaatini guru stotramuluga tanu likinchatam cheta ataniki totakudu anetundi peru kudanu అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ దిస్ ఆనందగిరి అక్వైర్డ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఏ సెట్ ఆఫ్ వర్సెస్ కాల్డ్ ది తోటక వర్సెస్ and therefore he has been referred to as the totaka.
0: ee totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the atma.
0: migilina shishyulandaru kodanu పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఏ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manayedu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valiyu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka pari manam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. తన రోగమునకు తగినటువంటి యొక్క ఔషధమును ఒక్క దీనిని ఆరగించితే చాలు, తన రోగం నివారణ అవుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ఎ మ్యాన్ హూ ఇస్ సిక్ అండ్ హూ వాంట్స్ సమ్ మెడిసిన్ టు క్యూర్ హిస్ సిక్నెస్, హీ డస్ నాట్ హ్యావ్ టు గో అండ్ టేక్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మెడిసిన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. హీ హెస్ ఓన్లీ టు టేక్ ఇన్ దట్ అప్రోప్రియేట్ మెడిసిన్ విచ్ విల్ క్యూర్ హిస్ సిక్నెస్.
0: అదేనే లక్ష్యం ఉంచుకుని గీత గంగోదకం పీత్వా పునర్జన్మం నవిద్యతి అన్నాడు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ హ్యావింగ్ దిస్ ఇన్ హిస్ ఎయిమ్ హీ సెడ్ ఇఫ్ వన్ కెన్ టేక్ ఇన్ ది సేక్రెడ్ వాటర్స్ ఆఫ్ ది గ్యాంజెస్ దెన్ యూ విల్ అక్వైర్ ది నెసెసరీ నాలెడ్జ్.
0: నీకు దాహముగా ఉండినటువంటి సమయమునందు ఒక టంబ్లర్ నీరు తాగితే చాలు, గంగా నదినంతా కూడా పొట్టలో పోసుకోనక్కర్లేదు.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్డ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు అవుట చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: శంకర హ్యాడ్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ పద్మపాద, సురేష్, తోటక అండ్ అస్థాన. ఆల్ దీస్ ఫోర్ డిసైపుల్స్ వర్ చోజన్ బై శంకర టు హెడ్ ఫోర్ ప్రిన్సిపల్ పీఠర్స్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ.
0: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు.
2: ది పర్సన్ హూస్ నేమ్ వాజ్ మండల మిశ్ర వాజ్ ఆల్సో కాల్డ్ సురేష్.
0: ఈ మండల మిశ్రుని చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Misra. Mandana Misra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Misra. Mandana Misra's wife is called Ubhaya Bharati.
0: Mandana Misra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడా అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani eka chittulainatvanti shishyatvam kani nedu labhyamogutam lekapovata chetane itti paristhiti Bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Misra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitchetuvantidi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanamu chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమవుతుంది.
2: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హిమ్సెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఎ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ బీయింగ్ అటెంటివ్ అండ్ దేర్ఫోర్ దేర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వన్ టీచర్స్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ the ears are only attentive, other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kushalatato erparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamunaku antarartham emito tana yokka uddesham emito telusukotaniki kudanu parikshistu vachadu shishyulnu.
2: Shankara did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi giri kinchit bhagavad gita patanamu annavu bhagavad gita koncham chadivite chalan cheppave inta 700 shlokamulaga unnatundi bhagavad gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్డ్ ఆనందగిరి and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the Shastras and the essence that is contained of the Shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy, when he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: అగైన్ శంకర ఆస్క్డ్ ది క్వశ్చన్, యు సెడ్ దట్ వెన్ వి వాంట్ టు టేస్ట్ గ్యాంజెస్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ ఎనఫ్ ఇఫ్ యు టేస్ట్ ఎ స్మాల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి, విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్, ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ ఎ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ ఎస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamli Yandu Kudanu Sajeevamainatvanti Swarupamulo Pravahinchetvanti Yokka Pavitramainatvanti Ee Ganga Anaga Swargamunandu Mandakini Aneetvanti Peruto Bhulokamunandu భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత, భవిష్యత్, వర్తమానములు యందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ, మధ్యమ, అధమ లోకములందు కాని సత్వ, రజో, తమో గుణములు యందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సీక్రెట్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్, ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ మందాకిని. ఆన్ ది ఎర్త్ ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ భాగీరథి. వేర్ యాజ్ ఇన్ ది Netherlands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaaka Shankarla varu marinta lotunaku adanni vicharistu vellaadu.
2: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, Patala Lokamulu, Moodu Unnava, Ivi Ye Roopamulo Unnavi, Manavuniki Ye Vidhamga Anubhavaniki Vastayi Ani Kudanu Mari Prashninchadu.
2: Shankara asked, is there a heaven? Is there a earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri pipilakadi brahma paryantam kudanu ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను. అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించినటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
2: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్ బిట్వీన్ బర్డ్స్ బిట్వీన్ క్యాటిల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారం అనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళలోక వాసులేను.
2: అనిమల్స్ బిట్వీన్ బర్డ్స్ బిట్వీన్ క్యాటిల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ హీ విల్ బిలాంగ్.

0: మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోక వాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
1: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal. He forgets the world. He does not pay any heed to the Vedas or to the Shastras. He is fully and entirely selfish. He lives for himself. Such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasunu yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములు అనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
1: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ Either for a man's mind or for a man's behavior, there is always high and low. It is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinbindidu undatamu manavuniki nityanubhavamlo satyamainatundi swaroopamulu.
1: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present. And depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga, anandamuga, sukhamuga, undinatvanti samayamu lopala, sattvikamainatvanti shantabhavamulu manavuniki. కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము, లేక పొట్టనిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో, ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో, అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
1: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బి ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ. హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the Rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the Tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, Swarga, Martya, Patala, the heaven, the earth and the Patala, all the three are present in one and the same individual.
0: దీనిని ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
1: ది సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు సో మెనీ పార్ట్స్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ అండ్ సో ఆన్.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
1: యూ మే బి ఎ నాన్ బిలీవర్. It is better to be a non-believer than being a believing non-believer.
0: Kanuka neevu rendu gurramula savari maatram cheyataniki neevu e maatram kudanu poonukoku gurram savari neeku teliyinappudu neevu gurramuni ekkakapoyinanu paravaledu leka onti gurramuni ekkina manchide rendu gurramula paina neevu savari cheyatamu chaala pramaadam ani kudanu prabodhinchadu ee okka shloka artham undi.
1: In this verse it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది.

0: కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక అపవిత్రము కాక చెడిపోక నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
1: ఆల్ దిస్ రిలేట్స్ టు ది కనెక్షన్ ఆఫ్ మ్యాన్ టు డివినిటీ. ఇన్ మ్యాన్ ది ఆత్మ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఎ క్లియర్ స్ట్రీమ్ ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ యాజ్ ఎ క్లియర్ స్ట్రీమ్ ఇన్ ది రివర్ గ్యాంజెస్. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరులు వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
1: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi Vishnu puja okapari kavinchina atanini yemudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
1: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ Anandagiri said, if you perform Vishnu Puja even once, then you will attain a state where the Ishvara in the form of the Lord of Death, Yama, cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
1: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: అతనికి రూపము లేదు కానీ అతనికి స్వభావం అనేటువంటిది మధురమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడాను ఒక అర్థము.
1: The bliss that we will enjoy as a sweet bliss is the aspect of Vishnu.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడాను అందించాడు.
1: Anandagiri gave a very beautiful example to explain this.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా తీసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాలి. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బేడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడా మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, ఇఫ్ యు టేక్ రైస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు రైస్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యు డోంట్ ఫీల్ ది టేస్ట్ ఎట్ ఆల్. ఇఫ్ యు టేక్ వీట్, కన్వర్ట్ ఇట్ ఇన్ టు వీట్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యు డోంట్ గెట్ ఎనీ టేస్ట్ ఎట్ ఆల్. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart Vishnu attitude, can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము, అనుబంధము, ప్రతిబంధములు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఏ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini nardula varu kudanu okanoka samayamlo krishnuni chintaku velli krishna edo oka murkhamainatundi yokka bhavamato moodattvamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో ఒక వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమ ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: On one occasion, Narada went to Krishna.

0: and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
1: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి, లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
0: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్, కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
2: Nu narduru raavatam cheta krishnu yokka vaartalu emaina kuda nu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki narduru ee krishna tattvanni varninchadaniki poonukunnadu. O murkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు, కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
0: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
1: Andulo oka gopika lechi, Narada, kalamunu vyaktham chesukuneetvanti prayatnaniki neevu poonukovaddu. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
0: వన్ ఆఫ్ ది గోపికాస్ గాట్ అప్ అండ్ టోల్డ్ నారద, డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ అస్ ఎనీథింగ్ అబౌట్ ది కృష్ణ తత్వ. హ్యావ్ యూ ఎనీ న్యూస్ అబౌట్ కృష్ణ కమింగ్ టు బృందావన్? ఇఫ్ సో టెల్ అస్, అదర్వైజ్ యూ కెన్ గో యువర్ వే.
1: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికి గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద, నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది, అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
0: నారద రిప్లైడ్ దట్ హీ హాస్ కమ్ దేర్ ఓన్లీ టు టీచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది తత్వ ఆఫ్ కృష్ణ. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so, when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
1: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి, నేనే మూర్ఖుడను, నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
0: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
1: వారి హృదయములందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
0: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
1: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
0: It is in this context that Narada wrote a small verse.
1: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిలపోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నాడు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
0: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna.
1: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
0: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
1: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
0: It is in this context that Anandagiri gave also another verse.
1: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందన యొక్క పదముల పైన ఆ చింతల చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని, విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమునకు కాని, ఎట్టి చింతకు కాని, ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
0: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ వి స్పెండ్ సో మచ్ టైమ్ in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
1: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును, కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యం చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కానీ అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి, వారముల తరబడి, నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను, తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి శాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూను నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటుంది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యం లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటుంది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి, అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
0: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. ఫర్ గుడ్ థింగ్స్ వీ హ్యావ్ నో ఫెయిత్ అండ్ వీ హ్యావ్ నో టైమ్. ఫర్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ వీ హ్యావ్ ఫెయిత్ అండ్ వీ హ్యావ్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ వై ఐ సెడ్ ది అదర్ డే దట్ ట్రూత్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెల్కమ్డ్ బై పీపుల్ జనరలీ. అన్ ట్రూత్ దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ రెడీలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ someone is selling intoxicating liquids like toddy even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
1: Kanuka manamu satya satyamulu yokka vishayanni manam gurtinchukoni ee vishnutvam aneetundi yokka sarvavyapakatvanni kodanu manam kontha varaku anubhavinchukotaniki taginaatundi prayatnamu salpali. Atti prayatnamu salipinappude mana yokka jeevitham aneetundi chakkaga manavatvaniki taginaatundi arthanni kodanu andistundi. అట్టు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వీ మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ మేడ్ లైక్ దట్ విల్ మేక్ అవర్ లైఫ్ హ్యాపీ అండ్ పర్పస్ఫుల్. ఆన్ ది అదర్ హ్యాండ్, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example for this.
1: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
0: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
1: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకునే నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
0: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
1: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
0: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes, the hand has become big and it has tied itself. ది మోమెంట్ ఇట్ జస్ట్ లెట్స్ ఇట్స్ హ్యాండ్ గో, ది గ్రిప్ ఇస్ లూజెండ్, ఇట్ కెన్ ఫ్రీ ఇట్ సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడా తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనస్సును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: ఇన్ దిస్ మేనర్, ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ, వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual, who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
1: ide bandhanaku sariyainatundi artham andinchetundi gajendra mocham kudanu chakkaniga untundadi.
0: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, gajendra moksha.
1: anaga jeevitam aneetundi daktamainatundi aranyamulo మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
0: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్, ఏ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్, విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్, ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
1: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనస్సు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
0: This mind, which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
1: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలను లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
0: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake. The lake of the family.
1: Andulopala kaalu pette tappadiki taanu abhimanamu aneetvanti musali daanini patte chesestundi.
0: The moment this elephant puts its foot in this lake, then this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
0: ది మోమెంట్ దిస్ అటాచ్మెంట్, ది క్రోకడైల్ ఆఫ్ ఎన్ అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్, దిస్ వైల్డ్ ఎలిఫెంట్ కెనాట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ.
1: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడబడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది, తక్షణమే బంధ విమోచన జరిగింది.
0: With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
1: Kanuka, ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
0: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
1: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
0: ఐ జనరలీ డు నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
1: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చాడు.
0: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
1: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ కు రావాలి అని ప్రార్థించాడు.
0: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
1: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి. తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
0: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీవన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ది ఎఫర్ట్ ది రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, బట్ ఐ గివ్ యూ ది నెసెసరీ కరేజ్, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
0: హీ పాస్డ్ as he desired, and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
1: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
0: By his good luck, within 1 month he got a job.
1: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
0: He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry.
1: నాయనా, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
0: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
1: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుండా పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
0: The boy was not inclined to listen to me. he was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
1: Sorry. ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంక తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
0: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
1: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి ఒక సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
0: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ వన్ ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
1: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
0: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్, వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
1: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికీ ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్లు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
0: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
1: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatundi vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetundi vaadu.
0: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
1: Sari tirigi nayana edo nu badalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomman cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi papam.
0: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
1: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
0: After that he did not turn up for 5 years.
1: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
0: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
1: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నాపైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడాను ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
0: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
1: Samsaram anetundi maha sarpanga pattukundi nannu ani annadu.
0: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
1: అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటివా, లేక ఆ సర్పం నిన్నొచ్చి పట్టిందా చెప్పమన్నాను.
0: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
1: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi నిత్యానిత్య విషయ పరిశీలన చేయలేనటువంటి యొక్క మూర్ఖత్వంలో పడిపోయి మనం అనేక రకములైనటువంటి కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాం. కనుక మనం అట్టి మూర్ఖత్వానికి ఏమాత్రం కూడా నువ్వు గురి కాక దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పొనుకోకూడదు.
0: Therefore, in this young age, you must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
1: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
1: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
0: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్, మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
1: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ది పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు.
0: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
1: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayaraainappatikini, చాలా సంతోషమే. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నం లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి, బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షము కాని, భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు సీ దాట్ యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ వెన్ యూ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యూ మే బికమ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై అండ్ కీప్ యువర్ హార్ట్ clean and pure, then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

బడా చిట చోరా బృందావన సంచారా, బడా చిట చోరా బృందావన సంచారా, గోపాల గోపాల హే మురళీ గోపాల, గోపాల గోపాల గోపాల గోపాల.

వాకే గురు వాకే గురు జీ బోలో సత్యనామ్ జీ బోలో నిత్య నిత్యం జపియే తేరే నామ్ జీ బోలో నిత్య నిత్యం జపియే

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ బోలో కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ బోల్ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ బోలో కృష్ణ కృష్ణ కృష్ణ నిత్య నిత్యం జపి కృష్ణ నామ జీ బోలో నిత్య నిత్యం జపి హరి హరి హరి హరి హరి హరి జీ బోలో బోలో హరి హరి హరి హరి హరి హరి జీ బోలో సత్యనామ సత్య

గోవింద జై జై గోపాల జై జై, రాధారమణ హరి గోవింద జై జై, వాహె గురు వాహె గురు వాహె గురు జీ బోలో, వాహె గురు వాహె గురు బోలో, వాహె గురు.

0: సాత్మానం నచహేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్య ఉన్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్

0: ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
1: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him?
1: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
0: Therefore, in the first instance, one has to recognize the human quality within.
1: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
0: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
1: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
0: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యు కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
0: విత్ దీస్ గుడ్ లుక్స్ యు కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
0: Therefore, for man, the good look, the good vision is needed.
1: రెండవది సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఉండాలి.
0: The second, good thoughts, సమ్యక్ సంకల్ప are needed.
1: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
0: The one with good outlook can easily entertain good thoughts.
1: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
0: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
1: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
0: The good actions will felicitate man to know the human quality latent.
1: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
0: A human being is not a human merely by form.
1: దివ్యమైన భావములతే, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There's every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
1: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
0: One has to listen to sacred things. Fourth thing,
1: అపవిత్రమైనటువంటి శ్రవణము చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
0: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
1: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
0: The fifth one, సమ్యక్ జీవన, good life.
1: జీవితం అంటే ఏమిటి?
0: What is life?
1: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
0: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
1: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్, ఐడియల్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
0: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్, ద కాండక్ట్.
1: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం. సాధనమనగా ఒక విధమైనటువంటి మానవునియందుండినటువంటి యొక్క దుర్భావమును దూరం చేసుకుని సద్భావమును పోషించుకోవటమే సాధన.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
1: మనసు నందని మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
0: Giving up all that is polluted is the true sadhana.
1: Sadhanaga japamu dhyanamu bhajana ityadi satkarmala maatrame sadhana kaadu.
0: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
1: Manasulo cherina malinyamunu nirmoolam gaavinchukotame sadhana.
0: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
1: Deeni tarvatane samyak samadhi anna నిర్వాణం.
0: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి నిర్వాణం.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై సమాధి?
1: సుఖదుఃఖే సమీకృత్వా లాభోలా విజయాది. సుఖదుఃఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
0: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: సమాధి ఇదే సమాధి.
0: సమాధి మీన్స్ సమ ధి, ఈక్వల్ మైండెడ్నెస్.
1: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
0: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
0: This equal-mindedness is the state of nirvana.
1: Itti pavitramaina manavuni endundinatvanti yokka sarvangamulu yokka sarthakatanu gurtinchukotame nijamaina manavattvam.
0: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
1: Mana mottamodata mana nalukanu pavitram gaavinchukovali.
0: First we should make our tongue sacred.
1: Dinine samyak vaakku annaru.
0: Making the tongue sacred means talking good.
1: Mana vaakunu kudanu asatyam aadakunda parulannu nindinchakunda parulannu bhavin dushinchakunda ee naalukaku sariyainatvanti oka divyatvanni andinchali.
0: It means we should never utter a lie, we should never blame, we should never criticize. That makes our tongue sacred.
1: Motta modatidi samyak darshanam.
0: The first one, samyak darshanam.
1: పవిత్రమైన దానిని దర్శించాలి.
0: వీ షుడ్ సీ ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
1: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
1: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
0: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
1: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
0: The teaching of Buddha in the first instance is good looks.
1: Samyak drishtini manam avalambinchinappudu samyak bhavamu manalo prarambham avutundi.
0: When once we have good outlooks, we will develop good thoughts thereby.
1: Samyak vak,
0: then good words.
1: Mana kannulu unnavi kada ani andarni chudakoddu.
0: For the simple reason we have eyes, we should not look at everyone.
1: Annintini chudakoddu.
0: We should not see all.
1: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
0: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
1: Kannulanu divyamainatunti yokka pavitramainatunti yokka saarthakamainatunti yokka drishyamunu maatrame manam chudali.
0: So eyes should watch all that is sacred and divine.
1: Anni avataramulu endukudanu అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
0: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ అన్ ఐడియల్ అండ్ గేవ్ అ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
1: బుద్ధుడు యజ్ఞములు, యాగములు, క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
0: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
1: కారణమేమనగా మొట్టమొదటి మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
0: The reason is we have to make our five senses sacred first.
1: కనుకనే బుద్ధినికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason for the distortion of the mind of Buddha at the beginning?
1: కష్ట జీవులను చూచి తాను భరించలేదు.
0: He could not bear the suffering of poor people.
1: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
0: He felt so sad watching the old people.
1: మృత్యుదేహములను చూచి తాను విస్మరించేటువంటి వాడు.
0: He was very much surprised looking at the dead body.
1: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
0: None of the natural things in the world ever satisfied him.
1: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
0: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ నేచురల్.
1: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
0: He has undertaken many spiritual practices to know the transcendental principle.
1: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
0: He was disgusted, approached many people to know the primal principle.
1: ఎవ్వరు అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
0: None could clarify his doubts.
1: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
0: Ultimately, he reached Gaya, sat under the banyan tree and inquired.
1: కనుక ఒక వేదములు కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరూ కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
0: As Buddha had no faith in Veda and spiritual rituals like Yajna and Yaga, people considered him an atheist.
1: ఇది పరమ అధర్మము.
0: It is wrong to say so.
1: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
0: Buddha had a sacred heart.
1: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
0: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
1: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
0: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
1: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతర చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
0: Buddha felt so sad watching the suffering of people around.
1: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
0: Buddha felt so sad because elders made youngsters suffer, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
1: ఎవరిని హింసించకూడదు, ఇదే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
0: No one should harm anyone. This is true righteousness.
1: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
0: The true dharma is ahimsa, non-violence.
1: ఎవ్వరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: We should not harm anybody, either at the physical level or by word or in
1: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మం అన్నాడు.
0: The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed.
1: సత్యమే భగవంతుడు.
0: Truth is God.
1: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
0: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
0: దేర్ఫోర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ దీస్ టు.
1: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
0: Therefore one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
1: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
0: At the beginning he was christened like this as Sarvartha Siddha.
1: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
0: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతని శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
0: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
1: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరైనటువంటిది కాదు.
0: Buddha realized the truth at the end and felt the defect.
1: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
0: Man is put to suffering because he is bound by this world.
1: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
0: The friends and relations are the cause for the bondage.
1: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
0: The company and the people around are responsible for the misery.
1: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
0: Therefore he declared everything is misery, sadness alone.
1: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
0: He said everything is fleeting, momentary.
1: సర్వం నశ్యం నశ్యం.
0: Everything is bound to perish.
1: ఇది ఏది కూడాను సత్యం కాదు.
0: Nothing is true.
1: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
0: The parents will put their wives, the children, to various kinds of bondage. Ultimately they suffer.
1: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ఉంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
0: At the right age, the parents decide to get the son married.
1: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
0: Even parents do not know the happiness behind.
1: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
0: Because it's a big ignorance.
1: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
0: To what extent the parents
1: ఏ సుఖం అనుభవించారు?
0: What happiness they experience?
1: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
0: Is it physical happiness or mental happiness? What kind of happiness?
1: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: One may be a great intellectual but he doesn't make an attempt.
1: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
0: One may be highly educated but he treads along the sacred path.
1: చనికమైనటువంటి ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
0: హీ వాంట్స్ దిస్ ఫ్లీటింగ్ ప్లెజర్ బట్ నాట్ ద ట్రాన్సెండెంటల్.
1: నా తల్లి నా తండ్రి నా బంధువులు నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధంను కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
0: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
1: అర్ధరాత్రి సమయంలోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
0: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
1: Tana hrudayaniki bodhinchukunnadu mata nasti pita nasti nasti bandhu sahodaraha artham nasti gruham nasti tasmat jagrata jagrata jagrata.
0: He taught to himself this way: there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
1: Adhitamaina tattvanni gurtinchali అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
0: He has determined to know the transcendental principles behind this.
1: ఏమిటి ఈ జీవితం?
0: What is this life?
1: జన్మ దుఃఖం.
0: Life is misery.
1: జరా దుఃఖం.
0: Old age is sad.
1: జన్మ దుఃఖం జరా దుఃఖం రెండు దుఃఖములే.
0: The life, the birth and the old age both give you the
1: pain. జయా దుఃఖం పునఃపునః.
0: And it is repeated time and again.
1: అంత్యకాలే మహా దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: At the end you will face that infinite misery. Therefore be careful.
1: ఏమిటి ఈ యొక్క సుఖము?
0: What is this?
1: సంసారంలో సుఖమా? ఉద్యోగంలో సుఖమా? వ్యాపారంలో సుఖమా? ఇంకేమి విద్యలో సుఖమా? దేంతో సుఖం లేదు.
0: వెరీస్ హ్యాపీనెస్ ఇస్ ది హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ. ఇవన్నీ జాబ్ ఆర్ బిజినెస్
1: క్షణికమైనటువంటి సుఖములు.
0: దాట్స్ ఆల్ మొమెంట్.
1: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
0: హావింగ్ బీన్ బోర్న్ వన్ షుడ్ బికమ్ డివైన్ బట్ హీ వేస్ట్ హిస్ లైఫ్ బికాస్ ఆఫ్ దీస్ మీన్ థింగ్స్.
1: ఇది అంతైకుడును మిథ్యము మిథ్యము మిథ్యము.
0: ఆల్ దిస్ ఇస్ ఇల్యూషన్.
1: సత్యము ఒక్కటే.
0: ట్రూత్ ఇస్ వన్.
1: అది ఏ నిర్వాణం.
0: ద ట్రూత్ ఇస్ నిర్వాణం.
1: నిర్వాణం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ నిర్వాణం?
1: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
0: దట్ యునైటెడ్నెస్ దట్ సింగిల్ మైండెడ్నెస్ ఇస్ నిర్వాణం.
1: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
0: మేకింగ్ అవర్ మైండ్ సీక్రెట్ అండ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ ఇస్ నిర్వాణ.
1: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమేదైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
0: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ హి సమన్డ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
1: తమ్ముడు
0: హి సమన్డ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
1: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
0: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
1: బుద్ధుడు పుట్టినటువంటి 7వ దినమే మాయాదేవి మరణించింది.
0: ఆన్ ద వెరీ 7th డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
1: శుద్ధోదనుడి 2వ భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసింది.
0: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
1: కనుక గౌతమ పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
1: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
0: హీ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ది ఫారెస్ట్.
1: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
0: హీ మేడ్ ఎంక్వైరీ ఇన్ డెప్త్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
0: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్.
1: ఏమిటి ఈ ధర్మము? ధర్మము
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: అది ఏ అహింస పరమో ధర్మ.
0: దట్ ఈస్ అహింస నాన్ వైలెన్స్.
1: బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడి.
1: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
0: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
1: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
0: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
1: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకొని
0: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
1: క్రమక్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
0: అండ్ దాట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
1: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
0: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
1: ఎఫెమెరల్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
0: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
0: ఇఫ్ యూ టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
1: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
0: దేర్ ఫోర్ బుద్ధ సెట్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
1: దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్. కనుకనే
1: మన దృష్టియే సృష్టి.
0: దేర్ ఫోర్ దృష్టి విజన్ ఈ
1: సృష్టి ప్రత్యేకంగా లేదు.
0: ఇట్ ఇస్ నాట్ సెపరేట్.
1: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ లుక్స్ ద హోల్ క్రియేషన్ లుక్స్.
1: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
0: ఇఫ్ యూ హావ్ గుడ్ అవుట్ లుక్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్.
1: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నాం కానీ సృష్టిలో లేవు.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ యువర్ విజన్ నాట్ ఇన్ క్రియేషన్ ఇస్ సచ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరి అయినట్టు అదుపులో ఉంచుకోవాలి.
0: దెర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ ఎక్సర్సైజ్ కంట్రోల్.
1: దీనివల్ల మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద లుక్స్ of the body, the mind and the word, they are all polluted, adulterated.
1: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
0: For all this pollution, it's only our vision that's the cause.
1: కనులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
0: Why God has given us the eyes?
1: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
0: Eyes are gifted to see sacred things around.
1: అందరినీ చూచే కోసం కాదు.
0: Not to see everybody.
1: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ అవర్ లుక్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్ ద హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ పొల్యూటెడ్.
1: దృశ్యములంతా కూడా తనలో నిలిచిపోతున్నాయి.
0: ఆల్ ద అవుట్ లుక్స్ ఆల్ ద సినారియో ఇస్ అబ్జార్బ్డ్ విద్ ఇన్.
1: కనుక మనం సరి అయిన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ గుడ్ లుక్స్.
1: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతా కూడా సార్థకమవుతుంది.
0: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్ లుక్స్ ద హోల్ క్రియేషన్.
1: రెండవది వాక్ శుద్ధి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్
1: సమ్యక్ వాక్.
0: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్.
1: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
0: Today what we do is we talk to everybody that we meet on the way.
1: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
0: యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ.
1: అన్నెసెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
0: వై డూ యూ టాక్ అన్నెసెసరీలీ విత్ అదర్స్?
1: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
0: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ది
1: వల్ల మాటల వల్లనే మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
0: బికాజ్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ గాసిప్ యూ బికమ్ ఎ డెమన్.
1: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
0: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. ది బీస్టియల్ టెంపరమెంట్ ఇస్ ఆన్ ద రైజ్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
1: ఇది సత్ సంకల్పం.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ థాట్. సత్ సంకల్ప.
1: అది సమ్యక్ సంకల్పం.
0: దట్స్ గుడ్ థాట్. సమ్యక్ సంకల్ప.
1: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్ గుడ్ పాత్.
1: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
0: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ ద హ్యూమన్ క్వాలిటీస్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్.
1: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని ఎందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
1: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
0: దెన్ వన్స్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్?
1: అసలు మానవుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ ది హ్యూమన్ బీయింగ్?
1: ఇది సమ్యక్ దర్శనం.
0: దిస్ ఈస్ వాట్స్ కాల్డ్ సమ్యక్ దర్శనం.
1: అనగా ఏమిటి? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఇట్ మీన్స్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
0: ఓన్లీ మీన్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ అవర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
1: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
0: దెన్ హీ బికమ్స్ ట్రూ హ్యూమన్.
1: దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
0: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు.
0: దే ఆల్ రిఫ్లెక్ట్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
1: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
0: బట్ హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
1: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు.
0: హీ డిడ్ నాట్ రిఫర్ టు సింగిల్ గాడ్ ఆర్ ఎ సింగిల్ సేక్రెడ్ టెక్స్ట్.
1: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు?
0: He did not consider yajna.
1: Yajnamanaga tyagame ani visvasinchadu.
0: He had full faith that yajna is an act of sacrifice.
1: Yajna ante mantralu chesi arpitam cheyadam kaadu.
0: Yajna is not offering with mantras.
1: Tyagayaneki amrutatva manasu.
0: Yajna means a sacrifice that confers immortality.
1: Kaduka manavuni yandu motta mota tyagam abhivruddhi kavali.
0: So man has to develop this sacrifice first.
1: Deniki nee tyagam cheyatam ledu.
0: You are not sacrificing anything.
1: దేన్నైనా త్యాగం చేసినప్పుడు మానవుడు ముందుకు వెళ్ళగలడు.
0: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్.
1: ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
0: యు స్విమ్.
1: స్విమ్ అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
0: యు హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ దెన్ ఓన్లీ యు కెన్ గో ఫార్వర్డ్.
1: త్యాగం చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
0: వెన్ వన్స్ యు డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యు విల్ హావ్ యోగా ద డిజర్వ్డ్.
1: యోగమే నిర్వాణము.
0: And this yoga deservedness is nirvana.
1: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
0: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: అన్నింటికి నీ ప్రేమ ప్రధానము.
0: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
0: Without love you cannot achieve anything.
1: ఎట్టి ప్రేమ?
0: What sort of love?
1: లౌకికమైన ప్రేమ?
0: Is it worldly love?
1: లేక భౌతికమైన ప్రేమ?
0: Or physical?
1: లేక ధార్మికమైన ప్రేమ?
0: Or anything of
1: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
0: Or scientific?
1: కాదు కాదు.
0: No.
1: దివ్యమైన ప్రేమ.
0: It is divine love.
1: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
0: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
1: పెద్దలంతా పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
0: The elders are responsible for the bondage.
1: అది ప్రేమ అని భావిస్తున్నారు.
0: They take it as love.
1: అది ప్రేమ కానే కాదు.
0: It's not love at all.
1: ఒక కుమారుడు ఉంటాడు.
0: It is a son.
1: నాయన నీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో.
0: He insists that his son should get married. Is that love?
1: కాదు కాదు.
0: No.
1: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
0: If he wants him to marry.
1: నీవెందుకు వాడిని ఫోర్స్ చేయటం?
0: Why should you force him?
1: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
1: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్ సైడ్ సోర్స్ ఉండాలి.
0: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్ సైడ్ సోర్స్.
1: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
0: ది ఇన్ సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: నా త్యాగమునకు అడ్డు తగిలి,
0: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
1: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
0: యు గెట్ మీ మ్యారీడ్,
1: నన్ను ఈ బంధంలో ముంచినారు.
0: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
1: బంధువులు ఎవరిని నమ్మకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
1: ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్
1: పీపుల్. ఇవన్నీ బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
0: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
1: కష్టకరపడికి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
0: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
1: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవి బిచ్చమెత్తుకుని తిరగటం ఏమిటి?
0: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్.
1: నేను మహారాజును.
0: ఐఎమ్ ఎన్ ఎంపరర్.
1: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are leading the life of a beggar.
1: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
0: Father says it's not proper on your part to be served.
1: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
0: Buddha gave him straight answer.
1: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
0: He said you are divine, I am also divine.
1: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
0: You are not the father and I am not the son.
1: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
0: Both of us are divine.
1: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
0: But from the worldly sense, you are born in the clan of king.
1: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
0: I am born in the clan of renunciants.
1: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
0: Therefore all my ideals are one of renunciation.
1: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
0: The whole of your clan is full of attachment.
1: రాగము, ఇది విరాగము.
0: That is raga attachment. This is viraga attachment.
1: అదే ఒక పెద్ద రోగము.
0: So this raga attachment is a roga.
1: విరాగం ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
0: This viraga detachment is nirvana, liberation.
1: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
0: He taught his father and the wife Yashodhara equally.
1: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
0: బుద్ధిజం, బుద్ధి టీచింగ్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ సెంటెన్సెస్. సంఘం శరణం గచ్చామి,
1: బుద్ధం శరణం గచ్చామి. మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి?
0: వేర్ షుడ్ వి సరెండర్ అవర్ ఇంటలెక్ట్? బుద్ధి.
1: బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి. ధర్మంలో ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి.
0: ఇట్ మీన్స్ అవర్ ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: తదుపరి ఏం చేయాలి?
0: దెన్ వాట్ షుడ్ వి డూ?
1: ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలం ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి ఫాలో రైట్.
1: సంఘం శరణం గచ్చామి, ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి.
0: దిస్ రైచియస్నెస్ షుడ్ బి పుట్ టు యూజ్ ఇన్ సంఘ. దీని
1: ధర్మమును సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకం అయిపోతుంది.
0: దేర్ఫోర్ బుద్ధి ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ధర్మ రైచియస్నెస్ ఇన్ సంఘ.
1: సంఘమంతా కూడా పవిత్రమైనటువంటి రూపంగా పొందుతుంది.
0: ద హోల్ సొసైటీ విల్ బి సెక్రెట్.
1: కనుకని సొసైటీలో మనం మెంబర్స్ గా ఉన్నాము.
0: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
1: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
1: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
1: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ దేర్ టీచింగ్స్.
1: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
0: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
1: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
0: Slowly we should develop detachment.
1: గ్రంథాలు చదవాలి.
0: We should go through the text.
1: చదివినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you read.
1: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
0: We should know the meaning well.
1: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
0: Not enough if you know.
1: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
0: We should repeat, recapitulate.
1: మననం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you recall.
1: పెట్టాలి.
0: You should also put it into practice.
1: Bookish knowledge superficial knowledge గా మారిపోతుంది.
0: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
1: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
0: బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆర్ యూస్లెస్.
1: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేవది.
0: దేర్ఫోర్ ది బుక్ హ్యాస్ బికమ్ ద హెడ్, బట్ ద హెడ్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: అండ్ హియర్ ది హెడ్ అండ్ గాడ్.
0: అండ్ హియర్ వి ఫైండ్ ద త్రీ స్టెప్స్, ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: ఈ గాడ్, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ.
1: గాడ్ అంటే ఏమిటి?
0: హూ ఇస్ గాడ్ దెన్?
1: G-O-D.
0: God spelling G-O-D.
1: G అనగా ఏమిటి?
0: What do you mean by G?
1: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
0: We take it in a different sense.
1: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
0: We should know the correct meaning of G.
1: G అంటే ఏమిటి?
0: What is G?
1: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
0: It is the one, the cause for creation, generation.
1: Generation. కాబట్టి G అంటే జనరేషన్.
0: G stands for generation.
1: O అంటే ఆర్గనైజేషన్.
0: O stands for organization.
1: D destruction.
0: D destruction.
1: ఇది G-O-D.
0: This is G-O-D.
1: సృష్టి స్థితి లయము.
0: This is generation, organization, destruction. G-O-D, God.
1: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
0: When once we know this latent meaning, the divinity will blossom well.
1: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
0: In fact, none of us have ever seen the creator Brahma.
1: ఈ మూడు కుడును
0: జనరేషన్
1: మన ఎందే ఉంటుంది.
0: జనరేషన్ ఇస్
1: ఆర్గనైజేషన్ మన ఎందే ఉంటుంది.
0: ఆర్గనైజేషన్ ఇస్
1: విత్ఇన్ మన దగ్గర.
0: సో ఆల్సో ద డిస్ట్రక్షన్.
1: డిస్ట్రక్షన్ అనేటువంటి మనలోనే ఉంటుంది.
0: డిస్ట్రక్షన్ ఇస్ విత్ఇన్.
1: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.
1: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
0: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
1: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
0: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మిరాజ్. మిరాజ్.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
1: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
0: యూ సీ విత్ ది ఐ, బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
1: జలం ఉన్నట్టు కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదది.
0: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ వాటర్, బట్
1: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
0: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
1: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
1: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
0: వై డోంట్ యూ అండర్స్టాండ్?
1: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
0: యూఆర్ నాట్ అనిమల్.
1: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
0: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
1: చదివేందుకు కాల్చనా?
0: దెన్ వై షుడ్ యూ?
1: మీరు తెలివితేటలు ఎందుకు కాల్చనా?
0: వై ఇంటెలిజెన్స్? మీరు
1: గొప్పతనం ఎందుకు కాల్చనా?
0: వై ఆల్ దిస్ గ్రేట్?
1: ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి.
0: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
1: చదువు చదివి చదివి చావందనేటికి.
0: హావింగ్ స్టడీడ్ ఇన్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
1: చావు లేని చదువు చదవాలి.
0: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
1: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
0: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
1: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
0: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
1: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులను చూస్తాడో అని భయపడి చదివించలేదు.
0: హి వాజ్ అఫ్రైడ్ బికాస్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
1: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడప్పటికి ఏమైపోయింది?
0: He was brought up in all comfort and pleasure. What
1: మూసిపెట్టి పాసిపాయి అన్నట్టుగా మూసిపెట్టడం వల్ల అది పూర్తి పాసిపోయింది.
0: ఆల్ దట్ ఈస్ ట్రెషర్డ్ బికమ్స్ రాటన్.
1: కనుకనే జగత్తు కంతా కూడా ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
0: బుద్ధ డిటర్మిన్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
1: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
0: హి టాట్ ట్రూత్.
1: సత్యాన్ని చాటాలి.
0: ట్రూత్ మస్ట్ బి.
1: ఏంటి ఈ సత్యము?
0: వాట్ ఇస్ దిస్?
1: దైవం ఒక్కటే సత్యము.
0: గాడ్ ఇస్ ట్రూత్.
1: ఏది ధర్మము?
0: వాట్ ఇస్?
1: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ బికాస్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
0: హూమ్ సో ఎవర్ యూ హార్మ్, ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
1: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
0: Therefore, turn your looks towards God.
1: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
0: Not towards the world.
1: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
0: The whole world is bound to change.
1: ఈ జగత్ అంటే అర్థము.
0: What is the meaning of this
1: word? జగత్.
0: జగత్.
1: జా కమింగ్.
0: జా కమింగ్.
1: గత్ గోయింగ్.
0: గత్ గోయింగ్.
1: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
0: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్.
1: పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు.
0: హి ఇస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
1: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
1: పునరపి

0: నథింగ్ నో వన్ విల్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ నన్ కెన్ ప్రొటెక్ట్ యూ దేర్ ఇస్ నో యూస్ ఆఫ్
1: విజయనంత మనం కాపాడుతున్నాయా
0: Do you think that you will be protected by these things?
1: కట్టకడపికి పోయే సమయం ఎవరు రక్షిస్తున్నది?
0: As you leave this world, what is that you carry?
1: ఏది మనం వెంట వస్తుందది?
0: What is that follows you?
1: ఎవడు రక్షించడం లేదు.
0: No one will ever.
1: ఏది మనం వెంట రావటం లేదు.
0: Nothing will follow you.
1: కట్టకడపికి నీ ఒక్కడే.
0: You remain alone.
1: వెంట వచ్చేది, వెంట ఉండేది, కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనము ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: ద వరల్డ్ అపియర్ సో ఫైన్ ఎక్స్టర్నల్.
1: ఎట్ట కనిపిస్తుంది?
0: హౌ డస్ ఇట్ లుక్?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: యాజ్ ఇఫ్ లైక్ ఎ స్వోర్డ్ స్మియర్డ్ విత్.
1: ఆ తేనె నాకుతూ నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: యాజ్ యు గో ఆన్ లికింగ్ ద హనీ స్మియర్డ్ ఓవర్ ద స్వోర్డ్, యువర్ టంగ్ విల్ బికమ్
1: నిమురు కప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫైర్ కవర్డ్ బై యాష్.
1: ఆ నిమురు ముందు కన్నా చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎంత ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our words should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then
1: drishti unda. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our words should be like
1: manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop.
1: Kaani ee naadu maata maatadte భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వెన్నవంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బట్టర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రత్ దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: నీ అశాంతికి నీవే కారణం.
0: యూఆర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: నీ డిసిషన్సే కారణము.
0: యువర్ రిజల్ట్స్ ఆర్
1: నీ దుస్సంకల్పములే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుందని.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనము దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్
1: థింగ్స్. అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మహనీయులు కాని చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తినట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara, Madhava.
0: దాని కోసం నీకు నాలుక ఇచ్చావు.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: Not merely to partake.
0: పరమ దూషించే కోసం కాదు.
1: Not to accuse.
0: పరమ నిందించే కోసం కాదు.
1: Not to blame.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీయు చేరి మార్గంబు బోధించే, మతములన్నీయు చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
1: ది బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు జన్మం ఒకటే.
1: దేర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్,
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్న్,
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ ఏ లైఫ్.
0: ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్
0: దివ్యత్వాన్ని అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్ గివ్స్ యు
0: నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్,
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యు లిబరేషన్,
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: ఈ రెండింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: The one who has got this morality and truth.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the renunciant.
0: దైవదూతలు కావాలి.
1: We should be అవధూత.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or
0: దయ్య. అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: He is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్.
0: మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ పౌర్ణిమ.
0: పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని,
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది
0: హార్ట్. పూర్ణిమ పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే?
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సేక్.
0: కానీ అనుభవానికి చీకటి,
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుండాలి మంటలు.
1: Because the flames the Lanka appeared as if it's a broad daylight.
0: కానీ లంక పట్టపగలుగాలే కనిపిస్తుండాలి, కానీ రావణి హృదయం చిమ్మ చీకటిగా కమ్ముకుండాలి.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: చూసారా, లంక వెలుగైపోయి ఏం ప్రయోజనం?
1: What is the use of light outside?
0: హృదయం వెలుగు కావాలి.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగొ వెలిగించాలి.
1: వి షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి యొక్క భావాలకు కొంతవరకు దూరం కావాలి.
1: వి షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు,
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్,
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

న పుణ్యం న పాపం న సౌఖ్యో న దుఃఖం న మంత్రో న తీర్థో

నైవ భోజ్యు న భోక్తు సదానందరూపం

0: న పుణ్యం న పాపం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీకు పుణ్యము లేదు, పాపము లేదు.
1: నేదర్ యూ హ్యావ్ ద మెరిట్ నార్ ద సిన్ టు యువర్ క్రెడిట్.
0: న సౌఖ్యో న దుఃఖం. మీకు సుఖము లేదు, దుఃఖము లేదు.
1: నేదర్ యూ హ్యావ్ హ్యాపీనెస్ నార్ మిజరీ.
0: న మంత్రో న తీర్థో నమే దాన యజ్ఞం. మీరు మంత్రస్వరూపులు కాదు, యంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ తంత్ర ద ప్రొసీజర్, నాట్ యంత్ర ద మెషినరీ.
0: మీరు యోగులు కాదు, భోగులు కాదు, విరాగులు కాదు.
1: యు ఆర్ నాట్ రెనన్షియన్స్, యు ఆర్ నాట్ అబ్సల్యూట్లీ డిటాచ్డ్, నార్ అఫ్లూయెంట్.
0: మరి ఎవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: సదానంద రూపం శివోహం శివోహం. మీరు సదానంద స్వరూపులైనటువంటి మంగళాకారులు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఆస్పిషియస్నెస్.
0: కానీ ఉపాధి యొక్క భేదము చేత అనేకంగా భావించి విశ్వసించి అజ్ఞానములకు గురి అవుతున్నారు.
1: Based on considerations of the Western, the form we have put on, we are carried away by the multiplicity or the plurality of the world and are totally ignorant.
0: కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు.
1: Right from a pauper to a millionaire.
0: పామరుని మొదలు పరమహంసల వరకు.
1: Right from an ignorant one to the supreme one of knowledge and wisdom.
0: స్త్రీల మొదలు పురుషుల వరకు.
1: No matter men or women.
0: పిల్లల మొదలు పెద్దల వరకు కూడాను తమను తాము పరిచయం గావించుకునే సమయం లోపల ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరిస్తున్నాడు.
1: Whether a child or a grown up adult introduce himself this way, I.
0: ఈ నేను అనేటువంటి తత్వమే ఆత్మతత్వము.
1: The principle of this I-ness is atmic sense.
0: దీనినే శృతులు ఆత్మ హృదయ అని పిలుస్తూ వచ్చారు.
1: ద వేదిక్ టెక్స్ట్ కాల్ ఇట్ హృదయ ఆత్మ.
0: హృదయము అనగా కరుణతో కూడినటువంటి యొక్క స్థానమే.
1: హృదయ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మీరందరూ కూడాను కరుణస్వరూపులే.
1: అండ్ హెన్స్ యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆల్ కైండ్నెస్.
0: ఇట్టి కరుణ యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించి వర్తించినప్పుడే లోకశాంతి చేకూరుతుంది.
1: ఇఫ్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కైండ్నెస్, ద హోల్ యూనివర్స్ వుడ్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాము. కానీ ఈ సుఖములకు ఆధారమైనటువంటి యొక్క కరుణతత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: వి ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ బట్ వీ హావ్ ఫర్గాటన్ ది కీ టు సచ్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్, ద బేసిక్ ప్రిన్సిపల్ ది ఆత్మ.
0: ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి పదము లేకుండా తన పరిచయాన్ని తాను జగత్తులకు నిరూపించలేడు.
1: నో మ్యాన్ కెన్ ఎవర్ ట్రై టు ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ విదౌట్ అటరింగ్ దిస్ వర్డ్ ఐ.
0: నిజముగా పశుపక్షి మృగాదులకు మాటలు రావటం లేదు, కనుకనే అవి నేను అనేటువంటి పదమును ఉచ్చరించలేదు.
1: బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ ఐ బికాస్ దే ఆర్ డినైడ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ.
0: వాటికి కూడాను మాటలే వచ్చి ఉండినా నేను పశువును, నేను పక్షిని, నేను కోతిని, నేను గ్రద్దను, నేను కుక్కను అని అవి కూడాను ఉచ్చరించేటువంటివే.
1: ఇఫ్ దే ఆల్సో హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్ దే టు వుడ్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ద బర్డ్, ఐఎమ్ ద బీస్ట్, ఐఎమ్ ద కౌ, ఐఎమ్ ద మంకీ అండ్ సో ఆన్.
0: కనుక ప్రపంచమంతా కూడాను నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ దిస్ వర్డ్ ఐ.
0: సర్వ జీవుల యందు ఉన్నటువంటి యొక్క ఈ ఆస్థిరతత్వం నేనే.
1: ది ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ.
0: సర్వత్రా వ్యాపించినటువంటి బృహత్తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం కూడాను నేనే.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ దిస్ ఐ ఓన్లీ.
0: కనుకనే నేను అనేటువంటి తత్వమును ఈనాడు మానవుడు సరిగా అర్థం చేసుకునలేక దేహమునే తానుగా భావించుకుని మాయలో మునుగుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను ద్వైతముతో కూడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఒకటి ఇది, రెండవది నేను.
1: వన్ ఇస్ దిస్, ద అదర్ వన్ ఇస్ ఐ.
0: ఇది అనేటువంటిది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: నేను అనేటువంటిది ద్రష్ట.
1: ఐ ఈస్ ద సీయర్.
0: ద్రష్ట లేకుండా దృశ్యము ఉండలేదు.
1: Without the seer, they cannot be the seen.
0: ఇది ఒక గుడ్డ.
1: This is a cloth.
0: ఇది అనేటువంటి పదము లేకుండా దీన్ని గుడ్డ అని చెప్పడానికి వీలు కాదు.
1: Without using this word, this, you cannot say cloth.
0: ఇది ఒక గ్లాసు.
1: This is a glass.
0: ఇది అనేటువంటి పదము లేకుండా గ్లాసు అనేటువంటి దాన్ని ఉచ్చరించలేము.
1: You cannot say glass without using
0: ఇది అనేటువంటి పదము గ్లాసును నిరూపింపజేస్తుంది.
1: The utterance of this word, this, demonstrates the existence of glass.
0: ఇది ఒక పెద్ద హాలు.
1: This is a big hall.
0: ఇది అనేటువంటిది లేకుండా ఏ హాలు క్వశ్చన్ వస్తుంది అక్కడ.
1: How do you say this hall without using this word, this?
0: ఇది ఒక హాలు.
1: This is a hall.
0: ఇది అనేటువంటి పదము కేవలము ఒక దృశ్యముతో కూడినటువంటివి.
1: The word this is associated with the scene.
0: ప్రతి రూప నామములు కూడాను దృశ్యముతోనే ఉంటున్నవి.
1: Every form and name is attached to this form.
0: ఈ దృశ్యమును నిరూపించేటువంటిదే ద్రష్ట.
1: The scene is visualized by the seer.
0: అక్కడ బల్బులు వెలుగుతున్నాయి.
1: You find the bulbs illuminating.
0: కానీ మనం ఏమంటున్నాము? బల్బులు వెలుగుతున్నాయి అంటున్నాము.
1: We think that the light is out of the bulb.
0: వెలిగేది బల్బు కాదు, కరెంటు.
1: It's not the bulb that sheds the light, it is the current.
0: బల్బు ఒక ఉపాధి.
1: Bulb is a vesture.
0: ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని మనం ప్రశ్నించినప్పుడు, బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు, నేను 20వ తేదీ వచ్చినాను స్వామి అంటాడు.
1: If you ask any boy here, when did you come, he will say, I came Swami on 20th.
0: ఎందుకోసం వచ్చావు?
1: Why did you come?
0: కాన్వకేషన్ కోసం వచ్చాను.
1: I came here to attend the convocation.
0: వచ్చినది ఎవరు?
1: Who came?
0: దేహమే.
1: It's the body that came.
0: ఆ సమయమునందు దేహమే తానుగా భావించుకుని నేను 20వ తేదీ వచ్చాను అంటున్నాడు.
1: So he identifies with the body and says that I arrived here on 20th.
0: తిరిగి నిన్నటి దినమే కాలు జారి విరిగినది.
1: Yesterday, because of an accident, he slipped and sustained a fracture in the
0: leg. ఈనాడు వచ్చి స్వామి నా కాలు విరిగినది అంటున్నాడు.
1: And today he says, my leg is fractured.
0: అప్పుడు నీవెవరు, నీ కాలు ఎవరు?
1: Then who are you and what's this leg then?
0: అప్పుడు నీ కాలు నీకంటే వేరేనదే కదా.
1: Does it not mean that your leg is separate from you?
0: ఒక నిమిషములో దేహమే నేనుగా భావిస్తున్నావు.
1: In one minute you identify with the body.
0: మరొక నిమిషంలో నా దేహము అని దేహాన్ని వేరుగా భావిస్తున్నావు.
1: Next minute you say this is my body, consider the body separate from you.
0: కనుక నీకంటే వేరేనటువంటి అంతా ఇక్కడను దృశ్యమే.
1: So what all that is separate from you is the scene.
0: అన్ని దృశ్యములు ఎందుకును లీలమై ఏకంగా ఉండినటువంటి నీవే సత్యము.
1: In fact, the underlying current in the entire scenario is this.
0: ఆ సత్యమునకు ఎట్టి మార్పులు ఉండవు.
1: This I is changeless.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందు కూడాను ఏకంగా నిలిచినటువంటి ఒక సత్యము అదియే.
1: దిస్ ఐ రిమైన్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దానిని శృతులు నేను అనేటువంటి పదముగా నిరూపిస్తూ వచ్చింది.
1: శృతీస్ కాల్ ఇట్ బై దిస్ వర్డ్ ఐ.
0: ఆ నేనునే ఆత్మగా రూపొందింది.
1: This I is verily Atma.
0: ఈ ఆత్మనే హృదయంగా మారిపోయింది.
1: దిస్ ఆత్మా ఇస్ ద హార్ట్.
0: ఈ హృదయంగా కరుణంగా రూపొందింది.
1: This hridaya is the center of compassion.
0: Karuna anna, hridayam anna, aatma anna, nenu anna, devudu anna, anta okate paryaya padamulu maatrame.
1: And hence, compassion, hridaya, aatma, I are merely synonyms.
0: Ivanni kudunu manavulu yokka jeevitopadi nimittamai erpadinatundi naamamule.
1: These are the names that we make use of for the worldly point of view.
0: Ramulu, Krishnudu ani antunnamu.
1: We have the names Ramudu, Krishnudu.
0: ఈ రాములు కృష్ణుడు పెట్టిన పేర్లే కాని పుట్టిన రూపములే కాని సాక్షాత్ స్వరూపములు కాదు.
1: These are the names given, christened, not by birth.
0: మానవునికి మొట్టమొదటి పేరు నేను అనేటువంటిది.
1: In fact, the first name of every human being is this.
0: భగవంతునికి కూడాను పూర్వము నేను అనేటువంటిదే మొదటి పేరు.
1: The first name of God at the earliest times is I.
0: Upanishadulu yendu aham brahmasmi anandi.
1: The Upanishad declaration is aham brahmasmi.
0: Aham brahmasmi. Nenu aneetundi padam puttin tarvatane nenu brahmanu antunnadu.
1: This word I is first and later we say.
0: Ee brahma aneetundi padam kodanu nenu puttina tarvatane brahma puttindi.
1: The word brahma came after this word I.
0: Kanuka annintiki mooladharamainatundi nenu.
1: And hence the primal basis for everything is this I.
0: Itti nenu nu manam gurtinchadaniki taginaatundi krushi manam salapatam ledu.
1: We are not making an effort to know the principle of this I-ness.
0: Aneka mandi aneka vidhamla entundi sadhanalu salputunnaru.
1: Many undergo spiritual paths, pursuits.
0: Ye sadhanalu chesinappatikini evar nimittamai chestunnavu?
1: We undertake various spiritual endeavors. What for?
0: Ani prashninchinappudu దైవాన్వేషణకై చేస్తున్నాను.
1: When you ask this question, what for the spiritual path?
0: సర్వత్రా ఉండినటువంటి దైవాన్ని అన్వేషణ చేయటం ఏమిటి?
1: When God is everywhere, why do you need to search for him?
0: ఇది కేవలం హాస్యాస్పదమైనటువంటి పదము.
1: It is ridiculous.
0: నీవే దైవమే ఉండగా ఇంకా అన్వేషణ ఎక్కడ?
1: When you are God, then why do you need to search?
0: తనను తాను ఎక్కడైనా కూడా వెతుక్కునేటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నారా?
1: Is there any fool who would search himself anywhere?
0: ఏ వ్యక్తినైనా అడిగి అయ్యా నేను ఎక్కడున్నానని ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
1: ఈ జరిగిన పర్సన్ వుడ్ ఆస్క్ లైక్ దిస్, సార్ వేర్ ఆమ్ ఐ?
0: నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తే వీడికి బుద్ధి చెడిపోయింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలంటారు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ దిస్ క్వశ్చన్ వేర్ ఆమ్ ఐ, వీ సే దట్ హీ డిజర్వ్స్ ఏ ప్లేస్ ఇన్ హెవెన్. కనుక
0: నేను అనేటువంటిది తన స్వరూపమే.
1: And hence this I is your very
0: form. దైవము అనేటువంటిది తన స్వరూపమే.
1: You are God.
0: బ్రహ్మము అనేటువంటిది తన స్వరూపమే.
1: You are Brahma.
0: కానీ అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: దానిని మార్చాలి.
1: దట్ హ్యాస్ టు బి చేంజ్ నౌ.
0: మాను త్రిద్దవచ్చు మరి వంపు లేకుండా
1: యు కెన్
0: కరవచ్చు రాయి తిన్నగాను.
1: యు కెన్ కరెక్ట్ అండ్ సెట్ రైట్ ఎ బెంట్ ట్రీ, యు కెన్ మోల్డ్ ఎ బోల్డర్.
0: మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా.
1: కెన్ యూ సెట్ రైట్ ఎవర్ ద మైండ్ దట్ ఈస్ పర్వర్టెడ్.
0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: దిస్ ఈస్ ద ట్రూత్ ఎక్స్ప్రెస్.
0: మనసును తిద్దలేరు ఎవరు.
1: వన్ కెనాట్ సెట్ రైట్ ద మైండ్.
0: మానునైనా తిద్దవచ్చు,
1: యూ కెన్
0: ముందునైనా తిద్దవచ్చు, కానీ మనసును తిద్దలేరు.
1: యూ కెన్ కరెక్ట్ the tree, set it right and mold the boulder.
0: Atti tiddaleinatundi oka manase manavuni aneka pedamargamulu pattistu untundadi.
1: The mind that cannot be corrected is the main cause for the distorted worship.
0: Manavuni oka dukkhamulaku sukhamulaku punyamulaku papamulaku bhogamulaku rogamulaku annitikini manase moola karanam.
1: Mind is the main cause for the happiness, for the misery, for the sin, for the merit, the pleasure and the pain.
0: కనుక అన్వేషణ అనేది ఏమిటి?
1: దెన్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సర్చ్ ఫర్ గాడ్?
0: ఆత్మను దర్శించటం.
1: ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ.
0: ఇది చాలా అర్థం లేనటువంటి పదములు.
1: దీస్ ఆర్ ఆల్ మీనింగ్లెస్ వర్డ్స్.
0: సాధనలు సలుపుతున్నారు.
1: వి అండర్ టేక్ స్పిరిచువల్
0: పాత్. ఎన్ని విధములైనటువంటి సాధనలు సలుపుతున్నారు?
1: హౌ మెనీ టైమ్స్?
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: ఈ సాధనలు దేనికోసం చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్?
0: ఇది ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: They are not meant for search of God.
0: దివ్యత్వాన్ని పొందే నిమిత్తము కాదు.
1: Not to attain divinity.
0: ఇది కేవలము పిచ్చి మనసును సంతృప్తి పరిచే కోసమని.
1: It is only to satisfy the mad mind.
0: కనుక మనం ఈ సాధనలన్నీ దేనికోసం చేయాలంటే చేయవలసి ఉంటే ఒకదానికోసం చేయి.
1: If at all we are to proceed along the spiritual path, we are to proceed in one direction.
0: అనాత్మను మార్చడానికే నీవు సాధన చేయి.
1: We have to do spiritual path. Spiritual sadhana, to forget which is not Atma.
0: Anatmanu marchitiva, unnadi Atmane.
1: If you forget what is not Atma, naturally you'll be reminded of
0: Atma. Anatma kudunu pratyekamainatidi kaadu.
1: In fact, this Atma is not separate from that which is
0: Anatma kudunu oka vidhamainatidi bhavame.
1: In fact, the Anatma which is not Atma is also a reflection.
0: Ippudu velugga velugutuntayi bulbs.
1: you find the bulbs illuminating
0: there. Switch off chesthe cheekati aipothundi.
1: If you switch it off, you don't find light.
0: Ee cheekati ekkadi nunchi vachindi?
1: The darkness, where do you get?
0: Light vesthane ekkadiki poyindi?
1: The moment you switch it on,
0: idi raledu poledu.
1: The darkness has not come, not
0: light
1: gone.
0: Yokka abhavame cheekati.
1: It is only the distortion or aberration of the light that comes in form
0: kanu
1: of darkness.
0: Atma yokka abhavame anatma.
1: So the aberration of atma is anatma.
0: Kanuka anatmanu kundanu manam dooram cheyanakkarledu.
1: You don't need to be far from this anatma.
0: Karanam,
1: the reason,
0: anatmane ledu lenatundi daa dooram cheyatam emti.
1: In fact, there's no dualism, you cannot be out of it.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రమల చేత కూడినటువంటివి.
1: దట్ ఇస్ ఆల్ ఇల్యూషన్ ఓన్లీ.
0: కనుక మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను మన భ్రమ యొక్క తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ దేర్ టు సాటిస్ఫై.
0: అనేక మంది ధ్యానం చేస్తుంటారు.
1: మెనీ మెడిటేట్.
0: భజనలు చేస్తుంటారు.
1: దే డు భజన్.
0: జపములు చేస్తుంటారు.
1: దే డు జప.
0: ఇవన్నీ కూడాను కేవలము తన యొక్క మానసిక తృప్తి కోసమని.
1: దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: ధ్యానం దేనికోసం చేస్తున్నావు?
1: వై డూ యూ మెడిటేట్?
0: ధ్యేయం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎయిమ్?
0: ధ్యానం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: చేసేవాడు ఎవరు?
1: మూడు
0: తానే అయినప్పుడు ఇంకా ధ్యానం ఎవరి కోసం చేయాలి?
1: ద డూవర్, ద ప్రాసెస్ అండ్ ద ఎయిమ్ ఆర్ వెరీలీ ద సేమ్.
0: ఈ యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడు ఏమీ చేయనక్కర్లేదు.
1: వెన్ వీ నో ది యూనిటీ ఇన్ ట్రినిటీ, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ.
0: అయితే అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోవచ్చునా అని మీకు సందేహం రావచ్చు.
1: దెన్ యూ మే డౌట్, కెన్ వీ డిక్లేర్ అహం బ్రహ్మాస్మి?
0: నేనే దేవుడు అని చెప్పవచ్చునా?
1: కెన్ యూ సే ఐఎమ్ గాడ్?
0: చెప్పవచ్చు. కానీ దేవుడు అనేటువంటి దానికి ముందుగా నేను అనేటువంటిది ఉండాలి కదా, దాన్ని మొట్టమొదటి తెలుసుకో.
1: Yes, you can certainly say so, but you should know, before you say God, you should know I first.
0: కనుకనే ఆ ఐ తత్వం అనేటువంటిది దైవము.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐ,
0: నేను దేవుడు అనేటువంటి రెండు పదములు లేవు.
1: There are no two words like this, I and God.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే, నాట్ టు.
1: In fact, there is only one that exists, not two, only one.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వం లోపల ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు అనేక పనులను పట్టి దైవం యొక్క రూపనామమును తిద్దుకుంటున్నారు.
1: Those who are in this earthly sojourn, we have our own names and forms of the divine.
0: ఉన్నది ఒక్కటే,
1: only one that exists.
0: క్రియ యొక్క ప్రభావం చేతనే ఆ వస్తువును అనేక పేర్లుగా మనం పిలుస్తున్నాము.
1: బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ ఆస్పెక్ట్ వీ గివ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక బ్రాహ్మణుడు ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ఎ బ్రాహ్మన్.
0: అతను లోపల పూజ చేస్తున్నాడు.
1: హీఈస్ ఆఫరింగ్ వర్షిప్ దేర్.
0: పూజలు చేసేంత వరకు అతను పూజారి బ్రాహ్మణ అంటాం.
1: ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ వర్షిప్ హీఈస్ ఎ ప్రీస్ట్.
0: అతనే తిరిగి వంట రూమ్ లకు పోయి వంట చేస్తుంటే అతను వంట బ్రాహ్మణుడు అంటాము.
1: ఇఫ్ హీ కుక్స్ దేర్ ఇన్ ద కిచెన్ ఈజ్ ఎ బ్రాహ్మిన్ కుక్.
0: అదే పంచాంగం చెప్పేటువంటి సమయం లోపల పంచాంగం బ్రాహ్మణ అంటాం.
1: ఇఫ్ యూ రిసైట్ ఆల్మనాక్ వి సే పంచాంగ బ్రాహ్మణ.
0: ఒక్కడే తన వృత్తిని బట్టి ఆ పేర్లు మనం ఉపయోగపెడుతున్నాం.
1: ద సేమ్ పర్సన్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ వీ కాల్ హిమ్ సో.
0: అదే విధంగానే దైవం ఏకమైనప్పటికీ అతనికి అనేక రూపనామాలను మనం కల్పించుకుంటున్నాము.
1: లైక్ వైజ్ గాడ్ ఈస్ వన్ బట్ వీ అస్యూమ్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One Lord has many names.
0: ఈ నామములు రూపములు మన యొక్క కల్పనలే.
1: The names and forms are of our own creation.
0: దైవమునకు రూపము లేదు, నామము లేదు.
1: God has no specific name and form.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని శృతి బోధించింది.
1: Therefore the Vedic text declares the divinity as attributeless, formless, nameless, pure, unsullied and non-dual.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మనము గుర్తించుకోలేక అనేక గ్రంథాలు మనం చదువుతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది డివినిటీ ఇన్ ది ట్రూత్.
0: అనేక గురువుల దగ్గరికి వెళుతున్నాము.
1: వి గో టు డిఫరెంట్ సెంటర్స్.
0: అనేక బోధనలు వింటున్నాము.
1: వి లిసన్ టు టాక్స్.
0: కానీ ఇవన్నీ ఏమి గతి పడుతున్నాయి?
1: వాట్ హ్యాపెన్స్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడి దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమీ లేదు.
1: యూ డోంట్ గెట్ ఫైనలీ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: నీవే సెర్చ్ చేసుకోవాలి.
1: యు హావ్ టు సెర్చ్ విదిన్.
0: నీ మనస్సు యొక్క తత్వాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: యు హావ్ టు సబ్డ్యూ యువర్ మైండ్.
0: మనసు మహా దొంగ.
1: Mind is a big thief.
0: ఆ దొంగను మనం ప్రక్కలో పెట్టుకొని ఈ సాధనలు అనేటువంటి విలువైన పదార్థములంతా కూడా మన దగ్గర ఉంటున్నప్పుడు ఇది ఎప్పుడైనా ప్రమాదమే.
1: When you have the mind, the big thief by your side, if you yet proceed in spiritual path,
0: మన సద్గుణములు అనేటువంటిదే ఈ యొక్క ధనము.
1: The virtues are our wealth.
0: ఈ సద్గుణములు అనేటువంటి దానిని సరైన మార్గంలో పెట్టుకోవడానికే ఈ దొంగను మనం దూరం చేయాలి.
1: The virtues should be in the proper direction. We have to find out the thief properly.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి దొంగను మొట్టమొదట మనం పట్టాలి.
1: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ మైండ్ ద థీఫ్.
0: ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద వేస్ ఆఫ్ ద మైండ్.
0: దీని వల్లనే మానవుడు అనేక రకమైనటువంటి ఒక అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్.
0: కాన ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: దైవమునకు నేను అనేటువంటి పేరు తప్ప మరొకటి లేదు.
1: God has only this name, I, nothing else.
0: దీనినే సంస్కృతం నందు అహం అహం అహం అన్నారు.
1: This in Sanskrit is called అహం.
0: అహం అనగా నేనే.
1: అహం means I.
0: నేననగా దేహం కాదు.
1: I does not mean the body.
0: ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణకు మాస్టర్ అయినటువంటి వాడు నేను.
1: This I is the master of the body, the mind, intellect and inner senses.
0: కనుక అట్టి యజమానుడైనటువంటి వాడు నీవు.
1: You are the master.
0: అట్టి భగవంతుని యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
0: విశ్వమంతా వ్యాపించినటువంటి దైవత్వాన్ని ఏదో ఒక చిన్న మందిరంగా కట్టి ఆరాధనలు సల్పుతున్నాము.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఇస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు ఎ టెంపుల్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్.
0: కానీ ఇంత పెద్ద భగవంతునికి ఇంత చిన్న మందిరం కట్టి ఆరాధన చేయటము, ఇది మంచిదేనా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు వర్షిప్ దట్ మైటీ యూనివర్సల్ గాడ్ ఇన్ ఎ సింపుల్ వే?
0: అది కేవలము దైవానికి కొంత అపఖ్యాతిని గావించటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ పుట్టింగ్ గాడ్ టు డిస్రెప్యూట్.
0: ఇంత గొప్ప విశాలమైనటువంటి ఒక దైవత్వాన్ని ఒక చిన్న ఫోటో రూపుగా కట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నాము.
1: ద వాస్ట్ ఇన్ఫినిట్ డివినిటీ కెనాట్ బి లిమిటెడ్ టు ఎ ఫోటో ఫ్రేమ్.
0: ఇంత అఖండమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఇంత అల్పత్వాన్ని పెంచుకోవటము మన యొక్క పాపమే కదా.
1: The omniscience of the divinity cannot be limited in such a way which amounts
0: to something. Nee kanta asaga untunte oka photo pettukochalu.
1: If you really want, it is enough if you have one photo.
0: Ee recommendment photo lanta kuda man petti daivatvaniki apakhyatini manam sadhinchunnam.
1: Having many many photos all around, you are putting God to disrepute.
0: Brahmandamantata prabalutundedi neeku alayambunamatcha alaviyaguna.
1: The infinite mighty God who is spread all over this cosmos, is it possible to limit him in a temple?
0: Koti suryula kaanti metigalgina neeku pramitha deepamu nevaru pattagalaru.
1: O God, when you are that effulgent and brilliant, equal to the light of crores of suns, can we hold a lamp in front of you?
0: Agaragulakaina andani vaaniki
1: When Brahma cannot comprehend your name and form, is it possible for
0: the mortal? Sarvabhutamulandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
1: When you are the indweller in all the creatures, can we name him in a different way?
0: Brahmandamantayu bodjalo nunnatti bachabodjamu neeku pettataguna.
1: When the whole world is in your stomach, can we feed you? Can you serve?
0: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu jeyimpa sadhyamaguna.
1: When you are present in all of the waters, the mighty oceans, can we give you a bath?
0: Vasudha jariyuchunnadi kevalamu gatuku kosamu bahumada baddulairi.
1: In fact, we are bound by suffering because of this living.
0: ఈ రూపనామాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
1: To eke out our daily living, we have our own
0: name. మన భ్రమణ కోసమే ఈ రూపనామాన్ని మనం విశ్వసించుకుంటున్నాము.
1: Out of delusion, we give name and form.
0: ఇది సరైన సాధన కాదు.
1: It's not proper spiritual path.
0: దైవం సర్వత్రా ఉండినటువంటి ఒక నేనే.
1: God is everywhere in the form of
0: God. నీవు నేనే ఇది పెదవులతో మాత్రమే పలికినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you say a lip service by saying I.
0: హృదయపూర్వకంగా దైవత్వం అనేటువంటిది నేనే నేనే నేనే అని సాక్షిగా నీవు పలకాలి.
1: హోల్ హార్టెడ్లీ యూ షుడ్ సే ఐ యాజ్ దట్ ఇటర్నల్ విట్నెస్.
0: ఇది నిజమైనటువంటి బోధలు.
1: దిస్ ఇస్ ట్రూ టీచింగ్.
0: ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి ఒక అశాంతులంతా రూపమాపేటువంటిది ఈ నేను అనేటువంటి తత్వం ఒక్కటే.
1: This agitation spread all over the world can be brought down by this I.
0: Preminchevani endunnadi nene.
1: In fact, the one whom you love.
0: Deshinchevani endunnadi nene.
1: The one whom you hate.
0: Ni endunnadi nene.
1: The one within you.
0: Evarni evar deshinchagalu evarni evar preminchagalu.
1: In all these we find same I. Who can love, who can hate anyone then?
0: Kanuka annitti endu unnatundi ekatvanni evvaru kuda nu dveshinchaledu.
1: This principle of oneness, unity, none can hate.
0: Manavuni endu enaadu dvesham undado aanaadu ee vidhamaitunte yokka duscharyalanta kuda nu poonukoru.
1: In fact, when there is no hatred, there cannot be any wicked activity.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి?
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ ద ఫియర్, ఎవ్రీవేర్ యూ ఫైండ్ యాక్సిడెంట్.
0: సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అశాంతికి మనం గురి అయిపోతున్నాం.
1: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆల్ ద ఎలిమెంట్,
0: నీ యందు నా యందు అందరి యందు ఉండేటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: ఇన్ యూ అండ్ ఇన్ మీ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్,
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఓన్లీ వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అన్ని బల్బుల యందు ఉండేటువంటి కరెంట్ ఒక్కటే.
1: ద సేమ్ కరెంట్ ఫ్లోస్ ఆల్ త్రూ ది బల్బ్స్.
0: ఆ కరెంట్ అక్కడ పోతే అన్ని బల్బులు కూడా చీకటైపోతుంది.
1: ద మూమెంట్ కరెంట్ ఈస్ ఆఫ్ యూ ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: అది నేను, అది బ్రహ్మతత్వము.
1: సో దిస్ బ్రహ్మతత్వ ఇస్ ఐ.
0: కనుక అట్టి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించడానికి ఈ ప్రపంచమునందు కొన్ని రకములైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేయాలి.
1: టు అండర్స్టాండ్ ద డివినిటీ వీ షుడ్ మేక్ సర్టన్ ఎఫర్ట్స్.
0: భేదములు ఎక్కడున్నవి?
1: వేర్ ఆర్ ద డిఫరెన్స్?
0: దేహములు ఎందుంటున్నవి?
1: దే ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
0: ఈ దేహ భేదములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్?
0: మనసు ద్వారా వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ద మైండ్.
0: కట్టుకోకపోను భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ ద వెడ్డింగ్ హూ ఇస్ ద హస్బెండ్ అండ్ హూ ఇస్ ద వైఫ్.
0: కానీ మ్యారేజ్ జరిగిన తర్వాత ఈమె నా భార్య అనే అభిమానం అక్కడ ప్రింట్ అయిపోతుంటది.
1: ఆఫ్టర్ మ్యారేజ్ దేర్ కమ్స్ అటాచ్మెంట్, షీఈ్ మై వైఫ్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్ అండ్ హూ ఇస్ ద చైల్డ్.
0: పుట్టిన తర్వాత ఇతను నా బిడ్డ అంటున్నాము.
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ వీ సే షూర్ ఇట్ ఇస్ మై చైల్డ్.
0: మనం కల్పించుకున్నవే.
1: దీస్ ఆర్ ఆల్ ఆఫ్ అవర్ ఓన్ క్రియేషన్.
0: మనకు మనకు సంబంధ బాంధవ్యాన్ని ఎత్తింపు చేసుకున్నవే.
1: దిస్ ఓన్లీ రైజ్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్.
0: లేకపోతే ఎట్టి సంబంధము లేదు.
1: ఆర్ ఇస్ నో అటాచ్మెంట్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఏకాత్మ సంబంధం ఒక్కటే.
1: దట్ వన్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ రిఫర్ టు యాస్ మెనీ బై స్కాలర్స్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుగా చెప్తూ పోయారు.
1: ఈచ్ వన్ సేస్ ఇన్ హిస్ ఓన్
0: వే. తమిళంలో ఉన్నది నీరు ఒక్కటే.
1: వాటర్ ఈజ్ సేమ్ ఇన్
0: తెలుగు. వారు నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: హిందీ వారు పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్
0: ఇట్ పాని. వారు వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: తమిళ వారు తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ కాల్ ఇట్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: సంస్కృత పీపుల్.
0: ఈ పేరు ఎన్ని పెట్టినప్పటికీ నీరును మాత్రం మార్చలేదు కదా.
1: యు మే నేమ్ ఇట్ ఇన్ ఎనీవే, యు కాంట్ చేంజ్ వాటర్.
0: అదే విధంగానే ఏ రూపనామములు మనం పెట్టుకున్నప్పటికీ ఉన్న దైవత్వం ఒక్కటే.
1: యు మే హ్యావ్ ఎనీ నేమ్ అండ్ ఫామ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి దైవత్వానికి చావు లేదు, పుట్టుక లేదు.
1: That divinity has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: God is permanent without birth.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: Neither has the beginning nor the end, he is eternal.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born, he cannot be killed, and he won't kill anyone.
0: ఆత్మయయున్ను నట్టి.
1: He stands as this
0: ఆత్మ. బ్రహ్మనేని.
1: And I am that Brahma.
0: కనుకనే ఆ ఐ అనేటువంటిది బ్రహ్మ.
1: దిస్ ఐ ఇస్ బ్రహ్మ.
0: ఇది దీనికి దేహములకు చావు పుట్టుకలు ఉన్నవి కానీ తనకేమాత్రమో చావు పుట్టుకలేదు.
1: ఇట్స్ ద బాడీ దట్ ఇస్ బాన్ అండ్ దట్ డైస్, నాట్ ఆత్మ.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ డివినిటీ.
0: అన్ని ఆత్మ స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ దెం ఎంబాడీమెంట్.
0: కనుకనే భగవద్గీత మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: సో గీత సేస్ ఇస్ ఓన్లీ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్యత్వమును మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ సచ్ ఎ డివినిటీ.
0: అర్థం చేసుకుంటే ఈ అనర్థాలకు అవకాశమే ఉంటుండదు.
1: ఇఫ్ వి అండర్స్టాండ్ ఇట్ దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: నేను అనేటువంటి దానికి తగినటువంటి అర్థాన్ని గుర్తించాలి.
1: షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని యొక్క వియోగం చేత పరితపించిపోతున్నారు.
1: దే వర్ పైనింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫీలింగ్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ కృష్ణుని పట్టాలి కట్టాలి అని ప్రయత్నం చేశారు.
1: హౌఎవర్ దే వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: ప్రతి దినము కూడా వారింటికి వస్తున్నాడు.
1: ఎవ్రీ డే హీ వాస్ విజిటింగ్.
0: పాలు పెరుగు త్రాగుతున్నాడు, పోతున్నాడు.
1: హీ వాస్ డ్రింకింగ్.
0: పట్టలేకపోతున్నారు.
1: బట్ హౌఎవర్ దే కుడ్,
0: ఇంట్లో ఉండి కూడా వారి కంటి కనిపించడం లేదు.
1: దే కుడ్ యెట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్ అరౌండ్.
0: అలాంటి పరిస్థితిలో కృష్ణుడు, నన్ను పట్టడానికి ఒక ఉపాయం మీకు నేర్పిస్తానన్నాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఐ వుడ్ సజెస్ట్ యువర్ డివైస్ టు క్యాచ్ మీ.
0: ఒకనాడు పాలన్నీ క్రింద పోశాడు.
1: వన్ డే ది మిల్క్ స్పిల్.
0: పాదాలతో చక్కగా తడిపాడు పాలను.
1: అండ్ ఆల్ హిస్ ఫీట్ బికేమ్ వెట్.
0: గోపికలు పట్టడానికి వచ్చిన సమయం లోపల కృష్ణుడు పరిగెత్తాడు.
1: యాజ్ గోపికస్ వర్ అబౌట్ టు క్యాచ్ హిమ్, కృష్ణ వాజ్ రన్నింగ్ అవే.
0: పరిగెత్తినప్పుడు పాదముల యొక్క ప్రింట్ అంతా కూడా గుర్తుకు తెలిసిపోయింది.
1: ఆన్ ద పాత్ దే కుడ్ ఫైండ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మిల్క్. ఆ
0: గుర్తును చూసి కృష్ణుడు పట్టేశాడు.
1: దే కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మిల్క్.
0: కనుకనే ఆనాడు చెప్పాడు గోపికలు.
1: అండ్ దెన్ గోపికస్ సెడ్,
0: నిను గనుగొనగలమా కృష్ణ, నిను గనుగొనగలమా
1: కృష్ణ, కెన్ వీ నో యూ, కెన్ వీ క్యాచ్ యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దాన్ ఆటమ్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: In 84 lakhs of species.
0: అనయమున నడబాయకుండువట.
1: You are always one with
0: them. అనురేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదువట. నిను గనుగుణ గలమా.
1: Your presence from microcosm to macrocosm, the smallest of small and the biggest of the big.
0: కేవలం మేము మానవ నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got this physical naked
0: eye. ఈ తోలు నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got these eyes.
0: మాలో జ్ఞాన నేత్రములు లేవు.
1: We don't have the eye.
0: ఈ తోలు నేత్రములు ఏనాడు నీవు మూసుకుందువో.
1: The moment you
0: జ్ఞాన నేత్రములు ఏనాడు నీవు వికసింపజేసుకుందువో.
1: The moment you open the eye of wisdom,
0: దైవత్వం మాకు అర్థమవుతుంది.
1: Then we will understand divinity.
0: ఈ అర్థమును గుర్తింపజేసే నిమిత్తమై అనేక మంది దేవాలయంకు వెళుతుంటారు.
1: To understand this, we go to temples.
0: దేవాలయంకు వెళ్ళే దేని కోసం?
1: Why do we go to a temple?
0: దేవుని దర్శించే కోసం వెళ్తున్నారు.
1: We go there to see God.
0: కానీ దేవుని ముందు పోతానే కళ్ళు మూసుకుంటున్నారు.
1: But in front of God, we close our eyes.
0: చూడటానికి పోయినటువంటి వారు కళ్ళు ఎందుకు మూసుకోవాలి?
1: Having gone there to see, why do you close your eyes?
0: ఓ దేవుడా, ఈ కన్నులతో కాదు నిన్ను చూచేటువంటిది, నా హృదయ నేత్రంతో చూడాలని ఈ కన్నులు మూసుకొని హృదయంతో తాను స్మరిస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఓ గాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ యూ విత్ ది ఫిజికల్ ఐ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: ఇలాంటి పవిత్రమైన రహస్యములు దైవతత్వమునందు ఎన్నియో ఉంటున్నది.
1: దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్, సీక్రెట్ సీక్రెట్స్ బిహైండ్.
0: కానీ ఇవి ఏ పండితులు బోధించటం లేదు.
1: నో స్కాలర్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దిస్.
0: ఏ గ్రంథమును తనకు సరైనటువంటి అర్థములు బోధించటం లేదు.
1: నో బుక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్.
0: మానవుడు తనకు తాను అర్థం చేసుకోలేదు.
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈ అవ్యక్తం చేతనే దివ్యత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ దిస్ నాన్ అపారెంట్ ఇమ్మనెంట్ ప్రిన్సిపల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ.
0: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరికి వారే దేవుడు.
1: Everyone must know that everyone is divine.
0: ఈ వేదములు ప్రారంభమయ్యే సమయంలో పొందు కొన్ని వేల మంది మాత్రమే ఉంటున్నారు ప్రజలు.
1: In the earlier days, the population was limited, thousands.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపంగానే వారు భావించి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సుతో ఉండేటువంటి వాడు భగవంతుడు ఉన్నారు.
1: They described God as one with 1,000 heads, 1,000 hands and 1,000 feet.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: ఈ భావం మనలో అనుగ్రహించినప్పుడు మనము దైవ తత్వములకే మనం ప్రయత్నిస్తాం, కానీ దుర్మార్గంలో మనం ప్రవేశించము.
1: When we have the divine thoughts, we'll be divine. Ultimately, we'll never be wicked and bad.
0: నేను చేసేటువంటి పని దైవం చేసే పనియా కాదా అనేటువంటి ప్రశ్నను తన వేసుకోవాలి.
1: We have to put a question to ourselves. Are our actions godly?
0: మనకు అపాయకరం చేసినటువంటి పనులు దైవం ఈ విధంగా చేస్తాడా అనేటువంటి క్వశ్చన్ కూడా మనలో వస్తుంది.
1: When you are in the wrong direction, you have to question this way. Will God permit this?
0: దైవం ఎప్పుడు ఎవరికి కూడాను అపకారం చేయడు.
1: God will never harm anybody.
0: అయితే ఇన్ని రకములైనటువంటి యొక్క చేష్టలంతా జగత్తులో జరుగుతున్నావే, ఇవంతా ఎవరు చేస్తున్నారు?
1: Then who is responsible for all the bad actions around?
0: ఎవరికి వారే చేసుకుంటున్నారు.
1: Each one does to one's own self.
0: దైవము సాక్షిభూతుడిగా ఉంటాడు.
1: God is the witness.
0: తాను హింసించడు, తాను ద్వేషించడు, ప్రేమించడు.
1: హీ విల్ నెవర్ హర్ట్, హీ విల్ నెవర్ హార్మ్, నార్ లవ్ ఎనీవన్.
0: ప్రేమించేది నీకు నీవే, హింసించేది నీకు నీవే.
1: యు లవ్ యువర్ ఓన్ సెల్ఫ్, యు హార్మ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక భగవంతుని యొక్క శిక్షణ గాని రక్షణ కాని తమకు తాము చేసుకునేటువంటివి కానీ దైవం ఇచ్చేటువంటివి కాదు.
1: సో పనిష్మెంట్ ఆర్ ప్రొటెక్షన్ దే ఆర్ డన్ అన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ బై గాడ్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, born out of the mother's womb, no one comes with a necklace around.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు మేల్మీ బంగారు దండ మెడకు లేదు.
1: There's no chain of pearls nor gold chain around the neck.
0: రత్నాలహారముల్ రంజిల్లగా లేదు పచ్చల పేళ్లను పొతకలేదు.
1: There's no chain of diamonds nor the chain of precious stones.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: Yes, there is a chain round your neck.
0: పూర్వజన్మాల కర్మలు పొందుబరచి
1: consequences of the past life, they are all brought together.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: without breaking good or bad.
0: బ్రహ్మ మీకించి పంపెను బరువు మాల.
1: God sends you down to earth with this
0: necklace. కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of consequences of the past actions and lives.
0: ఆ కంఠమాల మన కర్మలు చేర్చుకున్నటువంటివి.
1: The chain is the result of your own action.
0: దైవం ఇచ్చినవి కాదు.
1: Is not God's gift.
0: దైవం ఇచ్చినటువంటిది ఒక్కది ఇచ్చినది కాదు, పుచ్చుకున్నది కాదు.
1: The what God has given is neither given nor bestowed upon.
0: దైవం అంటే వేరేనట్టు కదా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది.
1: When God is separate from you, you can say he is the giver.
0: అందరి యందు ఉన్నది దైవత్వం ఒక్కటే.
1: Same God is in everyone.
0: ఇలాంటి ఏకత్వ భావాన్ని మనం ప్రేమించాలి, ఆశించాలి, సంచరించాలి.
1: We have to develop a kind of affinity to this principle of oneness, unity and love.
0: అయితే ఈ పిచ్చి మనసును అదుపులో పెట్టుకోవడం కోసమని కొన్ని సాధనలు చేస్తూ వచ్చాడు.
1: However, we have to follow the spiritual path to control that mind.
0: కొంచెమైనా కూడా ఈ మనసు కొంచెం అదుపులో వస్తుందని విశ్వసించాడు.
1: By undertaking spiritual endeavors, we can control our
0: దొంగ ఎప్పుడు తన దొంగను తాను పట్టించడు.
1: No thief will help you to catch another thief.
0: Not another, himself.
1: Himself.
0: కనుక తనను తాను ఎప్పుడు కూడా దొంగ పట్టించడు.
1: సో నో థీఫ్ విల్ షో హిమ్సెల్ఫ్ టు బి కాట్ బై అదర్స్.
0: మన మనసు ఒక పెద్ద దొంగ.
1: అవర్ మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: దానిని ఎవరు పట్టిస్తారు?
1: హూ విల్ షో యూ?
0: పట్టించాలంటే మనసే పట్టించాలి.
1: సో ది సేమ్ మైండ్ షుడ్ హెల్ప్.
0: మనసు ఎప్పటికీ పట్టించదు.
1: మైండ్ విల్ నెవర్ హెల్ప్ యూ.
0: కనుకనే దైవత్వానికి దూరం చేస్తుంది అది.
1: సో ఇట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ద లెసన్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: సర్వ సాధనలో కూడా అడ్డు తగిలేటువంటిది మనసే.
1: ఇట్స్ ఓన్లీ మైండ్ దట్ కమ్స్ యాజ్ ఎన్ ఆబ్స్టకల్ ఇన్ ఆల్ స్పిరిచువల్.
0: అన్నిటికీ సహాయం చేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఎవ్రీథింగ్.
0: కానీ దివ్యత్వానికి మాత్రం సహాయం చేయలేదు.
1: బట్ ఇట్ వోంట్ రెండర్ హెల్ప్ టు డివినిటీ.
0: ఈగలు దోమలు అన్నింటిపైన వాలుతాయి.
1: And the flies fall, mosquitoes fall on everyone.
0: అగ్ని పైన మాత్రం వాలదు.
1: But they don't fall on the fire.
0: అదే రీతిగానే ఈ మనసు అనేటువంటిది అన్నింటి యందు వాలుతుంటారు.
1: మైండ్ ఈజ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్.
0: ఒక్క దైవం దగ్గర మాత్రం అది దూరంగా

0: బట్ ఇట్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: అట్టి దైవత్వానికి ఈ మనసును కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ద మైండ్ హస్ గాట్ టు బి అండర్ చెక్ ఆర్ కంట్రోల్.
1: మనసు యొక్క ఇష్టానుసారంగా మనం ప్రయాణం చేయకూడదు.
0: వీ కెనాట్ ఫాలో ద మైండ్ యాజ్ ఇట్ రన్స్ వేవర్డ్.
1: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
0: ద మ్యాన్ హూ గోస్ బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
1: మనసును ఆధారముగా గొన్నం మానవుండు.
0: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద వేస్ ఆఫ్ ద మైండ్.
1: పిచ్చివాణిగా రూపొందు.
0: టర్న్స్ ఇన్ టు ఎ మ్యాడ్ మ్యాన్.
1: మనసును అదుపులో నుంచుకున్నవాడు.
0: ది వన్ హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
1: అతనే ధీరుడౌను.
0: హీ విల్ బి వన్ ఆఫ్ వ్యాలర్ అండ్ కరేజ్.
1: మనసును ఆధీనంలో నుంచున్నటువంటి వాడే మహాధీరుడు అవుతాడు.
0: యు విల్ బి వన్ ఆఫ్ కరేజ్ అండ్ వ్యాలర్.
1: అతనే ధీరుడు అవుతాడు.
0: యు ఆర్ దర్ ట్రూ
1: అతనే గంభీరుడు అవుతాడు.
0: యు ఆర్ ఎ వారియర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాపంచిక చరిత్ర యందు రామాయణం చాలా ప్రధానమైన ప్రమాణము.
0: ఇన్ ది ఏన్షియంట్ హిస్టరీ రామాయణ ఇస్ ద చీఫ్ వన్.
1: రాముడి దగ్గర శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడైనటువంటి వాడు చాలా వినయంగా ఉంటున్నాడు.
0: ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ దేర్ ఇస్ వన్ ఆఫ్ హ్యూమిలిటీ, ఆఫ్ స్కాలర్షిప్, ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
1: రాముడు చూసినప్పుడు ధీరుడిగా రూపొందుతూ వచ్చాడు.
0: హీ సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: రావణ దగ్గర పోతానే ధీరుడై నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హీ వాజ్ మైటీ.
1: దివ్యత్వం దగ్గర ధీరుడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ డివినిటీ ఈజ్ హంబల్.
1: క్రౌర్యం దగ్గర ధీరుడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వికెట్ మ్యాన్ ఈజ్ కరేజియస్.
1: కనుకనే ఎటువంటి పరిస్థితులు ఎందు మన మనసును ఎలాంటి పరిస్థితిగా ఉంచుకోవాలి?
0: ఇన్ వాట్ కండిషన్ షుడ్ వీ మెయింటైన్ అవర్ మైండ్?
1: మనకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ధీరత్వాన్ని వహించాలి.
0: వీ షుడ్ రెసిస్ట్ అగెన్స్ట్ ఆల్ దట్ ఫార్మ్స్ ఎస్ అన్ ఆబ్స్టకల్.
1: ఏది మనకు సహాయం పరుస్తుందో దాని దగ్గర ధీరుడై నిలిచిపోవాలి.
0: అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ దట్ ఆర్ రెడీ టు హెల్ప్ వీ షుడ్ బి హంబల్.
1: అది ఏ అహం తత్వము?
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అహం.
1: ఈ అహం అనేటువంటిది నేనే.
0: అహం ఈజ్ ఐ.
1: అయితే ఈ ఆకారమునే నేనుగా భావించుకోవడం చేతనే ఇది అహంకారంగా మారిపోయింది.
0: సిన్స్ యూ గో బై దిస్ ఫార్మ్ ఆఫ్ ద బాడీ ఇట్ హెస్ బికమ్ అహంకారం.
1: ఆకారమే తాను కావటం వల్ల అహంకారము. అహమే ఆకారం కనుక అహంకారం.
0: అహం ద ఐ ఐడెంటిఫైస్ విత్ ఆకార ద ఫార్మ్ టర్న్స్ ఇట్ అహంకార.
1: ఆకారం నేను కాదు కనుక అక్కడ అహం అని మాత్రమే వచ్చింది.
0: సిన్స్ ఐఎమ్ నాట్ ఆకార ద ఫార్మ్ యు ఆర్ అహం.
1: అహమే బ్రహ్మ కాని అహంకారం బ్రహ్మ కాదు.
0: అహం ఈస్ డివైన్ నాట్ అహంకార ఈగో.
1: కనుక నీ ఆకారమును మనం విస్మరించి
0: ఫర్గెట్ దిస్ ఫార్మ్.
1: దివ్యత్వాన్ని విశ్వసించి అహంకారంతో మనం జీవితమును గడపకుండా.
0: అండ్ వీ షుడ్ నాట్ లీడ్ అవర్ లైఫ్ ఈ గో.
1: అహంభావంతో జీవితాన్ని అంత్యం గావించాలి.
0: అండ్ వీ హావ్ టు ఎండ్ అవర్ లైఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ.
1: ప్రతి మానవుడు కూడాను నేను నేను నేను అంటున్నాడు.
0: సో ఎవ్రీ మ్యాన్ క్లెయిమ్స్ సే
1: ఎవరినైనా నీవు ప్రశ్నించు నేను అంటాడు.
0: యు ఆస్క్ ఎనీవన్ హీ విల్ సే ఐ.
1: కాబట్టి సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే నేను.
0: దేర్ఫోర్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇస్ దిస్ ఐనెస్.
1: కనుక అట్టి నేను అనేటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించి వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: దైవము చాలా బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు.
0: గాడ్ ఇస్ స్ప్రెడ్ ఆల్
1: ఓవర్ సర్వ జీవుని యందు ఉండినటువంటి వాడు.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: సర్వత కాలముని యందు ఉండినటువంటి వాడు.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ టైమ్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి రూపం.
0: సో గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఫార్మ్.
1: దైవ స్వరూపాన్ని మనం చాలా సంకుచితంగా మనం ఆరాధన చేస్తున్నాము.
0: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ వర్షిప్డ్ ఇన్ ఎ స్మాల్ వే.
1: అది ఏ మన యొక్క అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్.
1: సర్వత్రా సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని ఒక చిన్న ఫోటోలో పెట్టి పూజించుకోవటం ఇది కేవలం అల్పత్వం కాదా?
0: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ టు లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్.
1: ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి జీవితానికి ఒక ఆధారంగా తీసుకున్నామంతే.
0: Just take it as a sign in this worldly life.
1: Idanta pravrutti lakshanale.
0: This is all outward trend.
1: Ee pravrutti lakshanamu enaadu manam viru chestamo appude manalo nivrutti prarambham avutundi.
0: The moment you end this external outlook you will grow inward.
1: కాబట్టి ఈ ప్రవృత్తి లక్షణాలు క్రమక్రమేణా మనం మారిపోవాలి.
0: దట్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: ఏ పనైనా చేయి, నీ ఉద్యోగం చేయి, చదువుకో, ఇంకే వ్యాపారం చేయి, అన్ని చేసుకో, తప్పు లేదు.
0: యు డూ ఎ జాబ్ ఆర్ యు స్టడీ ఆర్ డూ బిజినెస్ డజన్ మ్యాటర్.
1: అయితే అన్ని కర్మలు దైవ కర్మలుగానే భావించు.
0: బట్ కన్సిడర్ ఆల్ యాక్టివిటీస్ డివైన్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని వదిలిపెట్టు.
0: లెట్ ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఏ కర్మలు నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ యాక్టివిటీ.
1: ఏ పనులు నీ విడవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డ్రాప్ ఎనీ యాక్షన్.
1: అన్ని పనులు కూడా భగవత్ ప్రీత్యార్థమైన పనులే అని విశ్వసించు.
0: హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ ద డూయర్?
1: నేనే చేస్తున్నాను.
0: ఐఎమ్ డూయింగ్.
1: నేనెవరు?
0: హూ యామ్ ఐ?
1: నేనే బ్రహ్మను.
0: ఐఎమ్ బ్రహ్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం తెచ్చుకో, నేను నేనే అని అనుకోవాలి.
0: యు షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఐ.
1: నేను రామయ్య, నేను కృష్ణయ్య, నేను ముత్తయ్య అని అనిపి దేహం యొక్క పేరును నీవు ఉచ్చరించకూడదు.
0: యు కెనాట్ హావ్ ద నేమ్స్ లైక్ టామ్, డిక్ అండ్ హ్యారీ, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
1: దేహమునికి పెట్టిన పేర్లే కానీ నీకు పెట్టిన పేరు కాదు.
0: దట్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: కనుక ఉపాధి యొక్క భేదములే మానవుని యొక్క దివ్యత్వానికి అత్యంత దూరం అయిపోతుండాలి.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద బాడీ అండ్ ద వెస్చర్ వీ పుట్ ఆన్.
1: ఈ ఉపాధి యొక్క భేదములను మనం నిర్మూలన చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ దీస్ డిఫరెన్సెస్.
1: అనగా ఉపాధిని పెంచుకో, ఉపాధిని కాపాడుకో,
0: సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ.
1: కానీ ఉపాధిపైనే నీవు ఆధారపడకూడదు.
0: బట్ డోంట్ గో బై దిస్ బాడీ ఎనీవే.
1: నీవేం పాస్ చేశావు?
0: వాట్ దట్ యువర్ పాస్?
1: నేను ఎంబీఏ పాస్ చేశానంటాడు.
0: యు సే ఐ పాస్డ్
1: ఎంబీఏ. ఎంబీఏ పాస్ చేసినది ఎవరు?
0: Who is the one who passed MBA?
1: దేహమును సంబంధించినటువంటి పేరే.
0: It is the name of the body.
1: భగవంతుడికి ఎంబీఏ లేదు, బీఏ లేదు.
0: గాడ్ ఈజ్ నైదర్ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ నార్ బీఏ డిగ్రీ హోల్డర్.
1: మనకు ఏ డిగ్రీలు కూడా లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిగ్రీ.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: అదే నిర్గుణం.
0: దట్ ఇస్ ఎట్
1: అదే నిర్మలం.
0: దట్ ప్యూర్.
1: అదే అద్వైతం.
0: దట్ నాన్ డ్యువల్.
1: అందువల్లనే భగవంతుడు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటాడు.
0: దేర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేను వస్తుంటే కొంతమంది హ్యాపీ బర్త్డే అన్నారు.
0: As Bhagavan started giving darshan this morning,
1: happy said, happy birthday. Birthday. Happy cheppu.
0: You tell others who are not happy, be happy, happy birthday.
1: Nee eppudu happy gaane unnanu.
0: Bhagavan is always happy.
1: Naaku nee happy akkarledu.
0: You don't need to say specially say be happy.
1: Kanukane Bhagavantudu nityanandamu.
0: God is eternal bliss.
1: Nityanandam.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: సుప్రీం బ్లెస్.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: ఇట్స్ ఆల్ పర్ఫార్మ్
1: ద్వంద్వాతీతం.
0: నాన్ జ్యువల్.
1: గగన సదృశం.
0: ఎథీరియల్.
1: మేఘవర్ణం శుభాంగం.
0: వన్ ఆఫ్ బ్లూ కాంప్లెక్షన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆస్పిషియస్.
1: మేఘములు నల్లగా పట్టి ఉంటాయి.
0: యు ఫైండ్ ఇట్ cloud.
1: కాని నల్లటి మేఘముల మధ్య తెల్లని మించు మెరుస్తుంటది.
0: బట్ యు ఫైండ్ ద వైట్ లైట్నింగ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్.
1: మేఘములు మింటిపై చేరి మిసురుచుండా,
0: as we find the dark clouds all around,
1: వాటి దాకున విద్యుత్తు వరులనట్టు,
0: behind them you find the electric current.
1: మనసునందున విద్యుత్తు మారవలను.
0: The education should bring in a transformation within you.
1: నీ దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఆ యొక్క డార్క్ తో చేరినటువంటి యొక్క మనసు లోపల మెరుస్తూ రావాలి.
0: అండ్ ద డివినిటీ ఇస్ కైండ్ ఆఫ్ ఎ లైట్నింగ్ ప్రెసెంట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ కంపేరబుల్ టు ద మైండ్.
1: మనసు కూడా మనకు కనిపించదు.
0: దెన్ యు డోంట్ సీ ద మైండ్ ఐదా.
1: నీవు మనసు మార్చిన తర్వాత ఇంకెవరిని నీవు వెతకాలి?
0: వెన్ యూ ఫర్గెట్
1: ఎవరిని పూజించాలి, ఎవరిని అన్వేషించాలి?
0: Whom should you worship?
1: ఉన్నది ఒక్కటే, దానినే నువ్వు చూస్తున్నావు.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ దట్ యు విజువలైజ్.
1: కనుక రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇవన్నీ కూడాను మనం పెట్టుకున్న పేర్లే.
0: రామ కృష్ణ గోవింద ఆర్ ద నేమ్స్ గివెన్.
1: ఇవన్నీ కూడాను మన ప్రీతి అర్థమైన మనం పెట్టుకున్నాం.
0: దే వీ నేమ్ అకార్డింగ్ టు అవర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
1: నామములు ప్రధానం కాదు.
0: నేమ్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: రూపములు ఆ శాశ్వతం కాదు.
0: ద ఫామ్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: కానీ శాశ్వతమైనటువంటి ఒక రూపనామములు అది సత్యం.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: సత్యం ఏకం.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఏకం సత్యం.
0: ద ట్రూత్ ఈజ్ వన్.
1: ఈనాడు ప్రపంచం లోపల ఏది భగవత్ స్వరూపం అనగా ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పొచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ డివైన్, యూ కెన్ సే ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఆ సత్యం మార్పు లేనిటువంటిది.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
1: అలాంటి మార్పు లేనిటువంటి సత్యాన్ని మనము ప్రేమతత్వంతో నేను నేను అనేటువంటి యొక్క మార్పు లేని తత్వంలో మనం మార్చుకోవాలి.
0: చేంజ్లెస్ ట్రూత్ కెన్ బి అండర్స్టూడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఐనెస్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క సమస్యలన్నిటికీ కూడాను అశాంతికి మూల కారణము మన యొక్క మనసే.
0: అవర్ మైండ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్, అజిటేషన్, డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమను మనమే పెంచుకుంటున్నాము, దేశాన్ని మనమే పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్ అటాచ్మెంట్ ఆన్ వన్ సైడ్ అండ్ హేట్రెడ్ ఆన్ ద అదర్.
1: నీ యొక్క మనసు యొక్క ప్రభావంలో ఈ రెండు కూడాను.
0: దే ఆర్ ఆల్ మియర్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: ప్రేమ ఎక్కడి నుంచినో వచ్చి పెరగటం లేదు.
0: మైండ్ ఈజ్ నాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీవే.
1: ద్వేషం ఎక్కడి నుంచినో వచ్చి తరగటం లేదు.
0: అండ్ ఈస్ నాట్ డిమినిషింగ్ ఎనీవే.
1: కనుక ప్రేమ ద్వేషం రెండింటి యొక్క తత్వము నీ మనసు యొక్క భావములే.
0: ద లవ్ అండ్ హేట్రెడ్ ఆర్ ద ఫీలింగ్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద మైండ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క శమలకు వచ్చి అనేక సాధనలు చల్పుతున్నారు.
0: You put yourself enough of strain and follow
1: such a path. Varaku kudanu nenu aneetunte oka tattamu aatmaku sambandhinchinatunte artham cheskondi.
0: To the extent possible understand this I is nothing but the synonym of atma.
1: Danane aatma ga meer visvasinchinappudu etti baadhalu kudanu meekundavu.
0: When you have the feeling, conviction that is atma, you never
1: suffer. Okavela baadhalu vachinappudiki
0: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ ఎనీవే.
1: పర్వతంలోనే వచ్చినప్పటికి మంచు వలె మాయమైపోతాయి.
0: ఇట్ మే బి ప్రాబ్లమ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్ బట్ దే విల్ పాస్ ఆఫ్.
1: కదిలిపోయే మేఘములే ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇటువంటి కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు మనం అడ్డు తిరగాలి?
0: వై షుడ్ వి ఫీల్ సో సారీ ఫర్ ది పాసింగ్ క్లౌడ్.
1: సూర్యుని యొక్క వేడి చేతనే మేఘములు ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్ యూ ఫైండ్ ద వే.
1: ఆ ఆవిర్భవించినటువంటి మేఘములే తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ వేపర్ దట్ ఫార్మ్స్ ఇన్ ది క్లౌడ్ దట్ హైడ్స్ ద వెరీ సన్.
1: అయితే ఆ మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది క్లౌడ్?
1: సూర్యుని నుంచినే వచ్చాయి.
0: ద క్లౌడ్స్ ఆర్ ది రిజల్ట్.
1: తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: అండ్ ది కవర్ సన్.
1: కనుకనే వేదములు అందుకు చెప్పారు, చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత.
0: మైండ్ ఇస్ ది మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది మైండ్.
1: మనస్సు ఒక చంద్రుడు.
0: మైండ్ ఇస్ ద మూన్.
1: బుద్ధి ఒక సూర్యుడు.
0: ఇంటలెక్ట్ ఇస్ ద సన్.
1: సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడిని మనం ఏమాత్రం ఆశించము.
0: సో లాంగ్ దేర్ ఇస్ సన్ యూ కెనాట్ సీ ద మూన్.
1: సూర్యుడు లేనప్పుడే చంద్రుడిని మనం విశ్వసిస్తాం.
0: వెన్ దేర్ ఇస్ నో సన్ లైట్ దెన్ యూ గో బై మూన్.
1: అదే రీతిగానే నిజమైన ఆత్మజ్ఞానం ఉండినంత వరకు ఈ మనస్సు యొక్క భ్రాంతికి మనం ఏమాత్రం వశం కాము.
0: ద మూమెంట్ యూ హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యూ విల్ నెవర్ బి క్యారీడ్ అవే బై ది ఇల్యూజన్.
1: ఆ చంద్రుడు కూడా స్వయప్రకాశకుడు కాదు.
0: And moon is not self-brilliant.
1: సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుని పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ ద మూన్ షైన్.
1: కాబట్టి బుద్ధి యొక్క మనసు యొక్క తత్వం కూడాను ఈ సూర్యుని యొక్క ప్రభావమే.
0: సో ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటలెక్ట్.
1: కనుక ప్రభావం అందించేటువంటి సూర్యుని మనం ఆశ్రయిస్తాం.
0: సో వీ షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ది ఇంటలెక్ట్.
1: ఇందులో సూర్యుడు మనసే, ఇక్కడ చంద్రుడు.
0: అండ్ మైండ్ ఇస్ ద మూన్.
1: ఆత్మను మరిచినప్పుడే మనం మనసు పైన ఆధారపడిపోతున్నాం.
0: వెన్ యూ ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈనాడు మన జీవితం మనసుతోనే జీవిస్తున్నామంటే ఏమి? మనం ఆత్మను మర్చిపోతున్నాము.
0: టుడే వీ క్యారీ ఆల్ అవర్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద మైండ్. ఇట్ మీన్స్ ఆత్మ ఇస్
1: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాము.
0: ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్.
1: ఆత్మగా భావిస్తున్నాము, కానీ ఆత్మను భావిస్తే ఈ మనసు పైన మన ప్రభావం పోదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో థింక్ ఆఫ్ ద ఆత్మ యూ విల్ నాట్ బి క్యారీడ్ అవే బై ద బాడీ.
1: కనుక సూర్యుడేగిన వెలుగుతుంటే మన చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు?
0: వెన్ దేర్ సన్ బ్రిలియంట్ లైట్ యూ డోంట్ సీ.
1: ఒకవేళ ప్రకాశించినప్పటికీ మనకేమాత్రము దాని యొక్క ప్రకాశం అవసరం లేదు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ద లైట్ దేర్ యూ డోంట్ బాదర్
1: యూ. దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి.
0: ది సన్ లైట్ ఇస్ సో బ్రిలియంట్.
1: అదే రీతిగా మన హృదయం యొక్క తత్వము, మన ఆత్మ యొక్క తత్వము దివ్యమైన తేజస్సుగా రూపొందుతున్నాయి.
0: ఆత్మిక్ ప్రిన్సిపల్ సైన్స్ బ్రిలియంట్. సరెండర్ టు దాట్.
1: అంతేకాని మనసు యొక్క ప్రభావాలకు మనం ఏమాత్రం గురి కాకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్.
1: కనుక నేను అనేటువంటి తత్వమే మన ఆత్మతత్వంగా విశ్వసించాలి.
0: సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ ఆత్మ.
1: ప్రతి ప్రదేశమునందును, ప్రతి వ్యక్తి ఎందును, ప్రతి పనులు ఎందుకూడను, ప్రతి చర్యలు ఎందుకూడను ఉన్నది నేనే.
0: Therefore, everywhere, in every person, in every activity, this I is present.
1: కనుక ఈ ఐ తత్వాన్ని మాత్రం మనం చక్కగా విశ్వసించి
0: దీన్ని
1: ఆచరణలో పెట్టినప్పుడు క్రమక్రమేణా కూడాను నీ తత్వం నీకు ఏమాత్రం కూడాను జ్ఞాప్తిలో ఉండవు.
0: When we know fully well, practice, then you don't think of other things.
1: కనుక మనల్ని మనం మర్చిపోయినప్పుడు దేహం మనం మర్చాలి, మనస్సును మర్చాలి. ఈ రెండింటినీ మర్చినప్పుడే మన తత్వం మనకు అర్థమవుతుంది.
0: You have to give up the body feeling. You have got to get rid of the feeling of the mind.
1: అయితే స్వామి, మేము సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, సంసారమైన జీవితాన్ని గడుపుతున్నాము, మా భార్యా బిడ్డల యొక్క బాధ్యత వహిస్తున్నాము, వీరిని అందరినీ ఏ విధంగా మేము పోషించాలి?
0: Then you may say, Swami, I'm an ordinary householder taking care of my wife and children.
1: నీ పనులు నిన్ను వదలమని చెప్పలేదే.
0: భగవాన్ నెవర్ సెడ్ యూ షుడ్ గివ్ అప్ యువర్ యాక్షన్.
1: ఏ పని చేసినా దైవ కార్యంగా విశ్వసించు.
0: డూ ఎనీథింగ్, టేక్ ఇట్ యాస్ డివైన్.
1: అంతేకాని వదలమని చెప్పటం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్.
1: నీ కర్తవ్యాన్ని నీ విస్మరించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఏ విధమైనటువంటి దీంతో కూడా నీవు తొందర లేకుండా జీవించగలవు.
0: యూ డోంట్ నీడ్ టు బి హరీడ్ నార్ వరీడ్.
1: ఆత్మతత్వాన్ని నీ హృదయం నందించుకున్నప్పుడు అన్ని సులభమైన మార్గంలో జయప్రదమవుతాయి.
0: వెన్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ వితిన్ యూ, ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ.
1: ఈనాడు అన్ని దేశములు ఎందుకు అశాంతి ప్రబలమైపోయింది?
0: ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ ఫైండ్ రెస్ట్లెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఆత్మతత్వాన్ని విస్మరించాడు.
0: దే హావ్ ఫర్గాటన్ ద
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినారు.
0: దే హావ్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ప్రపంచ విశ్వాసాన్ని పెంచుకున్నారు.
0: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్.
1: ప్రపంచాన్ని చూస్తున్నాము.
0: దే సీ ద వరల్డ్.
1: కానీ ప్రపంచమే దైవత్వంగా మనం విశ్వసించడం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ఫీలింగ్ దట్ ద వరల్డ్ ఇస్ డివైన్.
1: నపిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అనింది. అయ్యా, నీవు చూస్తున్నదంతా దైవ స్వరూపాన్ని.
0: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్ ఓన్లీ.
1: నీ కంటి కనిపించేటువంటి దృశ్యమంతా దైవ స్వరూపమే.
0: ఆల్ ద సీన్స్ దట్ యు సీ ఇస్ డివైన్.
1: ఆ దృశ్యమే లేకపోతే నీ దృష్టి ఏ రీతిగా కనిపిస్తుంది?
0: వితౌట్ ది సీయింగ్ ద సీయర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు సీ?
1: ద్రష్ట నీవు, అది దృశ్యము.
0: యు ఆర్ ద సీయర్ దట్ ఇస్ ద సీ.
1: దృశ్యము ద్రష్ట రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: ద సీన్ అండ్ ద సీయర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: రెండింటిని ఏకం చేయండి.
0: యు హావ్ టు యూనిఫై.
1: అప్పుడే ఈ మాధుర్యం నీకు ప్రారంభమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్.
1: నీ చేతిలో చక్కెర పట్టుకున్నావు,
0: షుగర్ ఆన్,
1: నీ చేతిలో నీరు పట్టుకున్నావు, నీరు నీరే చక్కెర చక్కెరే,
0: వాటర్ అండ్ షుగర్,
1: రెండింటినీ కూడా చేర్చేసేయండి. ఇది నీరు కాదు చక్కెర కాదు, సిరప్ అయిపోతుంది, పానకం అయిపోతుంది.
0: వెన్ యూ మిక్స్ ది బోత్ ద షుగర్ అండ్ వాటర్ ఇట్ ఈస్ నైదర్ షుగర్ నర్ వాటర్ బట్ ఇట్ ఈస్ సిరప్.
1: కనుకనే నీవు ప్రకృతి పైన నీ ఉంటున్నట్టునే ప్రకృతిగా నీ వేరు చేస్తున్నావు.
0: బికాస్ యూ కన్సిడర్ వరల్డ్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: పూజ రూపంలో పోయినప్పుడు మాత్రమే భగవద్భావం నీలో ప్రవేశిస్తున్నాయి.
0: బట్ నియర్ ద ఆల్టర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యూ హావ్ డివైన్ థాట్.
1: కాదు కాదు, సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి ఎక్కడ చూసినా కూడా నీ దయం మందిరమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ది టెంపుల్. నీ చేతిలో చక్కెర పట్టుకున్నావు,
0: షుగర్,
1: నీ చేతిలో నీరు పట్టుకున్నావు, నీరు నీరే చక్కెర చక్కెరే,
0: వాటర్ అండ్ షుగర్,
1: రెండింటినీ కూడా చేర్చేసేయండి. ఇది నీరు కాదు చక్కెర కాదు, సిరప్ అయిపోతుంది, పానకం అయిపోతుంది.

0: is a temple of God.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ బాడీ ఎక్కడికోతే అక్కడంత దైవం వస్తూనే ఉంటున్నాడు.
0: Wherever your body moves,
1: నీ బాడీ మూవింగ్ టెంపుల్.
0: Your body is a moving temple.
1: కనుక ఈ భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంక నీకు భగవంతుడు ఎక్కడ ప్రత్యేకంగా ఉన్నాడు.
0: When you have got this feeling, how do you consider God?
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతున్నాడు.
0: He is with you, above you, below you, in you, after you, all over.
1: అట్టి దైవత్వాన్ని మనము విస్మరించరాదు.
0: You should never forget God.
1: తల్లి అయిన కొన్ని పర్యాయం బిడ్డను మరుస్తుంది, కానీ దైవం మర్చడు.
0: The physical mother may forget you at times, but not God.
1: దైవం అన్నిటికంటే కూడా సన్నిహితుడు.
0: God is so near, more than anyone.
1: తల్లి అయినా కూడా కుమారుని కొంచెం దూరంగా ఉండవచ్చును.
0: Even physical mother may be little away from the child.
1: కానీ ఆత్మతత్వం తనను దూరం చేయడానికి వీలు కాదు.
0: But it's impossible to be away from ఆత్మ.
1: అన్నింటికంటే కూడా సమీపమైనటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: It is the principle of ఆత్మ that is the nearest to everybody.
1: అట్టి ఆత్మతత్వాన్ని ఈనాడు మనం విస్మరించినప్పుడు ఇంకా దేనిని మనం విశ్వసిస్తాము?
0: When we forget this atomic principle, what is it that you are going to believe in?
1: ఈనాటి మానవుని యొక్క సాధనలన్నీ కూడాను మీరు వేరుగా భావించకూడదు. సాధనలన్నీ కూడా బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి సాధనలుగా జరిగిపోతున్నాయి.
0: డోంట్ మిస్టేక్ మీ. ఆల్ స్పిరిచువల్ పాత్స్ టుడే దర్ ఎక్స్టర్నల్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఎంత వరకు ప్రాకృతమైనటువంటి బాధ్యతను క్రమక్రమేణ తగ్గించుకుంటామో అంత శాంతిని మనం పొందగలగం.
0: యాజ్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్, రిడ్యూస్ యువర్ బర్డెన్,
1: లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్.
0: యూ విల్ బి మోర్ హ్యాపీ, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్.
1: బాధ్యత తగ్గించుకోవాలి.
0: దేర్ఫోర్ రిడ్యూస్ యువర్ బర్డెన్స్.
1: అయితే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: హౌఎవర్ డూ యువర్ డ్యూటీ.
1: ప్రశాంతి నిలయం కూడా చేరుతున్నారు చాలా మంది.
0: There are many here in Prashanthi Nilaya.
1: Prashanthi Nilaya ku vastunnare kaani
0: they come here anyway.
1: Ee prashanthi ni anubhavistunnara?
0: But are you enjoying that peace?
1: Ledu.
0: No.
1: Ledu.
0: No.
1: అందరితోనూ మాట్లాడటము.
0: యు గో ఆన్ కన్వర్సింగ్.
1: వారింటికి వీరింటికి, వీరింటికి వారింటికి పోవటము.
0: యు గో ఆన్ విజిటింగ్ రెసిడెన్స్.
1: ఇల్లు తిరగడానికి మీరేం ర్యాట్ క్యాట్?
0: ఆర్ యూ ద క్యాట్ ఆర్ ద ర్యాట్ టు విజిట్ ఎవ్రీబడీస్ హౌస్?
1: నువ్వు ఎవరింటి కోసం వచ్చావు?
0: For whose sake?
1: ఎవరి కోసం వచ్చావు?
0: Why are you here?
1: ఎందుకు నీ ఇంటిలో తిరగటము?
0: Why should you visit anybody?
1: ఎవరితో మాట్లాడతావు?
0: Why do you talk to anyone?
1: చిక్కినటువంటి చక్కని అవకాశాన్ని ప్రశాంతంగా కాలం గడుపుకోవాలి.
0: Preserve, sustain, uphold, protect.
1: ఈనాడు దీన్నంతా కూడా మీరు ప్రోగు చేసుకోండి.
0: You gather all these opportunities.
1: తిరిగి నీ స్వస్థానం పోయిన తర్వాత దాన్ని అనుభవించండి.
0: The moment you return, enjoy this place.
1: ఒక పశువైన కూడా ఈ యొక్క పవిత్రమైన కర్మలు ఆచరిస్తున్నాయి.
0: Even the cow would resort to the sacred activity.
1: ఎక్కడైనా పచ్చని గడ్డి చూచినప్పుడు పశువులంతా అక్కడ పరిగెత్తిపోతాయి.
0: The cow will run after the green grass.
1: కావిలి ఉన్నారా లేదా, fence కట్టారా లేదా, ఏ మాత్రము చూడవు.
0: The cow is not bothered the watchman or the fence around the green grass.
1: పచ్చగడ్డి చూచిన తక్షణమే గబగబా తినేసేస్తుంది.
0: The moment it sees the green grass, it starts partaking.
1: తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకకు తీసుకుని చక్కగా నమిలి జీర్ణం గావించుకుని మింగుతుంది.
0: As it returns, it mastigates, brings back, eats, chews.
1: ఆ చిక్కిన అవకాశాన్ని దాన్ని వ్యర్థం చేసుకోదు.
0: ఇట్ డజంట్ లూజ్ ది గుడ్ ఆపర్చునిటీ.
1: ఈనాటి మానవుడు అట్ట కాదు.
0: మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్.
1: చిక్కిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: హీ వేస్ట్ ది గివెన్ ఆపర్చునిటీ.
1: ప్రశాంతిని మనం అభివృద్ధి గావించుకోవాలో దానికి బదులు అందరితోనూ మాట్లాడటం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ పీస్, హీ టాక్స్ టు ఎవ్రీబడీ.
1: ఈ మాటల చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది.
0: బై టాకింగ్ టూ మచ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావడం చేతనే మెడిటేషన్ లోపల మనసు అనేటువంటి ఒక క్షణమైన నిలిచడం లేదు.
0: యాజ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ, యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ మెడిటేషన్.
1: ఎవరికి ఎవరి సంబంధము?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్?
1: ఎవరి సంబంధం కోసం వచ్చావు?
0: ఫర్ హూ సేక్?
1: ఆ సంబంధాన్ని నువ్వు గట్టిగా పెట్టుకో.
0: ప్రిజర్వ్, స్ట్రెంగ్థన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: నువ్వు మార్కెట్ కి వస్తావని వెళ్ళావు మామిడి పండు కొనాలని.
0: అండ్ యూ గో టు ద మార్కెట్ టు బై మ్యాంగోస్.
1: కానీ అన్ని మామిడి పండ్లు నీకు కొనడానికి వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బై దెమ్ ఆల్?
1: నీ జోబిలో ఎంత ధనం ఉందో దానికి వెలైనటువంటి మామిడి పండ్లు మాత్రమే నీకు కొంటావు.
0: యూ కెన్ బై ద మ్యాంగోస్ ప్రపోర్షనల్ టు ద మనీ దట్ యూ క్యారీ విత్ యూ.
1: జోబిలో 2 రూపాయలు పెట్టుకుని 4 రూపాయలు మామిడి పండు అని చెప్తే నీవు దాన్ని కొనగలవా?
0: Having 2 rupees, just that salt, you cannot buy 4 rupees worth of mangoes. You can only buy to that extent 2 rupees.
1: అదే రీతిగానే నీ కెపాసిటీ, నీ యొక్క దివ్యత్వము ఎంతవరకు ఉందో అంతవరకు నీవు ప్రవేశించు.
0: సో యూ కెన్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ పొటెన్షియల్ కెపాసిటీ.
1: అనవసరంగా అన్ని తెలిసినటువంటి వారి వలె మాట్లాడుకుంటారు చాలా మంది.
0: మెనీ పీపుల్ స్పీక్ యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్.
1: ఇంకా వారికంటే ఒక జ్ఞానం లేనే లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్
1: అండర్స్టాండింగ్. నువ్వు కేవలం గ్రంథ పరిచయాలే.
0: దట్స్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్.
1: ఒక గ్రంథం లోపల
0: ఇన్ ఏ బుక్
1: చదువుతూ ఉంటే,
0: యాజ్ యూ రీడ్
1: ప్రహ్లాద చరిత్ర యందు,
0: ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద,
1: గులాబ్ జాము, బర్ఫీ, పాల్కో, మిఠాయి అని రాశారు.
0: Many names of the sweets, barfi, gulab jam, palko are mentioned.
1: Kaani avu chadivinanta matramna dan ruchulu neeku emaina artham avutundaya?
0: Can you really experience the taste of it?
1: Avemaina neeku anubhuti vastundaya?
0: Can you experience it?
1: Ledu.
0: No.
1: Okka gulab jam chettu tisukoni notlo pettukoni tinu appudu daniki chaala madhuryam neeku artham avutundi.
0: You have to pick up one gulab jam and start tasting it, placing it on the tongue.
1: Adhe vidhamane grandhamulo chadivinanta.

0: నువ్వు కేవలం చదివినటువంటి ఒక టెస్ట్.
1: సో ఆల్ ద బుక్ ఇస్ నాలెడ్జ్, ఇట్ జస్ట్ వన్ దట్ హావ్ గోన్ త్రూ.
0: టెస్ట్ లేదు,
1: దేర్ ఇస్ నో రియల్ టెస్ట్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటి దీన్ని భుజించటము.
1: సో ద ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్
0: ఆచరించినప్పుడే దీని యొక్క ఆనందం మనకు అర్థమవుతుంది.
1: దేర్ లైస్ ద బ్లెస్ యు కెన్ ఎంజాయ్.
0: ఆచరించకుండా గంధం అంతా కూడా కంఠస్థం చదువుకున్నప్పటికీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఇఫ్ యు గో ఆన్ గెటింగ్ బై హార్ట్,
0: అనేక మంది భగవద్గీత అంతా కూడా 700 శ్లోకాలంతా కంఠస్థం చేస్తారు.
1: దేర్ పీపుల్ హూ జస్ట్ గెట్ 700 శ్లోకాస్ బై హార్ట్.
0: ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ 700 శ్లోకాలు కంఠములకు నొప్పి మాత్రమే.
1: ఆల్ ది 700 ఇస్ జస్ట్ మేక్ యువర్ థ్రోట్ పెయిన్.
0: ఒక్క శ్లోకాన్ని నీవు ఆచరించు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ శ్లోక.
0: ఒక్క విషయాన్ని నీవు ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ వన్ థింగ్, దట్స్ ఎనఫ్.
0: దీన్నంతా మనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డు.
0: ఆడవాళ్ళు కూడా బాగా తెలుసు.
1: లేడీస్ ఆల్సో నో వెల్.
0: ఈ రైస్ బాయిల్ చేసే సమయం లోపల
1: యాజ్ ఎ బాయ్
0: అన్ని రైస్ బాయిల్ అయిందని అన్ని రైస్ ను మీరు చూడరు. ఒక గరిటెతో రెండు మెతుకులు తీస్తారు, ఉడికింది అని చక్కగా వాళ్ళు సంతృప్తి పడతారు.
1: లేడీస్ నో దిస్ వెరీ వెల్. యాజ్ ఎ బాయిల్ రైస్, దే డోంట్ టెస్ట్ ఆల్ ది రైస్ గ్రెయిన్.
0: సముద్రం దగ్గరికి పోతారు, సముద్రం యొక్క టేస్ట్ ఎట్లా ఉందంటే సముద్రాన్ని అంత తాగనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ నో ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్, యూ డోంట్ నీడ్ టు డ్రింక్ ది హోల్ వాటర్.
0: ఎవరు సముద్రాన్ని తాగలేరు.
1: నో వన్ కెన్ డ్రింక్ ది ఓషన్ వాటర్.
0: డ్రాప్ నీవు నాలుగు పైన వేసుకో, దాని యొక్క రుచి తెలిసిపోతుంది.
1: ప్లేస్ వన్ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఆన్ ద టంగ్, యూ నో ది టంగ్.
0: అదే విధంగానే ఒక్కటి ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ వన్, దట్స్ ఎనఫ్.
0: ఎందుకు ఈ కొండలు కొండలు గుట్టలు గుట్టలు బుక్ చదివేది?
1: వై డు యు రీడ్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్?
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: ఇన్ బుక్స్ దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
1: బట్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: మడ్ మడ్ మడ్.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మడ్. మస్తకంలో అంతా ఉండేదంతా మడ్డే.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్ ఓన్లీ.
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా.
1: సచ్ ఫెలోస్ కెన్ దే ఎవర్ నో మీ?
0: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్?
0: ఇది కాదు మన చదువు.
1: దిస్ నాట్ అవర్.
0: చదివినది అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు సమ్ ఎక్స్టెంట్ వాట్ ఆల్ దట్.
0: విన్నటువంటి విషయాలు ఏ ఒకటో రెండో అని కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆల్ దట్ వీ హెర్డ్.
0: ఊరికే రామకృష్ణ గోవింద నారాయణ అని మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఎ లిప్ సర్వీస్.
0: ఇది కేవలం నాలుగుతో ఉచ్చరించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ విత్ యువర్ టంగ్.
0: హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు హావ్ టు ఇన్స్టాల్ యువర్ హార్ట్.
0: ఆ ప్రతిష్ఠింప చేసుకున్నటువంటిది నీకు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
1: Divine installing your heart will follow you, will be with you always.
0: కానీ దైవం చూసిన రామ అనుకోవటం.
1: బట్ యు సే రామ.
0: ఇంకోటి చూసిన కృష్ణ అనుకోవటము.
1: అదర్ వన్ విల్ సే
0: ఇవంతా పెద్ద స్టంట్స్.
1: ఇట్స్ ఆల్ బిగ్ స్టంట్.
0: నిజంగా కూడా ఇవి సరైనటువంటివి కానే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కాలంలో మనం విచారం చేసుకుంటే నేడు మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది.
1: యు మే నాట్ అండర్స్టాండ్ నౌ, యుల్ నో ఇన్ ఫ్యూచర్.
0: ఎవరు నీకు చెప్పకపోయినప్పటికీ నీ కాన్షియస్ నీకు తప్పక చెప్తుంది.
1: నో వన్ నీడ్ నాట్ టెల్ యూ, స్పెషల్లీ యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ.
0: కనుక నీ కాన్షియస్ తో నీవు సాక్షిగా నీవు పోవాలి.
1: హ్యావ్ యువర్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: బయట ఆకారంలో బయట యొక్క స్వభావంలో కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించలేదు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్.
0: నీ తత్వాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ఇన్నేట్ నేచర్.
0: అందుకే నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నించకూడదు. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, దాన్ని ప్రశ్నించుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషయాలంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యూ వాంట్ టు నో ఆల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్.
0: అమెరికా పేపర్ ఎట్లా వచ్చింది, రష్యా పేపర్ ఎట్లా వచ్చింది, ఇంగ్లాండ్ పేపర్ ఎట్లా వచ్చింది, పాకిస్తాన్ పేపర్, అన్ని పేపర్లు మనం చూస్తున్నాము.
1: యూ గో త్రూ ఆల్ న్యూస్ పేపర్స్, సోవియట్, రష్యా, అమెరికా, పాకిస్తాన్
0: పేపర్
1: ఇస్ ఆల్ న్యూస్ పేపర్.
0: అవంతా న్యూసెన్స్ పేపర్.
1: ఇట్ నాట్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్.
0: దట్ రియల్ న్యూస్.
1: బట్ విత్ ఇన్ యూ దేర్ రియల్
0: న్యూస్.
1: ద రియల్ న్యూస్ ఇన్ యూ ఈజ్ ద రియల్ వ్యూ.
0: ఆ దాన్ని మనం పట్టుకోవాలి.
1: దట్ యూ షుడ్ ఫాలో.
0: పేపర్కి ఏమాత్రం కూడా రుచులు లేవు.
1: ద పేపర్,
0: పేపర్కి ఏమాత్రము వాసనలు లేవు.
1: పేపర్ హ్యాస్ నో అట్రిబ్యూట్.
0: కానీ ఆ పేపర్ తో మనం చేర్చినటువంటి పదార్థముల వల్ల ఆ పేపర్కు వాసన కలుగుతుంటారు.
1: బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ ద న్యూస్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్ యూ హ్యావ్ దిస్ యువర్ థాట్.
0: న్యూస్ పేపర్ చదివావు.
1: ఇఫ్ టుడే యూ రీడ్ ది న్యూస్ పేపర్,
0: రేపటి దినం వేస్ట్ పేపర్ అయిపోయింది.
1: టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారో.
0: కానీ రేపటి దినం దాంట్లో ఒక పూలంతా కూడా పొట్టం కట్టావు.
1: అండ్ ది వేస్ట్ పేపర్ ఇస్ యూజ్ టు బండిల్ ఆఫ్ ద ఫ్లవర్స్.
0: కానీ ఆ పేపర్ ను మనం చూస్తే ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్స్ అంతా వాసనంతా మనకు తగులుతూ ఉండాలి.
1: దిస్ పేపర్ యూజ్ టు మేక్ ఎ ప్యాకెట్ ఆఫ్ ద ఫ్లవర్స్ విల్ స్మెల్ వెల్.
0: ఆ మల్లెపూల వాసన పేపర్ లో ఉందా?
1: డూ యూ థింక్ దట్ దేర్ ఇస్ అ ఫ్లవర్ స్మెల్ ఆఫ్ ద జాస్మిన్?
0: మల్లెపూల ఆ పేపర్ లో కట్టడం చేత, ఆ సంబంధం చేర్చడం చేత, ఆ సంపర్కం చేర్చడం చేత ఈ యొక్క పవిత్రమైన వాసన మనకు లభ్యమవుతుంది.
1: ద పేపర్ స్మెల్ సేస్ దట్ ఆఫ్ ద జాస్మిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ అసోసియేషన్ విత్ ది జాస్మిన్.
0: అదే పేపర్ నుండి కొంత పకోడాలు పొట్టం కట్టుకో.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ టు ప్యాక్ అ పకోడా,
0: ఆ పకోడాలు తినేసేసి ఆ పేపర్ ను వాసన చూడు, పకోడాల వాసన వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ స్మెల్ దట్ పేపర్ ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ ఎ పకోడా.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ పకోడాల సంపర్కం చేతనే ఈ పేపర్ కి వాసన వచ్చింది.
1: ఇట్ ఈస్ అసోసియేషన్ విత్ ది పకోడా ఓన్లీ.
0: అదే పేపర్ లోపల డ్రై ఫిష్ పొట్టం కట్టేసేయి.
1: ఇఫ్ యూ ప్యాక్ అప్ ది సేమ్ పేపర్ దే డ్రై ఫిష్ దేర్.
0: కానీ ఆ దగ్గర కూడా పోలేము, అంత వాసన వస్తుంది.
1: యూ కెనాట్ గో ఎనీవేర్ నియర్ దాట్.
0: ఇవన్నీ కూడా సంపర్కముల చేతనే వచ్చేటువంటివి కానీ స్వభావంతో వచ్చేటువంటివి కాదు.
1: ఆల్ దీస్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ అసోసియేషన్ బట్ నాట్ ది ఒరిజినల్
0: నేచర్. సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బుద్ధ సాధు సమాగమం
1: బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం
1: డూ మెరిటోరియస్ యాక్టివిటీ ఆల్సో.
0: మన నిత్యం అనిత్యత ఈ నాలుగే అందరు కూడా ఫాలో చేయాలి.
1: ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ టెంపరీ వాట్ ఈస్
0: బ్యాడ్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ దుస్సంగం చేత మన భావాలంతా కూడా దుర్గుణంగా మారిపోతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
0: భజ సాధు సమాగమం సత్సంగము చేరాలి.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం నీవు నిరంతరం కూడా మంచి కార్యం చేయి.
1: డూ మెరిటోరియస్ యాక్షన్ ఆల్ త్రూ.
0: ఈ మంచి కార్యములు చేసినప్పుడే
1: వెన్ యూ డూ గుడ్ యాక్షన్
0: మనం మంచి మనుషులుగా తయారవుతాం.
1: యూ బికమ్ గుడ్ అల్టిమేట్లీ.
0: కనుకనే వ్యాసుడు కూడా చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం 18 యొక్క పురాణముల యొక్క సారమును 2 వాక్యంలో చెప్పాడు. తేజ దుర్జన సంసర్గం.
1: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్ అండ్ హీ సెడ్ ది ఎసెన్స్ ఇన్ 2 సెంటెన్సెస్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటి యందు మనం జీవితాన్ని గడిపితే చాలు.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ విత్ దీస్ 2 ప్రిన్సిపల్స్.
0: ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఆపదలకు గురి కాదు.
1: నో కంట్రీ వుడ్ ఎవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్.
0: అన్ని దేశంలో కూడా సుక్షేమంగానే ఉంటుండాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ అండ్ ప్రాస్పర్.
0: ఎందుకంటే కంట్రీస్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కాదు.
1: కంట్రీస్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఒక్కొక్క దేశం అంతా ఒక్కొక్క రూమ్ వంటిదే.
1: ఈచ్ కంట్రీస్ కంపేర్ టు ద అదర్.
0: ప్రపంచం అంతా కూడా పెద్ద భవనం వంటిదే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మ్యాన్షన్. ఈ భవనంలో
0: అన్ని దేశంలో కొన్ని రూములే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ద రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: మన భారతదేశం అనే రూమ్ లోపల మనం ఉంటున్నాము.
1: వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ రూమ్ ఆఫ్
0: భారత్. ఇది ఒక రూమే.
1: ఇస్ ఎ రూమ్.
0: ఇదే ప్రపంచం కాదు.
1: ఇస్ నాట్ ద వరల్డ్.
0: ఈ విధంగా మనం భావించుకొని పోతే అందరు కూడా ఏకమైపోతారు.
1: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ వీల్ ఆల్ బి వన్.
0: సర్వభూత తిరస్కారం.
1: ఇఫ్ యూ డినై ఎనీ వన్.
0: ఎవరిని మనం తిరస్కారం చేసినా దైవాన్ని తిరస్కారం చేసిన
1: ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా మనం విచారం చేస్తూ ఈ ఐ అనేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా దృఢంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ది డిస్క్రిమినేషన్ ఫుల్ వెల్ అండ్ నో ద నేచర్ ఆఫ్ ఐ.
0: స్వామికి బర్త్డేలు ఇలాంటివంతా ఇప్పుడు కూడా ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ లైక్ ది బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ మీరందరూ వచ్చినారు కనుకనే మీ సంతృప్తి కోసం ఇది చేయవలసి వచ్చింది.
1: సిన్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్ టు మేక్ యూ హ్యాపీ.
0: ఆశ లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్.
0: నమ్మినా నమ్మకపోయినా కూడా నాకు ఏ డిజైర్ కూడా లేదు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి హ్యాస్ నో డిజైర్.
0: కాలు మొదలు తల వరకు ఒక్క డిజైర్ కూడా నాకు లేదు.
1: టాప్ టు టో దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ డిజైర్.
0: మీకోసమే.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్
0: చెప్పినా మీకోసమే.
1: వాట్ ఎవర్ ఇట్ టెల్స్ ఫర్ యూ.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్.
0: నాకెవరు ద్వేషం లేరు.
1: భగవాన్ డస్ hate anyone.
0: ఎవరు నాకు ద్వేషం లేరు. ఎవరు నాపైన ద్వేషం కాదు.
1: నో వన్ విల్ ఎవర్ హేట్ హిమ్.
0: అందరూ నా వారే. నేను అందరి వాడిని.
1: ఆల్ బిలాంగ్ టు భగవాన్ అండ్ భగవాన్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అది నా యొక్క వాంఛ.
1: దట్ వాట్ స్వామి వాంట్.
0: అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి గుడ్.
0: అందరూ మంచి పేరును తెచ్చుకోవాలి.
1: ఎవ్రీబడి షుడ్ గెట్.
0: అందరూ ఆత్మస్వరూపులుగా విశ్వసించాలి.
1: ఎవ్రీబడి షుడ్ హావ్ కన్విక్షన్ దట్ ఇస్ డివైన్.
0: మీరు కూడా అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి ఏకత్వం వచ్చేంత వరకు కూడా కొంతవరకు మనము భజించటము, స్మరించటము, జపించటము, ధ్యానించటము ఇలాంటి చిన్న చిన్న కార్యాల్లో మనం కొంతవరకు పూనుకోవాలి.
1: Until that unity, oneness is attained, we have to follow the spiritual path of chanting His glory, serving Him and repeating His name, worshipping Him.
0: Bhajana Bina Sukha

0: ఈనాటి యొక్క సందేశం యొక్క మూలాధారమైనటువంటి సూత్రము మీ హృదయంలో కొంచెం ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ప్రిజర్వ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్టేటెడ్ బై భగవాన్ టు ఆల్ ఆఫ్ us.
0: నాకు ఐదు విధమైనటువంటి డిజైర్స్ కంట్రోల్ చేయాలని చూడాలి.
1: భగవాన్ వాన్స్ ఎవ్రీవన్ టు కంట్రోల్ 5 ఆఫ్ ద డిజైర్స్.
0: మొట్టమొదటిది,
1: ద ఫస్ట్ వన్,
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ, మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: కనుక మనకు ఒక్క ఫోటో మీకు కావాల్సింటే ఒకదాన్ని పెట్టుకోండి.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ వన్ ఫోటో.
0: అనవసరంగా ఫోటోలు కొనేసేసి ధనమునంతా వ్యర్థం చేసి దాన్ని ఏ విధమైన దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ బై బయింగ్ సో మెనీ ఫోటోస్.
0: కనుకనే ఫోటోస్ కూడా ఎక్కువ మీరు కొనకండి.
1: డోంట్ బై మెనీ మెనీ ఫోటోస్.
0: ఇంకా రెండవది, మిస్యూజ్ ఆఫ్ ఫుడ్.
1: మిస్యూజ్ ఆఫ్ ఫుడ్
0: అనగా ఏమి? ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: తల్లిదండ్రుల యొక్క ఆహారం యొక్క స్వరూపమే మీ దేహము.
1: Your body is the result of the food partaken by your parents.
0: Don't waste food.
1: Don't waste food.
0: Food waste is God waste.
1: Wasting food is wasting God.
0: Inka moodavadi.
1: Third one.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time is God.
1: Time is God.
0: Kalaayana maha. Kalakalaayana maha. Kalatapramayana maha. Kalatitayana maha. Kalasarupayana maha. Kalanimita. Anta kalame.
1: Everything is time. Time is God.
0: కనుక టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: ఇంకా నాలుగోది, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఎనర్జీ అనగా మన చూపులు ఎనర్జీని, మన వినికిడి ఎనర్జీని, మన పలుకులు ఎనర్జీని, మన థాట్స్ ఎనర్జీని, మన కర్మల ఎనర్జీని.
1: అవర్ లుక్స్, అవర్ థాట్స్, అవర్ హియరింగ్, అవర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.
0: కనుక వీటన్నిటి కూడా ఏమాత్రం మనం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ ఎనర్జీ.
0: ఇంకా ఐదవది,
1: ద ఫిఫ్త్ వన్,
0: అది ఏ దైవ విషయమునందు మాత్రము ఏ నిమిషం కూడా మరవకుండా ఉంటుండాలి.
1: డోంట్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం.
0: నీ ఎక్కడికి వెళ్ళినా దైవం ఉంటున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, గాడ్ ఫాలోస్
0: యు. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: హి ఇస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, ఆల్ ఓవర్.
0: కనుక ఏ దేవాలయంలో ఎక్కడికో పోయి నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్పెషల్లీ గో టు ఎ టెంపుల్ అండ్ ప్రే ఫర్ హిమ్.
0: నీ టెంపుల్ నీ హృదయమే.
1: Your heart is a very
0: నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: Turn within inward.
0: తద్వారా నీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: Then you can understand the principle of ఆత్మ.
0: కనుక మీరు ఈ ప్రయాణాల లోపల కూడాను అనేక అలసట కింద పొందిపోతుంటారు.
1: యూ మస్ట్ హావ్
0: ఎక్కడికైనా సరే ఎక్కువ రానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ మెనీ టైమ్స్.
0: మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చును.
1: యూ డూ ఇట్ ఓన్లీ టు యువర్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే కాలం నువ్వు ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: మన యొక్క భావములు ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ సీక్రెట్.
0: మన ప్రేమను ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ లవ్.
0: ఈ ప్రేమ చాలా ప్రాణ సమానమైనటువంటిది.
1: లవ్ ఇస్ లైఫ్.
0: ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి ఇది.
1: విదౌట్ లవ్ ది బాడీ ఇస్ లైఫ్ లెస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: వీ షుడ్ ఇన్స్టాల్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఎక్కువ ఇతరులతో సంబంధం కల్పించుకోకుండా చూసుకోవాలి.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ రిలేషన్షిప్స్ విత్ పీపుల్.
0: మన కొత్త వారిని మన పాత వారిని మనం దూరం చేసుకుని పోతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వీఆర్ అవే ఫ్రమ్ నియర్ అండ్ డియర్ వన్.
0: ఏ అమెరికా నుంచినో, ఏ రష్యా నుంచినో, ఏ జపాన్ నుంచినో, జర్మనీ నుంచినో తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి ఇక్కడ వస్తున్నారు.
1: పీపుల్ ఫ్రమ్ అమెరికా, జపాన్, జర్మనీ, దే కమ్ హియర్.
0: కొత్త వారితో ఎందుకు ఈ సంబంధాలు?
1: దెన్ వై షుడ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ న్యూ పీపుల్ హియర్?
0: నువ్వు ఏకాంతంగా ఉంటుండు.
1: రిమైన్ ఆల్వేస్ అలోన్.
0: మనసును పవిత్రంగా ఉపంతింప చేసుకో.
1: మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడటం అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ టు టాక్ టు ఎవ్రీబడీ.
0: Talk less. More think.
1: Think more.
0: ఇది నీవు చక్కగా నేర్చుకోవాలి.
1: This what you have to learn clearly.
0: ఎవరితో కూడా మనం సంబంధాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: Don't have too much of contact with people.
0: ఎందుకంటే తద్వారా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
1: Because you will face a danger sometime or other.
0: మీరు చూచారు డ్రామా పిల్లలు వేసినటువంటిది.
1: You must have seen the last night drama enacted by.
0: కానీ ఒక స్నేహం చేతనే సత్యంగారి కొంత విరుద్ధం చేశాడు.
1: Because of association he acted against his friend.
0: కట్టకడబటికి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: అల్టిమేట్లీ హస్ నోన్ ద ట్రూత్.
0: ఈ దుస్సంగమే నా హృదయాన్ని ఇంత కలుషం చేసింది అన్నాడు.
1: హి సెడ్ దట్ మై మైండ్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అది వాడి సంబంధం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ హిస్ ఓన్.
0: అది నీ యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్ ఓన్లీ.
0: నీవు చేయవలసిన వారితో నీవు సత్సంగం చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ నాట్ జాయిన్
0: చేయరాని వారితో నీవు ఎందుకు సంఘం చేసుకోవాలి?
1: వై షుడ్ బి ఇన్
0: ఫ్యాక్ట్ నీకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: బికాస్ ద బ్యాడ్ కంపెనీ యువర్ పుట్ టు సఫర్.
0: ఒక పిల్లవాడు కట్టకడబడి విచారం చేసి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: వన్ స్టూడెంట్ ఫెల్ సో సాడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ అల్టిమేట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ దుస్సంగం చేతనే నాకు ఏర్పడినటువంటి దుఃఖం ఇది.
1: దిస్ ఇస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక మనం దుస్సంగాన్ని ఎందుకు చేరాలి, దుఃఖాన్ని ఎందుకు మనం స్వాగతం చేయాలి?
1: వై షుడ్ యూ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ?
0: కేవలం దుడ్డిచ్చుకొనుకున్నట్టుగా అయిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు బై ది సఫరింగ్.
0: ఎంతవరకు అంతవరకు.
1: యు షుడ్ హావ్ లిమిట్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై, బస్.
1: ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇంతటితోనే పోవాలి, కానీ ఇంకా దాంట్లో గుడ్ బై అన్నాడంటే ఇంకా పోతుంది. నెలల కొద్దీ ఆ స్నేహం పెరిగిపోతుంటుంది.
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు దట్ ఫార్, నో ఫర్దర్.
0: ఇలాంటి సంఘాన్ని నిజంగా సాధకులైనటువంటి వారు ఈ దుస్సంగానికి కొంచెం దూరంగా ఉంటుండాలి.
1: ట్రూ ఆస్పిరెంట్స్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ కంపెనీ.
0: మనకేదో అన్ని తెలిసినటువంటి వారిగా మనం భావించే అహంకారం చేత ఇతరులకు బోధించినట్టుగా మనం విశ్వసించరాదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్.
0: మీకు ఏమి తెలుసు?
1: వాట్ ఇస్ ఇట్ యు నో?
0: ఏమి నువ్వు చెప్పగలవు ఇతరులకు?
1: వాట్ ఇస్ ఇట్ యు కెన్ టెల్ అదర్?
0: నీ దగ్గర ఉన్నటువంటి సరుకు ఏమిటి?
1: వాట్ ఇస్ ద స్టఫ్ ఇన్ యూ?
0: అలాంటి పరిస్థితిలో నీకు నువ్వు విచారం చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను ఎంక్వైరీ చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్.
0: అదే సెల్ఫ్ ఎంక్వైరీ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ.
0: సెల్ఫ్ ఎంక్వైరీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం.
1: సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరమే.
1: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ నెసెసరీ.
0: సెల్ఫ్ ప్రొటెక్షన్ కు సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవసరమే.
1: అండ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ నెసెసరీ.
0: కనుక మానవులు ఎంతవరకు అంతవరకు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి తగినటువంటి వాతావరణాన్ని పెంచుకోండి.
1: సో మ్యాన్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ అండర్ సర్టన్ లిమిట్స్ అండ్ లీడ్ ద లైఫ్ ఇన్ పీస్.
0: స్వామి కోరేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ స్వామి వాంట్.
0: నేను దేనిని ఆశించను?
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: మీరందరూ కూడాను ఈ ప్రశాంతి నియమం వచ్చి సత్యసాయి భక్తులు అని అంటున్నందుకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవులుగా రూపొందాలి.
1: హావింగ్ బీన్ ద డివోటీస్ ఆఫ్ సత్యసాయి, హావింగ్ కమ్ హియర్, యూ షుడ్ బి ఐడియల్స్ టు అదర్స్.
0: ఆహా, సత్యసాయి స్టూడెంట్స్, సత్యసాయి భక్తులు ఎంత ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు అనేటువంటి ఒక పేరుని తెవ్వండి. అది నాకు కాదు, మీకే ఆ పేరు.
1: These are the students of Satya Sai. These are the devotees of Satya Sai. What a peaceful life they lead. What a sacred life they lead.
0: నాకు ఎవరు డివోటీస్ లేరు.
1: Swami has no devotees at all.
0: మీరు చెప్పుకుంటున్నారు మేము సత్య సాయి డివోటీస్ అనుకుంటున్నారు.
1: You say that you are a devotee of Satya Sai.
0: నేనే ఒక డివోటీ.
1: Bhagavan himself is a devotee.
0: ఎవరికి devotees? భక్తులకు devotees.
1: Bhagavan himself is a devotee to his devotees.
0: భక్తులు కోరిన దానిని నెరవేర్చడమే నా యొక్క కర్తవ్యం.
1: In fact, he fulfills your desires.
0: నాకు ఎవ్వరు devotees లేరు.
1: And Swami has no devotees.
0: అందరూ నా వారే, నేను అందరి వాడిని.
1: And Swami belongs to you and you belong to him.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చక్కగా మీరు బలపరచుకోండి.
1: Understand this combination of unity
0: and develop it.
1: And develop it further.
0: ఇది ఒక్కటే నేను ఆశించేది.
1: It's what Swami wants you.
0: కనుక నా యొక్క బర్త్డే జరుపుకోవటం అని కానీ,
1: the celebration of birthday,
0: దీనికి అనేక విధమైనటువంటి అలంకారాలు చేసుకోవటం కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేదు.
1: బర్త్డే సెలబ్రేషన్, ద డెకరేషన్, పారాఫెర్నేలియా,
0: అలంకారాలంతా కూడా ఎవరికి మంచిది కాదు.
1: పాంప్ అండ్ షో ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక మనము ప్రాక్టికల్ దీంట్లో ప్రవేశించాలి.
1: వీ షుడ్ టేక్ టు ప్రాక్టీస్.
0: మాటలతో చెప్పి కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ టాకింగ్.
0: ఈ విధమైనటువంటి ఒక దినము మంచి భావాన్ని పెంచుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భావాన్ని 10 మందికి పంచుతూ పోవాలి.
1: డెవలప్ గుడ్ థాట్స్ ఆన్ దిస్ డే and share with everyone you meet.
0: Meeku meer maatrame anubhavinchi prayojanam ledu.
1: It's not enough if you enjoy yourself.
0: Kevalam prashantanamlo untunnanta varaku maatrame ee bhakti ga kaadu.
1: Devotion should not be limited to prashantanalayam campus.
0: Aithe poyina tarvata kuda nu dinni 10 mandiki panchutu povali.
1: Even if you go outside you should not share.
0: Swami ke bedamlu levu.
1: Swami has no
0: difference. Caste, no religion, no language.
1: Swami doesn't go by the differences based on caste,
0: caste
1: religion.
0: Of humanity.
1: It's only caste of
0: religion
1: humanity.
0: Of love.
1: The religion of love.
0: Language of the heart.
1: And the language of the heart.
0: అది నా యొక్క ముఖ్య ధర్మం.
1: That's from Bhagavan's message.
0: ఈ సత్యాన్ని చక్కగా అనుభవించి ఆనందించి 10 మందికి పంచి మీరు కూడా ఆనందించండి.
1: Experience this truth, understand fully, share it with everybody and be blissful.

0: నాస్తి క్రోధ సమోరి పుహి నాస్తి దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema anna. అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు నువ్వు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే.
1: ప్రేమ, లవ్, అహం, ఆత్మ, ద సింగిల్ లెటర్ వర్డ్ ఐ, దేర్ ఆల్ సినోనిమ్స్, దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యు మే హియర్, వాట్ ఎవర్ యు మే సీ అండ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ డివైన్.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థం
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ee prapanchamunandu vastulu kaani leka ye roopamulu kaani ye anubhootulu kaani eviyu levu.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: Anta okka shakti maatrame.
1: There is only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపము లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలంలో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్ which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramla purame etti parishodhanalu leka 7 samvatsaramla vayasu kaligina baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandeham varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You will find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya అనేటువంటి పదం చెప్పేటప్పటికీ ఆ విషసర్పములన్నీ కూడాను పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, the snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతూరి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమీ పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: That the boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారుడికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya. Om Namo Narayanaya. ఈ నారాయణ నామస్మరణం తప్ప అన్యం లేదు.
1: Boy repeated once again, Om Namo Narayanaya. God's name.
0: ఆ విషమంతా ఇప్పుడును అమృతంగా మారిపోయింది.
1: Poison got itself transformed into elixir.
0: ఇంకా ప్రయోజనం లేదన్నాడు. కొండపై నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికి నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ కిందపడ్డాడు.
1: The boy fell reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: See God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani,
1: what is the inner secret?
0: Nammakame deeniki pradhanamainatundi moola tantramu.
1: Faith is the principle behind it.
0: ఈ నమ్మకం లేకుండా మనం ఎన్ని పర్యాయములు నమో నారాయణాయ నమో నారాయణాయ అన్నంత మాత్రమున అది చాలదు.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: ఇదంత కేవలము ఒక టేప్ రికార్డ్ మాదిరి చదివిపోతుండాలి.
1: It's all like the working of the tape recorder.
0: కానీ ప్రహ్లాదునకు తన నాభి నుండి ఆవిర్భవించినటువంటి ఒక శబ్దము.
1: It's the sound that came out of the navel of Prahlada.
0: సర్వత్రా నిండినటువంటిది ఆ బ్రహ్మశబ్దమే.
1: It is the primordial sound that is everywhere.
0: మానవుని యొక్క ఒక శరీరమే ఒక విధమైనటువంటి ఒక డైనామిక్.
1: The human body itself is dynamic, so active.
0: ఇది ఈ దేహంలో ఉండినటువంటి ఒక సర్వాంగములో చేరినప్పుడు ఇది ఒక జనరేటర్ గా మారిపోతుంది.
1: With all the limbs of the body, it acts like a generator.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Because of such experiences, Prahlada could declare God's presence everywhere, wherever it is sought.
0: కాని ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను,
1: the modern scientists,
0: అనేక విధములైనటువంటి పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: They experiment in every way.
0: ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటిది కూడాను కరెక్టా కాదా అని కూడా పరిశోధన చేశారు.
1: People have investigated the truth of Einstein's investigation.
0: వారికి కూడా నువ్వు ఎక్కడ విన్నప్పటికీ కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: దే కుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సేమ్ డివినిటీ.
0: ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండది అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హెస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్.
0: ఒకరి పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: దిస్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ నాట్,
0: ఒకరి అలక్ష్యం చేత ఇది నాశనం అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హస్ నాట్ ఎనీ స్పెసిఫిక్,
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: ఇట్ హస్ నీదర్ బర్త్ నాట్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు, నాది వాడు.
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక,
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు.
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హీ నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించిపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్, వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఎ షేప్, ఎ సీక్రెట్ ఫార్మ్.
0: ఎన్ని శక్తులుగానో దీన్ని మార్చవచ్చును, కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్, బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్డ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఎస్ అ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంకు అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటుంది, కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడా ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్స్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: Wherever you step, there is gravitation.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound waves are drawn.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: How is it possible?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: Why?
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: Man has no will or thought. At the time of birth,
0: ఎట్టి వాంఛలు లేవు.
1: No desire.
0: అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్గా ఉన్నాడు.
1: He was so pure and pristine.
0: నిశ్చలంగా ఉన్నాడు.
1: He was steady.
0: కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి.
1: So all the power was at high intensity.
0: ఆనాడు ఒక్కొక్క వాని కన్నీని కంటి దృష్టినందు
1: ఇన్ ఎవ్రీ లుక్
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామంటే 50 lakh శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి.
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ టచెస్ అన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: It's not simply drop down.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: There are so many faculties, powers latent in man.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: The human body has got the divine power from top to toe.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: మ్యాన్ లూజెస్ దిస్ డివైన్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిజైర్స్.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి,
1: రైట్ నౌ అబ్జర్వ్,
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30
0: డిజైర్స్, 30 కోరికల లోపల 3 కోరికలను మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడాను,
1: ద సేజెస్ ఇన్ దోస్ డేస్,
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్, రికాపిచులేట్.
0: సరస్వతి మహర్షి మొట్టమొదట వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటాతాపాయస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తపయాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ
0: జ్యోతిర్మయి
1: లైట్
0: వాంగ్మయి నిత్యానందమయి
1: పరాత్పరమయి సుప్రీం
0: మాయామయి
1: ఇల్యూషన్
0: శ్రీమయి
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడాను ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వీ హావ్ సీన్ దిస్ రేడియన్స్ that is beyond this darkness.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: How could you see?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెలిగాము.
1: We could see the divine.
0: ఎక్కడ చూచారు?
1: Where have you seen?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: Inside or outside?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: They said the divine pervades within and without.
0: లోపల వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్సైడ్ అవుట్సైడ్ అరౌండ్.
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: Sages did not go anywhere.
0: Okay, sthayini endu kurchoni.
1: They sat at one place.
0: Bhagavantuni smarinchetunte vaadu.
1: They meditated on God.
0: Ekkada nadiste aa kaalakinda bhagavantudu padtaado emto?
1: If they walk, they felt the divinity.
0: Tama paadamulanta bhagavantuniki sokutundo emto?
1: And they felt that they would be trampling on God.
0: Ee pavitramai bhavamulu chetane nitya krutyamulante kudunu salaputu vacharu aa naata rishudu.
1: That was the divine thought of all the sages of yore.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలంలో వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ ట్రెజర్ లిక్స్ ఆన్ ది విల్ ఫార్.
0: ఏంటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు?
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వీఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే.
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతిక మహా అన్నారు. సైక్రోతిక మహా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ యువర్ సీక్రెట్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్.
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైకోతికం అని పెట్టారు.
1: సో ద నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణ ఈ సైన్స్ మారే కొలది.
1: యాజ్ సైన్స్ వాజ్ అడ్వాన్సింగ్,
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: సో డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబట్టుకునేట పోండి, మీ చేతికింత తగులుతుంది.
1: వెన్ యూ గో అలోన్ యూ కెన్ ఫీల్ ది టచ్.
0: ఆ రూపంలో కూడా తగులుతుంది.
1: యు విల్ ఫీల్ ది టచ్ ఆఫ్ ద ఫామ్.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ దే షేర్డ్ విత్ ద ఫెలో మెన్.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: టుడే డు యు ఎక్స్పీరియన్స్?
0: తప్పక కనిపిస్తుంది.
1: సర్టన్లీ. ఇఫ్ యూ
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యూ క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాలు సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్.
0: ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాలు సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: వాట్ కరేజ్ దే హ్యాడ్?
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: ఫారెస్ట్.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర? ఏ బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర?
1: వాట్ బాంబ్స్?
0: ఏమీ లేదు.
1: నథింగ్.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు పెద్ద బాంబు.
1: ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ దే హ్యాడ్.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే.
1: దట్ ఫెయిత్.
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: దే కుడ్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: as we have the strong faith installed in bharat
0: desham nandu
1: in bharat
0: achalamainatvantidi
1: which is changeless
0: tiramukaanatvantidi
1: well it doesn't
0: ye maatram kudunu manaku kavinchade
1: well that you do not see
0: nityamu satyamu nirmalamainatvanti ve kanipistu vachadi
1: that is eternal eternal truth that pure and unsullied
0: aanadu
1: then
0: tapasu poye samilo
1: while in
0: elanti pillalu poyetunti varu.
1: What sort of people did penance?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత పుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: Not those that left the forest out of disgust.
0: 6 సంవత్సరముల పిల్లలు.
1: 6 year old.
0: 7 సంవత్సరముల పిల్లలు.
1: 7 year old boys.
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: Below 9 they did penance.
0: ధ్రువుడు ఏ వయసు?
1: Dhruva's age.
0: అతను 6వ సంవత్సరమే.
1: He was 6 year old.
0: పినతల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు.
1: He went there because he could not bear the humiliation.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: He took permission from his mother.
0: అమ్మ నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తాను అన్నాడు.
1: I'll receive God's blessings and return.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: హి వెంట్ టు ద ప్లేస్ ఆల్ అలోన్.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ ఆల్ సైలెంట్.
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ సో సైలెంట్.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్.
0: అక్కడనే వీలు లేదు.
1: దేర్ ఇస్ నో రెసిడెన్స్.
0: అలాంటి ప్రదేశంలోకి పోయి
1: అట్ దట్ ప్లేస్
0: ఒంటి కాలపైన నిలిచి
1: హి స్టూడ్ ఆన్ వన్ లెగ్.
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: హి వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయన నీకేం కావాలి?
1: సన్ వాట్ యు వాంట్?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారికి కూడా చదువుకున్నటువంటి వారికి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యూ నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడీ అరౌండ్?
0: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యూ నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యూ నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యు షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యు హావ్ డిటర్మైన్డ్.
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యు విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీ వచ్చావు, తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యు డిడ్ పెనెన్స్.
0: సంకల్పము తపస్సు రెండు ఏకమైపోయినాయి. కానీ నీవు ఏమి కోరుతున్నావో వాక్కు నీకు రాలేదు.
1: బట్ వాట్ యు రియలీ వాంటెడ్ యు కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: కాబట్టి వాక్కును కూడా నువ్వు పవిత్రం చేసుకోవాలి.
1: సో యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఈక్వలీ సేక్రెడ్.
0: అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ రీజన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్.
0: ఏదో గాజు ముక్కకై నేను సంచరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది.
1: When I'm in search of piece of glass, I could catch hold of gem.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజుముక్కుతో నాకేం పని?
1: When once I got this precious gem, why do I need glass piece?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన,
1: look here,
0: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: బట్ యు షుడ్ బి నోబుల్.
0: ఒకటి తలంచినావు.
1: యు థాట్ వన్.
0: ఒకటి చేసినావు.
1: యు హావ్ డన్ అనదర్.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: అండ్ యు కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: వెన్ దేర్ ఇస్ నో హార్మనీ, యు కెనాట్ హ్యావ్ యువర్ డిజైర్ ఫుల్ఫిల్.
0: దీన్ని పూర్తి చేయి.
1: యు కంప్లీట్ ఇట్.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్
0: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: హి ఒబేడ్ గాడ్స్ కమాండ్ అండ్ రిటర్న్ హోమ్.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు.
1: హౌ ఇంటెలిజెంట్ బాయ్స్.
0: ఎంత పవిత్రమైన భావములు.
1: వాట్ సేక్రెడ్.
0: ఎంత ఉత్తమమైన మార్గములు.
1: వాట్ నోబుల్ పాత్.
0: ఎంత సంకల్పములు, చాలా ఉత్తమమైనటువంటి.
1: వాట్ బ్యూటిఫుల్ థాట్స్ దే హ్యాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: మీకందరికీ తెలుసు.
1: యు నో
0: ప్రహ్లాదుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు.
1: ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: హి హడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడీ ఎక్సెప్ట్ ఇన్ గాడ్.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: హి హడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: నాట్ మదర్.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: ద రిలేషన్షిప్ ఇస్ దట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్
0: పేరెంట్స్. నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: బట్ మై గాడ్ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: నన్ను తరింపజేసే కోసం వచ్చాడు.
1: హెస్ కమ్ డౌన్ టు రిడీమ్ మీ.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు, ఉత్తమమైనటువంటివి.
1: వాట్ బ్యూటిఫుల్ థాట్స్ దే హ్యాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: మీకందరికీ తెలుసు.
1: యు నో
0: ప్రహ్లాదుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు.
1: ఈజ్ అన్ ఆర్డెంట్.

0: నన్ను తరింపు చేసే కోసం వచ్చాడు.
1: Yes, come down to redeem me.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: So the one who has no desires naturally receives all my petitions.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: Since then it was suggested to reduce
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ,
1: when desires are more and
0: వ్యామోహం అధికమయ్యే కొలది,
1: when more of attachment
0: బంధన కూడాను కట్టిపోతుంది.
1: You are in a bond.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టములే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీ ఇస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ది డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపాయం కూడాను అపాయం కూడాను కలగదు.
1: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: When once you exercise ceiling on desire, you will enjoy
0: less luggage, more comfort అన్నాడు.
1: Less luggage, more comfort.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: As the desires increase more and more,
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడాను ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: We have a desire even before leaving the body.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What are they?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది డిజైర్?
0: ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యువర్ డిజైర్ లెస్,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ హ్యాస్ నో డిజైర్.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: హ్యాస్ నో వరీ వాట్ ఎవర్.
0: ఫాలో మీ,
1: ఫాలో భగవాన్.
0: కనుకని మీరు కూడా కోరికలు లేకుండా,
1: you be desireless,
0: ఆనందమైనటువంటి హృదయం తోపల,
1: with a blissful heart,
0: మీరు నిలిచి ఉండండి.
1: You remain like that.
0: కోరికలు మనల్ని బంధిస్తున్నాయి కానీ
1: desire leads to bondage.
0: బంధ విమోచన చేయటం లేదు.
1: Desire leads to bondage, not to liberation.
0: కోరిక తీరిన వేళ,
1: when desire is fulfilled,
0: నన్ను గొప్పగా పొగుడుతురోయి.
1: You praise me in a highway.
0: కోరిక తీరకపోతే,
1: when desire is not fulfilled,
0: తిరుగుతురోయి.
1: You go on blaming me.
0: పాపం పని చేసి,
1: హావింగ్ కమిటెడ్ ఎ సిన్,
0: ఫలం ఆపద కలిగిన రోజు,
1: వెన్ యూ ఫేస్ ఎ డేంజర్,
0: కాపాడవు నీ వనుచు,
1: దట్ యూ డోంట్ ప్రొటెక్ట్ మీ,
0: నాపై అల్లెద రోయి.
1: యూ బ్లేమ్ మీ.
0: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యూ కమిట్ సిన్,
0: కానీ అడిగేది పుణ్య ఫలములు.
1: బట్ యూ వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది
1: కాదు. ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తైనా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బై టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎనుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద మాస్టర్, యుల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: ఫర్ మెనీ ఇయర్స్
0: భక్తిగా పూజలు చేస్తున్నారు.
1: యూ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: స్మరణలు చేస్తున్నారు.
1: యూ చాంట్.
0: భజనలు చేస్తున్నారు.
1: యూ సింగ్.
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తేనే కూడా ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ be away from the heart.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండది కానీ తరగటం లేదు.
1: The heart is more and more polluted, more and more dirty.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: Have you experienced bliss wholeheartedly for a moment?
0: ఏ మాత్రము లేదు.
1: No.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: Why desires?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: Yes, we need children.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: We have to discharge your
0: డ్యూటీ. నువ్వు చేయి.
1: డూ యువర్ డ్యూటీ.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: నీవు చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. నువ్వు చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యూ విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: Therefore we should not have desires.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: Cut short our desires.
0: ఎంత తగ్గిపోతే
1: the more there less
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం మనం.
1: More blissful will be.
0: కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: ఎర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.
1: ఎర్లియర్ దేర్ వాస్ పిచ్.

0: డార్క్నెస్.
1: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
0: నో ఆబ్జెక్ట్ వాజ్ సీన్.
1: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
0: నో ఫార్మ్ ఈజ్ సీన్.
1: అలాంటి పరిస్థితి లోపల
0: అట్ దట్ టైమ్
1: అందరూ ప్రార్థించారు.
0: ఆల్ ప్రే.
1: ప్రార్థించేటప్పటికీ
0: వెన్ దే డిడ్ సో
1: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
0: దేర్ ఇస్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
1: కొన్ని కోట్ల సంవత్సరములు
0: ఫర్ క్రోర్స్ ఆఫ్
1: నాట్ లక్షల సంవత్సరములు
0: నాట్ లాక్స్ అలోన్.
1: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
0: దేర్ ఇస్ డౌన్ పవర్ ఆఫ్ హెవీ రెయిన్.
1: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
0: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
1: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
0: అండ్ ఆల్ ది క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
1: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
0: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
1: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
0: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
1: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటం
0: దట్ లెడ్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్.
1: జీవితాన్ని గడుపుకోవటము
0: కుడ్ స్పెండ్ ది డైలీ రొటీన్.
1: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
0: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
1: కనుక మొట్టమొదట
0: సో ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్
1: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
0: వెన్ నథింగ్ ఈజ్ నోన్ దేర్ వాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకోవటం చేతనే వాంఛలు పెరుగుతూ వచ్చాయి.
0: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
1: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
0: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
1: కానీ రాత్రిపూట అంత కోరికలు రావే.
0: నైట్ టైమ్ వి డోంట్ హావ్ డిజైర్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
0: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
1: కనుకనే ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
0: సో వి షుడ్ బి హ్యాపీ వెన్ వి ఆర్ ఇన్ డార్క్.
1: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు.
0: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
1: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
0: దే వాంట్ లైట్.
1: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్? వాట్ ఇస్?
1: రాములు జన్మించినప్పుడు
0: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
1: 15 దినములు సూర్యుడే రాలేదు.
0: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
1: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
0: ఇట్ వాస్ డార్క్ ఆల్
1: ఈ చీకటిగా ఉండటం చేత
0: బికాస్ ఆఫ్ దట్
1: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
0: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
1: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
0: He was feeling so sad that he could not see Rama.
1: ఈ 15 దినములు
0: for 15 days
1: గడిచిన తర్వాత
0: after that
1: సూర్యునికి విసుగు పుట్టింది.
0: Sun was disgusted.
1: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
0: That he could not see newly born Rama.
1: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
0: Then he went on chanting within himself.
1: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
0: Then thereafter sunrise started.
1: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
0: సో ఆల్సో ద మూన్.
1: సూర్యచంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
0: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వాళ్ళ కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమును చేర్చుకుంటూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
1: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే
0: ఇఫ్ యూ నో ద మిస్టరీ ఆఫ్ నేచర్
1: ఏ యొక్క పరిస్థితి ఎందుకు మానవ రూపమే కనిపించటం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫార్మ్ ఎనీవేర్.
1: ఈనాటి మానవుల
0: మ్యాన్ కైండ్ టుడే
1: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
0: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
1: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
0: అండ్ వీ ఆల్సో ది న్యూ మెడిసిన్స్
1: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
0: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
1: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
0: తగ్గించేది
1: దీని వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
1: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
0: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
1: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
0: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
1: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
0: సో వీ షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్.
1: రేపటి దినము
0: టుమారో
1: ప్రహ్లాదుని యొక్క విషయము
0: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
1: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
0: విచ్ ఇస్ సో గ్రేట్.
1: అన్ని దేశముల వారు
0: all foreigners
1: బుద్ధుని యొక్క తత్వమును
0: the nature of Buddha
1: ప్రపంచానికి వ్యాప్తి గావించే నిమిత్తమై
0: propagate in the world
1: వస్తున్నారు.
0: they are coming here.
1: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో
0: the nature of Buddha which has been
1: spread విని అప్పటి నుంచే కూడా మీరు కొంతవరకు మనసును కంట్రోల్ చేసుకుంటున్నారండి.
0: better you listen to all that and control your mind.
1: అన్నింటి యందు కంట్రోల్ చేస్తారు కానీ
0: you control everything.
1: కానీ మనసును వాంఛని యందు కంట్రోల్ చేయటం లేదు.
0: but you are not able to control your desire.
1: వాంఛనే మనం కంట్రోల్ చేయాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
1: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు.
0: దెన్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్.
1: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి?
0: నీకే
1: నీకే ఆశ్చర్యపడిపోతావు.
0: యు విల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్.
1: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవదు.
0: When you experience this peace, you will understand
1: what శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది.
0: Peace is natural. It arises on its own.
1: ఎక్కడ చూసినా పీసే ఉంది.
0: There's peace everywhere.
1: ఎక్కడ చూసినా సత్యమే ఉంది.
0: There's truth everywhere.
1: ఎక్కడ చూసినా ప్రేమనే ఉంది.
0: There's love everywhere.
1: You are the embodiment of love.
0: You are the embodiment of love.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి.
0: Strengthen this truth first.
1: సత్యం ఎక్కడో లేదు.
0: Truth is not anywhere.
1: సత్యం ఎక్కడుంది?
0: Where is truth?
1: ఇక్కడే ఉంది.
0: Right here.
1: సత్యం ఎక్కడంటే సత్యమున్న చోటనే దైవం ఉంది.
0: Where there is truth, there is God.
1: శాంతి శాంతి శాంతి.
0: We speak of peace.
1: ఎక్కడుంది శాంతి?
0: Where is it?
1: Outside ఉంది ఆ పీస్.
0: Is it outside?
1: ఎక్కడ పోయినా pieces, pieces, pieces.
0: Only pieces, but not peace.
1: No peace.
0: No peace.
1: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి.
0: పీస్ ఈజ్ ఇన్ గాడ్.
1: మీ హృదయంలో దైవత్వాన్ని పెంచుకోండి.
0: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: నా హృదయమందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది.
0: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ పీస్.
1: సత్యమునందుండి
0: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్.
1: సర్వము సృష్టించే
0: హీ క్రియేటెడ్ ఫ్రమ్
1: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
0: The creation merges in truth.
1: సత్య మహిమ లేని
0: దేర్ ఇస్ నో ప్లేస్.
1: కళమేది కనుగొన్నా
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్వం ఇది చూడరయ్యా.
0: దట్ ఇస్ ప్యూర్ అండ్ సాలిడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్.
1: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
1: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: ఎక్కడ సత్యం ఉంటుంటాదో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్.
1: ఎక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్ స్ప్లెండర్ అండ్ ప్రాస్పెరిటీ.
1: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
0: వేర్ ఇస్ లక్ష్మి?
1: లక్ష్మి కావాలి.
0: యూ వాంట్ వెల్త్.
1: ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ కెన్ యూ గెట్ ఇట్?
1: నీ నుంచి నీ రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
1: ఆ లక్ష్మి నీలో ఆవిర్భవించుకో.
0: దెన్ వన్స్ యూ అలౌ ఇట్ టు అరైజ్ ఇన్ యూ.
1: నీ నారాయణ ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది.
0: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి.
1: కనుక మనము పవిత్రమైన భావాలతో
0: విత్ నోబుల్ థాట్స్
1: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో
0: విత్ గుడ్ డీడ్స్
1: నిరంతరము దైవ చింతనతో
0: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
1: సత్కర్మలు ఆచరించండి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: పరోపకారం చేయండి.
0: హెల్ప్ అదర్స్.
1: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దు.
0: నెవర్ బి జెలస్.
1: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు.
0: నెవర్ హ్యావ్ ఎన్వీ.
1: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు.
0: దెన్ వన్స్ యూఆర్ జెలస్ యూఆర్ యూస్లెస్.
1: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యూ టోటలీ.
1: ఈనాడు అసూయ పెరిగిపోయింది.
0: టుడే వి ఫైండ్ ఎన్వీ.
1: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటి నీరు కారుతారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫైన్ దే స్టార్ట్ షెడ్డింగ్ టీర్స్.
1: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవ లేకుండా పోతారు.
0: ఇఫ్ వన్ ఇస్ హ్యాపీ ది అదర్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు బేర్.
1: చాలా చెడ్డది, చాలా చెడ్డది.
0: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
1: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు.
0: అదర్స్ ఆర్ హ్యాపీ, యూ బీ హ్యాపీ.
1: తప్పక నీవు కూడా ఆనందిస్తావు.
0: యూ కెన్ బి హ్యాపీ.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే.
0: This is the secret of divinity.
1: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
0: There's a lot of grace.
1: కానీ దానిని లోతులో ఉన్నది.
0: It is there deep.
1: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలి అనుకుంటే
0: if you want to bring out the water out of the well,
1: పాత్రకు ఒక తాడు కట్టి
0: and you tie it with a rope,
1: బావిలోకి విడిచి
0: and you have to leave it inside,
1: ఆ బావి నుంచి తిరిగి తాడును చేర్చుకున్నప్పుడే
0: and once you drain the water out of the well, out of the well you can have water.
1: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
0: But you are not tying it up. The container is not tied up with the knot.
1: బావిలో వదలటం లేదు.
0: You are not dropping into the well.
1: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
0: You are not drawing the water.
1: ఆ త్రాడు ఏమిటి?
0: What is this rope?
1: అదే భక్తి పాశము.
0: That is the rope of devotion.
1: ఈ భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి
0: then once you tie it up
1: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి
0: and once you keep the heart the container
1: అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టినప్పుడు
0: just immerse it in the well
1: of God's grace. ఆనందం అనే జలం మనకు చేతికి వస్తుంది.
0: You can collect the water of bliss.
1: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
0: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్
1: ది ఆగ్రహం అనే బావిలో కాదు.
0: నాట్ ఇన్ ఆర్డర్
1: అసూయ అనే బావిలో కాదు.
0: నాట్ ది వెల్ ఆఫ్
1: జెలసీ అసంతృప్తి అనే బావిలో కాదు.
0: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్
1: ఆనందం అనేటువంటి బావిలో వదలాలి.
0: ఇట్ ఈస్ ది వెల్ ఆఫ్ బ్లిస్.
1: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
0: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల
0: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్
1: దుర్గుణాలు మనం పెంచుకోవటం దుర్గుణాలు పెంచుకోవటం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాము.
0: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్వ్స్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
0: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
1: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
0: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
1: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే,
0: దెన్ వన్స్ యు హావ్ దిస్ లవ్,
1: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
0: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీతా, భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th ఆగస్ట్ 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Tadrusyate vastuni tatra doshah. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలంకి మనకృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము చే నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రే టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ, if you can resort to practice and detachment you'll be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu enteyana kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే టోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్, ఆర్ ఇట్స్ ఇయర్, ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఆర్ ది లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatyur chamu untaru. Ravi chettu chuchinappudu గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్. దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఎ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఎ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటాచ్డ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యం కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలము షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ and in the temple of Shiva you will be have the bull Nandi, and in the temple of Rama you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైననే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువు పైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించాం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి ఇట్ అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధనగనక వస్తు వాహనాలతో తులుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తువు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta maatramna prayojanam ledu, aanandamunuku taginatunte krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes we develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
2: ఇట్ వాస్ బెరీడ్.
1: ఈ దృశ్యం చూసే సమయంలో చీచీ ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomenon, a temporary feeling.
1: ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని, తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
2: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life for people. This is not real.
1: Konni manavuniki tama abhishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugu putti idi kudanu oka vairagyamga bhavistuntadu.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
2: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types.
1: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
2: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ the next day of 2 days later and all that.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: This kind of attitude comes only in case of doing good things and good deeds.
1: బద్రికి వెళ్దామా, కేదార్నాథ్కి వెళ్దామా, ఇంకా కాశీకి వెళ్దాం అనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తారు.
2: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it from next month we will go.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
2: On the other hand, if it is bad activities, treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
1: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి ఒక విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడా అంత ప్రయత్నించరు.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that particular thing is achieved.
1: Idi బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
2: దిస్ ఈస్ ఏ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
1: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరు బిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్. హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
1: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
2: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటికాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
1: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణ క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
2: ఆల్దో షీ వాజ్ ఎంపరర్ షీ హ్యాడ్ ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ ఈవెన్ ఎర్లియర్ షీ హాడ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
1: ఒకనాటి సాయంకాలం శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
2: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: Vacharu kaasnam paina pettaru, nippu pettaru, evaru paatiki varu indaku vellaru.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
2: When it is put on the fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu, mitru, yavvaru leru akkada. Okka Harishchandra maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
1: thing. Kattelanta vestunnadu paapa.
2: He was putting a little fuel.
1: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఈమె ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్, హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharajuga untundi inni vidhamlaintundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్. వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు,
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani marakunda undavu.
2: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: Ee marpu anetundi kalpitamulu kaavu.
2: These changes are not artificial అండ్ దే ఆర్ నాట్ ఇమాజిన్
1: ఊహాజనితములు కావు.
2: దే ఆర్ నాట్ ఇమాజినరీ ఐదర్.
1: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వభూపమైనటువంటివి ఈ మార్పులు.
2: దీస్ చేంజెస్ విచ్ కమ్ అవుట్ ఇన్ ది ఆర్టికల్స్ ఆర్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ ఇన్హెరెంట్ ఇన్ ది ఆర్టికల్స్ దెమ్సెల్వ్స్.
1: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తు అని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
2: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamunu vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
2: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
1: Telulo vishamunnadani gurtinchinatundi vyakti telu paina kaalu pettadu.
2: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
2: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడా దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
2: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు పల్లి అలసిపో.
2: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
2: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in their fullness.
1: విత్తనం ఒకటేనా ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
2: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు.
2: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
2: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
1: Manchi mutyaku saru machunakunu levu.
2: Garlands of pearls will not be there even for sample.
1: Melni bangaru danda medaku ledu.
2: Golden garlands also will not be there round the neck.
1: Ratnalaharamu ranjimpagaledu.
2: The pearls and gems will not be also there.
1: Pachala gellanu potakaledu.
2: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
2: But then, there is one garland, one definitely one garland around your neck.
1: Janma janmala karmalu pogu jesi.
2: The activities and the deeds which you have done over a number of births.
1: Karmalanni ruchina kanthamala.
2: The fruits of all the actions would be in the form of a garland round your
1: neck. Brahma meekichi pampunu baruvumala.
2: This weighty garland is given to you by Brahma.
1: Kanuka manamu kantiki kanipinchakapoyinappatikini ee karmala mala anetundi mana kantamlo nirantaramuku aadutune untundadi.
2: It may not be seen by the physical eye, but the garland of the fruits of action is round your neck all the time.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
2: పర్సన్స్ హూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ there will be consequences for actions. We'll take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahmajnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
2: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
1: Itanu vaidehi anaga videha Maharaja. దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానము పడినటువంటి వాడు.
2: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
2: అనే పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ he was just discussing certain things with the ministers and the near ones.
1: Kunta aalasyanga padaka gadiki vellaadu.
2: He went to the bedroom a little late.
1: Dasa dasilu padaseva chestu vinjamarlu veestu maharani kudunu prakkana untunnaru.
2: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
2: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
2: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
2: ద క్వీన్ హాస్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ దట్ కింగ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ హిజ్ స్లీప్.
1: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
2: సడన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ కింగ్ జనక గాట్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్ అండ్ బిగన్ ఇన్ ఎ వెరీ పెక్యూలియర్ వే ఆస్కింగ్ ది క్వశ్చన్ ఈజ్ దట్ ద ట్రూత్ ఈజ్ దిస్ ద ట్రూత్ ఈజ్ దిస్ ద ట్రూత్ ఈజ్ దట్ ద ట్రూత్.
1: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
2: క్వీన్ వాస్ క్వైట్ ఎ బిట్ ఫ్రైటెన్డ్. షీ బిగన్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది రీజన్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ బట్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు ఆన్సర్. షీ బిగన్ పుట్టింగ్ ది క్వశ్చన్స్ ఈజ్ దట్ ద ట్రూత్ ఈజ్ దట్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ దిస్ ఎ ఫ్యాక్ట్.
1: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
2: She brought the ministers and the other important people over there.
1: అందరూ వచ్చి మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
2: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్.
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
2: ఆల్ దీస్ మినిస్టర్స్ గాట్ వశిష్ఠ టు ద కోర్ట్.
1: వశిష్ఠులు కూడా వచ్చి మహారాజా ఏమి జరిగినది అని అనేక విధంగా ప్రశ్నించేటప్పటికీ వశిష్ఠులు గారు వారి తాత కాదు, అందరికీ అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా ఈ ప్రశ్నని వేసుకుంటూ వచ్చారు.
2: మహర్షి వశిష్ఠ ఆల్సో క్వశ్చన్ మహారాజా ది కింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్, వాట్ ఈస్ యువర్ డౌట్, మే ఐ క్లారిఫై, అండ్ వాట్ ఎవర్ క్వశ్చన్ యూ ఆస్కింగ్ కింగ్ బిగాన్ రిపీటింగ్ ఈజ్ ద ట్రూత్ ఈజ్ దిస్ ట్రూత్ ఈజ్ దిస్ అఫాక్ట్ ఈజ్ దట్ అఫాక్ట్.
1: వశిష్ఠుల వారు కొంత కన్ను మూసి త్రిలోక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించాడు.
2: మహర్షి వశిష్ఠ బీయింగ్ ఎన్ ఆమ్నిషియంట్ హీ క్లోజ్ హిస్ ఐస్ ఫర్ ఎ వైల్ అండ్ బిగాన్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ది ట్రూత్ బిహైండ్ ది కింగ్స్ బిహేవియర్.
1: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
2: The King Janaka in his dream saw that he had forfeited his kingdom and he was wandering in a forest.
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
2: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ హంగ్రీ.
1: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
2: హీ వాస్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
2: And he also just saw a sight where there were a few dacoits in the forest and they were eating something in the leaves.
1: అయ్యో ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నము తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కల వచ్చింది.
2: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all the petal of food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
2: He realized that he was not able to get that particular food given by the dacoits also, and suddenly he began shouting, "Oh, what has happened? I am hungry."
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికి అంతఃపురంలో ఉంటున్నాను. ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.

0: పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంత పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this part of life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: మహర్షి వశిష్ఠ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక, హి సెడ్ కింగ్ జనక నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నాట్ దిస్ ఈస్ ట్రూత్ బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద ట్రూత్.
0: స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు.
1: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్ దెర్ ఇస్ నో వేక్ఫుల్నెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: స్వప్నంలోనా నీవున్నావు, జాగ్రత్తలోనా నీవున్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి అన్ను నీవు కలవో అది అని నీ ఓమ్ని ప్రజెంట్ అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్ డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ రియాలిటీ యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కల, రాత్రిదంతా చీకటి కల, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream. And in the life in the night, it is a night dream.
0: కనుక జాగ్రత్త స్వప్నములన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the
0: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu idu oka vidhamaina kasrat ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
0: ani deeniki sirasasanam gurinchi cheptu untaru.
1: It could be an exercise, it is an asana sirshasana.
0: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
1: This is only an exercise for acquiring some health.
0: తపస్సనగా దైవంలోకి వచ్చి తాపము, ఆ తాపమే తపస్సు.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు, తాపమే ఒక తపస్సు.
1: That anguish which arises on account of separation of from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: Ilanti tapas samayamulandu moodu gunamulu undavu.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamassu kani rajassu kani sattvikam kani moodu pratyekanga manaku kalipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamaipothayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapas ani kuda nu cheppavachchu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపస్ ఫలము అని.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamulo current varala manam anubhavisthunnam.
1: In every day-to-day life, we enjoy the benefits of electricity.
0: Fan untundadi.
1: There is a fan.
0: Daniki moodu blades untunnayi.
1: There are three blades for the fan.
0: Ee moodu bladesu moodu vaipulu chustu unte manaku gaali ematramo ledu.
1: These three blades send are in three directions. You will not be able to get any breeze.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: When the circle, as if it is only one blade all around, then you get beautiful and plenty of breeze.
0: కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది?

0: ఏడు యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: Breeze has come when these three plates become one as it were and then go on circling and giving you the joy. Same way when these three gunas become one and they merge themselves into one, you get the real bliss.
0: Himana hrudayame okka gadi.
1: Our heart may be compared to a room.
0: Moodu gunamule sattarajotamogunamule moodu blade fan.
1: These three gunas or attributes may be compared to three blades of a fan.
0: Mana buddhiye switchi.
1: Our intelligence may be compared to switch.
0: Mana yokka aatmashaktiye current.
1: Our atmic power may be compared to electricity and current.
0: Mana yokka sadhane a switch on.
1: Our sadhana is may be compared to putting off the switch on.
0: Aa tapame ee yokka aanandam.
1: That anguish itself becomes bliss.
0: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: హూ క్యాన్ కన్వర్ట్ అవర్ ఎంటైర్ లైఫ్ పవర్ ఇట్సెల్ఫ్ ఇంటూ తపస్.
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఎన్కరేజింగ్ తమోగుణ ఇన్స్టెడ్ ఆఫ్ తపోగుణ.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked.
0: కానీ అందులో కీ పెట్టి ఎడమ వైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడి వైపున తిప్పితే మూసుకుంటుంది.
1: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు కీ.
0: దైవం వైపున తిప్పితే మోక్షము,
1: ఇవి
0: ప్రకృతి వైపున తిప్పితే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukane manayeva manushyanam karanam bandhamochyo.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagattu paina prasarimpakunda shashtamainaatundi daivattam paina dinni lagnam gaavinchukuneatundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
0: ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ హావ్ టు ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitam anetundi next next anetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: Kalam evari kosamu agadu.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రావాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీత ప్రబోధ.
1: గీత హెస్ బీన్ టీచింగ్ యూ షుడ్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్. యూ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ వైల్ ఎంజాయింగ్ షుడ్ నాట్ గెట్ అటాచ్డ్ టు దెమ్. దిస్ ఈస్ ది ఎసెన్షియల్ ఆస్పెక్ట్ విచ్ హెస్ బీన్ టాట్ బై గీత.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of Vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది, విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Anadi kalam nundi Bharata desamu అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: Shanti saubhagyamulaku mettinillem.
2: For peace and for prosperity, this is the country.
1: Bharat desham nandukala satyaseelamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamunu prakatinchinatuvanti desamulu yandu oka Bharat desamunaku minchinatuvanti desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గం నందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: Sri Ramudu palinchina desham ee Bharat desham.
2: Sri Rama was born in the land of Bharat.
1: Sri Krishnudu Gitanu bodhinchinatuvanti desham ee Bharat desham.
2: This very land is the place where Sri Krishna taught to people the Bhagavad Gita.
1: Vyasudu Vedamulanu భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maarutu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈస్ హోల్డింగ్ అప్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్ప్
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయంతో ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledhu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There is nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలంలో స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scared when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్ ద వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి రీతిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారు యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they have got to develop their children.
1: నిరత సత్యప్రభుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhartha yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barheerudu ayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitetaru gala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadulo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idi galigithe manam gattu chertamu, lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడాను తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: Idarku adarshavantamaina jeevithanni andistu vachindi.
2: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkukolukoni kudanu,
2: even when she was caught by the rakshasa,
1: ye matramu jankaka kunkaka,
2: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
2: and she started always think of the values of her husband.
1: Ramuni yokka patni సీత అయినందుకు సీతారాములు వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణములను కూడాను అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ హర్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
2: The happiness that we derive from values which we practice is
1: not విద్యార్థులు కూడా బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
2: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము.
2: బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues. So
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమనే ఎన్ని విధములైన ప్రశ్నమైనా ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాదు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: యూ విల్ నాట్ గెట్ ఇట్ అవర్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
2: అలాంగ్ విత్ దీస్ గుడ్ క్వాలిటీ
1: యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what's the use of earning so much?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
2: The most important thing for men and women is that they should develop a good
1: character. Gunamela lekundina enta pani chesi kodanu enta chaduvu chaduvu kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what's the use of education and all that they strive for? Chaduvulanni
1: chadivi చాలా వివేకియ్య మగిడి తండ్రి కూడా మందమతుడు.
2: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేరు.
2: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అ లాట్ అండ్ ఇఫ్ యు కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
2: యు ఆర్ స్టడీంగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియల్లీ స్టడీంగ్ ఫర్ ద ట్రూత్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేవు.
2: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
1: కరుగని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
2: so today's education
1: పొట్టకోటి నిమిత్తమై పైల్దేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
2: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
2: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: ఇస్ నాట్ చంద్రమతి ద ఉమెన్ ఆఫ్ ఇండియా హూ ట్రైడ్ టు ఆనర్ హర్ హస్బెండ్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాతగాదే.
2: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇలస్ట్రియస్ ఉమెన్ ఆఫ్ భారత్.
1: కినిషి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
2: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satprasagara vesti satmasalamana bharata data pativrata prabhava bhava sampannataku gaade bhattabhumi.
2: So there are so many women who have been of sterling character.
1: Akila deshalaki upadhyayi kaade.
2: Are they not the teachers for the whole world?
1: Bharata desamu anadi kalam nundi kudanu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharata desam.
2: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karugane ee pavitramaina bharat desamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
2: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
2: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
2: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
2: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
2: You should not waste time, that is not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
2: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
2: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
2: Why have we forgotten that God who is the very embodiment of time?
1: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
2: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so.
1: కాలం వ్యర్థం కావిస్తున్నాము.
2: You're just wasting the time.
1: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
2: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
2: If you have got the time, get into social work.
1: పరోపకారమునకైనా మనం పాటుపడాలి.
2: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
2: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
2: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవద్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవ దాచన.
2: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
2: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
2: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నావు, అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమైన కూడా కర్మనే రూపం.
2: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
2: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
2: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
2: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైనప్పుడు కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
2: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
1: మానవులకు కాయమును అందించాడు.
2: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
2: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
1: కర్మకు కారణమును అందించాడు.
2: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
2: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
2: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
2: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramainatundi bharatiya samskrutini ee naadu andarikudunu vismarincharu.
2: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను అని సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
2: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
2: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
2: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
2: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: కాదు ఇది.
2: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
2: Culture is not something which makes
1: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
2: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
2: You've got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
2: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
2: But they speak, but there are no
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
2: No use of speaking but not putting it in practice.
1: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
2: Even practicing you've got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
2: You've got to do every duty with a pure heart.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
2: Everything becomes useless if your heart is not pure and you do it.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అది ఏ గొప్ప ఫలం కావచ్చు.
2: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
2: Today, November 19th, we call it the Ladies' Day.
1: Ladies' Day అంటే ఏమనుకున్నారు?
2: What is the meaning of Ladies' Day?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
2: You are thinking that that day there are some celebrations.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
2: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది.
2: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకుని కాపాడుకోవాలి.
2: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
2: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
2: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
2: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిస్ఆనెస్టీ.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
2: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
2: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
2: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
2: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
2: And having studied that way, he became so illustrious.
1: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
2: And in the end, he achieved the presidentship of America.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు?
2: Lincoln.
1: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
2: Because of his self-respect, he was able to earn such a high status.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
2: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
2: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
2: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
2: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
2: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
2: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
2: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
2: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
2: So, the ideas we talk of are satya, dharma, ahimsa, prema.
1: ఒక దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి వాడు ఉన్నాడు మనలో?
2: Is there anyone, at least in one day, who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
2: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ స్పీకింగ్.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
2: హ్యావ్ యూ ఎవర్ బీన్ టెలింగ్ ఆర్సెల్ఫ్ దట్ వీ షుడ్ డూ ఇట్?
1: లేదు.
2: నో,
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
2: దేర్ ఆర్ నో నథింగ్ అట్ ఆల్.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
2: యూ నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్య.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
2: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ఆర్ ఓన్లీ స్పీకింగ్ ద ట్రూత్. ఇన్ భారత్
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
2: దే వర్ అడ్హరింగ్ టు ధర్మ.
1: ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
2: వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ దే నెవర్ ఫర్గాట్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దే ఫెల్ ద
1: ట్రూత్ మించింది లేదు మనకి.
2: ద ట్రూత్ వాజ్ ద ఓన్లీ థింగ్.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
2: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
2: So speaking the truth, you have got to act righteously.
1: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
2: You have got to act in dharmic way. You know,
1: satyanni palakala gaani satyanni cheyani cheyadaniki veelledu.
2: You have got to speak the truth, but you cannot translate it into action.
1: Manamu cheppinavi chesinavi palikinavi anta okkati kavali.
2: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and in Bharatiya sanskruti.
2: So it is said the proper study of mankind is man.
1: తలచినటువంటి తలపు,
2: వాట్ ఎవర్ యూ థింక్,
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
2: వాట్ ఎవర్ వర్డ్ యూ స్పీక్,
1: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
2: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
2: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
2: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
2: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
2: It's only by speaking the truth that you can set right things.
1: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
2: Truth is very valuable.
1: సత్యం నాస్తి పరో ధర్మః.
2: You do not have any duty beyond truth.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
2: There is nothing beyond satya, truth.
1: ఈ సత్యం పలికేటువంటి నాలుక చేత ఎన్ని అసత్యాలు, ఎన్ని అప్రమాదాలు, ఎంత అనాచారాలు పలుకుతుందని నాలుక.
2: With this very tongue which should speak the truth, you are using it in a negative way by talking untruth.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
2: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
1: పరదూషణలోనే పోతుండాలి గాని నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
2: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
2: That type of life you do not know to what.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
2: In immemorial days our people of Bharat always feel that they should be born again.
1: దేశాభిమానము, మతాభిమానము, వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
2: And they wanted to come back and then again, once again, resurrected, revived these things.
1: You know, deshabhimanamu poyindi.
2: Now one doesn't love.
1: Dharmabhimanamu poyindi.
2: They do not love righteousness.
1: Inka vaaru chesetundi em abhimanamu.
2: And what is it?
1: Dehabhimanani penchukuntunnaru.
2: What is it they are doing? Only they are fostering their body.
1: Deemti pot neeti pudiga.
2: The body is just a water bubble.
1: ఆ నీటి పొడుగు వంటి దేహం ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
2: హౌ ఆర్ యు గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం? కెన్ యు?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమని పుడిపోతుంది.
2: ద బాడీ విల్ జస్ట్ వానిష్ ఇన్ నో టైం.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద బాడీ, వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ ది ఆత్మ.
1: నా ఆత్మనే సర్వ దేశమును కూడా సంరక్షిస్తుండాలి.
2: It is my atma which is looking after the whole
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
2: The atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుండాలి.
2: So the atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
2: So if you consider this to the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
2: The one who thinks that is atma and atma alone, he is the real man. ఆత్మాభిమానం
1: విసర్జించి
2: if he doesn't think of the atma,
1: మానవ తత్వమును బోధించకుండా,
2: ఇఫ్ యూ ట్రైస్ టు టాక్ అబౌట్
1: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి.
2: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
1: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
2: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
2: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: గృహమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
2: గృహమ్మాయి ఇస్
1: ఆమెందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
2: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది
2: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
1: స్వామి వాళ్ళెవరో చాలా బాధగా వచ్చారు, ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది.
2: I've come with a lot of pain. Swami, will you please talk to me?
1: Yavaraina badhalu padutunte ochukuneetundi kaadu.
2: She could never withstand the sorrow of
1: daya hrudayamuto undeetundi ame.
2: She was full of compassion.
1: Andukosamane aamiki intati peru prakhyatilu vachinayi.
2: That is why her fame and honor has spread so much.
1: Kanukane manchi peru raavalante pavitramaina palukulu palakali.
2: So if you have got to get good name, you have got to say things,
1: upakaram cheyali,
2: you have got to help others.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
2: ఐ వుడ్ టెల్ హర్, హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్, గో. ఐ వుడ్
1: సే, కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
2: ఓ స్వామి, దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెం వన్, షీ వుడ్ సే.
1: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది, ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
2: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయం అని.
2: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ప్లస్ దయా హృదయం.
2: Hrut plus daya is hrut.
1: Daya to kudina 20 yokka udayame nijamaina daya.
2: The heart which is full of compassion is the one.
1: Daya nee leti naadu. Kathinamaina tu vaakulu vastunnayi.
2: And from there you will get true
1: gauravamainatundi perlu pogottukuntunnaru.
2: And the true love which comes out of this.
1: Jivagne rasagne madura priyatvam madhuramainatundi vaakchi kavali.
2: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppinchetundi padukulu palakaraadu.
2: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevitham saarthakam avutundi.
2: It's only then man's life would become fruitful.
1: Prema swaroopulara,
2: embodiment of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
2: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
2: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
2: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her. Intiki vachinatundi varini gauravanga palakarinchali.
2: She should give honor and respect to those who visit her house.
1: Evaraina vachisiste variki mana chethra enta sahayam cheyali.
2: And we will have to help those who come to us.
1: Kaavu kevalam ippudu maatalu cheptunname kaani sahayam cheyatam ledhu.
2: We talk so much but we don't do it.
1: Evarikaina kashtalu kalithe ayyo paapam ee naadu variki jarigindi reppudu manaku jaragochunu kashtalu evarikaina tappinivu kaadu.
2: You'll have to think, today they are in difficulty, tomorrow I may. So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: మనం ఈనాటి పలుకులు సరైన పలుకులే లేవు.
2: We do not speak properly.
1: కఠినమైన వాక్యములు తెచ్చుకుంటున్నాము.
2: We use harsh words.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
2: There's nothing more demonic than this.
1: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
2: So we should not say anything harsh to anyone.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం.
2: If we hurt anybody twice the amount we'll get hurt. That's
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
2: We'll have to do every duty. You
1: have to. ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
2: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుకల పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
2: You have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
2: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
2: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
2: It's a simple truth
1: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
2: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
2: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
2: If those people follow these truths, they'll
1: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
2: What is mukti? That is mukti.
1: Moksham, moksham ante adi nijamaina mokshamu.
2: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
2: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
2: Whatever circumstances, we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
2: We should not criticize them, analyze them.
1: Evvar doshamulo manu vetukunti pokoddu.
2: We should not search for the bad points.
1: Ninaadu itharu doshamulni vetukunti pote repadi dinam nee doshamulu vetukuntaru antaru.
2: If you search for the bad qualities of others, tomorrow.
1: Oka chinna drishtantam meeku teeskondi.
2: Now an example.
1: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste.
2: You said this person is like
1: velu maatrame vaadini chupichindi.
2: And you're pointing a finger.
1: Moodu velu ninnu chuptu undi.
2: Remember, three fingers are pointing at you.
1: Kaabatti moodu doshamulu ninne chupistundadi.
2: So you have got three bad qualities.
1: Ee moodu ninnu chupistundadi.
2: సో వెన్ యూ పాయింట్ వన్ ఫింగర్ త్రీ ఫింగర్స్ పాయింట్ ఎట్ యూ.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
2: వీ థింక్ యూఆర్ పాయింటింగ్ అట్ సంబడీ బట్ యువర్ ఓన్ డిఫెక్ట్స్.
1: అది మర్చిపోకూడదు.
2: యువర్ ఓన్ డిఫెక్ట్స్
1: అస్య భూషణం దానం.
2: యూ షుడ్ నాట్
1: అస్య భూషణం దానం.
2: సో యూ షుడ్ నాట్ గాసిప్ అట్ టాక్.
1: అస్య భూషణం దానం.
2: సో దట్ ఇస్ నాట్ ద క్వాలిటీ దట్ యూ షుడ్.
1: వాక్యం సత్యం.
2: సో యూ షుడ్ స్పీక్ ద ట్రూత్.
1: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
2: What is the adornment for having been born?
1: Necklace వేసుకోవటం కాదు.
2: It is not doing other things.
1: కంటం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
2: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం. దానం చేసినట్టు.
2: When you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
2: We think we are pointing at somebody but your own defects.
1: అది మర్చిపోకూడదు.

0: true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం, దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
0: When you give charity, that is a thing which is
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
0: Charity is adornment for the hands.
1: హస్తం వీరికి వ్యక్తం.
0: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి, కన్నులు చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and
1: కంటిలో good. ఎంత వ్యక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power
1: అంత శక్తిని అంతా మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 crores వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడాను నమస్కారం, సూర్యో నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డే దే విల్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
0: వెన్ యూ డు నమస్కార్ టు ద సన్ గాడ్ యు రియలైజ్ దట్ ఆ సూర్యాయ
1: నమః చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషం లేకనే మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆసక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుంది మోక్షము.
0: So in these very small things is liberation.
1: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావడం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకనే మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see everything.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అది అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటే అది సుఖాన్ని సంతోషాన్ని.
0: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వి కెనాట్
1: సీ. కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటుంది.
0: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్
1: అది నిజమైన అదృష్టము.
0: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
1: అదృష్టం కొద్దీ అన్ని వచ్చినా నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: Adrishtamu.
0: That is not fortune.
1: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: Adrishtam. Adrishtam. Adrishtam. Anaga kanipinchinatvanti adrishtam.
0: So that which you cannot see is a fortune that you have.
1: Kanuka.
0: Therefore.
1: Kanipinchinatvanti ento manam venta untunnayi.
0: We can see many things perhaps. But there are many things we cannot see.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: భారతదేశము ఎంతో గొప్పది.
0: Land of Bharat is a very very illustrious one.
1: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని ఇచ్చి మీకు అందిస్తుంది.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
0: It's not merely in terms of money.
1: ధనము అదే విజ్ఞాన ధనము.
0: And that is the
1: అదే ప్రజ్ఞాన ధనము.
0: That is the
1: అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: ప్రతిదైన వాడు ఆ చేయినే వచ్చి పెడుతున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినలు కాకూడదు.
0: We are not that way.
1: మనది మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men and in the Upanishads man is exalted.
1: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
0: So in the Upanishad man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: So we are not understanding even the meaning of

0: విద్య యొక్క విశేషమును గుర్తించిన తర్వాతనే విద్యార్థులను చెప్పడానికి వీలవుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్టూడెంట్ ఇఫ్ ఓన్లీ యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ మియర్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ బుక్స్.
0: ఇది బుక్కిష్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుక్కిష్ నాలెడ్జ్.
0: కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ బుక్కిష్ నాలెడ్జ్ మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ టూ.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: అండ్ యూ హ్యావ్ గాట్ వెరీ హై స్కాలర్స్.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: బీయింగ్ ఎ స్కాలర్ బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్ వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజానికి ఏ సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ ఇన్ టర్న్ టు ద సొసైటీ?
0: సమాజమునకు దీని కృతజ్ఞత తెలుపుకునుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద కమ్యూనిటీ అండ్ సొసైటీ, వాట్ ఫార్ ఈస్ ది ఎడ్యుకేషన్?
0: ఒకనొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: అట్ వన్ టైమ్ అరవింద్ సెడ్ ఇన్ కలకత్తా యూనివర్సిటీ,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: వై డు యూ అక్వైర్ నాలెడ్జ్?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: దిస్ లెర్నింగ్ షుడ్ నాట్ బి ఫర్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజన నిమిత్తం కాదు.
1: నాట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈదర్.
0: సమాజంలో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాము, ఆర్జించాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ దిస్ కమ్యూనిటీ.
0: ఏ సమాజం నుండి మనం ఈ అర్జన్ను విద్యను ఆర్జించామో ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద కమ్యూనిటీ సర్వ్ సొసైటీ, వేర్ ఫ్రమ్ యూ అక్వైర్ ద నాలెడ్జ్?
0: సమాజమునకు సేవ చేయనటువంటి సమాజం యొక్క సంక్షేమాన్ని కోరనటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యూ బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community society or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెం?
0: దీనినే ఒకనొక సమయంలో ప్రతి చర్చిల్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
0: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: yourself. ఈ చరాచర ప్రపంచమునందు ఉండనటువంటి యొక్క సర్వ విషయములను కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man is making every effort to know everything present in the outside world.
0: ఇది అంతయు కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలు, లౌకికమైన విద్యలు.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యు అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు. కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి ప్రశ్నకు మాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యువర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము.

0: రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకని ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, దెన్ ఓన్లీ ది ఇంటర్ రిలేషన్షిప్స్ వుడ్ బ్లాజమ్.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగిటివ్.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఇస్ నెగటివ్.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: ద హ్యూమన్ పర్సనాలిటీ బ్లాజమ్ షైన్స్ ఫోర్త్ ఇఫ్ దేర్ ఇస్ హ్యాపీ బ్లెండ్ ఆఫ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: మానవుని మానవునిగా మార్చినంత మాత్రం విద్య యొక్క పరిపూర్ణత ఏర్పడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ బికమ్ ఏ టోటల్ మ్యాన్ ఇట్ దేర్ డస్ నాట్ లై ద ఫుల్.
0: ఈ విద్య చేత మానవుని పరిపూర్ణమైన మానవునిగా రూపొందింప చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు బి ఏ టోటల్ మ్యాన్.
0: మానవుని దయామయునిగా మార్చాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు కంపాషనేట్ వన్.
0: ఇట్టి దయామయునిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యూ ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్దిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకునకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: If you do not understand what for is this intellectual faculty,
0: kanuka hrudayamto paatu kevalamu maanasika pravartana kudunu maarali.
1: So along with the heart the mind also should transform.
0: Prachina kaalam nundi,
1: since ancient times,
0: mana bharat desamunandu,
1: in bharat
0: ee vidya vidhanamlo aneka vidhamainatti maarpulu kurpulu chestu vacharu mahaneelu.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvuga undetundivi.
1: Before foreigners stepped here there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందుకూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విద్యాశాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాజ్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ ఇన్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్ బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెక్ ద రైట్ఫుల్ ట్రూత్ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful in daily life? వారి
0: సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered and encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయమందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines, the subjects.
0: Takshashila, inkoka vishwavidyalayamu.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila vishwavidyalayam nandu.
1: In this Takshashila University.
0: Oka vidhamaina Ayurvedamu aneetvanti yokka abhimana shastramanu abhivruddhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: Ee vidhanga vicharana chesthe ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్
0: అండర్స్టాండ్. చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhivruddhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emi?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought
0: up? ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఇస్ లేటెంట్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మోరల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకని దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉన్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటిని మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావములను బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము వ్రాయటము సంపాదించడము ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all experience. ఈ లౌకికమైన
0: యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్
0: నాలెడ్జ్. మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మస్తక ద హెడ్ ద
0: పుస్తకం నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: థింగ్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ది హెడ్ అండ్ గాన్ ఇన్ టు ద బుక్ అండ్ దెన్ రివర్స్ ఆర్డర్.
0: కనుక ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఈస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: లేటర్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్. తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: After discrimination knowledge comes in the field
0: ee practical knowledge ne manavuniki pradhanamaitvanti knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, general knowledge, ee discrimination knowledge ivanni kudunu kevalam laukikamaitvanti oka jagattuniki maatrame sambandhinchinavi.
1: The bookish knowledge, superficial knowledge, general knowledge and the discrimination knowledge are absolutely worldly.
0: Pravutti lakshanalu tappa nivrutti lakshanalu kaadu.
1: They all stand for the external outlook.
0: Kanukane manavudu swarthamu saprayojanamlo munigi samajam yokka samcheemanni visvaristunnadu.
1: Therefore man is drowned in selfishness, self interest and he has forgotten the progress of society.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: వెన్ వన్స్ యూ డిజైర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యూ విల్ బి సేఫ్.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదివినట్లు లేరు.
1: వి ఫైండ్ లాక్స్ అండ్ లాక్స్ ఎడ్యుకేటెడ్.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: యు జస్ట్ డూ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ డ్రౌన్డ్ ఇన్ సర్వీస్.
0: చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ye modalu z varaku kuda degrees teeskunte adi goppa education.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a high educated one. Is that education?
0: Ivan tak kuda kevalam quantity.
1: All the degrees amount to quantity.
0: Quality kavali,
1: but we need quality.
0: Why barrels of donkey milk, one teaspoon of cow milk is better?
1: Why barrels of donkey milk, one teaspoon of cow milk is enough better?
0: Kanukane ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
0: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
0: Yes, jnanadaya sindho ragadasita gaguna seveta machiyodiro sasiyecha mitayicha samastha samasyati ee vidhanga vaallu bodhinchukuntu andulo unnatundi antarathani practical lo pettinchukuntu vacharu vidyarthulu cheta.
1: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
0: Amara nijjala deva trijha vibhasuraha suparvana swamasa triji bahusadikasa ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ది స్టూడెంట్స్ సచ్ దట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
0: Dr. Ujjaini ilanti visvavidyalayamlandu ee yokka schools akkada levu.
1: There were no schools affiliated with the university.
0: There
1: were no schools as such.
0: Aa university lopala visvavidyalayam lopala vidyarthulu entha mandi?
1: How many students were there in every university?
0: 9 leka 10 mandi.
1: The strength 9 or 10.
0: Idi goppa vidyavattulu,
1: they're highly
0: goppa university,
1: the big university.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హు ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏక్తి సంబంధం లేకుండా జరిపేటువంటివి. అవి
1: ఆల్ సెల్ఫ్ రిలయన్స్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్ ఫ్రీడమ్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధన చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
0: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: టీచర్స్ ఆల్సో డిడ్ రిసీవ్ ఎనీ సాలరీ.
0: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
0: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
1: They stated the residence of vice chancellor.
0: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
1: When and where?
0: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దెర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైం వాట్స్ ఎవర్. దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో.
1: దే జస్ట్ యూస్ టు స్టడీ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
1: ఆర్ సిట్ అండర్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ.
0: లేక దేవాలయం నందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: ఆర్ దే సిట్ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద టెంపుల్ ప్రమిసెస్.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory kanta kuda entento goppa machines anta kavali.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుండి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి.
1: There was sacred atmosphere all around.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: And they were breathing oxygen.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: And exhaling carbon dioxide received by the tree.
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: And students in those days were hale and healthy.
0: ఆనాటి విద్యార్థులకు ఆనాటి అధ్యాపకులకు ఈనాటి విద్యార్థులకు ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettina enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks but you don't read. No time.
0: Vidyarthulara
1: students
0: vidyarthini dwara aanadu papers anetundide ledu.
1: Students boys and girls there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: No printing printed books.
0: Kevalam maataku maata maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today if they read 1 hour back they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
1: In those days education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind under
0: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోగుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education,
0: విశాలమే
1: is broad-mindedness.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow-minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన యందు ఉన్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: All the inner feelings should be brought forth.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: In fact, all that you have learnt is not out of any book.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: All this education was there in you before.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: All that has to be brought out.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
1: all the faculties of mother earth are brought out
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ ను కూడా నువ్వు తప్పు చేసి
1: and the balance of the earth is lost
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములను తెప్పిస్తున్నారు
1: and we are put to danger because of this reason
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టు అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent in you.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్ హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు హైడ్రోజన్ ఒక భాగము మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వేర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ ఏజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupees kharchu pettali
1: you need to spend 5000 rupees
0: inta kharchu petti
1: having spent so much
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltham emiti
1: having spent so much of money you just get tumbler full of water
0: ekade jeevanadulu mana bharat deshamlo kavalsinattu untunnai ganga yamuna sarasvatalu
1: we have got many sacred holy rivers ganga yamuna
0: ee dhanamunu gaane kharchu petti akkadi nunchi pumpulu kottichi teppinchandi
1: let the money be spent on these holy rivers irrigated and supplied
0: etta undante ee naadu maa modern ways lopala
1: how are the modern ways
0: tota kooranu konnatuvanti vyakti
1: the one who purchased peanuts
0: koora rendanalu
1: the cost is 2 NS
0: kooli paavala
1: but labor charges 4 NS
0: daani intiki devadani paavala vaani koodi ivvali
1: to fetch the spinach from home one has to spend 4 NS
0: ee naadu manam chestunnatundi upakaralu
1: this is sort of activity
0: double kharchu pettunnaru
1: we spend money
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యూ థింక్ యూ ఆర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: హస్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్. ఈ
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి 4 ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ 2 NX.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు
1: వర్చ్యూ
0: సద్బుద్ధి
1: గుడ్ ఇంటెలెక్ట్
0: సత్యనిరతి భక్తి
1: డివోషన్
0: శిక్ష కర్తవ్య పాలనములు నేర్పునది విద్య విద్యార్థి నేర్భవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్ 6 things are taught in education a student must acquire.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these 6?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెచ్చుతున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెచ్చుతున్నారు.
1: But in practice they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుంది.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
1: We propagate.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: The truth must be put into practice.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: When once you put into practice, you will be blissful.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డన్.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యుల్ గెట్ ఇట్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు అమాయకుడు విద్యాలయ లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ విత్ సో మచ్ ఆఫ్ స్కాలర్షిప్
0: కట్టగడప ఉద్యోగంలో చిక్కక
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్.
0: ధనం ఖర్చు పెట్టుకుని
1: అండ్ హీ స్పెండ్స్ మనీ
0: కట్టగడప ఫస్ట్ పరుగుతున్నాడు.
1: అండ్ హీ హాడ్ టు ఫాస్ట్.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: ఇస్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాసింగ్.
0: భూమి సూర్యుని చుట్టూ
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజుగో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్ వర్చ్యూ.
0: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ
0: ఇస్. చదవటము రాయటము ఉద్యోగాలు చేయటము ధర్మం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఎ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్
0: కానీ రెండవది మనం బయటకు తీవసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు
0: బ్రింగ్ అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
0: అది ఏమని తీవసింది? దయ ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: ఏ కంపాషన్ లేదు.
1: There is no compassion.
0: Only fashion మాత్రం బయలుదేరింది.
1: No compassion you see, only
0: compassion ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్.
0: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు కానీ
1: in our university you don't need to spend no expense.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 20,000 కట్టాలి. అక్కడ
1: ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10,000 rupees టు రిజర్వ్ ది సీట్.
0: మీకు తెలుసును డిగ్రీ కోర్సు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
1: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హూ ఆర్ పేయింగ్ ద ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద
0: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసి కదా.
1: You cannot walk, you cannot see, the whole hair turned grey.
0: Musimukoti ani pachivaralu ninnu musimusi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulla tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of you.
0: Inaadi manavulu kevalam oka tolu bomma maadiri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: కంపెనీ పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్టకడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్యూజ్డ్. మంచి
0: సంఘంతో చేరాలి.
1: We have to do it sincerely.
0: Jaja dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nechukovali.
1: These are things we have to learn.
0: దుస్థిర సంసర్గం తొలగించాలి.
1: You have to run away from bad
0: company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: యు లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వాడికి మాత్రమే.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము. నిత్య జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్,
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ్ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్ కెన్ బి యూజ్ ఫర్ సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కట్టగడబడికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్. అల్టిమేట్లీ
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: ఇవ్వాల్సినటువంటి గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోష పెట్టలేనివాడు ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డూ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వం అంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్? పూర్తి
0: అభ్యసించి
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: ఆచరణలో పెట్టి
1: ప్రాక్టీస్
0: పనులకు అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ
0: గురువులు వారి దగ్గర చేర్చి
1: అండ్ దే ఆర్ గ్యాదర్డ్
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అదితి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూజ్డ్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ దే యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: అట్ రెసిడెన్స్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: దేర్ వాస్ ఎ గ్రాండ్ ఫాదర్.
0: ఆ గ్రాండ్ ఫాదర్ తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: ఎ గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్
0: ట్వైలైట్. ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు. వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హి హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం, రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హి విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ది ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: చిన్న ఇల్లు. అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి మానేసేసాడు.
1: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ ద గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే, ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
1: ఇఫ్ యూఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టంబ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్?
0: తాతగారు గొప్ప తెలివి. ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే, యు ఇన్ యువర్ వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము,
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డు యూ లైక్?
0: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసేయాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
1: యూ రైట్.
0: ఒక్కొక్కతూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్కతూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write
0: it. కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ది స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతి పోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్ ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్
0: జనరల్ నాలెడ్జ్ కి వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్ నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్,
0: భూమిలో ఉండేటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ది మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా పాడు చేస్తున్నారు.
1: బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్ ఇస్ లాస్ట్ టుడే.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting go.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: And therefore it led to water pollution and you drink this polluted water.
0: మంచిది కాదు.
1: It's not proper.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: We have to understand things properly.
0: మీకు తెలుసు,
1: యు నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్ లెవెల్.
0: అదే తల్లో ఉంచేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్, ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it
0: amounts to killing your life. Knowledge is kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు?
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality. Reeti the
0: con. Satyame neeti.
1: The reputation.
0: Satyame neeti.
1: Truth is your morality.
0: Dharmame reeti.
1: Dharma is the procedure.
0: Tyagame khyati.
1: And sacrifice tyaga is khyati.
0: Satyame manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: If ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: లీడ్ ఎ పర్ఫెక్ట్ గుడ్ లైఫ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితం మీ ఫ్యూచర్ అవుతుంది.
1: ద రిజల్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ యుల్ ఫైండ్ ఇన్ ఫ్యూచర్.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ ఈస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: Therefore, past it was a tree, future tree, present it
0: was a tree. Past, present, rendittiki oka seed e mukhyamu.
1: And therefore, for the past and the future, the present is important. Adi e mana
0: neeti e khyati annaru.
1: And this neeti, the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mani endu neeti ni pradhanamaitundi prananga teesukovali.
1: Morality is very important.
0: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
1: Without morality you cannot live in society, not serve.
0: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
0: సత్యం బ్రూయాత్, అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇట్స్ అ మోరల్ వాల్యూ.
0: నబ్రూయాత్ సత్యమ ప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణికి ఇంకా అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసి పోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వి మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్, హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
0: మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ హ్యావ్ షామియాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు, నాలుగు కర్రలు పాతేది,
1: ఫోర్ పోల్స్,
0: ఏదో పచ్చగా ఆకులు వేసేది, దాంట్లో
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద
0: టాప్, ఆకులు పెండాల మాదిరి చేసేది,
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి,
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎవరీ.
0: కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జేల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
0: కట్టాలి.
1: Then we say, why should we tie them up?
0: Enduku thoranam kattali?
1: Why thoranam there banting?
0: Inna plastic aakulanta unnai kada.
1: We have plastic green leaves.
0: Plastic aakulu techi thoranam kattukochum kada.
1: We can have plastic
0: green. Innum evaru bayatiki poi aakulanta testuntaru.
1: Why should we?
0: Chusukobadutuntaru pillalu.
1: And modern school doubt, why should we go out and bring green leaves? It's wrong.
0: Plastic leaves lopala ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
1: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
0: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
1: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
0: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్.
0: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ఏన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్. ఈ
0: చదువు నేను వద్దని చెప్పను.
1: భగవాన్
0: ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ నెవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్.
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: యూ షుడ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు, ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ ఎట్ వన్ పర్టికులర్.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: ఫ్రెండ్షిప్
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తాడు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara,
1: students,
0: meeku telusunu,
1: you know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatuvanti shantiga meeru jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్ళిన తట్టమే
1: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్ బై వీడియోస్ అండ్
0: టీవీ. ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
1: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదది, టీబీగా రూపొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్ లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ద స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ అట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి
1: యు ఆల్సో కోఆపరేట్,
0: హెల్ప్ చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమని యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
1: గెట్ హై డిగ్రీ.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవే.
0: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు,
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు,
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు,
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్
0: క్వాలిటీ. గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, కోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్.
0: ఈ వాంఛ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నే నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనమైపోయాడు.
1: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాజ్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా హస్తగతం చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్ ఆల్ ద ప్లానెట్స్.
0: తన చేతిలో పెట్టుకున్నాడు కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వాళ్ళు
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి
1: స్పేస్
0: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ ఆ హిరణ్యకశిపుడు కానీ ఈ యొక్క దుర్యోధను కానీ దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి. కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో యోధ.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
0: యోచించి చేసుకోండి.
1: థింక్ వెల్.
0: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: వెన్ యు వాచ్ ఎ బ్యాడ్ మ్యాన్ యూ విల్ బి రిమైండెడ్ ఆఫ్ యువర్ ఓన్ బ్యాడ్ క్వాలిటీ.
0: వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: వెన్ యు కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్
0: ఆఫ్ దుశ్శాసన కానీ పూర్తి నాశనం అయిపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే

0: కొంత బయటపడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వానికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుంది.
1: There lies the intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడా మనం స్నేహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ ఎవ్రీబడి యాజ్ ఎ ఫ్రెండ్.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ వాట్ ఇస్ గుడ్ వాట్స్ బ్యాడ్.
0: నీవు ఉపకారం చేయడానిక ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: ఇన్ మ్యాటర్ ఆఫ్ హెల్ప్ బీ రెడీ టు హెల్ప్ ఎనీబడి.
0: దోషం లేదు.
1: హెల్ప్ ఎవరీబడి ఆల్ ద టైం.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: నయా పైసా. ఏమైనా బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: మెడికల్ ఫీజు లేదు.
1: నో మెడికల్ ఫీ.
0: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు.
1: నో ట్యూషన్ ఫీ.
0: లైబ్రరీ ఫీజు లేదు.
1: నో లైబ్రరీ
0: ఫీజు లేదు.
1: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
0: ఫీజు ఫీజు లేదు. ఏ ఫీజు లేదు.
1: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
0: ఫీజు ఏది లేకపోవటంలే పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే. అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Fees ekkada vastundi akkada anta pieces pieces pieces.
1: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
1: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
1: And lead a good life.
0: Adarsha manavuniga untundandi.
1: Be an ideal man.
0: Adi ee naadu satyakotsamulopa meeku andinchetundi oka nijamainatundi bahumanam.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: Gaivatvani. Daivatvani matram meer maravakandi.
1: Never forget what Bhagavan tells you.
0: Adi ee mee pranamu.
1: That is your life.
0: అది ఏ మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయమేదర్ కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to lead a blissful life.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్
0: అవుట్. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: ది గర్ల్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రా అమ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్ డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ ద రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: Left has got to be left at one time.
0: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: Left always does bad activity.
0: Right always good work చేస్తుంది.
1: Right does good work.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: You to earn money, you to do job, you be happy but be ideal.
0: గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవోభవ పితృదేవోభవ ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే
0: తప్పింది కాదు. రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్ యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: యూఆర్ బౌండ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: యూఆర్ బౌండ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్.
0: డూ గుడ్.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation

అధికార జనులచే చేయించవచ్చు, తా చేయవచ్చు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yajnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanamuttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: Unnata padamulo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam lavinchavalanna okka aatmagnarame avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును, అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvagnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvagnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ a name of being a great
1: kalakarudu kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma gnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మ జ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక్క శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడా నిరర్థకమును గావించను.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో, దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ది ఆల్ మైటీ, ది ఆమ్నిషియంట్ అండ్ ది ఆమ్నిపొటెంట్ లార్డ్, దెన్ ఓన్లీ హీ వుడ్ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ this kind of knowledge and the knowledge of atma.
1: Chitta shuddhi labhinchetunte margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yok shaktulu deeniki sariyainatunte margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: Pavitra hudayalanu darshinchatamu, vaari charitralanu pavitramuga patinchatamu ityadi yokka karmala dwara kudanu chitta shuddhi yerpadutundi.
0: Visiting people who are sacred souls and serving them also helps in purification of the heart.
1: కనుకనే చిత్తశుద్ధి అయ్యే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మ చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: పర్ఫార్మింగ్ గుడ్ యాక్ట్స్ అండ్ సేక్రెడ్ యాక్ట్స్ విల్ హెల్ప్ ఎ పర్సన్ టు ప్యూరిఫై ది హార్ట్.
1: ఈ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుంది.
0: త్రూ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
1: జ్ఞానాదేవత కైవల్యం, ఇది మోక్షములకు సులభ మార్గం.
0: అక్వైరింగ్ విజ్డమ్ ఈజ్ ద సేఫెస్ట్ పాత్ ఫర్ లిబరేషన్.
1: కనుక సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ and undertake service activity.
1: IT ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు గాని పవిత్రమైనటువంటి పఠనాలకు గాని విద్య అవసరం కదా.
0: ఇన్ దట్ కేస్ ఇట్ నాట్ నెససరీ టు హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్, యాగాస్ అండ్ పెనన్స్.
1: ఎట్టి విద్యను మనం లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ekatvamunku bhinnamuga avinchutunnava anetunte satyanni gurtinchatam lopala ee vidyala yokka upayogamu jari povuchunnadi.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తం ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరాత్మైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all these days.
1: విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇది కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నది.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఆస్టెరిటీస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వన్ అండర్టేక్స్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ఫెయిత్, ఆల్ దట్ వుడ్ బికమ్ ఎ వేస్ట్.
1: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: Nivita paritattaram viruga ananya bhakti atyavasaram.
0: It is necessary to have exclusive and all inclusive faith.
1: Ee ananya bhakti ante emiti?
0: What is the meaning of ananya bhakti?
1: Ekkada paripurnamainatundi premano akkadame shraddha.
0: Where there is full faith, there is shraddha.
1: Ekkada shraddhano shraddhavan labate gnanam, akkada gnanam.
0: Where there is earnestness, there you get wisdom.
1: Ekkada nijamainatundi gnanamo akkada sadhana.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: Ekkada sadhano akkada sadhyam.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: Ee sadhyam annanu parama bhakti annanu ananya bhakti annanu okkate.
0: సాధ్యం, పరోభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్సెవర్.

0: ధరకు చేలుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుద ధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ was Nanda born? How much of money did Kuchela have? What type of education the king elephant had? And what was the age of Dhruva? How much of capacity did Sabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: భగవంతుని పొందుటకు ధనకనక వస్తువాహనాదులు కాదు ఆధారం.
1: If you want to attain God, wealth and such other worldly
0: పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము.
1: It is scholarship is not required either.
0: దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is required for this is pure and chaste love.
0: కాని ఈనాడు స్వార్థము అపవిత్రము.
1: But today selfishness, unsacredness,
0: ఈ కుంతి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
0: Manasekam vachasekam karmanyekam mahatmanam. Ee manasikanga vachikanga kayakanga bhagavantunu chintinchadaniki prayatninchali.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
0: Ee naadu acharana veru talampulu maru veru.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యము కాదు.
1: A person who is egoistic and who is showy, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with the sacred feelings.
0: దీపములు వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటున్నది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నము చేయవచ్చు.
1: Each according to his capacity can make an effort to acquire wisdom and knowledge.
0: Aithe samanyamga prati manavuniki kudanu konni vihita karmalu untunnayi.
1: But for everyone there are certain duties enjoined on him by the scriptures.
0: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
0: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
0: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
0: Prayachitta karma ani nalugavadi.
1: The fourth one is prayachitta karma.
0: Ee nalugu kudunu prati manavudiki tappanisariga అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము ఈ శ్రాద్ధములు అనేటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ ఎ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్రొఫెషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్
0: సూర్యగ్రహణము, చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహముల శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లునార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
0: సామాన్యమైనటువంటి యొక్క మానవులు, సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: ఇంకా కామ్య కర్మలు,
1: ద సెకండ్ వన్ ఈస్ కామ్య కర్మస్
0: అనగా సకాలములకు వర్షములు కురచాలి.
1: దట్ మీన్స్ గెటింగ్ ది రెయిన్ ఇన్ ది ప్రాపర్
0: పంటలు పండాలి,
1: ప్రాపర్ టైం టు హ్యావ్ గుడ్ హార్వెస్ట్.
0: ఈ దుర్భిక్షము పోవాలి,
1: టు సీ దాట్ ఫ్యామిలీ డజంట్ అక్క.
0: సుభిక్షము రావాలి,
1: టు ప్రే ఫార్ హ్యావింగ్ ప్రాస్పరిటీ.
0: లోకమంతా కూడా శాంతిగా ఉండాలి,
1: ది వరల్డ్ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ వెల్ఫేర్.
0: తాను స్వర్గమును అనుభవించాలి,
1: ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ హిజ్ లైఫ్.
0: ఇహం నుండి సుఖమును అనుభవించాలి,
1: హీ షుడ్ ఎంజాయ్ దిస్ వరల్డ్.
0: ఇహ పరములు యొక్క సుఖముల నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను కామ్య కర్మలే.
1: కామ్య కర్మ దేర్ఫోర్ రెఫర్ టు ఆల్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫార్ ది వెల్ఫేర్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్ అండ్ ఆల్సో ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ అట్ లార్జ్.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఇది యుగ యుగముల నుండి, తరతరముల నుండి కూడాను హైందవ జాతి యొక్క సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది.
1: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ విషింగ్ వెల్ ఫార్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ విధమైనటువంటి విషయాలు ఒకదేమి చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైం రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యు
0: అనుకునే దీనికి సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివని కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్సులోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచమంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, యూ నీడ్ నాట్ మేక్ ది ఎంటైర్ వరల్డ్ గ్రీన్ బై కలరింగ్ ఇట్. యూ హ్యావ్ టు వేర్ ద స్పెక్టికల్స్ విచ్ విల్ గివ్ ది గ్రీన్ కలర్.
0: కనుకనే దృష్టిని బట్టి సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేజ్.
0: మన నేత్రమును బట్టి శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్స్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
0: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
0: ఆప్తుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రే లైక్ దాట్ ఇస్ యజ్ఞాస్ యాగ ఆర్ ఇన్సిడెంట్లీ గోయింగ్ టు హెల్ప్.
0: ఇది స్వార్థము పరార్థము, ఇషము పరము, రెండింటి యొక్క చేరికగా ఉంటుంది.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ విచ్ ఫుల్ఫిల్స్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: ఇషమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: హేమతారక విద్య, ది ఎడ్యుకేషన్ అసోసియేటెడ్ వరల్డ్ విల్ గివ్ యూ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ బ్రహ్మ విద్య విల్ గివ్.
0: భౌతిక విద్యలు అన్ని కూడా ఇషమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: All the education, the worldly education will give you only joy in this world.
0: Brahma Vidya, thana yokka paralokamulo kudanu aanandanni andinchadaniki veeruga untundi.
1: Knowledge of Brahma will give you the real joy and real happiness.
0: Kanukare kaamya karmalanaga tanaku tana lokamulaku tana varalaku kudanu sukha shantini chekurcheetuvanti yokka margamoni.
1: Kaamya karmas, the actions of God under this category refers to the actions which will give you joy to your family, to your, to the world at large.
0: Karuka manamu nityamu aacharinchetundi poojalu shodashopacharamulu shravanam kirtanam vishnusranam paadasevanam vandanam archanam dasyam sneham aatmanivedanam ee margamulu anni kuda endukodu ivi kevalamu kaamya vidyalu maatrame, kaamya karmalu maatrame.
1: The 16 types of worship and the 9 types of devotion which we offer every day, all these refer to kamya karmas only.
0: Moodavadi nishiddha karma.
1: The third one is nishiddha karma.
0: Manamu konni virchavalsinatundi unnai.
1: There are certain actions which will have to be given up.
0: Aharamunu patte mana yokka manas prabhavam untundali.
1: Your mind depends upon the food that you take.
0: Kanukane sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aaharamulu poorthi nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirant should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu mamsaaharamu ityadi mattu padarthamulanni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
0: కనుకనే మనము నిషిద్ధ కర్మలు అనగా మనము త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యు హావ్ టు గివ్ అప్.
0: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
0: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
0: నేను చెప్పిన మాటకు తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
0: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ ఎరుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు గట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ బట్ ద వన్ హూ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: లోకాన్ని వంచవచ్చు.
1: యు మే డిసీవ్ ది వరల్డ్,
0: లోకాన్ని మరుగుపరచవచ్చు.
1: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్,
0: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
1: యు మే క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్,
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
1: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
1: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
0: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్వసించక వీలు కాదు.
1: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
0: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటి పవిత్రమైన భారతదేశము,
1: భారతీయ కల్చర్ ఇస్ వన్ విచ్ బిలీవ్స్ ఇన్ ది యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొంది, కర్మమునే చను, కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఃఖములకు కారణమిల్లను.
1: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఇస్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో, ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కారణం కర్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
1: ది లింబ్స్ ది యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్, ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
0: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్.
0: ఇది మితముగాను హితముగాను కూడా ఉండాలి.
1: ది సాత్విక్ ఫుడ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ప్రాపర్
0: సాత్విక ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సాత్విక్ ఫుడ్, యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఎక్సెస్.
0: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
1: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
0: జీవితము దీర్ఘ ప్రయాణం,
1: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
1: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ నాట్ బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి వాడినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
1: If you want to cultivate a piece of land, it is necessary to take weeds out first.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
1: After you remove the weeds, you have to plow the land and make it ready. Then only you can sow the seeds.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
1: Then only you will be able to reap the harvest that you have expected.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ నాట్ బి గివెన్ అప్, దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడా నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
1: It is in this context we will have to recognize that in day to day life these nishitta karmas actions will have to be given up.
0: Fourth one idi kevalamu pariharathamai gaavinchavalsinatundi.
1: This has to be performed for reaping certain fruits.
0: Manam telisiyo teliyako enniyo vidhamulaitundi doshamulu paapamulu chesi untam.
1: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
0: Kalukuni viti paapa pariharathamai manam gaavinchavalsinatundi karmalu konni untunnavi.
1: In order to pay for and expiate these types of sins,
0: vitine bharatiya maharshulandaru kudanu taamu anubhavinchi aacharinchi aanandinchi lokaniki andinchipoyinatundi konni margamulu unnavi.
2: there are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path
0: anek sadhan lo kuda nu vaalu sadhinchi shodhinchi
2: they have entered into certain spiritual exercises, they have inquired into
0: manulaku avasaram entunte yokka margamulu kuda nu bodhinchinaru,
2: they have also taught the certain things which are useful for man.
0: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee papa pariharathamai konni neemamu neeminchutu poyaru.
2: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
0: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam aneetti moodu margamulu puraskarinchukoni
2: to get a vision of the Lord, you will be able to overcome the sins, and if you were to touch the Lord, you will be able to
0: overcome. Manavuni yokka manasika shanti nimittamai manasika pavitrata nimittamai konni vidhamainatundi yatralu kuda manam cheyali.
2: For the sake of the peace of mind and the sacredness of mental activity, you have to undertake pilgrimage.
0: Ee yatralu ye vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhito

0: In breathing, there is this mantra associated. So hum, I am that.
1: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణక్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
0: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tatva, that
1: namma merigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guru ledu.
0: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
1: Karuka samasta shastramuli endukudanu chakkani oka chitkaga cheppinatundi oka mantramu lopala daivatanni nee hrudayamunde pratishtinchukomani cheppindi.
0: All the scriptures have declared that you should establish God in your own heart.
1: Ee karmakanda endundinatundi rahasyanni tirigi ee karmakanda gnana margam varaku ye vidhanga prayanam avutundani manamu ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
0: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: కర్మచేయక
0: వితౌట్ వేస్టింగ్ టైమ్,
1: కాయమును నిరుపయోగపరచక,
0: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
1: కర్తవ్యాన్ని నిర్వర్తించి
0: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
1: సార్థకం చేసుకోండి,
0: శాంక్టిఫై యువర్ లైఫ్,

సాయిరామ్ డియర్ లిసనర్స్, భారత్ ఆర్ ఇండియా ఇస్ అ కంట్రీ రిచ్ ఇన్ కల్చర్ అండ్ వాల్యూస్ దట్ ఆర్ ప్రొపగేటెడ్ బై హర్ ఏన్షియంట్ సేజెస్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ టు అప్హోల్డ్ దీస్ వాల్యూస్ అండ్ బికమ్ ఐడియల్ సిటిజన్స్. ఇన్ టుడేస్ డిస్కోర్స్, భగవాన్ బాబా ఎక్స్ప్లెయిన్స్ వై ఎడ్యుకేషన్ మస్ట్ మోటివేట్ అస్ to strive for the welfare and progress of society. Let us now listen to Bhagwan Baba's divine discourse delivered on the morning of 15th May 2000 during the inauguration of the summer course in Indian culture and spirituality in Brindavan, Bangalore.

నరస్వరూపం అధికం విద్యానామం నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం.

0: విద్యార్థులైనా విద్యార్థిని ద్వారా, విద్యాబోధకులారా విద్యాత్మారులారా,
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is the true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యా గురునాం గురు, గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.
0: Vidya raja supujyate nahi dhanam vidya vihinam pasum. Rajya sabhalu yandu leka rajula sabha yandu kudanu vidyane pujinturu kani ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: యూ డు నాట్ అండర్స్టాండ్ హౌ యువర్ పేరెంట్స్ ఫీల్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: అటునని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagariyasi. Janmabhumi ainatunti Bharatadesamu janmamichinatunti talli yokka baadanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudhanaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి ఒక విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవునికి లభించేటువంటి ఫలమేమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative, while culture refinement is positive.
0: విద్య కేవలము ఇన్ఫర్మేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఇన్ఫర్మేషన్, ఇట్ డజంట్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్.
1: ద కల్చర్ ఎక్స్పెక్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: ఎడ్యుకేషన్ విదౌట్ దిస్ కల్చర్ ఈజ్ సంథింగ్ లైక్ ద ఫీల్డ్ విదౌట్ వాటర్ సప్లై.
0: కరెంటు లేని వైరు.
1: ఇట్ ఇస్ ద వైర్ దట్ విదౌట్ కరెంట్.
0: దీపం లేని ఇల్లు.
1: అండ్ ఇట్ ఇస్ ద రెసిడెన్స్ విదౌట్ ద
0: లైట్. పంతులు లేని బడి.
1: అండ్ ద స్కూల్ విదౌట్ ద టీచర్.
0: దేవుడు లేని గుడి.
1: ఇట్ ఇస్ ద టెంపుల్ విదౌట్ ద డెయిటీ.
0: ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: విదౌట్ ది కల్చరల్ వాల్యూస్ by merely acquiring the knowledge in the education in which direction the youth is traveling, well, they are not aware of it.
0: ee vidya vidhanam nandu dinni samskarinchadaniki aneka mandi aneka rakamainatundi committee lu sthapincharu.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: kaani anni committee lu kudanu konni nirnayalanu teeskundi.
1: All committees have taken certain decisions.
0: kaani aacharanalo shunyamaindi.
1: But in practice, they have not done anything.
0: Kanuka peddalu aacharinchinatvanti oka margamunu ee naati pillalu anusarinchadam atyavasaramu.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: Prachinulu aneka vidhamulainatvanti oka sodhanalu chesi parisilanu salipi parishuddhamainatvanti bhavamunu praakulaadi daarini aacharinchi aanandinchi జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్, ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్. దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుక్కిష్ నాలెడ్జ్ is not totally of use.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి ఒక భావములు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద ఐడియాస్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జ్కి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, which has got to be learnt and practiced thereafter.
0: Education anetundi prakrutamainatundi vidyalu.
1: This education is the physical knowledge.
0: Educare anetundi antarmukhamainatundi oka aanandamu.
1: Educare confers the inward bliss.
0: Sarvaanandamulaku moolakaranamu manavuni oka hrudayame.
1: For all the entire totality of bliss, it is the heart that is the center.
0: Bahyamaina ee prapanchamnandu enni shaktulu galavo అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండే ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యెట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of
0: one's own being.
1: That's nothing but the reflection of one's own being within.
0: Kanuka manavudu tama drushtini lopaliki praveshisipetti tadwara vicharana salipi antarmukhamainatundi aanandamunu bayataki teppinchukovali.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: Ee naadu bhautikamainatundi vidyalaku maatrame మానవుడు జీవితమంతకుడును కాలమంతయకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: Man is spending all his time in acquiring the physical, secular, external knowledge.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి ఒక విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: The entire power, the energy is centered within.
0: అది ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపడం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler?
0: మార్చవచ్చు.
1: You can change the tumbler.
0: స్పూను మార్చవచ్చును.
1: You can also change the spoon.
0: ప్లేటు మార్చవచ్చును.
1: So also the plate.
0: అన్ని మార్చిన తర్వాత నిలిచేది ఏమిటి?
1: All can be changed in one form or other. What is the ultimate purpose?
0: Silver.
1: That is the silver.
0: ఆ సిల్వర్ ఫండమెంటల్ భక్తి.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలోంత నామంలోంత కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Basing on this silver, which is fundamental, you can make any form of your choice.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: Fundamental education is presented in our heart.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: This is called the self-knowledge.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: It is called the power of wisdom.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: We have to inquire clearly the power of wisdom through this education cultivated.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలంనంతా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time in acquiring this physical outer
0: knowledge. ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: There are crores of people who have this thought of knowledge.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువులంత కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people, in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటు పడుతున్నారు.
1: It is just struggling for one's
0: own. తమ బంధువుల కోసం తాము పాటు పడుతున్నారు.
1: They work for their own relation.
0: సమాజం కోసం ఎవరు పాటు పడుతున్నారు?
1: Who are working for the society?
0: కనుకనే మనము సమాజం కోసం పాటు పడాలి.
1: So we should work for the society.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: Working for the welfare of the society is the primordial principle of education.
0: సర్వే సమదిత గుణైః. ఇది రెండో పాయింట్.
1: The second, to make everyone happy.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: To acquire the wealth of wisdom is the third aspect.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి.
1: So we should work for the society.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: We should work for the progress of the
0: community. సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: We should work for the welfare and the progress of the community.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: Your progress depends upon the progress of the community by and large.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like
0: that. ఈనాడు విద్యలన్నీ కూడాను వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడాను చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: దట్ విచ్ యు గాట్ అవుట్ ఆఫ్ ది కమ్యూనిటీ
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: హాస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ది సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్ సొసైటీ.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనినే వేదమునందు నా కర్మణా నా ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీషా పురుషః. సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఇస్ అవర్ ఇమాజినేషన్.
0: సహనావతు సహనా పునక్తు సహ వీర్యం కలవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: ద వేద సేస్ లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమాల్యుమెంట్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: Do you think there's something great to
0: earn? Dhanamen daivam baiye.
1: God, the money has become God.
0: Dharpam de matamaiye.
1: The pomp has become religion.
0: Swarthamaiye buddhi ki sthanamaiye.
1: Selfishness has become a center of activity
0: in our
1: intellect. Righteousness is gone.
0: Dhanamu heenam baiye.
1: And this righteousness is totally declined.
0: Aakaramannundu manam aneka rakamulaga vivaristunnamu.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andam baiye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthami fashion.
1: Selfishness has become fashion today.
0: Ilanti fashion lo manam tirigipothunnamu.
1: We are after such a fashion.
0: Vidyarthulara.
1: Students.
0: Swarthani tyajinchali.
1: Sacrifice. Sacrifice this.
0: Aikamatyanni poshinchali.
1: And foster the love.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వీ హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్.
0: అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి అయ్యే
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరు నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు దురాశలకు నిరాశలకు ప్రాప్తికు అన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ which is responsible for aspiration, ambition, frustration,
0: failure?
1: It is the mind that is the cause for the bondage and liberation. For everything mind is responsible. Where is mind? You think that mind is in you? No. In fact, mind is so expansive all over the world.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ యందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని మీకు కనిపిస్తున్నాయి?
1: డోంట్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్
0: అరౌండ్? ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యు ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి యందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామారావు చెప్పింది అందరి యందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe. Ishara
0: sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamuni endu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ye vidhanga anubhistunnam?
1: How are you experiencing?
0: Ninake meeku anek pariyam cheppanu.
1: Bhagavan said many times.
0: Deho devalaya prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and the individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఇస్
0: ఈ దేహం అన్ని కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటియందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తే నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ఫోర్
0: లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: And then have this love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no other God beyond love.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ద్వేషం కాని, అసూయ కాని, ఇంకే విధమైనటువంటి క్రోధం కాని, ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్, ఐదర్ హేట్రెడ్ ఆర్ జెలసీ ఆర్ పామ్.
0: ఏ దుర్గుణములైనా కూడా అవి నిన్ను నిన్నే ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ మే లవ్ యూ ఆర్ మే జస్ట్ త్రో యూ అవుట్.
0: ద్వేషించేది నీ ప్రేమనే.
1: ఇట్ ఇస్ ద వెరీ
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ద డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ద డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ద డే.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ద డే విత్ లవ్.
0: ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: ప్రతి మానవుని కూడా నువ్వు విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ బి కంపాషనేట్ వన్.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్టోన్ హార్టెడ్.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకనొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్టోన్ హార్టెడ్ పీపుల్ గాంధీ ఫెల్ట్ సాడ్ ఎట్ వన్ టైమ్.
0: బ్రిటిష్ ధర వచ్చాడు, ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ వై ది
0: హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్
1: హీ సెడ్ ఇస్ ది హార్డ్నెస్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: డివినిటీ హస్ టు బి ఫాస్టర్డ్.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినామో పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: యు థింక్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ విత్ హై డిగ్రీస్.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: డిగ్రీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డు యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేటెడ్?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: బై మీర్లీ అక్వైరింగ్ కాలేజ్ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్
0: సుజ్ఞానము సుక్తి లేక విద్యను సద్విద్యలగునా?
1: వితౌట్ ప్రాపర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ట్ లివింగ్ ఇన్ ద వరల్డ్?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వేర్ మేక్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వేర్ మేక్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్.
0: ఈ ఉద్యోగమునకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చెయ్యి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చెయ్యి.
1: హెల్ప్ యువర్ పేరెంట్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యు డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: ఏదైనా ఒక డిగ్రీ పొందిన తక్షణమే,
1: the moment they get the degree,
0: పాస్పోర్ట్ దగ్గర పోతారు. ఇంకా
1: దే గో టు ది పాస్పోర్ట్ ఆఫీస్.
0: విదేశాలకు పోవాలి, విదేశాలకు పోవాలి, విదేశాలకు పోవాలి.
1: దే వాంట్ టు గో టు ఫారిన్ కంట్రీ.
0: ఏమిటి విదేశములు? భారతదేశంలో లేనిది విదేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రెసెంట్ ఇన్ ఫారిన్ కంట్రీ?
0: ఎన్న భారత అన్న భారత. భారతంలో లేనిటువంటిది, భారతదేశంలో లేనిటువంటిది విదేశాలు ఎక్కడా లేదు.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: The sacredness of Bharat is
0: భారతదేశం త్యాగభూమి. భారతదేశం కర్మభూమి, కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయిన భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి
1: ప్రయత్నించేస్తారు.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుగొక్కండు వస్తుందని కలడా.
1: Is, don't you, do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue?
0: కనుకనే ఈ మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల ఎందుకూడను, రాజకీయ రంగమునందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము.
1: దిస్ ది పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
0: ప్రేమించాలి.
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో. మనం సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
0: నైతిక, ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి యొక్క సభ లోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలిపటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్త్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ ఎట్ దిస్ టెండర్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీన్ ఎ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: Being in a hurry, you are misusing, wasting
0: your time. Ok, thought neelo vachinda, take time. Idi mancha chedda, idi satyama kada, idi avuna satyama, ee vidhanga vicharana cheyali.
1: The moment a thought arises in you, distinguish, discriminate clearly whether right or wrong, good or bad.
0: Undi prayojanam emti?
1: What is the fun of
0: discrimination kudanu?
1: That discrimination,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికీ మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్. దే షుడ్ పేషెంట్ ఎనఫ్ and undertake good activity.
0: Governor kudanu chaala manchi vishayalu cheppindi.
1: Governor mentioned very good things.
0: Aamiki ento vayasu kaani ento vayasu lopala inno vidhamaina anubhootulu pondindi.
1: She has varied experiences.
0: Kanukane aa experience deeni valane meeku ee vidhamna andinchindi.
1: She has told you out of her own experience.
0: Mukhyanga evari paina variki motta motta namakam kavali.
1: Everyone should have self confidence.
0: Adhe self confidence undali.
1: Self confidence necessary.
0: Ee self confidence valane self satisfaction.
1: Out of the self confidence you'll have self satisfaction.
0: Self satisfaction valane self sacrifice.
1: Out of self satisfaction leads to self sacrifice.
0: Self sacrifice valane self realization.
1: Self sacrifice ends in self realization.
0: Self confidence motta motta foundation.
1: Self confidence is the foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: గోడలు లేకుండా రూఫ్ వేయగలవా?
1: Without the wall, can you lay
0: down? గోడలు కట్టగలవా?
1: Well, is that possible?
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటిది.
1: So self-confidence, the first and foremost.
0: సెల్ఫ్ అంటే ఎవరు?
1: Then what is this self?
0: అదే దైవం.
1: That is divine.
0: నేను నేను నేను నేను.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: Everywhere we introduce ourselves as I.
0: ఇది అనేక రకములుగా కూడా విచారం చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: The Vedanta explains clearly about this I.
0: అయ్యా నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: సార్, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్.
0: ఇది నా దేహము,
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్,
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు,
1: మై లెగ్.
0: నా కన్ను,
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యు? హూ ఆర్ యు?
1: యు సే దే ఆర్ మైన్, దెన్ హూ ఆర్ యు?
0: యు ఆర్ మై,
1: వి ఆర్ మై.
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్, మై లెగ్, దెన్ హూ ఆర్ యు?
0: ఇది నా కర్చీఫ్,
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్,
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: మీ. నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్
1: యు. దిస్ ఇస్ మై బాడీ, బాడీ సెపరేట్ ఫ్రమ్ యు, దెన్ హూ ఆర్ యు?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లల యందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Who is Ramaya? Nenu.
1: Who is Ramaya? I.
0: Who is Rangaya? Nenu.
1: Rangaya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I.
0: Nenu, nenu antunnaru.
1: Everyone says I.
0: Veru roopamulu veru veruga untunnayi.
1: The names and forms are different.
0: Andari yendu nenu nenu anetundi answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti motta motta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you'll know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్
0: ద్వైతము అన్నారు.
1: వేద ఇస్ డ్యూలిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద సేమ్ వేద ఇస్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యాన్.
0: ఎవరి బాధల్లో చూసి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes
0: ఎవరి కష్టములు చూసి సహాయం చేయాలని బుద్ధి
1: పుడుతుందో, the difficulties that prompt you to help,
0: ఎవరి దుఃఖమును చూసి నివారణ గావించాలని మనసు వస్తుందో,
1: watching the grief some others and you feel like giving them relief,
0: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
1: And if you have that heart, you are a true human being.
0: మనిషి అంటే ఏమిటి?
1: Who is a human being?
0: మనస్తో కూడిన వాడే మనిషి.
1: Manishi, human being, is the one with manas, mind.
0: Ah, manasu leni vaadike daya raadu.
1: And the one without mind or manas.
0: Ah, manasu leni vaadike oka vidhamainatvanti oka krupa raadu.
1: Then with the one without mind will not have any compassion.
0: Andarini neevu chuchi santoshinchi andari oka baadalanu nivarana gaavinchadaniki prayatnam cheyali.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: పెద్ద
0: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు.
1: You want to have high degrees?
0: కానీ ఎన్ని పొందినప్పటికీ,
1: in spite of them,
0: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
1: Never forget the culture of your motherland.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
0: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
1: Our culture does not go by this way, splitting the oneness into many.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, scholars speak in different ways.
0: కనుక ఎన్ని చేసినప్పటికీ,
1: in spite of all that you do,
0: మీరు చదవవలసినటువంటి చదువుల లోపల,
1: in all the education that you acquire,
0: ఏ చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి.
1: Has got to be utilized to help others.
0: నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులో ఏదో ఒక మార్గంలో దాన్ని సద్వినియోగం చేయాలి.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other. ఇంజనీరింగ్,
0: మెడికల్,
1: మెడికల్,
0: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
1: టుడే ది మెడికల్ ఎడ్యుకేషన్, ది ఇంజనీరింగ్ హ్యావ్ బికమ్ బిజినెస్.
0: ఒక్క సీట్, మెడికల్ సీట్ కావాలనుకుంటే,
1: ఫర్ వన్ మెడికల్ సీట్
0: 20 lakhs
1: క్యాపిటేషన్ ఫీ.
0: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
1: లాక్, లక్ష, 2 లెటర్డ్ 1.
0: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
1: 20 lakhs you spend. What is
0: the ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్
0: 20 lakhs. నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
1: Therefore, in order to get back the money, 20 lakh that you spend,
0: కరప్షన్ అంటే మూల కారణం డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
1: You try to get it, the main cause is that you pay the money.
0: డబ్బుకి ఏమీ చదవకూడదు మనం.
1: In fact, you should never.
0: చిక్కకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter even if you don't secure a seat.
0: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే నువ్వేం చేస్తున్నావురా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
1: If you ask any boy from in a village, they say, చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాను. I'm purchasing education.
0: చదువుకుంటున్నాను.
1: He's not చదువుకుంటున్నాను learning. చదువుకుంటున్నాను.
0: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలి.
1: To get a seat in primary school, you have to pay 20,000.
0: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుంది.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ఇలాంటి వాడి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
1: Well, such people, how do you expect them to remove
0: corruption? తప్పక కొట్టవలసి వస్తుంది. అది రైటే.
1: Yes, it's right then.
0: ఖర్చు పెట్టాడు.
1: He has spent.
0: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
1: And parents suffered a lot to pay the donation.
0: ఖర్చు పెట్టినప్పుడు తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
1: So parents must get back the money, you know.
0: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
1: We need not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
1: Whatever education you may have, can't you carry on your
0: life? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: Students, God has given you two hands.
0: ఒక్క పొట్ట ఇచ్చాడు.
1: He has given you one.
0: ఒక్క పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
1: To fill one stomach, can't you work hard with both of the hands?
0: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
1: You are not working with both of your hands.
0: పొట్ట నిండటం లేదు.
1: So you are not.
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: Should you be born to fill your stomach?
0: పశుపక్షులు మృగాలు కూడా పొట్ట నింపుకోలేటలేదా?
1: Don't you find birds and bees filling their stomachs?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రెడ్ అలాంగ్.
0: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
1: ఈ
0: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days there are lots of things.
0: పండితులు కూడా వస్తున్నారు.
1: Many scholars will be visiting you.
0: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అందిస్తారు.
1: Scholars will share their experiences with you.
0: ఈనాడు మన గవర్నర్ అందించి చేర్చుడు ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: జస్ట్ ఎస్ గవర్నర్ హెస్ గివెన్ హర్ మెసేజ్ మెనీ స్కాలర్స్
0: ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము.
1: వీ హావ్ టు
0: దాని ఆచరణలో పెట్టము.
1: And then share it.
0: దాన్ని అందులోకి అందించాము.
1: And then share with everybody.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: You should be very careful during this period.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: If you don't receive education properly, you become ignorant.
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: The modern education is artificial.
0: ఎడ్యుకేషన్ కాదు ఇదంతా. అంతా ఎడ్యుకేషన్.
1: It is not education, it is all education.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్ అన్నారు.
1: యు సే ఎడ్యుకేషన్.
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్
0: ప్రేమ సహనము సత్యము త్యాగము సానుభూతి ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్ ఫర్బేరెన్స్ టాలరెన్స్ ట్రూత్ సాక్రిఫైస్ దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్
0: అవి ఏనాటికి మార్పు చెందదు.
1: దే విల్ నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు చేసే ఉద్యోగాలు ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are
0: worldly.
1: The changeless comes out of heart.
0: కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం
1: అన్నారు.
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: అంతా తలంపులే తలంపులే తలంపులే.
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
0: ఇది మంచిది. హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు
1: వర్చ్యూస్
0: సద్విద్య
1: గుడ్ ఎడ్యుకేషన్
0: సత్యనిరతి
1: ట్రూత్
0: కరుణ
1: కంపాషన్
0: క్రమశిక్ష కర్తవ్య పాలనములు
1: డిసిప్లిన్ డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కాదనేటువంటిది. ఫాక్స్
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే.
1: Do you call it ఎడ్యుకేషన్?
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యు షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదాం, ఈ హృదయంతో వచ్చేటువంటి యొక్క సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఐదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా
1: లైక్
0: సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ద ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
0: ఎడ్యుకేషన్
1: వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
0: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
1: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
0: ఇలాంటి దానికి మేము ఏం ఆశిస్తున్నాము?
1: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్
0: యూ. మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
1: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
0: పౌరులుగా మీరు జీవించాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ.
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్ వాట్ ఇస్ వాట్ ఈస్ ద ఫన్ దేర్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీవు అందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇట్ ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలు చదివినప్పుడు
1: as you study here
0: ఎట్లా చదవాలి?
1: How do you
0: study? 24 hours చదవకూడదు.
1: You should not study 24 hours.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: You should take time.
0: మీరు కాలేజ్ నుంచి వచ్చారు.
1: You are returned from the
0: college. ఇంతలో తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
1: Returned from the college, you should not
0: catch. ఆడుకో.
1: You should play for some time.
0: Play చేయి.
1: Play.
0: తర్వాత కొంచెం సింగ్ చేయి.
1: Sing for some time.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: And do some good work.
0: కానీ 24 hours పని చేయకూడదు.
1: 24 hours you can't spend time for స్టడీ.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేయకూడదు.
1: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
0: దాన్ని భద్రంగా పెట్టి
1: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
0: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
1: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
0: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి ప్రశిక్షణ పోయాడని.
1: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
0: తాను ప్రతి దానికి కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు.
1: నెపోలియన్ యూస్ టు గో
0: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
1: Perfect discipline in respect of food and sleep.
0: Atta undali manamu.
1: We should be like that.
0: Manu intiki potane
1: the moment we go home
0: college kaati chestaru leji aipotaru.
1: The moment we return from college the first letter ka is gone, we remain lazy.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: లేజినెస్
0: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యు లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలను కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుక టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్.
0: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు.
1: పెద్దలను
0: ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యూ హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మున్ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యూ ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: all those you heard
0: dani appudu mananam cheskuntu raavali.
1: You start thinking, recalling, recapitulating.
0: Inna tindini ee vidhanga pasuvu venuku techukoni jeerninpa cheskuntundo
1: just as the cow brings back the consumed food and digests assimilates.
0: Nenu intiki potane dani teppinchukoni tiriki jeerninchukovali.
1: The moment you go home, go to your rooms, recall all these things.
0: Ikka vinnatvanti education.
1: All that you hear here is education.
0: Educare.
1: And the experience at home is educare.
0: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
1: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
0: జీర్ణించుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్.
0: అప్పుడే మీకు సరైనటువంటి పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్త్.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ధర్మక్షేత్ర.

కీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము తీయవచ్చు. గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమ స్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమ స్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ హిమ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: Anaga dukkhamu manavuniki asahajamu kanuka ee asahajamainatundi dukkhamunu manavudu vichitramuga prashninchadaniki prayatnistadu.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: Maraku tegeyandu ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: Kanuka itti sahajamainatundi yokka manavattvanni vyaktutvanga mana bhavinchi divyatvanni vismarinchi manamu aneka vidhamainatundi dukkhamulaku guri avutunnamu.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: Tana satyamainatundi aanandamunu taanu koratamu tana asatyamainatundi dukkhamunu dveshinchadamu prati manavuniki kartavyam.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము, దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణ దోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for these are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధములైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority, in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కానీ వేరొక ప్రదేశమునందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludunu, nenu oka streeni aneetuvanti oka deha bhranti tho cheppinatuvanti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandamu Atma swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ ప్లేస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుచున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: Kani unna baadha deham paina pettina mandu moola pakka.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: Adhe vidhamugane manakunnatundi ashanti oka margamu oka pradeshamu danani pariharamai nimittamai manam aacharinchetundi margamulu maroka margamu.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖమునకు, మన అశాంతికి, మన కష్టమునకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనము తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడాను మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితమునందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా వెళ్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చెలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశముగా ఆవించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యము.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమున కూడా మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తు నందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaiva Brahma vanapara. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yekavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavudiga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenine aneka paryayalu cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayivanapara. Jeevatvame daivatvanga untunnadani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్నం అవుతుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము,
0: what is truth what is untruth.
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: ఇట్ ఈస్
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డు నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్, వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియన్స్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియన్స్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one. తత్
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ee naadu vidya vidya vidya ani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ee naati vidya antai kuda nu kevalamu potta kooti vidyalu maatrame.
0: All education of today is simply intended to eke out your life.
1: manavatvanni vikasimpa cheseetundi vidya vidya.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్, టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: Manamu ee jeeva yatra ekkadiki chestunnam.
0: Our pilgrimage of the jeeva.
1: Manamu ekkadi nunchi vacham.
0: Where from have we come?
1: Manam ekkadi nunchi vachamu aneetvanti from address manaku teliyatam ledhu.
0: Where from have we come? The from address is not known to us.
1: Ekkadiki cherutamo ane two address kuda manaku teliyatam ledhu.
0: Where are we going to end? This two address is also not known to us.
1: Ee postal department lo from address two address lekapothe ee cover ni ekkada padestaru.
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have come.
1: కానీ ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
1: కనుకని మనం ఎచ్చట నుండి వచ్చెనో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
0: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
1: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka yachchati nunchi vachindi achchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachchavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyartamai gramantaram vellinam.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntam.
0: After going to the village, we finish our work which is
1: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగా మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
1: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది purpose.
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: వీ హావ్ కమ్ హియర్ టు రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ us.
1: కేవలం జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు వేస్ట్ అవర్ లైఫ్ ఆల్ ది టైమ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: హావ్ వీ కమ్ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్? నో.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చుంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: Kanuka tindi teethadulu nimittamai kaadu manam vachindedi pavitramaitu aatmaarthamai vachavu.
0: We have not come for food and drink, we have come in order to know the nature of sacred atma.
1: Deeni yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhisthu vastunnayi.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: Inka nadulu unnavi.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: Kani edo oka vidhamuga tirigi ekkadiki poi cherutunnayi samudranike cherutunnayi.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: Adinam sagaro gatihi.
0: All the rivers go into the ocean.
1: Ekkada nunchi vacheno akkadike poi cherunnayi.
0: The place from which they have come, they go back to that place.
1: Manamu ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచావు.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of.
1: కానీ ఇవి భద్రంగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: Mana dehamulu kevalam oka paathrala vantivi.
0: Our bodies are like the pots.
1: Idi matti paathralu.
0: These are made up of mud.
1: Idi pere mrunmayam.
0: This is called
1: chinmayam kadu.
0: This is not made up of divinity.
1: Chinmayam anetundi oka sthanamulaku mrunmayam ane roopamlo prayanam salputu undali.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గం అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు రీచ్ ఇమ్మార్టాలిటీ.
1: యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మనం నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈస్ ఫర్ గెటింగ్ హిస్ న్యాచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్ బి
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనం కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వం వస్తువునకు మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కని వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
1: Kani manavudu swartha parudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame thanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani thanu gurtinchukolekapothunnadu.
0: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: Kanuka ee naadu vishalamainatundi premanu abhivruddhi gaavinchukovali.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetundi yokka shashvata aanandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatundi yokka samyoga viyogamulato koodinatundi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each
1: other. Ee naati manavudu kevalamu one way traffic lo bayil deertunnadu.
0: Man of today accepts only one way traffic.
1: Ataniki samyogam maatrame kavali kaani viyogaanni aashinchatam ledu.
0: He only wants union. He does not want to face separation.
1: Puttina vyakti gittaka tappal.
0: One who is born has to die.
1: Teesukunna gaali viduvaka tappadu.
0: The air you breathe in has to be given out.
1: Ninna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu kshemanga abhijjothunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Gaalini teesukunnam. Idi samyogam.
0: We breathe air. This is coming together.
1: Tirigi gaalini manam vadalakapothe mana lungs chedipothayi.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: Chudu viyogam kuda nu ventane avasaram.
0: So immediately, as soon as
1: manam aaharanni bhujistunnam,
0: we take food.
1: Aa bhujinchina aaharamu maroka paryayam daanini visarjinchakapothe kadupu chedipothundi.
0: If that food is not excreted, our stomach will get bad.
1: Mana chetilo oka pradesham nundu raktam prasaristu undali.
0: In our hand, in a place, blood is flowing.
1: Aa pradeshamlo unnatundi raktam chana chanamu kudanu dehamlo prasarinchadam vallane deham aarogyanga untundali.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: Aa raktam ade pradeshamlone prasarinchakunda unte akkada oka boil erpadipothundi.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: Samyoga viyogamule manavuniki santoshamunaku moola karanam.
0: So for man coming together and separating, they are the origin of man's
1: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those
1: organizations.
0: We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఇస్ రైచియస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
0: These five can be regarded as five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: there is an amount of prema in his selfishness.
1: Karuna anetundi kutumbamuto cherundi.
0: There is a compassion to his own family.
1: Samyamam anetundi asale ledu.
0: The control of senses doesn't exist.
1: Kabatti ee naadu manavudu living death an cheppavachu.
0: Today therefore we can describe man as living death.
1: Kanuka manam ee naadu manavatvanni abhivruddhi gaadinchukoni yavat bharat desam yokka క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టకడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: tie it up. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: ఇన్ దట్ కండిషన్ దేర్ ఇస్ నో వే ఇన్ విచ్ దిస్ కన్ఫైన్డ్ ఎయిర్ కెన్ జాయిన్ అండ్ మెర్జ్ ది బ్రాడ్
1: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్ దట్ దేర్ ఇస్ నో వే.
1: దానికి కట్టినటువంటి దారం విప్పి
0: if we remove the thread with which we have tied up the balloon
1: aa lopala cherinatundi galiki manam marinta galini adhikanga cherchadam cheta adi peddadai peddadai peddadai peddadai lokkatori but ani pagilipothundi.
0: If we can add more air to the confined air in the balloon it will become bigger and it will burst
1: kattagadapadiki vishalamaina galilo ee gali kuda ekamaipothundi.
0: In the end the confined air will also merge and mix with the broad outside
1: ee naadu swartamu aneetundi బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: టుడే వీఆర్ పుట్టింగ్ వాట్ వీ కాల్ సెల్ఫిష్నెస్ అండ్ కన్ఫైనింగ్ ది ఎయిర్ ఇన్ టు ఎ బెలూన్ అండ్ టైయింగ్ ఇట్ అప్ విత్ ఎ థ్రెడ్.
1: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి లోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థంలో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air that will become big and that will merge with the broad outside environment.
1: Kanukane manavattamu kevalam nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
0: Therefore human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి వీ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వీ.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యూ అనేటువంటి దానికి పోయినప్పుడు వీ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యూ ఐ అండ్ యూ బికమ్ వీ.
1: వీ ప్లస్ హీ అయిపోతుంది.
0: వీ ప్లస్ హీ విల్ బికమ్ వీ.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ us together again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవము సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity from that position with the help of compassion he becomes I am the son of God.
1: Son of God anetapudiki relationship yerpadipoyindi.
0: The moment you say son of God there is a relationship with God that has been established.
1: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chese tuntu vaade.
0: Messenger denotes one who does service in a house.
1: కాని I am the son of God అనేటప్పటికి రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: But the moment you say son of God, then there is a blood relationship and there is an attachment and there is a togetherness that has come.
1: తదుపరి I and my father are one అన్నాడు.
0: Thereafter he said, I and my father are one.
1: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, మెసెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ ఇంటు బీయింగ్
1: ఏ గాడ్ మెసెంజర్. ఏ మెసెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి?
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
1: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
1: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికి పంచడానికి ప్రయత్నించాలి.
0: This message should consist of reaching everyone God's love, God's compassion and God's breadth of love.
1: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
1: Love is God. Live in love.
0: God is love. Love is God. Live in love.
1: ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
1: అన్ని విధములైనటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
1: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal attitude.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కాకుండా లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
1: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
0: We have come from the place of God.
1: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
1: అందుకనే భగవద్ గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజ్జవః మామక పాండవాశ్చైవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
1: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
1: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
1: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
1: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogishchara krishna yatra paktho anudraha tatra sri vijaya vibhuti dva niti matir mama.
0: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
1: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హ్యాస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
1: ఏది నీ ధర్మము?
0: వాట్ ఈస్ యువర్ ధర్మ?
1: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: యువర్ ధర్మ, మమ ధర్మ ఈస్ సీక్రెట్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో సొసైటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, వీ కెనాట్ లివ్ ఫర్ వన్ మోమెంట్.
1: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ దట్
1: సర్వ సుఖములు సర్వానందములు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
0: ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది సొసైటీ.
1: మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు pay back this debt of gratitude, we should serve the humanity.
1: అదే నీ ధర్మం.
0: This is your dharma.
1: కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు? నాయన, సర్వదా సర్వకాలముల యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
1: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: But during a battle, how can one think of God?
1: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
1: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
1: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
1: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రు వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters and promote each other's good and well-being.
1: కానీ ఈనాడు మనము వేదికల పైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యులు ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
1: ఈ పదముల యొక్క అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
1: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
1: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: Prema swaroopas, it's not as if you are ignorant of the situation of the world. Adhi
1: ikkada alajalla chocha manavattam chaala aljipothunnadi.
0: As a result of several types of agitation in this world,
1: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukudunu manavattam chaala alasi solasi nischaramai nilchipothundadi.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
1: Aadhyatmika margamanandu kudunu ayomaya sthitilo untundadi.
0: Even in the spiritual path, this become a confused state.
1: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
0: Man's mind is being confused with many doubts.
1: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
1: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: The reason for this is we state one thing, we do a different thing.
1: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But mankind, man's nature is not like that.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఏది ది ప్రాపర్ స్టడీ?
0: What is this proper study?
1: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
1: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
1: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different
1: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణి ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
1: మనస్సు అన్యత్, వచస్సు అన్యత్, కర్మణి అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
1: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
1: రూపులారా, జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప,
1: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
1: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్స్ లేక ఒక
0: థాట్, వర్డ్ అండ్ డీడ్, హీ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అనింది.
0: థాట్ ఇస్ డిఫరెంట్, వర్డ్ ఇస్ డిఫరెంట్.

0: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ.
1: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
1: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
1: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్. కనుక
1: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
1: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
1: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
1: మాట్లాడు, ఇంకేమైనా పాటలు పాడు, బలిన చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండి ఏమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
1: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిల్చుకుండా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
1: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
1: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మన స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
1: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జాలడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: For a small stomach, we are making so many attempts, but towards the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వీ హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలు చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుకొ మన జగత్తంత కూడాను దృశ్యకల్పితమైన జగత్తంత కూడాను ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంత కూడాను నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కాని రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swarupulara, kannulu matram manaki ichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుంది.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. చూడగలదు, మాటలు చెప్పగలదు.
0: It can

0: టేస్ట్ అండ్ ఇట్ కెన్ స్పీక్.
1: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి.
0: సిన్స్ దిస్ టంగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఆర్గన్, వీ షుడ్ కంట్రోల్ ది టంగ్.
1: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
0: This tongue can commit four types of sin.
1: అసత్యం అనటం ఒకటి.
0: To speak untruth is one.
1: చాడీలు చెప్పటం రెండోది.
0: To speak ill of others is another.
1: ఇంకా పరులను దూషించేది మూడోది.
0: To find fault and blame others is the third one.
1: అతిభాష మాట్లాడేది నాలుగోది.
0: To talk too much is the fourth.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుంది.
0: By these four methods the tongue is accumulating sins.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిఖే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control
1: it. Only when
0: we can control this palate or the tongue, will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much one's own strength and memory
1: mani yokka atma shakti karigipothundadi.
0: Our strength of the atma melts away.
1: Naralu balahinamaipothundadi.
0: Our nerves become weak.
1: Samajamlo oka chedda peru ostundadi.
0: In the society we get a bad name.
1: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ స్ట్రెంగ్థన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన, సమూహ సాధన, సమాజ సాధన,
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: Japa and jhana is purely an individual effort.
1: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకును సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and serve.
1: ఈ విశ్వమంతా కూడాను విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: Serving society should be regarded by us as
1: మానవ సేవనే మానవ సేవ.
0: To serve man is to serve
1: జన సేవనే జనార్దన సేవ.
0: To serve human beings is to serve జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
1: Bharata deshame na desham anetundi swarthamulo kuda manam undakoddu. Anni deshamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
0: In a big mansion each country is like a room in the mansion.
1: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
0: We should regard the entire world as a mansion.
1: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu
0: in this huge మ్యాన్షన్. డిఫరెంట్ కంట్రీస్ లైక్ జర్మనీ, జపాన్, చైనా, దే ఆర్ లైక్ డిస్టింక్ట్ రూమ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోకస్సమస్త సుఖినో భవంతు.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: Itti samatattvanni, itti prematattvanni, divyamainatvanti bhavanni prati manavudu kodanu enaadu abhiruddhi pondutaro, enaadu dinini abhiruddhi gaavinchukuntado, aanaade mana jeevitham kodanu dhanyamaipothundi.
0: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు.

విత్తమార్జన చేసి విర్రవిగుటె కానీ కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనె జుంటి అలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema swarupanaina swayam sevakulara manavatvamu ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
0: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam anetuvanti yokka vidya uttamainatuvantidi.
0: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
1: Sarvotkrushtamainatuvanti yokka paropakaramu సర్వ విద్యల కంటే కూడా ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
0: దట్ టు హెల్ప్ అదర్స్ ఈస్ ది మోస్ట్ డిస్టింగ్విషింగ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈస్ వాట్ వీ షుడ్ రికగ్నైజ్ టుడే.
1: పరోపకారం అనగా కేవలము తోటి మానవులకు దీనులకు సహాయము చేయటము పరులకు సహాయము చేయటము అన్న విషయమును మాత్రమే ఈనాడు మనం గుర్తిస్తూ ఉన్నాం.
0: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
0: The words helping others do not carry with them only this simple meaning.
1: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సీక్రెట్ మెథడ్.
1: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
0: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు not simply as bodies but as dehatma.
1: Mana pranamunaku jeevaatma ani pilustunnam.
0: The life in this body is being referred to by us as jeevaatma.
1: Kaani mana aatmanu maatramu paramaatma ani pilustunnam.
0: But the aatma in us is being called by us as paramaatma.
1: Para anaga kevalam aatmaku sambandhinchinatundide kaani toti manavulaku sambandhinchinatundide artham kaadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: పర అనగా సర్వ జీవులు యందు కూడాను ఆత్మస్థాయి యందు ఆనంద స్థాయి యందు అంతర్ముఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: The word para here refers to a location which is the location of the atma in a human being, and it refers to the fact that it is the place of ananda, it is the inner place of self which is the place of ananda.
1: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatuvanti oka margam.
0: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
1: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraktha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self, and without thinking of the benefits of the work that you do.
1: ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
1: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
0: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యు ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
0: ఇన్ భగవద్గీత దిస్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యు.
1: నది ప్రవహిస్తూ ఉండాలి,
0: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
1: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
0: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
1: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
0: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
0: cattle give us milk for the benefit of others.
1: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
0: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
1: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
0: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
1: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్
1: కౌస్
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకెన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షము వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
1: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
0: The demon of selfishness makes you forget the very human nature in you.
1: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni divyatvamunaku teesukoni povutundi.
0: Selfless and sacred love and prema takes man to the very heights of divinity.
1: Manavudu prayanamu salupuchunnadu, ekkadiki chestunnadu.
0: Man is performing the journey. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈజ్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowdhury and the watchman.
1: Chatramlo undinanta varike watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chowdhury there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyenta varike manaku chatram tho avasaram.
0: The need for the chowdhury also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎక్కడ నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
1: Manamu ekkata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
0: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
1: Yetavata mana vachina sthanamu atma sthanamu.
0: Be that as it may, the place from where we have come is the place of atma.
1: Ee atma sthanamu cherunanta varaku kudanu mana prayanamu nirviramanga kalputu ravali.
0: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
1: Ee prayanamu lopala toti manavulu toti jeevulu toti pranulu manato paatu prayanam chestu unnai.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jeevas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సలుపుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కానీ ఈ సేవలు కానీ ఈ సాధనలు కానీ సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
1: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు ప్రాచీన పురుషులు ప్రాచీన యోగులు ప్రాచీన జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
0: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
1: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
1: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
0: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
1: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
0: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
1: శారీరక వాకు మానసిక తపస్సులు.
0: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
1: ఇక్కడ దేహ తపస్సు శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: Again, in the bodily type of tapas, there are five different kinds.
1: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchatamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
1: ఐదవది అహింస అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: by worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: Neeve tappani tapparam verugani daivaabhimanam perugutu lokaabhimanam tarigipothundi.
0: In the context and in the meaning to you that I do not know any other help except you.
1: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసపియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ some attachments and likeness, then you will not have any amount of obedience.
1: Kanuka motta motta manam dehamuto ahankarani nirmulam gaavinchukune nimittame seva margamulo praveshinchali.
0: With the body, with the purpose of removing all ego in us completely, we should enter the path of service.
1: Idi motta modati tapassu.
0: This is the first kind of tapas.
1: Tapassanaga neevu aneka vidhamaina shramalaku urikanakkaraledu.
0: Tapas does not mean that you should torture yourself in many
1: ways. అన్నాను నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: You do not have to give up your food.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: Don't have to go to the forest.
1: తోటి మానవుల యందు మనము సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
1: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kuda nu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్.
1: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosapuchadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo em matram kodano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
0: వైల్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ ప్రిటెండింగ్ టు డూ సమ్ సర్వీస్ అండ్ వాంట్ టు డిసీవ్ యువర్ మాస్టర్, దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ క్రికెట్ పాత్.
1: సంకుచిత భావము, సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఏం హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
1: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
0: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవస్ విల్ గో టు కేశవ.
1: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to the body.
1: అహింస ఐదవది.
0: The fifth one is ahimsa.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: Kanuka ee sahanam aneetundi daarini manam ye naadu abhirudhi ganchukundumo adi sariyinaatundi ahimsa.
0: The day when we can promote this patience in us to be able to withstand other
1: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
0: The practice by which we can control our sensory organs, that will become
1: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani కఠినమైన చర్యలు కాని కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది.
0: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ.
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమంతమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ విచ్
1: బ్రూజాత్. ప్రియం బ్రూజాత్.
0: స్పీక్ ది ట్రూత్. స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. నప్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్లెజెంట్ ట్రూత్ డు నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
1: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ and with no force and with love the truth must be one which will be given pleasure.
1: Vak tapasu annaru.
0: This has been described as the tapas of the world.
1: Mana nitya jeevitamulo mana uchcharincheetundi prati padamulu kudanu tapasu kindane parinaminchipovali.
0: In our daily life all the words that we utter should take the form of a tapas described as now.
1: Mana vakunu ee naadu aneka vidhamulainatundi pedamargamulo praveshapettunnam.
0: The words we utter today are being put along several wrong paths.
1: Mana yokka doshamulanu mana kappi puchukune nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni viniyoga pettunnam.
0: To cover our own faults we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
1: mana kashtamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyam ga roopandipa chesukuntunnam.
0: To escape from troubles and difficulties we are giving a form of truth for untruth as well.
1: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapasu kinda manamu danini anubhavimpa cheskovali.
0: It does not matter even if we are subjected to pain and loss. We must
1: satyamunaku adarsha purushudu Harishchandrudu.
0: We must use truth for a good purpose. The
1: idea of satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింపు చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
1: ఇల్లాలను తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ట్రూత్.
1: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
0: At the very end he sold himself for that purpose.
1: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutiga kalevaramnu pettukoni sunkamunu chellinchadaniki chetakaneatundi paristhitilo yedustu untundali.
0: At the death of the son the mother wife chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఇస్ గాడ్. తాను ఒక సేవకుడు, తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు. శుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
1: కనుకనే హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: దట్ ఈస్ వై హరిశ్చంద్ర హాస్ గాట్ ది నేమ్ సత్య హరిశ్చంద్ర విచ్ ఇస్ అ పర్మనెంట్ నేమ్.
1: ఎట్టి అవస్థలు ఏందైనా కూడా మనం అసత్యానికి అవకాశం అందించకూడదు.
0: అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ వి గివ్ రూమ్ టు అటర్ అన్ ట్రూత్.
1: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడై రాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. అదే సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: నిప్పు పెట్టారు అందరూ ఇండ్లకొచ్చారు.
0: ది బాడీ వాజ్ సెట్ ఫైర్ టు బిఫోర్ క్రిమేషన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ రిటర్న్డ్ హోమ్.
1: కొంతసేపు అయిన తర్వాత ఎవరు లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం పొంగటం వల్ల.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
1: ఇక్కడ కావిలి కాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నోబడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: Puttaka puramu thalli evaru kumarudu evaru.
0: When one is not born, who is the mother and who is the son?
1: Pendikaka puramu bharta evaru bharya evaru.
0: When the marriage did not take place, who is the husband?
1: Pendi aina tarvatane bharya bharta.
0: It's only after marriage one becomes a husband.
1: Puttina tarvatane thalli koduku.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: బిఫోర్ దట్ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీవన్.
1: అందరూ దైవాంశ సంభూతులు.
0: ఆల్ ఆర్ సింప్లీ రిలేషన్స్.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: ఆల్ దీస్ బై అవర్ ఓన్ క్రియేషన్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ బాడీస్.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి.
0: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
1: మన జ్ఞానమే మన కుమారుడు.
0: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
1: మన శాంతమే మన పుత్రిక.
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తి మన సోదరుడు.
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు.
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ, ప్రేమ పవిత్రమైన విశాలమైన దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
1: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటిటువంటిది ప్రేమ తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్,
1: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
0: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
0: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
1: ఇది పోదు రాదు, ఇది మూడు ఉన్నాయి.
0: దిస్ డస్ నాట్ గో, దిస్ డస్ నాట్ కమ్.
1: ఈ మూడు కూడా మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకటూరి వచ్చినా పోదు, అది జ్ఞానం.
0: వాట్ కమ్స్ వన్స్ విల్ నాట్ గో, దాట్ ఈస్ విజ్డమ్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు, అజ్ఞానం.
0: Once it goes, it won't come back to you again. That is ignorance.
1: Godu radu. Idi Brahma tattvam.
0: The aspect of Brahma neither goes nor
1: idi
0: comes.
1: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
0: This is the aspect of Atma. It is that the
1: kanukane aneka paryayam.
0: This wisdom comes to us once, it will not go back again.
1: Okaturi poyana tirigi radu.
0: If we have lost it once and if it has gone, it won't come back again.
1: Idi podu radu. Idi moodu unnai.
0: This does not go.

0: కనుకనే అనేక పర్యాయములు మనము చదువుతూనే ఉంటుంటాం. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్, యు ఆర్ నాట్ వన్ పర్సన్ అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్, దే ఆర్ ది వన్ దట్ యు థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ది వన్ యు రియలీ ఆర్. దీస్ త్రీ
0: అనగా ది వన్ యు థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
1: The one you think you are relates to the body. This is the material body.
0: The one others think you are, ఇది నీ యొక్క జీవ తత్వము.
1: The one others think you are, this is the jiva aspect in you.
0: The one you really are, అదే ఆత్మ తత్వం.
1: The one you really are is the aspect.
0: జీవ తత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: ఇంకా దేహ తత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: ఇన్ ది బాడీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో, ఇట్ మే బికమ్ డెకడెంట్.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the pure
0: state. ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తింతుమో ఆనాడే మన నిజ స్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
0: దీనిని జీసస్ కూడాను మొట్టమొదట I am the messenger of God అన్నాడు. అనగా దేహ రీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నారు.
1: ది సేమ్ హెస్ బిన్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐఎమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ఒక్క జీసస్ కాదు మెసెంజర్, మీరందరు కూడా మెసెంజర్స్.
1: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్,
0: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇండియన్స్ గా తయారైపోతున్నారు.
1: But you are all messengers. Unfortunately today, all these messengers are turning into messengers.
0: Indians. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: మొట్టమొదట I అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: ది స్టార్టింగ్ పాయింట్ యూఆర్ ఎన్ ఐ, ఎన్ ఇండివిజువల్ ఐ, లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
0: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
0: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: In this manner, this grows, I plus U, V, and this V grows into a large number of V.
0: E, V plus He, ani mari tarigata dani chechukovali, appudu He ayipothundi, V undadu, I undadu, U undadu.
1: In this manner, we join Him, it will become V plus He, the V will disappear, the I has already disappeared, only He remains.
0: Kanukane, mottamota manamu, I am the messenger of God, ani I nunchi manu start cheyali.
1: The starting point, therefore, is in the first instance to tell yourself that you are the messenger of God.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: కారణమేమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంటాడు.
1: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: రెండవ దీంట్లో లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు తండ్రి యొక్క ఫిగర్ కు తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్ ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్ యూ బికమ్
0: క్రమక్రమేణ పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.

0: the same manner today we should enter a path and as a messenger we should do service.
1: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది డివైన్ పాత్ అంటిల్ యూ ఎండ్ అప్ బై సేయింగ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ యూ బికమ్ వన్ విత్ ది ఆత్మ.
1: వర్క్ వితౌట్ లవ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుకని ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్. But duty without compulsion from outside.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్ ఆఫ్
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒకటి.
0: ఇన్ అవర్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కాంటెక్స్ట్ డ్యూటీ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ త్రీ వేస్. వన్ ఇస్ కర్తవ్యం
1: సంబంధం, మరొకటి
0: ది సెకండ్ వన్ ఈస్ కనెక్షన్ సంబంధం,
1: నిర్బంధం ఇంకొకటి.
0: ది థర్డ్ వన్ ఇస్ కంపల్షన్ ఆర్
1: నిర్బంధం. సంబంధం, కర్తవ్యం, మూడు విధములైనటువంటి పదములతో భారతీయులు తమ జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు.
0: ఇన్ త్రీ డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధములైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ then this worker who is works in the office has got 104 degrees.
1: Anadu leave iskovataniki veelu kaadu.
0: He cannot take leave that day.
1: Edo konni pilsaina tinesi doctor daggara poi injection ne teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: Idi tana yokka control lo ledu.
0: Here this leave is not in his control that day.
1: Ini duty,
0: this is duty.
1: Inka rendo margam em tanaga ee naadu sunday avutundi. Sunday ayinappudu holiday ga undad ankoni taanu mitrulandarni intiki dinner pilchala ante anukunnadu.
0: The second type is today happens to be a sunday. He wanted to enjoy a holiday on sunday and invite several friends to his home.
1: Sariga sudden ga tellavaru lechinappudiki itaniki jwaram vachesestundi annadu 4 degree.
0: Suddenly when he wakes up in the morning on Sunday he gets fever 104 degrees.
1: Tachan my friends ku phone chesadu na dinner cancel chestunnanu naaku health sarledu annadu.
0: Immediately he telephones to all his friends whom he has invited and says my body is not well, my health is not good, I cancel the invitation.
1: Idi sambandham tana control lo undi.
0: This is a connection
1: cheyachu lek cancel chesukovachu.
0: This is a connection, it is in his control. He can go through the duty he has prescribed for himself or he can
1: kaani office duty matram tana control ledu officer aadna prakaram nadchukoni tirala idi duty.
0: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
1: Inka kartavyamu ante emte ade ee naadu manavuniki ati pradhanamaina untundi.
0: The third type kartavya, what is that? That is most important thing to man today.
1: Small example,
0: there is a small example.
1: Oka inti lopala భార్య భర్తలు ఏదో కొన్ని కారణాంతరంగా కలహించుకున్నారు.
0: ఇన్ వన్ హోమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ సమ్ రీజన్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదర్.
1: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
0: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ was weeping, was sorry in the kitchen.
1: Bharya paina kopam prakatistunnadu.
0: He was showing anger in relation to his wife.
1: Tachchaname oka friend drawing room lo praveshinchadu.
0: At that moment a friend enters his drawing room.
1: Friend daggara hello hello. అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ ఈజ్ స్మైలింగ్.
1: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
0: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
1: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
0: హీ టెల్స్ హిస్ ఫ్రెండ్ వెరీ సాఫ్ట్లీ, ఐ విల్ గివ్ యూ కాఫీ, సిట్ డౌన్. గోస్ ఇన్సైడ్ ది కిచెన్ అండ్ ఆర్డర్స్ హిస్ వైఫ్ ప్రిపేర్ సమ్ కాఫీ.
1: భార్య దగ్గర కోపాన్ని ప్రకటిస్తున్నాడు, ఫ్రెండ్ దగ్గర సహనాన్ని ప్రకటిస్తున్నాడు.
0: హీఈస్ ఎగ్జిబిటింగ్ యాంగర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ హిస్ వైఫ్, హీఈస్ ఎగ్జిబిటింగ్ పేషెన్స్ అండ్ ఫర్బేరెన్స్ ఇన్ ది.
1: కారణం ఏమిటి? తన యొక్క సంసారం యొక్క గుట్టు బయటి వానికి తెలియకూడదు, ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ దట్
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
1: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
0: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
1: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
0: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్, హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
1: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
0: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ, బట్ దేర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్.
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
0: Today, the duty of our sevakas is not that of the government, it is that of God. It's God's
1: duty. తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office, there may be several masters.
1: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే holy ghost ఏర్పడిపోతుంది.
0: So, when you are able to think I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులు మనం పాల్గొనాలి.
0: సో టుడే అవర్ వెరీ ఫస్ట్ థాట్ షుడ్ రిలేట్ టు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ వీ షుడ్ ఎంటర్ సర్వీస్.
1: క్రమక్రమేణా కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ ఆల్సో డెవలప్ ది ఐడియా ఆఫ్ వన్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: Today, the river of our life is flowing very fast.
1: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
0: There is no control, there is no bond for this river.
1: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు, ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today, we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామం విచ్ వీ హావ్.
1: ఏమిటి అష్టాక్షరనామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Renda vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam. Enemy.
0: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
1: Anaga vaka vaipana Saddha, vaka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్ ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏమి చిన్న కార్యం కూడా చేయలేడు.
0: వన్ హూ హెస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కెనాట్ డూ ఈవెన్ అ స్మాల్ టైనీ.
1: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటారు.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: Kinda punade lekapothe paina manamu roof ine vidhanga veyagalamu.
0: When there is no foundation, how can we put a roof on the top?
1: Godane kattakapothe manamu roof ni ee reethiga dharinchagalamu.
0: If we have not built the walls, who is going to bear the roof?
1: Kanukane self confidence foundation.
0: Self confidence is the foundation.
1: Self satisfaction anede goda.
0: Self satisfaction are like the wall.
1: Self sacrifice అదే రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ది రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ది లైఫ్.
1: కనుక ఈ మూడు కూడా భద్రంగా ఉండినప్పుడే ఈ లైఫ్ అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కూడాను మనం సుఖంగా మనం ఆనందంగా సంపూర్ణమైన నిర్భయంతో జీవించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ బిల్ట్ ప్రాపర్లీ ది సెల్ఫ్ రియలైజేషన్ వీ కెన్ హ్యావ్ అండ్ అవర్ లైఫ్ కెన్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్.
1: కనుక మొట్టమొదట మనం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ప్రమోట్ కాన్ఫిడెన్స్.
1: ఈ సేవను చేసే సమయం లోపల మనం అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం అంటున్నాం, కానీ ఎందుకోసం నువ్వు సాయిరాం అంటున్నావు?
0: వైల్ పర్ఫార్మింగ్ దిస్ సేవ ఆర్ గివింగ్ సర్వీస్ టు ఆల్ వి సే సాయిరాం.
1: ఈ సాయిరాం సాయిరాం అనేటువంటి ఈ పదములు కానీ ఈ యాక్షన్ కానీ కేవలం యాంత్రికంగా బయలుదేరకూడదు, యంత్ర రూపంతో ఉండకూడదు.
0: వై డు వి అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం? దీస్ వర్డ్స్ షుడ్ నాట్ కమ్ మెకానికలీ అవుట్ ఆఫ్ యూ.
1: ఎవరికి మనం సాయిరాం అన్నా సాయిరాం పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయిరాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
0: విత్ ది థాట్ దట్ టు హూమ్ సో ఎవర్ యు అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం, దే విల్ గో అండ్ రీచ్ సాయిరాం అండ్ దట్ సాయిరాం ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ ఇండివిజువల్.
1: గనుకనే మన ఉపనిషత్తులు దైకున్ను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
0: దట్ ఈస్ వై అకార్డింగ్ టు ది ఉపనిషత్ to whomsoever we make obeisance ultimately it goes and reaches God. This is what we believe.
1: Yavariki manamu namaskaram chesina e vidhanga bhagavantuniki poi cherutunado ade vidhangane sarva jeeva tiraskaram kesavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manam badinchina adi kuda bhagavantuniki cheripothundi.
0: Just as to whomsoever we make obeisance it goes and reaches God, so also whomsoever you cause harm and hurt, that will also go and reach God.
1: Kanuka manamu evarini kuda ni hinsinchakunda, evarini baadhinchakunda, evani kashta pettukokunda andanni kuda nu saadhyamainta varakunu premato manam chestuntunte idi vaak tapas kinda gaani manas tapas kinda gaani samsiddhinga nerpadutundi.
0: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
1: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు. వాక్ తపస్సు మనం చెయ్యాలి, మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి, దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
0: తపస్సు డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. Tapas should consist of tapas of the mind, of the heart and of the body. This should be done in order that you may give up your ego and your attachments.
1: Kanukane deenini puraskarinchukoniye the proper study of mankind is man annaru.
0: It is in this context that it has been said that the proper study of man is mankind.
1: Mana manasuloni bhavamulu mataloni palukulu kriyaloni aacharanamulu moodu ekamai povali.
0: Our thought from the mind, our word from our mouth and our deeds from our hands.
1: Kani inadu mankind mankind antunnaru kani ee moodu ekam cheyatam ledu.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: Ippudu mankind ani cheppadaniki veelledu, monkey kind ante cheppochu baaga.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: Manamu aa vidhanga pokudu, manamu pavitramainatundi manavudamu narudamu.
0: We should not take that path. We are sacred human beings, we are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
1: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
0: వానర మంకీ హెస్ గా 3 letters, నర మ్యాన్ హెస్ గా 2 letters.
1: ఈ వానర ఈ 3 అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వానర ఇస్ వన్ హూ హెస్ ఎ టెయిల్.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఏ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామప్రీతికి పాత్రలైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పార్ట్. వానర ది మంకీస్ హూ హ్యావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్ యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
1: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
0: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
1: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatu oka sthayi kaadu.
0: Truly when we talk of aadhyatmika spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu aadhyatmika sambandhinchinatundi.
0: Every event which we experience in our daily life is connected closely with spirit.
1: మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఆధ్యాత్మిక వేరు మన డైలీ లైఫ్ నిత్య జీవితం వేరు అని దాన్ని విభాగం చేస్తున్నాం.
0: బికాస్ వీ డూ నాట్ అండర్స్టాండ్ ది రియల్ ట్రూ మీనింగ్ ఆఫ్ లైఫ్ వీఆర్ సెపరేటింగ్ స్పిరిచువాలిటీ ఫ్రమ్ డైలీ లైఫ్.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండూ ఒక్కటే.
0: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
1: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు 2.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ వాట్ ఫర్ డూ యూ వాంట్ టు హ్యావ్ వెల్త్? అర్థ ఫర్ కమ్ ఫర్.
1: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్స్ ఒక డాలర్స్ మాత్రమే కాదు.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: Mana yokka deha balam yokka dharmame dhaname.
0: Our bodily strength is also
1: kanuka dhanam anaga emti deha balamu manobalamu buddhi balamu aadhyatmika balamu sarva balamulu kudanu dhanamula kindane lekka.
0: What is wealth? Bodily strength is wealth. Mental strength is wealth. Spiritual strength is wealth. All these are different types of wealth.
1: Satshilamu dhaname, tadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
0: Good character is wealth. Good conduct is wealth. All these things are wealth. They constitute wealth.
1: Kanukane, aa dhanamunu manamu dharmamu cheyali annadu.
0: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
1: Kanukane, ee dhanam anetuvanti yokka ధర్మమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
1: ఇంకా అర్థ కామము
0: ది అదర్ టూ పురుషార్థస్ అర్థ కామ.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము.
0: We should not desire for worldly things alone. We should desire to get God.
1: ee naadu kudanu laukikamu aadhyatmikamu rendintiki kudanu ekam cheyali.
0: In this way worldly life and spiritual life
1: laukikame untene manam aadhyatmamulo praveshistagalutunnam.
0: It's only because we are in the world we are able to go the path of spirit.
1: Idi vastram kaadu, idi bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Idiki threads kaadu, idi cotton.
0: This is not threads, this is
1: cotton. Mottamota cotton, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
0: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
1: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
0: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
1: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
0: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
1: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
0: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
1: దానికి నో షేప్.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్.
0: That's the clock.
1: The one others think you are, are they thread.
0: The one others think you are, those are the thread.
1: The one you really are, are they cotton.
0: The one you really are, that's Atma.
1: Ah, cotton e lekapothe threads e levu. Threads e lekapothe cloth e ledu. Karaku moodu cheri okkate. Dehatma, jeevatma, paramatma, moodu okkate. Aihika, aamushmika, kaivalya, moodu okkate.
0: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
1: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
0: ఫర్దర్, ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, the organs and the mind, it's the conglomeration of these three which makes you
1: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
0: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
1: Kanuka ee dehamu, indriyamu, ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
0: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
1: kanuka spirituality anaga kevalamu oka bhinnamainaatundi prapanchaniki viruddhamaina margam kaadu.
0: Spirituality does not consist of a separate path unconnected with the living
1: world. Kallavari lechinade modalu ratri varaku manam nidrinchenta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
0: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
1: Kallavari 6 gantalu japamu ratri 8 gantalu japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa. At all times and at every
1: instant, yavanamu, balyamu, kaumaramu, vardhakyam anetundi yokka style kudano avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
1: Kanuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, yemaatram kudano akkaraledu.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani kaalamulaku ye maatram kodano haddu ledu.
0: It is for our convenience that we fix a time, but time has no limitations.
1: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku ye maatram artham ledu.
0: We call this evening, it has no meaning at all.
1: Suryudu bhoomi kindi povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchatam cheta tellavaru anukuntunnamu.
0: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: Nijanga setting rising rendu levu sunku.
0: Truly sun neither rises nor sets.
1: Kevalam manaku kanipinchukunda poyinanta maatramna danni munigi poyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
0: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our thoughts.
1: అదే విధంగానే ఆత్మకు అనేటువంటిది జననము మరణము రెండు లేవు.
0: In the same manner, Atma has neither birth nor death.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాము.
0: When the body is seen by us, we say
1: దేహం శిథిలమైపోతానే మరణం అంటున్నాము.
0: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
0: But Atma has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupula.
0: Embodiments of love.
1: Vishwamantayu oka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbam.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: Idi e Ramacharitam yokka jeevitartham.
0: This is the inner secret in the history of Rama.
1: Jagattunandu sarvatra nindinatvanti yokka divyatvanni gurtinchukovadam atyanta sulabhame.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: Kani prakrutamaina bhavamulu manavuni yandu undinanta varaku kudanu ee divyattamu apraptangane untundadi.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: Kulabhimanamu deshabhimanamu pratrabhimanamu భాక్షాభిమానము భాషాభిమానము ఉండినంత వరకు కూడాను ఇతను ప్రాకృత జీవియే.
0: హీస్ ఎ వరల్డ్లీ మ్యాన్ సో లాంగ్ హీస్ క్యారీడ్ అవే బై రీజనల్ ఫ్యాక్షన్స్ డివిజన్స్ ద రీజనల్ ద లింగ్విస్టిక్ ఫీలింగ్స్.
1: ఇట్టిదే ప్రవృత్తి జీవనము అని.
0: దిస్ ఇస్ అవుట్వర్డ్ పాత్ ఆఫ్ లైఫ్.
1: త్యాగము భావము ప్రేమ నిస్వార్థము ఇత్యాది పవిత్రమైన గుణములు ఉండినంత వరకు ఇది నివృత్తి మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: కనుక ప్రాప్త అప్రాప్తులన్నీ కూడాను ప్రవృత్తి నివృత్తులు ఎందే కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Therefore, this deservedness and undeservedness are present in both these aspects.
1: మంచిలోని చెడ్డనే ప్రాకృతమైనటువంటి నీ ప్రవృత్తి.
0: Therefore, the bad you find in good is outward direction.
1: చెడ్డలోని మంచియే నివృత్తి యొక్క సత్యము.
0: The good in bad is the truth in inward path.
1: ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి.
0: Today we find so many qualities on the rise in humanity.
1: Dina dinamunakunu pravruttiye abhiruddhi manam avutundadi kani nivrutti yokka tattvamu e maatram kudunu manasu endu sokutaledu.
0: Man is always outward, at no point of time is inward.
1: Ramayanamunandu pravrutti yokka tattvani nirmoolam gaavinche nimittamai nivrutti tattvam aneetundi ramulu vanarulato cheri సముద్ర తీరములో ఉన్నారు.
0: రామ రీచ్డ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద సీ ఇన్ ఆర్డర్ టు కిల్ దిస్ అవుట్వర్డ్ యాటిట్యూడ్ అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ టు డెవలప్ ది ఇన్వర్డ్ విజన్.
1: రావణ రాజ్యమంతా కూడాను ప్రవృత్తి మార్గమునందే ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ రావణ ఈజ్ అవుట్వర్డ్ ఇన్ ఇట్స్
1: ప్రవృత్తి అనగా అజ్ఞానము అహంకారము ఆడంబరము.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chadavulu undinappatikani enta balamu undinappatikani entati sthanamlo undinappatikani ee moodu kudanu manavuni pravrutti nundi tanu nivruttileki ponivadu.
0: In spite of all high knowledge, education, exalted position and physical strength, he will never turn inward.
1: Kanukani samudra teeramunandu రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షోర్ రామ లక్ష్మణ సుగ్రీవ జాంబవాన్ అంగద మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదులు ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan
1: ee vidhamainatunti okka erpaatlayandu muliginatunti ramulu alasinattuga lakshmanu todapaina tala petti pandukunnadu.
0: Rama was pretending as if he is very much tired making all these war arrangements and he was just resting on the lap of Lakshmana.
1: Adi purnima ratri,
0: it is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామా ఇస్ నెవర్ టైర్డ్.
1: ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: రామా వాంటెడ్ టు టెస్ట్ హౌ పీపుల్ వుడ్ గో ఇన్వర్డ్ విత్ రిగార్డ్ టు ద ఫుల్ మూన్ నైట్.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే. నలుడు ప్రవృత్తి లక్షణమే. నీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హి సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ yes there is a spot on the moon.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఇస్ దట్ స్పాట్.
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: He said, as just the moon is the product of nature, you find the mountains and valleys there in the moon.
1: సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: Sun, moon and earth are of the same form.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: They amount to three faces.
1: కనుక ప్రకృతి యందు ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్?
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ, ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్, దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర్రర్, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్ర రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: Like this, Hanuman demonstrated. Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting, Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుడను.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: I am just disgusted with this.
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: My brother Ravana is proceeding along the wrong path.
1: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: He is trying to harm the very God himself.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: I cannot be in the company of wicked brother.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: I don't want any.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్
1: గ్రేస్. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: సీ దట్ ఐ విల్ హ్యావ్ హిస్ పార్డన్, దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్.
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: దిస్ మెసేజ్ ఇస్ కన్వేడ్ టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు నీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఎనిమీ, నౌ హీ వాంట్స్ సరెండర్.
1: కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు.
0: వి కెనాట్ బిలీవ్ హిమ్ ఇన్ ఎనీవే.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
0: హి హస్ కమ్ హియర్ యాజ్ ఎ స్పై టు నో ద సీక్రెట్స్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ హిజ్ ఓన్ అడ్వైస్.
1: అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర,
0: హనుమాన్ గాట్ అప్ అండ్ సెడ్,
1: మీరెవరికి నీ శాస్త్ర పరిచయం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ డైరెక్ట్ అక్వైంటెన్స్.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు అస్ ఎనీవే.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానికి మనం ఈ లంకకు ప్రకరాజ్యం వారు కాదం.
0: If we take that they belong to neighboring kingdom, there is no
1: kingdom near to them. మన యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు.
0: In fact, there is no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
0: there is no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహానని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ణి పిలిచాడు.
0: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: Vibhishana narrated what all that had happened, that Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activity.
1: లక్షణములు కాదు.
0: It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునకే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: It is not in the interest of the kingdom that he should be ruled by his
1: people. రావణుడితో వాదించుండగా రావణుడికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్ర ద్రోహి, సోదర ద్రోహి, రాజ్య ద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and the prosperity of the kingdom. I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
0: What I want is God.
1: Bhagavantudi yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ఏ నాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్స్ ఇన్ సో
1: మెనీ ఇయర్స్. మొదట హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదమును తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittalu kudunu naaku akkaraledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallaruggali.
0: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilchi, విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that, Rama,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐ యామ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రేయర్.
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
0: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామరాజ్యం.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటాను.
0: లెట్ మీ బి ఎ సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాములు అంగీకరించక
0: రామ డిడ్ నాట్ అక్సెప్ట్.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: వార్ డిడ్ బిగిన్.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: బట్ ఈవెన్ బిఫోర్ విభీషణ ఇస్ కరోనేటెడ్
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద they had a watchful eye as no
1: nijamuga vibhishanu yokka hrudayamu tellani battavale untundali nirmalanga untundi.
0: In fact the heart of vibhishana is so
1: nischalamaina bhavanto unnadu.
0: Steady feeling.
1: Nisvarthamainatundi sevalu cheyalani vachadu.
0: He came there to render selfless service.
1: Itta tattvanni endari gamaniste matramu adi bayata padutunda padadu.
0: Unless you examine you don't find them.
1: Kanukane ramulu idanni angikarinchi
0: he accepted what Rama said.
1: నన్ను నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said I consider you as my own.
1: అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this Vibhishana was ecstatic.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరంను చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: రావణ హ్యాస్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ది సీ షోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హ్యాస్ టు బి బిల్డ్.
1: అది కడితే కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: Unless the bridge is built they cannot reach Lanka.
1: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
0: At that time సుగ్రీవ and విభీషణ were consulting each other.
1: అప్పుడు విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
0: Then an ideal is taught there that point.
1: రామచంద్ర
0: రామచంద్ర
1: ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
0: This sea is the making of a member of your own clan Sagara.
1: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటున్నంటే తప్పక ఈ సముద్రం మీకు దారినిస్తాడు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్ యుల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
1: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
0: Therefore everybody said it takes time to construct the bridge and to cross.
1: దర్భచాపను పరుచుకున్నాడు రాములు కూర్చున్నాడు ఏకదీక్షతో.
0: రామ సాట్ ఆన్ ద మ్యాట్ విత్ వన్ డిటర్మినేషన్.
1: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ కాల్స్ సముద్ర డిడ్ నాట్ రెస్పాండ్.
1: కానీ రాములకు ఓపిక తగ్గింది.
0: బట్ రామ వాజ్ ఇంపేషెంట్.
1: ఇంకా అంబును తీశాడు.
0: హి టుక్ ది ఆరో.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
0: లక్ష్మణ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ ఆరో.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know the cause and proceed thereafter.
1: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
0: There manifested సముద్ర God of ocean.
1: రామచంద్ర
0: రామచంద్ర
1: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
0: యు ఆర్ వెరీ గాడ్.
1: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
0: యు నో ఆల్ ద మిస్టరీస్.
1: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
0: Just as all the five elements observe their own rights and qualities, I
1: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
0: Infinite beings, creatures are within me.
1: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
0: I should see that they will not be put to any sort of harm.
1: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
0: The wind has got the capacity.
1: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
0: And this
1: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
0: But when you keep fire in the wind, it will be extinguished.
1: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
0: To light is the quality.
1: ఆర్చటము గాలి యొక్క సహజము.
0: And the wind can extinguish.
1: తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
0: Each one follows its own duty.
1: అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
0: I am also an element among
1: the five. నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
0: I never give up any
1: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
0: I go in the rightful path.
1: కనుక నేను ఈ వక్ర మార్గం నేను అనుసరించను.
0: I don't follow the wrong path.
1: కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు.
0: But one help I can render.
1: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
0: You construct a bridge.
1: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
0: I shall see that it will not break or fall.
1: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
0: He gave another advice.
1: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
0: The son of Vishwakarma, who is an expert engineer, is there now.
1: Vishwakarma శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
0: Vishwakarma is an expert in sculpture.
1: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
0: His son నలుడు is in this assembly.
1: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
0: So you call him.
1: నలుడు పరిగెత్తొచ్చాడు.
0: Nala came running.
1: ఇది సత్యమే.
0: Yes, it is.
1: నేను దీనిని నిర్మించగలను అన్నాడు.
0: I can construct.
1: 100 miles దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
0: 100 miles లాంగ్ బ్రిడ్జ్ ఇస్ టు బి బిల్డ్.
1: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 miles కాదు ఇంకా 1000 miles కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
0: This Nala said, Swami, if I have your grace, I can construct the bridge thousands of miles long.
1: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
0: They decided that it has to be built beginning.
1: ఒక్కొక్క దినం 25 miles అంతా బ్రిడ్జ్ కడుతూ వచ్చారు.
0: Each day they started constructing at a rate of 25.
1: ఈ వానవులంతా పోవటము రాళ్లు తీసుకుని రావటం.
0: All monkeys started bringing stones, boulders.
1: ఈ రాళ్లు వేసేటప్పటికి మునిగిపోతూ వచ్చాయి.
0: They started drowning there.
1: సముద్రుడు అసత్యం ఆడినాడని సముద్రం పైన కోపం వచ్చింది.
0: And they're so angry with the Samudra, the god of sea, for uttering a lie.
1: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి
0: and samudra manifested there.
1: Ramachandra ee prapanchamulo munaganatvanti lokamulo okkati ledu.
0: There's nothing that
1: anni munigipoyetvanti ve
0: all are bound to be drowned.
1: Teledi okkate nee naamamu.
0: Only one thing that floats, that's your sacred
1: name. Sarvamulu kalagarbhamulo kalisipoyetvanti ve
0: everything gets merged in the
1: nedu kaakapaina repatikaina kudunu sarvulu kudu indulo masivu kalipeyetvanti vare.
0: Today or tomorrow everybody is bound to be drowned or sunk.
1: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది, ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
0: ఓన్లీ యువర్ సీక్రెట్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
1: ఒక్కొక్క రాతి పైన రామా రామా రామా రామా అని రాస్తూ అందులో పడవేశారు.
0: దే స్టార్టెడ్ రైటింగ్ రామా అని ఈచ్ బౌల్డర్ అండ్ స్టాపింగ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
1: కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికడో వెళ్తున్నాయి.
0: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దట్ డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: తిరిగి హనుమంతుడు వచ్చి
0: హనుమాన్ కే
1: ఇది సరియైన పద్ధతి కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
1: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పన్నాడు.
0: హనుమాన్ సెడ్ రైట్ ద లెటర్ రా ఆన్ వన్ బోల్డర్, రైట్ ద లెటర్ మా ఆన్ అనదర్ బోల్డర్, డ్రాప్
1: చేసేటప్పటికి రా మా
0: నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
1: ఒక్కొక్క రాతి పైన రామా రామా రామా రామా అని రాస్తూ అందులో పడవేశారు.
0: దే స్టార్టెడ్ రైటింగ్ రామా అని ఈచ్ బోల్డర్ అండ్ స్టాపింగ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
1: కానీ

0: Someone said, write the letter Ra on one boulder. Write the letter Ma on another boulder. Drop it.
1: Rama, Rama. And Ralanta Chertu Chese.
0: Like this, all boulders started joining together.
1: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపండి.
0: దేర్ఫోర్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ విల్ హనుమంతుడు
1: గొప్ప భక్తుడు.
0: నలుడు ఇస్ ఆల్సో
1: ఈ భక్తిలో మూడు రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
1: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
0: An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I.
1: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
0: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ విత్ ఇన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ ఇన్
1: నేను అనేదే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్
1: అంతా నీవే అంతా నీవే.
0: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
1: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
1: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటి అనన్య భక్తి.
0: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిట్
1: రామచంద్ర నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
0: రామచంద్ర ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
1: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
0: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
0: But in true spirit, you and I are one. There's no difference.
1: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: నాలుగు దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
0: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్. వానరులందరూ
1: కూడాను లంకను చేరారు.
0: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
1: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: They were ready to get in.
1: ఈ సమయం లోపల
0: మీన్ టైమ్
1: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
1: విద్యుజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్యుజ్జిహుడు
0: విద్యుజ్జిహుడు
1: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
0: యూ ఆల్ యువర్ యాక్టివిటీస్ నోన్ టు ఎవ్రీబడీ.
1: ఈ మాయ వేషధారి అనేటువంటి వాడు ఈ విద్యుజ్జిహుడు ఒక్కడే ఆ లంకలో.
0: All your deceit is known to everybody. You are the only one.
1: నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
0: It's time that you should exhibit all your power.
1: రాముల వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకుండ్రా.
0: You should behead Rama. Bring his head now.
1: రాముల్ని ముట్టడానికి వీలు కాదు.
0: It's not possible to.
1: కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి.
0: But the head should be like that of actual Rama.
1: అతని అమ్ములన్నీ కూడా రాముల వలె ఉంటుండాలి.
0: Arrows should be of
1: అవన్నీ
0: the same type.
1: తీసుకుని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
0: Bring them all and keep them in front of Sita.
1: సీత ఆ శిరస్సును చూచింది.
0: Sita saw this head.
1: రాముడు కూడా వెళ్ళాడు. చూచితివా ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
0: And Ravana said, you have prayed, have you seen all this?
1: నా మాట ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
0: You never had any faith.
1: నిరంతరం రామ రామ రామ అని నీవు చింతిస్తూ వచ్చావు.
0: You have been thinking
1: ఇప్పుడు రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు.
0: You see the fate of Rama now.
1: నమ్మలేకపోయింది.
0: She couldn't believe.
1: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
0: But she could not bear the suffering sadness.
1: రెండు చేతులు జోడించింది.
0: She with folded hands.
1: రావణ నీవు నాకు ఒక సహాయం చెయ్యాలి.
0: Rama, you should help me.
1: Rama శిరస్సు ఇక్కడ వచ్చింది.
0: Rama's head is here.
1: కానీ దేహం అక్కడ ఉంటుండాలి.
0: Body is there.
1: నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి అదొక ఉపకారమైన చేయండి అన్నాడు.
0: Take my head and join this head to that body. Let both of them be burned.
1: రామును వదలు నేను ఉండలేను.
0: I cannot live apart from Rama.
1: కనుక ఆ బొంద ఈ బొంద రెండింటినీ చేర్చి దహనం చేయించండి.
0: Let the two bodies.
1: నా కడపటి కోరిక అనింది.
0: There's only desire.
1: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదు నుంచి వార్త వచ్చింది.
0: సో సేయింగ్ వైల్ సీత వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఫ్రమ్ అంగద.
1: త్వరగా నీవు రావాలి.
0: యు షుడ్ కమ్ ఇమీడియట్లీ.
1: రావణుడు వెళ్లిపోయాడు.
0: రావణ లెఫ్ట్.
1: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య.
0: సరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ్.
1: ఆమె అక్కడే ఉంటుంది.
0: ఇస్ దేర్
1: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
0: Is there anyone who can kill Rama?
1: Ramulu Sriman Narayana Murthy.
0: Rama is God.
1: Idantha rakshasulu yokka maya.
0: This is all the deceit.
1: Chiyanti vanni Ramulu daggara anekanga untunnayi.
0: There's so many of that sort.
1: Kanaka meeru emi baadha padanakkaledu.
0: Sri
1: Ramachandrudu sukhanga untunnadu. సుక్షేమంగా ఉంటున్నాడు.
0: రామా ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు.
0: ఆల్ దిస్
1: బాధపడకండి.
0: దిస్ హెడ్ ఇస్ ఆర్టిఫిషియల్ డోంట్ వర్.

0: చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దేర్ దిస్ హెడ్
0: రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి. ఒక వికృతమైనటువంటి శక్తులు.
1: డెమన్స్ హ్యావ్ ఆల్ దీస్ పవర్స్ ఇన్ ద రాంగ్ పాత్.
0: ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
1: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
0: ఈ రావణ రెండవ దినము వెళ్లి
1: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్
0: డే. ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
0: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
1: దో సీత రిమైన్డ్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
0: ఇంకా కొన్ని గంటల లోపల రాముడు మరణిస్తున్నాడు.
1: సీత విత్ ఇన్ ఫ్యూ అవర్స్ రామ ఇస్ గోయింగ్ టు
0: నీవు నా రాణివి,
1: యు ఆర్ మై క్వీన్,
0: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ మై స్ట్రెంగ్త్, మై
0: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
1: ఐ హావ్ గాట్ ఆల్ కంఫర్ట్.
0: సర్వజ్ఞుడను నేను,
1: ఐ నో ఆల్,
0: సర్వశక్తిమయుడను నేను,
1: ఐ యామ్ ఆల్ పవర్ఫుల్.
0: కనుక నన్ను అంగీకరించమని చెప్పనని బలవంత పెట్టాడు.
1: సో హీ ఫోర్స్డ్ హర్ టు యాక్సెప్ట్.
0: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
1: సీత పిక్డ్ అప్ ఏ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
0: రావణ,
1: రావణ,
0: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డిపోతతో సమానం.
1: వెన్ కంపేర్ టు ది వెల్త్ ఆఫ్ రామ విత్ దట్ ఆఫ్ యువర్ వెల్త్, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈక్వల్ టు గ్రాస్ బ్లేడ్.
0: రాముడు జ్ఞాన సంపత్తి గలవాడు.
1: రామ హ్యాస్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ వెల్త్.
0: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
1: హి హస్ గాట్ ఆత్మిక్ బ్లిస్.
0: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
1: ఈజ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అమృత స్వరూపుడు.
1: ఈజ్
0: ఆనందమయుడు.
1: వన్ ఆఫ్ బ్లిస్.
0: అట్టి రామునకుడు ఇటు తుచ్చమైనటువంటి గడ్డిపోచకును నీవు పోల్చుకుంటున్నావా?
1: హౌ డు యూ కంపేర్ దట్ విత్ దిస్?
0: ఎంత తుచ్చమైనటువంటి భావం నీది.
1: వాట్ ఎ మీన్ ఫీలింగ్ యు హావ్.
0: రావణ నీవింత పెద్ద రాజువను భావిస్తున్నావు.
1: రావణ ఐ కన్సిడర్ యు
0: నీకు ఎవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
1: ఇన్ దిస్ లంక ఆర్ దర్ నాట్ ఎనీబడి హూ కెన్ గివ్ గుడ్ అడ్వైస్?
0: లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా?
1: దో దేర్ ఆర్ అడ్వైజర్స్ ఆర్ యు నాట్ కన్సీడింగ్?
0: ఎంత దుర్గతి పాలైపోతున్నావు.
1: వై దిస్ ఫేట్ దిస్?
0: ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు.
1: హౌ మీన్ యు ఆర్?
0: ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యం ఉందా?
1: యువర్ ఎ మీన్ ఫెలో, హౌ డు యూ కంపేర్ యువర్సెల్ఫ్ విత్ రామ?
0: వెళ్ళిపోమని చెప్పని చెప్పింది.
1: హి సెడ్ గెట్ అవుట్.
0: ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
1: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
0: రావణ కోపం పడింది.
1: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: సీత ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
1: సీత ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
0: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
1: After 2 months, our cooks will come to the pendulum and cook you.
0: పూజించగలను.
1: And then who can protect you at that time?
0: కనుక ఇదియే కడపటి యొక్క శాసనం అన్నాడు.
1: This final warning.
0: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
1: She didn't accept this.
0: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
1: What is this mean fellows?
0: మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
1: To talk to fools also is a matter.
0: ఇది ఒక పాపమే.
1: Is a sin.
0: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
1: What is the fun of talking with fools?
0: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
1: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
0: తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
0: ఒక్కొక్క దినము ఒక్కొక్క వందల మంది హతమారిపోతున్నారు.
1: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
0: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అంగద ఆల్సో కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ బిహైండ్.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
1: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
0: లంకంతా కూడా భయకంపితమై ఉంటుండాలి.
1: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: వానరులకు ఎవరికీ భయం లేదు.
1: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
0: 3వ దినము
1: థర్డ్ డే
0: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
1: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
0: ఇక్కడ విభీషణుడుండి.
1: హియర్ విభీషణ ఇస్ దేర్.
0: మీరెవరూ భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్.
0: ఇది రాక్షసుల యొక్క మాయాచాలము.
1: దిస్ ఈజ్ ఆల్ ది డిసీట్.
0: కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణము పోలేదు.
1: యూ డిడ్ డై యాక్చువల్లీ.
0: ధైర్యంగా ఉండండి.
1: కానీ
0: వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
1: And he also devised in such a way that they would all get up.
0: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
1: And Ravanasura resorted to all kinds of knacks.
0: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలం తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
1: బై హిస్ నెక్ హి డిడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హెడ్ ఆఫ్ సీత ఇస్ మేడ్ ఆర్టిఫిషియలీ అండ్ హి షోడ్ రామ.
0: భార్య శరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రాముని కూడాను ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: ద వే శరమ టాక్ టు సీత ది సేమ్ వే విభీషణ
0: రామ ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
1: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ సీత.
0: ఖండించేటువంటి వాడు ఎవడు?
1: హూ కెన్ టచ్ హర్ హూ కెన్
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
1: ఇట్ ఇస్ ఎ ఫన్
0: దీన్ని మీరు నమ్మకండి అన్నారు.
1: నెవర్ బిలీవ్ ఇట్.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
1: సో మెనీ మిస్టేక్స్
0: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
1: ఆల్ మిస్టరీస్ ఆఫ్
0: రామన్ను కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
1: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మోమెంట్.
0: రామును కూడా తెలుసును.
1: రామ ఆల్సో నో.
0: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూసేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
1: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్.
0: రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: లక్ష్మణ ఈజ్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
1: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
0: బ్యాటిల్. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూసి రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
0: రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
1: You have taken me as the sixth life principle.
0: Kalakani ee naaduna aaro pranam kuda poyinda.
1: I have lost the sixth life breath.
0: Ani lakshmanu paina padi aneka vidhamuluga vilipilinchinattuga natan chestu vachadu.
1: Rama pretended as if he is crying. He fell on the body of Lakshmana.
0: Vibhishanudu vachi
1: Vibhishana came.
0: Deeniki oka vidhamainatundi mandu kaladu.
1: There's a medicine for this.
0: Idiye sanjeevini aneetundi mandu deeniki palani yokka paratham paina untunnadani hanumantunni pampinchadu.
1: Sanjeev is the correct medicine that would be a correct cure. Where it is, no one knows.
0: కాని పోవటము రావటం లోపల లక్ష్మణుని ముచ్చి ఏమవుతుందో ఏమిటో.
1: వైల్ గోయింగ్ అండ్ రిటర్నింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిట్వీన్ ద లక్ష్మణ.
0: కొండని ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
1: సో హనుమాన్ బ్రాట్ ది హోల్ మౌంటైన్.
0: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
1: యూ జస్ట్ పిక్ అప్ ద రైట్ ట్రీ దేర్.
0: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
1: ద వెరీ జ్యూసీస్ జస్ట్
0: ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకొని నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
1: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్త్.
0: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నాడు డాటర్.
1: అండ్ హియర్ దిస్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది విమ్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా రెండవ మూడవ దినము ఈ లక్ష్మణుడు మూర్చి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
1: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్.
0: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: వార్ వాస్ గోయింగ్ ఆన్.
0: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
1: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు.
1: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ అండ్
0: రాముడు దయాహృదయుడు.
1: రామ ఇస్ కంపాషనేట్
0: ప్రేమ స్వరూపుడు
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
1: బికాస్ రావణ ఇస్ టైర్డ్ రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
0: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు
1: రావణ యు అపియర్ టు బి టైర్డ్.
0: నీవు నీ వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహములకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
1: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్ టేక్ రెస్ట్ కమ్ టుమారో.
0: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
1: విల్ ఎనీబడీ సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరాములది.
1: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
0: తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
1: అండ్ ఈ సెంట్ రావణ
0: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణతో యుద్ధం ప్రారంభం.
1: రావణ టుక్ రెస్ట్ దట్ డే నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
0: కానీ మండోదరి కూడాను అక్కడ రావణుకు అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి
1: మండోదర ఆల్సో గేవ్ వెరీ గుడ్ టీచర్.
0: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
1: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
0: సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు.
1: వన్ ఇస్ గాడ్ అదర్ వన్ ఇస్ ఆదిశేష.
0: వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి?
1: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ టైమ్స్ యు ఆర్ హావింగ్ ఆల్ సచ్ వికెడ్ ఐడియాస్.
0: ఇప్పటికైనా నువ్వు మించిపోలేదు.
1: ఇస్ నాట్
0: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
1: అట్లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
0: వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు.
1: హి డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: ఈ వినాశకాలం వస్తుండాలి.
1: దట్ టైమ్ ఇస్
0: మంచి మాట ఎట్లా వింటారు?
1: యు నాట్ పే హీడ్ టు గుడ్
0: వర్డ్స్. అందువల్లనే చెప్పాను మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు.
1: దో గుడ్
0: మంచి మాటలు ఎవరూ వినరు.
1: గుడ్ వర్డ్స్ విల్ నెవర్ పే హీడ్.
0: ఆనాడే కాదు ఏనాడు కూడా ఇట్టి మంచి మాటలు వినరు.
1: నాట్ ఓన్లీ దెన్ ఆర్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
0: చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
1: వి ఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: దిస్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్
0: ఔట్వర్డ్. ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దట్?
0: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
1: ద ప్రవృత్తి ఇస్ వన్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఆఫ్ ది సెన్సెస్.
0: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
1: వెన్ యూ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యూ టర్న్ ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకు ఈ కామ క్రోధ లోపమోహమత్యములైనటువంటి అరిషట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
1: దేర్ఫోర్ ద వన్ హూ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ బౌండ్ టు బి విక్టిమ్ టు ఆల్ ద ఎనిమీస్
0: ఆఫ్ ఎవరు ఎవరు శత్రువులు ఎవరు యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
1: వి కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ, సో అండ్ సో నో.
0: దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి.
1: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
0: ఈ అసూయ మహా దుర్గుణము,
1: జెలసీ ఇస్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: దీనికి మందే లేదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
0: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
1: ద వన్ ఆఫ్ జెలసీ ఇస్ బౌండ్ టు రూట్.
0: క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహా రాక్షసి.
1: యాంగర్ ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసుకి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
1: వెల్ దిస్ యాంగర్ ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక ఈ రాక్షసులకు అందరికి ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
1: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్.
0: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: At any time, point of time, in any age, bad qualities are there. I do.
0: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: The bad qualities are the products of our food and habit. They change moment to moment.
0: కాని రాక్షస గుణములు అట్ట కాదు.
1: Demonic qualities are not like that.
0: అవి ఇతన్ని వదలనే వదలవు.
1: They will never leave you.
0: ఈ పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు.
1: Under any circumstances they don't change.
0: కనుకనే ఈ కామక్రోధములు అనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: Therefore this desire and anger are the enemies.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
0: ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ ది డిజైర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ యూ సఫర్ బికాస్ ఆఫ్ దిస్ 2
0: ప్లానెట్స్. అవి ఇంకా అనేక రకమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: దే హ్యూ మెనీ ఫార్మ్స్.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవర్ బాడీ. అదేవిధంగానే మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఎంటర్స్ ఇన్ అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జరుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి
1: In order to see that mind will be in the right direction.
0: నివృత్తిమార్గాన్ని అనుసరించాలి.
1: We should follow the inward path.
0: నివృత్తిమార్గం అనగా ఏమిటి?
1: What do you mean by నివృత్తి?
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: Do all activities to please God.
0: ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను.
1: You may do anything. It should be done so as to please God.
0: ఈ విధమైన సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిజార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
1: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్టర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
1: నలా కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్,
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైచస్ ఆర్ అన్రైచస్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
0: కనుకని అవేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదం కూడా బోధించి సత్యం వద ధర్మం చెర.
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ దాట్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుండగా,
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are the sufferers actually?
0: Aithe,
1: however,
0: idi veeri dosham kaadu.
1: It's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adani parisaramulu varandarki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananamuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the tree.
0: Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all of
0: them. Idi paramlistunde ani maavudu chettunu vadaladu. Idi chele paramlistunde ani vepa chettunu kalchadu.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: Kalukune adavilo puttinatti malli teege అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
1: దేర్ ఫోర్ ద క్రీపర్ ద జాస్మిన్
0: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
1: ఫైర్ దేర్ విల్ బర్న్ ఆల్ ద
0: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
1: సో ద సొసైటీ
0: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
1: దేర్ వర్చువస్ పీపుల్ ఎవ్రీబడి వుడ్ బి వర్చువస్.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్
0: ఆ ఊదటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: వీ నీడ్ ఎ పర్సన్ ఆఫ్ ది ఇన్సెన్సిటిక్ టైప్
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మ అనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: వన్స్ యూ కంట్రోల్ సెల్ఫిష్నెస్ ద స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యం.
1: అండ్ దేర్ ఫోర్ లంకా ఇస్ బ్యాడ్.
0: అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: ఆల్ హ్యావ్ డెమోనిక్ క్వాలిటీస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: తప్పినది కాదు.
1: సో ఇట్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
0: అందులో కూడా మంచివారు లేక పోలేదు.
1: దేర్ ఆర్ గుడ్ నో డౌట్.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there is war between Ravana and Rama, some women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్షణుడు ఆయుధం విదిలేసినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది. చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started
0: running. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: Lakshmana said, brother,
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: He had no compassion towards the child.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
1: బట్ ఆల్ నోయింగ్ రామా నో
0: లక్ష్మణ, నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణ, యువర్ మిస్టేకెన్.
0: చూడు, ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: హస్ గాట్ స్పిరిచువల్.
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హీ సెంట్ అండ్ సమన్డ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హీ ఆస్క్డ్,
0: అమ్మా, నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హీ ఆస్క్డ్, ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness. Why?
0: Bidda bhavam naaku ledu.
1: I don't have any attachment to the child.
0: Sri Ramachandra Sriman Narayana Murthy.
1: Rama is very God.
0: అతను ఈ రగ్గనంతా నాశనం చేయడం కోసం వచ్చాడు.
1: He came here to burn the entire
0: కట్ట గడిపిన లంకను నాశనం చేసి లంకని ఏలాలని తాను ఉంటున్నాడు.
1: And he wanted to rule this Lanka.
0: లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్యం షుడ్.
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్.
0: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు.
1: ఎన్ రామ
0: చూచావా లక్ష్మణ.
1: లక్ష్మణ, ఐ హావ్
0: సీన్. ఎవరెవరు హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాదో అందరూ రాక్షసులే కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డెమన్స్.
0: దాంతో కూడా సాత్వికులు ఉంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో పైయస్ పీపుల్.
0: ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: కొరకు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
1: సచ్ నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మనే వారిని రక్షిస్తుంది.
1: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్.
0: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునకు అంగదునకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
1: రామా స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
2: రావణ వాజ్ ఆస్క్డ్ టు గో హోమ్.
0: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
2: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
0: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
2: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాజ్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
0: తెల్లవారింది
2: నెక్స్ట్ మార్నింగ్
0: రాక్షస ఇది శబ్దములు భోగిందాయి.
2: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
0: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహా ఘోరంగా భ్రోగినాయి.
2: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్.
0: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
2: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
0: ఇలాంటి సమయం లోపల
2: ఇన్ ది మీన్ టైమ్
0: రావణు యొక్క రెండో కుమారుడు
2: సెకండ్ సన్
0: ఇందులో ప్రవేశించి
2: హి కేమ్ దేర్.
0: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
2: హి స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
2: హి మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
0: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు, దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు.
2: బట్ విభీషణ దేర్ సేడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
0: చెప్పాడు
2: కౌంటర్ యాక్షన్
0: లక్ష్మణ.
2: లక్ష్మణ
0: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
2: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్.
0: సలహాలు చెప్పారు.
2: దే గేవ్ అడ్వైస్.
0: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
2: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
0: విభీషణుడు చాలా గొప్పవాడు.
2: విభీషణ ఇస్ నోబల్.
0: ఈనాడు లోకములో
2: టుడే ఇన్ ద వరల్డ్
0: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
2: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
0: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
2: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
0: ఎట్లా గొప్పవాడు?
2: హౌ డు యూ సే దాట్?
0: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
2: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
0: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
2: He knows that Pandava.
0: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
2: Bhishma did not give any advice to Kauravas. No,
0: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
2: In fact, Bhishma stood as the chief captain for Kaurava.
0: కానీ విభీషణుడు అట్లా కాదు.
2: But Vibhishna is not like
0: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
2: Vibhishna has condemned what he is doing.
0: దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.
2: He started contradicting, opposing.
0: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
2: He pursued that Sita should be handed over to Rama.
0: కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
2: He left his brother and put the feet of Rama.
0: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
2: Is not Vibhishna great?
0: దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
2: He started pointing out the mistake.
0: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
2: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
0: కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము.
2: Rama is very important, my very life.
0: అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు.
2: Full faith in the truth.
0: కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను, అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
2: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్, మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
0: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
2: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
0: కారణకులు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
2: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
0: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది.
2: ద కాజ్ ఈజ్ వన్, ఎఫెక్ట్ ఈజ్ డిఫరెంట్.
0: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే. దీనికి మూల కారణం
2: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
0: ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం.
2: బట్ ది హేట్రెడ్ డిజైర్ ఇస్
0: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
2: వెన్ ది డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ వన్ విల్ బి
0: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
2: ది డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ వన్ విల్ బి ఈగో.
0: వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
2: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
0: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని ద్వేషములు అణగుదొక్కుని దైవానికి రమణకై పాటు పట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
0: రమణ మమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
2: రామాస్ నేమ్ ఈజ్ ది స్వీట్, ఇట్ ఇస్ అవైలబుల్, డివోటీస్ కమ్ హియర్.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించాలన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయుడను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనములు ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడాను గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కట్ ఎ డైమండ్ యూ షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యూ హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ యు థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: దేర్ ఆర్ ట్రినిటీ, త్రీ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు దిస్ నాలెడ్జ్. జ్ఞానము, జ్ఞేయం, దాత, జ్ఞాత.
0: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద మెంటల్ ట్రాన్సాక్షన్స్.
0: మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం.
1: రియల్ నాలెడ్జ్ కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఎలిమినేట్ ది మైండ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూత్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణాశక్తులు అన్ని కూడాను కేవలము భ్రమలే.
1: ఆల్ ది ఎన్క్వైరీస్ బేస్డ్ అపాన్ ద మైండ్ ఆర్ డెల్యూజన్స్.
0: వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది.
1: ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఇండివిజువల్.
0: మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: What man sees, man hears, man experiences and man practices are all associated with the world, physical world.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: All that mind just gives you is only with reference to the physical body and its nature.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుటకు వీలు కాదు.
1: Man cannot be constant based upon a particular form, a particular nature, and so on.
0: కనుకని మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: That is why mind takes shelter in the body.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: Mind enjoys itself through the eyes, the ears, the nose and the skin and all these five senses.
0: Manasu deham yokka netramula dwara chustundadi.
1: Mind sees through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is
0: manase
1: illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakriti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase prakrutamainatundi bhramti.
1: Mind is the natural, the created delusion.
0: Itti bhramtito kudinatundi manasu dwara satya nityamainatundi yokka బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్. and at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కాని లేక బుద్ధి కుశలత వల్ల కాని మరే విధమైనటువంటి ఆదర్శం వల్ల కాని లభించేటువంటిది కాదు.
1: దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టైన్ త్రూ క్లవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ఇది దీని సహజం.
1: దట్ ఈస్ న్యాచురల్.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: Nimurugappina nippu vale,
1: it is like the fire covered by ashes.
0: Paatikappina janam vale,
1: it is like the moss covering the water.
0: Porakappina kannu vale,
1: it is like cataract covering the eye.
0: Manobhranti kappinatvanti yokka aatmaga undutu chetane ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టైన్ త్రూ బుక్స్,
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్,
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: Tane paramatma,
1: he is
0: tane gnanamu, tane atma,
1: he is God, he is knowledge, he is atma.
0: Aithe ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee gnanamu anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
1: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharana chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: sachitamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: Jagattunandunnatundi samasta padarthamulu kudanu maarpu chendutunnavi,
1: all the objects in the world undergo change,
0: samasta aakaramulu maarpu chendutunnavi,
1: all the forms undergo change,
0: prati padartham kudanu kevalamu anu prabhavame,
1: every object is a conglomeration of atoms.
0: Ee yokka anuvula yokka cherikane padartha swaroopam.
1: An object is formed by coming together of atoms.
0: Kalakramena ee anuvulu kudunu vereipothuntai,
1: over a period of time they disintegrate.
0: Ee anuvulu yokka swabhavamu samyoga viyogamulu yokka tattvame.
1: The nature of atom is coming together and going back.
0: Kaani marpu chendani koorpu kalagani oka divyamainatundi yokka vaani sarvulu endukudunu ఒక్కటి, ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.

0: కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వులు ఎందుకూడను ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు, యవ్వనమునందు, వార్ధక్యమునందు,
1: ఇన్ ది చైల్డ్హుడ్, ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్గోస్ చేంజెస్ బట్ ద డివైన్ వాయిస్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ది ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది ఏ నేను, నేను, నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ, ఐ అండ్ ఐ.
0: అహం, అహం, అహం.
1: దట్ ఈస్ అహం, అహం అండ్
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం, అహం, అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతున్నది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార ఆర్ ఈగో ఈస్ ది వర్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని, దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యం.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ, కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఎ పర్సన్ హూడ్ హావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే a person with a pure heart would be able to experience and realize the power of atma and the knowledge of atma.

0: మనస్సుకు ఈవెన నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిన ఆత్మ గుర్తింపు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ఓన్లీ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ ది మైండ్ యూ కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్.
0: కనుక మనం అనుభవించేటువంటి జ్ఞానములు కాని అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కాని సర్వము కూడాను మనస్సుకు ఇవరుండియే మనం అనుభవిస్తున్నామే కానీ మనస్సుకు ఆవల చేరలేదు.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అలోన్. దే హావ్ నాట్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మైండ్.
0: సముద్రములో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: వన్స్ ఎ రివర్ గెట్స్ మర్జ్డ్ ఇంటు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయిన తన యొక్క రూపనామములు కోల్పోతుంది.
1: వన్స్ ఇట్ మర్జెస్ ఇంటు ద ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: ఇట్ విల్ బి ఓన్లీ వన్ ఓషన్ విచ్ విల్ బి
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్
0: బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మ జ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇఫ్ హి వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్ వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుందా?
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ది కాన్షియస్నెస్.
0: కేవలం దేహం ఉన్నంత మాత్రమే మనకు గోచరిస్తుందని భ్రమించటము ఇది కేవలము మానసిక కల్పమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ది మైండ్ టు థింక్ దట్ వీ కెన్ సీ ది వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్.
0: ఘటము ఉండినా లేకపోయినా,
1: వెదర్ దేర్ ఇస్ దిస్ బాడీ ఆర్ దిస్ బాడీ డజంట్, వెదర్ దేర్ ఇస్ ది పార్ట్ ఆర్ పార్ట్ డజంట్ ఎగ్జిస్ట్.
0: ఈ ఘటమునందు జలము ఉండినా ఉండకపోయినా,
1: whether there is water in the pot or no water in the pot,
0: surya pratibimbam sarvatra untune unnadu.
1: The rays of the sun are everywhere.
0: ghatamu ghatamloni jalamu undinappudu manaku pratyakshanga gocharinchavachune kaani adi lenappudu idi ledu ani cheppudaku veelu kaadu.
1: When there is pot and water in the pot, you may see the reflection of the sun in that, but just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance.
0: Kanuka deham undina manasu undina leka lekapoyina atma akkada unnadi.
1: Whether there is the body or the mind or whether it is not there, still atma exists.
0: Aithe ee naadu neevu anubhavinchetundi anubhootulu deeniki sambandhinchinatundi,
1: what are the experiences which you are undergoing now?
0: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
1: యాజ్ దేర్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ వాటర్ ఇన్ సైడ్ ద బాడీ, యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టోర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: ఓనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు.
1: Suppose you want to believe that as the truth, well, it is really not the truth.
0: ఇది నీ ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు.
1: It is your own reflection, but it is different.
0: సాక్షాత్ ప్రతిబింబము కాదు.
1: But it is not a true reflection.
0: ఎట్లనగా విద్యార్థులకు చక్కగా అర్థమవ్వలేదు.
1: You may ask, how is it? This can be explained to the students thus.
0: జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
1: You see your own face reflected in the water.
0: Kani vidyarthulara meeru chakkaga gurtinchatam ledu. Mee mukhame andu kanipistundadi kani idi kevalam ulta seedaga untundadi. Left eye right eye ga kanipistundadi, right eye left eye ga kanipistundadi.
1: యు థింక్ యువర్ రియల్ రిఫ్లెక్షన్ ఇస్ సీన్ ఇన్ ద వాటర్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. యువర్ రైట్ ఐ ఈస్ సీన్ యాజ్ ద లెఫ్ట్ ఐ ఇన్ యువర్ ఇమేజ్ ఇన్ ద వాటర్ అండ్ లెఫ్ట్ ఐ యాజ్ ద రైట్ ఐ. దెర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ రివర్సింగ్ ఆఫ్ ద పాల్.
0: కనుక ఇది సత్యం ఎట్లవుతుంది?
1: వెన్ దిస్ ఈస్ సో, హౌ కెన్ దిస్ బి ట్రూత్?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఓన్ డెల్యూజన్ యూ
0: థింక్ భ్రాంతితో కూడినటువంటిదే.
1: ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
0: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ది డివైన్ ప్రిన్సిపల్, బాడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, మైండ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకు నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: బట్ అంటిల్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, మైండ్.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: బట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా, ప్రవేశపెట్టకుండా మనం పెడ మార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ putting them to the proper use and enjoying all this equipment properly, if you misuse them, put to the wrong use, you get into all sorts of troubles, problems.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: మీరు రైల్లో ప్రయాణమై పోతున్నారు.
1: You are traveling in a train.
0: ప్రయాణమై పోతున్నది ఎవరు? మీరే.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: బట్ వెన్ యూ లుక్ అక్రాస్ ద విండో ఆఫ్ ది ట్రీన్ యూ సీ యాజ్ ఇఫ్ ది మౌంటైన్ ది ట్రీస్ ఆర్ రన్నింగ్.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకోలేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ ది చేంజెస్ ఇన్ యువర్ ఓన్ మైండ్, బట్ యూ థింక్ దట్ ది నేచర్ ఈస్ చేంజింగ్, క్రియేషన్ ఈస్ చేంజింగ్.
0: ఈ విధంగా మనము చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: ఇఫ్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ వెన్ యూ సే ఐ
0: నేను లేని ఇది సృష్టి కలగదు.
1: వితౌట్ దిస్ ఐ దిస్ క్రియేషన్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ.
0: నేను పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది.
1: ఓన్లీ దిస్ ఐ ఈస్ బోర్న్, ద క్రియేషన్ ఈస్ బోర్న్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత మనము అమితంగా కొంత విచారణ చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ అన్ ఇంటెన్సివ్ ఎలాబొరేట్ వే.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: But there is nothing except Atma in this world.
0: Unnadanta ade ainappatikini yenidi edo okati unnadani manam bhramistunnam.
1: Although what exists is only Atma alone, we get deluded to think that something else is existing other than Atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadanu manam progu chesukunnappatikini ee Atma anugrahame lekapothe సర్వము వ్యర్థమైపోతాయి.
1: వాట్ ఎవర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ యు మే హ్యావ్, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ యూ అక్యుములేట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడికి కూడా ఏదో ఒకటి ఫ్రీ విల్ అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పము చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వి థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారము.
1: దిస్ ఈస్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వి అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అకర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవంతుడు.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అట్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ యూ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపడికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ హేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలం.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర, మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: If you base all your efforts on the physical, on the mental, on the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken.
0: Manaku Atma Jnanam Labhyam Kavalanukunnappudu,
1: if you want to attain the knowledge of Atma,
0: divyamainatundi ekatvanni manamu abhivruddhi parchukovali.
1: We should develop the sense of divine unity.
0: ee naadu atti ekatvamunu kolipovatam chetane vinnattam abhruddhi poi desham adhikamai pothundadi.
1: As we have lost that kind of sense of unity, the differences and the diversities are growing, hatred and quarrels are also
0: jnanamunaku vinnattam kaani leka vibhagam kaani cheyataku veelu kaadu.
1: It is not possible to divide knowledge.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: We are ourselves the divine knowledge.
0: మనలో ఉన్నదని కానీ మనం సంపాదించేటువంటిదని కానీ మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: We should not think that divine knowledge is within us or we can acquire it.
0: మనమే అనంతము.
1: We are divine knowledge. We are
0: maname satyamu.
1: We are truth.
0: Maname brahma.
1: We are brahma.
0: Deenini puraskarinchukoni satyam gnanam anantam brahma annaru.
1: It is in this context it was said, truth, knowledge and infinity is brahma. Satyam gnanam.
0: Ee jagannatakamunaku manamu dharinchinatundi veshamulanu aadharam chesukoni aa veshamulaku taginatundi charitranu manamu prakatanam chestunnam.
1: We are playing a role allotted to us in this play of the world appropriate to our own station.
0: Kani ee natakamunaku ee yokka action ee yokka dialogue lu saripovachunemo kani nitya satyamainatundi yokka nee jeevitamunaku ivi ee maatram kodanu samanvayam kaavu.
1: This action, this dialogue may be appropriate to the role in this play. But if you really want to attain the truth and the permanent Atma, this cannot help you.
0: Pradhana meeru chuchi unnaru.
1: Morning you have seen.
0: Madhyalo conscience anetunte oka circle undi.
1: In the middle there was a circle representing conscience.
0: Kinda subconscious ane oka circle untundadi.
1: Below that there is a circle representing subconscious.
0: Paina super conscious anetundi untundadi.
1: On the top of this conscience there was another circle, super conscious.
0: Aithe prati manavuni endu kodanu ee drushyakalpitamaina jagat antai kodanu tamayendu subconscious roopamlo untundadi.
1: In every human being the entire created world exists in the form of subconscious.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్ల కంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: Sometime or the other you might have gone to a center like Badrinath, Kedarnath or Delhi, Bombay or Madras and seen them.
0: Kani ee drishyam anta ekkada undadi?
1: Where are those scenes exist now?
0: Nee okka toori aa Delhi poi ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్ దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రెసెంట్ యు హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రెజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రెజెంట్ ప్రెజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్. ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ప్రెజెంట్ దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రెజెంట్, దిస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానంలోనే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రెజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్నీ ప్రెజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగంగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్నెన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి. వీడియోలు వచ్చినాయి. రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: వి షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూస్ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్.
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: వి షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఇస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏదీ లేదు.
1: దేర్ఫోర్ వెన్ ఐ ఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వెన్ ఐ ఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మానవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani, Pashivuga putti, Pashivuga ne jeevistundi kani, Pashupatiga maradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the Pashupati or the master of this.
0: Daniki Atma Bhavamu anetundi ledu.
1: It does not have the feeling of Atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యునే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. మనకుండినటువంటి యొక్క ధన కనక వస్తువాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: అంతటి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
0: కానీ మానవుడు దాని నిమిత్తమై తగినటువంటి కృషి చేయటం లేదు.
1: Man today is not making efforts for the sake of Atma.
0: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
0: ఏ వెయ్యింట ఒక భాగమో, ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 in crore part if we invest for Atma, we can enjoy.

0: భువి నందనందన పదత్వం ద్వారా విందే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనం ఎంత కాలమును వినియోగిస్తున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యు ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీస్ అండ్ నేమ్ అండ్
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరచుకుంటున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యు మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్.
0: ఆ కాలములో క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన, దెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్ దెమ్సెల్వ్స్ విల్ ఓపెన్ అండ్ వెల్కమ్ అస్.
0: కనుక మనము ఈ ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలనంటే దీనికి ఒక్కటే ఆధారం, అదే భక్తి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఆత్మ, ద వన్ థింగ్ దట్ యు షుడ్ హావ్.
0: భక్తి అనగా కేవలము జపములు చేయటము, ధ్యానములు చేయటము, పూజలు చేయటము, యాత్రలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు, గుర్తులు.
1: ఇఫ్ యు హ్యావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. దీస్ ఆర్ ఓన్లీ యాక్షన్స్ విచ్ సింబలైజ్ డివోషన్ బట్ నాట్ డివోషన్ బై ఇట్ సెల్ఫ్.
0: స్వస్వరూప సంధానంపై మనసును తిష్ట వేయించటమే నిజమైన భక్తి.
1: ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్ ఈజ్ ది రియల్ డివోషన్.
0: ఇదే నిజమైనటువంటి ఆత్మదిష్ట.
1: దాట్ ఈస్ ద రియల్ ఆత్మిక్.
0: కనుక జ్ఞానమన్నా భక్తి అన్నా వేరు కాదు. భక్తే జ్ఞానము, జ్ఞానమే భక్తి.
1: దేర్ ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాన అండ్ భక్తి, నాలెడ్జ్ అండ్ డివోషన్.
0: రెండు కూడాను ఒకదాని యొక్క సంబంధమైనటువంటి యొక్క అవినాభావ సంబంధమే, అన్యోన్యాశ్రయమే.
1: దేర్ ఇస్ ఎ క్లోజ్ మ్యూచువల్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ రెండింటిని కట్టివేసేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము అదే ప్రేమ. ఈ ప్రేమ సూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ థ్రెడ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ బైండ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ గెట్ యూ టు.
0: అనగా ప్రేమ ప్రత్యేకము కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దెన్ లవ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ ఈజ్ మొమెంట్.
0: వాంఛనతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద డిజైర్స్ ఆల్సో ఈజ్ మొమెంటరీ.
0: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్, దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: Therefore, love is God, live in love. You should live in love alone.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ, భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: There may be so many worldly problems which we have to face, but all these things are passing clouds.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: Why should we make so much of efforts for the sake of these passing clouds?
0: Satya nityamainatundi yokka atma tattvanni ponde nimittamai manamu taginatundi vicharana cheyali.
1: We have to undertake inquiry in order to attain the atma which is truth and which is permanent.
0: Kanuka tamanu taamu uddharinchukovali.
1: Each one
0: hare atman atmanam annaru.
1: Each one has to save himself.
0: చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము చాదస్త ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు, పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకంలో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరి పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్, వారి చే నేగతిని వచ్చిన.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవాస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకులకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
0: Sraddhamu antam manam.
1: Take the word sraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki paadalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi sraddham ayipoyindi anukuntam.
1: We consider that this sraddha ceremony is sufficient by calling a brahmin, giving him various
0: sraddham anaga saddato koodinatvantidi ani artham.
1: Sraddham refers to the one which is associated with a real interest and shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindamu.
0: Pindam anaga dehame.
1: This word pindamu refers to the body.
0: Shraddhato mana deham anetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
0: Oka nadi kuda untundadi tunga bhadra ani.
1: There is a river called by the name Tungabhadra.
0: ఒక దగ్గర తుంగ, ఒక దగ్గర భద్ర, రెండు పుట్టి చేరటం చేతనే అతనికి తుంగభద్ర అని పేరు వచ్చింది.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi, pavitramu, kalyanamu, sobha అనేటువంటి అర్థాలు ఉంటున్నాయి.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka tunga anaga chala balamaina.
1: Then when you say tunga,
0: goppa,
1: strong,
0: vishalamu,
1: great, wide,
0: ee vidhamainatundi arthalu manam teesukovachchu.
1: These meanings may be given to this word.
0: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఏ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: there is a very great name given, but not justified by the action
0: which is name. Manam pravartinchali.
1: We should conduct ourselves in tune with our own name.
0: త్యాగరాజు అని పేరు వచ్చింది.
1: నేమ్ ఇస్ త్యాగరాజ.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: ద త్యాగరాజ హ్యాడ్ ద రియల్ నేచర్ ఆఫ్ సాక్రిఫైస్. హీ హ్యాడ్ జస్టిఫైడ్ దట్ నేమ్.
0: భోజరాజు అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: కింగ్ భోజరాజా హ్యాడ్ ఆల్ ది టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆల్ ద టైప్ ఆఫ్ అదర్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్.
0: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet, permanent for me?
0: Inte kaadu. Tana yokka antarbhavamuni yokka hrudaya pavitratanu kudanu chakkaga vivarinchukunnadu.
1: He also told himself the great meaning of a pure heart.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
0: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గో అవే ఫ్రమ్ మీ రామా.

0: మీ ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభి రామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ ను అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? యు వాంట్ కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గోవే అండ్ యూ వాంట్ గోవే ఫ్రమ్ మీ రామ.
1: నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: ఇఫ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్ ఐ హావ్ టు లీవ్ యువర్ ఫీట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదంనే చేతితో పడతాను అన్నాడు.
0: ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్.
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: దిస్ ఈస్ ద గ్రేట్ సాక్రిఫైసింగ్ ఫీలింగ్ ఆఫ్ త్యాగరాజ హూ హ్యాడ్ దట్ నేమ్.
1: విద్యార్థులారా, మీరు ఈ లౌకిక జగత్తునందు, ఈ సమయమునందు ఈ విధమైనటువంటి అవకాశములు మీరు కల్పించుకొని అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు, ప్రబోధలు మీరు ఈ 10 దినముల నుంచి వింటున్నారు.
0: డియర్ స్టూడెంట్స్, యూ హ్యాడ్ ఎ వెరీ ఫైన్ అండ్ యునిక్ ఆపర్చునిటీ ఆఫ్ కలెక్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ టు పీపుల్ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: దీన్ని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: ఇఫ్ యూ కెన్ శాంక్టిఫై దిస్ దెన్ దట్ ఈస్ ఎనఫ్.
1: మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని లోకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మ తత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మ తత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: భారతీయులకు అనాది కాలము నుండి అన్ని విధములు కూడాను ఆదేశాన్ని అందిస్తున్నది వేదమే.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: ఇది కేవలము ఒక వ్యక్తులచో ఆవిర్భవించినటువంటిది కాదు.
0: Veda has not emanated from an individual.
1: లేక పండితుడితో లిఖించబడినటువంటిది కాదు.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: This is అపౌరుషేయ.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This has emanated directly from the primordial sound.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: In each word, there are 33 crore aspects.
1: కాని ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి?
0: How are they brought together?
1: ఉన్నది కొన్ని అక్షరములే, విన్నది కూడా.
0: There are only a few letters in a sense.
1: ఇది అష్టాక్షరములే.
0: There are only 8 letters.
1: దీనిని అనేకంగా కూడాను అవి ఆవరిస్తూ పోయాయి.
0: దే హావ్ బీన్ చేంజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్
1: ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్.
1: కానీ 26 అక్షరాల్లోపల్లే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 26 లెటర్స్ అలోన్ సచ్ వాల్యూమ్.
1: ఈ అక్షరాన్ని వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: లీవింగ్ దీస్ 26 ఆల్ఫాబెట్ యూ కెనాట్ యూజ్ ఎనీ అదర్ లెటర్ అట్ ఆల్.
1: 4 వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే 400 రాగాలంతా పాడవచ్చు.
0: దేర్ మే బి ఓన్లీ 4 థ్రెడ్స్ బట్ 400 రాగాస్ కెన్ బి సంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ 4 థ్రెడ్స్.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాటా తాపా యేస అని 8 అక్షరాలు విన్నాడు.
0: దేర్ ఆర్ దీస్ 8 లెటర్స్ ఆ చాటా తాపా యేస
1: ఆ కాటా తాపా యేస
0: ఆ కాచాటా తాపా.
1: ఈ విధంగా 8 అక్షరాలతో పల్లె ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: దీనికి వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి యొక్క సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదము యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds.
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk.
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower.
0: ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice.
0: కట్టెలయందు అగ్ని నిమిలి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside.
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిని అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జీవితం అంటే ఏమిటి?
1: What is meant by human life?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని లక్ష్యం ఏమిటి?
1: What is its aim?
0: దీని యొక్క విశిష్టత ఏమిటి?
1: What is its significance?
0: అనేటువంటి విషయాన్ని ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.

0: కాదు కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is a feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణము.
1: And it is a feeling which is the prime cause.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: if you want to write a small letter,
0: ఏమి రాయాలి?
1: What is to be written?
0: ఎవరికి రాయాలి?
1: To whom?
0: ఎట్ల రాయాలి?
1: How?
0: ఏ విషయం రాయాలి?
1: What is to be written?
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతం.
1: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think, so you become. You assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: కాని ఆ రామనామమును స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yendu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramuni yokka tejasu aavirbhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైని థాట్ హు థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు,
1: ఎట్ వన్ టైమ్ వెన్ డార్విన్ వాజ్ ద స్టూడెంట్,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడా ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడా హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: గ్రాడ్యువల్లీ ఇట్ సో హ్యాపెన్డ్ డార్విన్ అండ్ హెన్స్లో లుక్డ్ అలైక్.
0: కనుక దేనిని మనము స్మరిస్తుమో, దేనిని మనము చింతిస్తుమో, దేనిని మనం ఆలోచిస్తుమో, దేనిని మనం విచారిస్తుమో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: యాజ్ యు థింక్ యు బికమ్, యాజ్ యు డూ యు బికమ్, యాజ్ యు యాక్ట్ యు బికమ్.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore in Vedantic parlance it is clearly said, O man, You are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily you are the spark of the divinity.
0: కనుక నీవు నా అంశమైనప్పుడు నా భావముల నీకును నీలో ఆవిర్భవించాలి.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: ఇట్టి సత్యమును గుర్తించినటువంటి అనేక మంది సాధువులు కూడాను మేము బాధలకు గురి అవుతున్నాము, మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are not part of the divine.
0: కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు?
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are
0: మానవుడు కూడాను మమైవాంసో అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: This is anyway not a divine
0: thing. ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Every human being should recognize and conduct himself in full knowledge of the divinity.
0: అయితే ఈ దైవాంశమును గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: He is only a true human if he knows the latent divinity.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine bliss.
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
0: కేవలం ఆ సమయమును పురస్కరించుకొని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: కృష్ణా నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: కృష్ణ I think of you always.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను, మిత్రులను, సర్వలను కూడా కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెనుక తిరిగి ఇంటికి పోదాం పంపండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున
1: స్మరణ
0: చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యు షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యు థింక్ అగైన్ అండ్ అగైన్ అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్.
0: అర్జున నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీవు స్మరిస్తున్నావు, కానీ ఇది సరి అయిన స్మరణ కాదు.
1: అర్జున, యూ థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్,
0: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
1: బట్ ఇఫ్ యూ థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ,
0: అందువలనే మామను అనుస్మరణ, అనుస్మరణ,
1: అనుస్మరణ, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
1: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
0: మామను స్మరయుజ్జచ, యుద్ధంలో కూడా నన్ను స్మరించు.
1: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: అది నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా గుర్తించాలి.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు నో ద డివినిటీ విద్ హిమ్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఎ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థముల యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడాను తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హి కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెం.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్వేర్.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్యభావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెం.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by tarakam?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
0: వరక కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రి అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ దట్ దే ఆల్ బిలాంగ్ టు
0: మీ. తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్స్.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుండాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: బట్ నన్ బిలాంగ్స్ టు
0: దైవం యొక్క ఇదే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ ఓన్లీ.
0: ఏది నా సంతతి కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు.
0: ఏది నా వస్తువు కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: దిస్ ఆల్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ మ్యాటర్.
0: అంత గవర్నమెంట్ దాన్ని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he
0: comes to us, we should also leave.
1: I carry on this so long, the responsibility is
0: with me. కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this, my property, my family, my wife, my children, yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి యొక్క మమత్వాన్ని దీన్ని ఎందు ఉంచుకోకూడదు.
1: యు హావ్ టు టేక్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ, బట్ యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యు హావ్ టు మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Yantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatvanti yokka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ, కంటిన్యూస్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడి కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడ నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: Neni parvatane ettutanu deeni krinda andaru kuda taladaachukondi annadu.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: Krishna vakyamul paina viswasinchinatundi varandaru kuda akkadiki vellaru.
1: All those that had full faith in Krishna assembled there.
0: Yetti sandehamu ledu.
1: They had no doubt.
0: Bhagavantudu cheppinade tappaka cheyagaladu.
1: What God says will happen.
0: Deeniki ye maatramu sandeham akkarledani vellaru.
1: They never doubted, they went.
0: Kontha mandi sandehistu vacharu.
1: Some started doubting.
0: బాలుండీతడు
1: ఈజ్ అట్రల్ ఎ బాయ్.
0: కొండ దొడ్డది,
1: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
0: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: ఆల్ దోస్ డౌటెడ్ దేర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసిన నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెనలేదా?
1: డోంట్ యు ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
0: కావాల్సిన పదార్థములు లేవా?
1: ద లాట్ ఆఫ్ ఈటబుల్.
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మాట్?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: దెన్ హి స్టార్ట్
0: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly started my mother.
0: Manu tinangane shishuna.
1: Am I a child to eat the mud like that?
0: Akuntina.
1: Am I hungry?
0: Erina.
1: Am I hungry or am I mad?
0: Nannu balunu madrilu chustunnavu. Nenu balunna? Kaadu kaadu.
1: You consider me as a child? No, I am not a child.
0: Nenem verivanna? Kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu naanoru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫియర్స్.

0: Is it all the dream or own of creation of the creator? Is it
1: ఏమి
0: true?
1: ఇదంతా నాకు కలనా లేక వైష్ణవమాయా లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. Nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity, presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact, you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకని ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava, maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa nalukupaina Krishnudu yokka naamaani natyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణుడిలో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వి కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వి హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికే వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: And there in Vrindavan, while they were playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu leni sthanam ledu.
0: There's no place where there's no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There's no form where there's no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా సురాన్
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ట్రీస్. ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ మైండ్.
1: ప్రతి వృక్షమునందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మనయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: అండ్ ద వన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఒకడు,
0: వన్ ఓన్లీ,
1: మా సర్వము తోచుక వచ్చే.
0: Yes, captivated, he has robbed all
1: our hearts. Oh, mallyalara,
0: oh jasmine flowers.
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే. ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: గోపిక స్వెంట్ అన్ ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హ్యాస్ కృష్ణ హ్యాస్ హిడెన్ బిహైండ్ యూ, కృష్ణ ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమి తెలుసిన?
0: Do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: నిరంతరం కూడాను కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు.
0: In fact, there are none actually there who are not
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, రెమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణు యొక్క లీలలు.
0: The bushes over there, the branches and the flowers and the buds, they are all familiar with Krishna.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లెలారా,
0: గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావమును కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హ్యాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపిక ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి? చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్
1: కృష్ణ,
0: కృష్ణ,
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్. కొల్లల
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యూ విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది? నీ పెడితే వెన్న తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకు ఎంత రుచినా?
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ది నైబర్హుడ్?
1: అది ఏమిటి? గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుని తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వెర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ.
1: అత్తలు మొత్తుకున్న
0: mothers in law may object.
1: Mari battalu kattulu nooruchunna
0: husbands may be ready to fight.
1: Noorettaru,
0: they don't open their mouth.
1: Kopagincharu,
0: they are not angry.
1: Yatakegaru,
0: they don't go anywhere.
1: Beetila boru,
0: they are not afraid.
1: Gopikal pottamulandu chittaruvu bommala reetiga nunde varilo krishnudu.
0: Gopikas don't run away anywhere because Krishna's form is imprinted on the hearts of Gopikas.
1: Kanuka vaari hrudayal lopala print ayipoyindi Krishna yokka swaroopam.
0: Krishna's form is imprinted on the hearts of Gopikas.
1: Kani kanna talli ainatundi Yashoda kudanu naa koduku nenu Krishnudi tallini aneetundi abhimanam kalchukundi.
0: In fact, the physical mother has got this sort of attachment.
1: Ee abhimana mamakaramulu ahankaranga roopondutai.
0: So this attachment and possessiveness lead to
1: ahankarame sarvamunu atapatram chestundi.
0: It's ego that ruins you.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈజ్ ఎ ట్రెచరస్ ఎనిమీ టు మ్యాన్ కైండ్.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు ఈగో.
1: మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There's no living creature without this.
1: Kani manavudu inta lotunuku digatam ledu.
0: But man doesn't go to that depth.
1: Kevalamu bhagyamaina prakrutamaina ee laukikamaina jagattini visheshinchatam chetane manavudu inni rakamaina abhimanamunaku కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైన దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యు విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: He never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, he should have total love.
1: కనుకనే నీ వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this mark.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Then once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి, నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: యూ షుడ్ నెవర్ వర్షిప్ గాడ్ విత్ ఎ డిజైర్.
1: లేక ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: యూ షుడ్ నెవర్ ప్రే ఫర్ ఎ క్యూర్ ఆఫ్ ఎనీ డిజీజ్.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: బికాజ్ డిజీజెస్ ఆర్ సో కామన్.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరే ఉంది.
0: అండ్ ఆల్ డిజీజెస్ ఆర్
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: హోల్ వరల్డ్ ఇస్ ఆఫ్
1: ఈ ప్రపంచంలో ధనం అంతా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మనీ.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి. ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: ఆల్ కంఫర్ట్.
1: మరి నేను ఎందుకు కోరాలి?
0: దెన్ వై షుడ్ ఐ డిజైర్ దెమ్?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: ఐ షుడ్ ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ.
1: నా దగ్గర ఏది లేదు.
0: వాట్ ఇస్ దట్ మిస్సింగ్?
1: నా దగ్గర శాంతి లేదు.
0: ఐ డోంట్ హావ్ పీస్.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: ది పీస్ ఇస్ విత్ గాడ్.
1: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని.
0: ఐ ప్రే టు గాడ్.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: దీన్ని భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందమును ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly.
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంతోని.
0: అంతోని was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: him. మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితుల్లో ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: పరీక్షించే
1: నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావమును కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్డ్.
1: నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: కపివారది దాటున
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోటగట్టున,
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచున,
0: విల్ లక్ష్మీ లవ్ యు,
1: లక్ష్మణుండు కొలచున,
0: విల్ లక్ష్మణ సర్వ్ యు.

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama is so great.
1: Ee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama, it's not possible to estimate your power.
1: Lekapothe Lakshmi devi vachi nee paadalu ottutunda?
0: If there no power, will Lakshmi come and press your feet like
1: that? Sukshamudigala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భరత సర్వ్ యూ? విల్ హీ ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ ఇస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చును?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్లే ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా, నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజు, త్యాగరాజు ప్రేడ్ ఫర్ పార్డన్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసం కూడా వెంట తగులుతూ ఉంటాయి.
0: When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కాని కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కాని ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు ఎందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగానది ఎంత జలమునో ప్రవహింపజేస్తుండాలి.
0: రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యూ క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యూ విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధన వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మియర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్, దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూ.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యూ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హీ డజంట్ కిల్ అండ్ యూ కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హీ స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటుంది.
0: హీ స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్
1: కాలం కూడా నువ్వు వ్యర్థం గావించుకుని కాయాన్ని నిరర్థకం
0: చేసుకుంటున్నాడు.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ లో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్స్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వీ చేంజ్ ద ఇన్నర్.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ దివినిటీ.
1: కనుకనే మనం భజన చేస్తున్నాము.
0: సో వీ డు భజన.
1: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగ తాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వీ గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వీ మే డు భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావం రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసు నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్. ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్, ది అసెంబ్లీ, ది గ్యాదరింగ్ అండ్ అకేషన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకు ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనమేమి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: చూసి
1: ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: అన్నింటి
1: ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయం అందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి నీ ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren land.

0: the enthusiasm. Prema
1: sudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga muradi ganamu seyagadi.
0: As a rivers of love flow continuously, O Krishna, lay on murali.
1: Ma hrudyanni karigimpa chesetundi ganam paadali.
0: We should sing as to make our
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard. We should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta desi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the
1: flute. Gana roopamuganu maachi.
0: And changing into the form of
1: music. Pata paadu maa Krishna.
0: Oh Krishna, sing for us.
1: Nee yokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
1: Mana dehame murali.
0: Our very body is murali.
1: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 bones openings.
1: Aite
0: then
1: ee venumunandu madhyalo ye maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
1: Idi ye maatram ye padartham addu vachina idi suswaranga untundadu.
0: There's no matter inside a flute.
1: Kanuka naa yokka deham aneetundi murali lopala ye vaanchalu aneetundivi addu lekunda దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్
1: కలి, భక్తి ప్రపంచం అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
1: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
1: క్షణ క్షణం కూడా నువ్వు పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్
1: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషుని చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
1: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
1: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్?
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
1: గాలి లేకపోతే నీ వెత్త ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
1: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
1: నీకు కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైజ్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
1: కంటికి కనిపించదు.
0: You don't see him.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు? నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once your pure heart, God will step in.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
1: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
1: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: Do you think a pious man is the one with ochre robes?
1: అతని కాదు సాధువు.
0: No.
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పయస్ క్వాలిటీ ఇస్ పయస్ మ్యాన్. సాధు
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
1: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్న ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఇస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి కట్
1: చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
1: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
1: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
1: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
1: కనుకనే ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవర్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమనే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబాడీమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యూ డు నాట్ నో దాట్.
1: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విదిన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యూ మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై?
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరు గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ.

0: బ్లెస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరూ ప్రశ్నించడం.
0: ఇఫ్ వన్ ఇస్ హ్యాపీ నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉండాలి, ఇదే మన యొక్క సహజము.
0: సో వీ షుడ్ బి హ్యాపీ కంటిన్యూస్లీ, దట్స్ అవర్ నేచురల్ క్వాలిటీ.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యూ
1: ఆర్ బి హ్యాపీ.
0: సో బి హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా గానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవంతం అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go on get feeling sad, do you think you
1: కాబట్టి ఆ భగవంతుని అంశమే నేను.
0: And the spark of God.
1: నాలో ఈ చింత ఉండకూడదు.
0: So that anxiety should not be.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
1: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరైనటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్, రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
1: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్,
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై,
1: అంతా తనదే.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతాని వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్. Because they don't belong to you.
1: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డియన్, యాజ్ అ విట్నెస్.
1: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
1: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
1: యు కమ్. పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్ దెమ్.
1: మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
1: బాధ్యతను ఇచ్చాడు.
0: నీ
1: పని చేసుకోమని చెప్పాడు.
0: యు వాంట్ టు డు యువర్ డ్యూటీ.
1: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
1: ఈ సందేశాన్ని మనం తిరసా వహించి మనం పాటించాలి.
0: వి ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: When once we have that feeling, we can experience the true divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
1: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
1: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
1: ఏ హృదయమును సగితివో ఈశమాకు.
0: Oh God, that heart you have given us.
1: Magidi danine arpintu mahitamurti.
0: We offer the same heart back to you, oh God.
1: Paraga vere midettu nee pada archanakunu.
0: What else can I bring and offer you?
1: Anjalagintu andukovayya neevu.
0: All my namaskar, salutations, kindly receive.
1: Yedichava ade neeku istunnanu.
0: I give you the same thing you have given me.
1: Yen techukunu devi ledu.
0: I have not brought anything.
1: Anta neevichindi.
0: Everything
1: is neevichindi neeke istunnanu.
0: I am just giving you that what you have given me earlier.
1: Ee pavitramaina భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: దట్ సీక్రెట్ థాట్ ఈస్ ద ట్రూ ఆఫరింగ్.
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను అని చెప్పి అనుకోకూడదు.
0: నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్.
1: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: ఐ ఫెడ్ 500 పీపుల్.
1: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: ఐ డిస్ట్రిబ్యూట్ సారీస్.
1: 500 మందికి పంచలు ఇచ్చాను.
0: ఐ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్. ఈ లిస్ట్
1: అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో, కానీ భగవంతునికి చెప్పొద్దు.
0: ఆల్ దిస్ నీడ్ టు బి స్టేటెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
1: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్, ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
1: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్, ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఈజ్ ఇనఫ్.
1: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యూ షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made
1: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all useless.
1: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
1: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment of love.
1: బ్రహ్మైవ భవతి.
0: It's all known as the Brahman.
1: ఏది స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
1: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
1: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
1: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
1: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
1: కనుక ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో, ఏ రూపం నీకు ఇష్టమో, ఆ రూపనామంలో నీ యొక్క జీవితంలో అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్, థింకింగ్
1: ఆఫ్ ద పర్సన్ దట్ యు లైక్. నీవు చేసుకో.
0: డు యువర్ ఆల్
1: నీ పనులు.

0: మాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: ఎనీథింగ్. మామను స్మర యుద్ధచ, యుద్ధం చేస్తూ నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున్ టు
0: థింక్ ఆఫీస్ కు వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
1: గో టు ద ఆఫీస్ అండ్ డు ద
0: ఆఫీస్. ఇది భగవత్ కార్యమే అని భావించుకో.
1: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
1: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యూ బై గాడ్.
0: ఏ పనులు తెచ్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
0: తీసుకుని పోవటం లేదు.
1: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
0: నీకు ఇచ్చింది నీకే.
1: ఐ జస్ట్ గివ్ యూ దట్ వాట్ యు హావ్ గివెన్.
0: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
0: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
1: without that broad mindedness
0: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
1: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
0: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
0: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
1: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ బికమ్ ఎ ట్రూ.
0: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను.
1: ఇఫ్ యూ ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్?
0: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
1: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్, డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
0: కరుణి నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి ఒక ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
0: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
0: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైన భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
1: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
0: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
1: ద వికెట్ సెంటిమెంట్స్, ద వికెట్ ఫీలింగ్స్,
0: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
0: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
1: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
0: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
1: వాట్ ద డోర్స్ దేర్?
0: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
1: వై ద డోర్స్?
0: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
1: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో అండ్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
0: ద్వారములు ఉన్నాయి కానీ బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ దే ఆర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
0: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
1: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
0: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అన్నింటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
1: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
0: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
1: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రైవ్ దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
0: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ గుడ్ థాట్స్.
0: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైన యొక్క కర్మలు.
1: దే ఆర్ ది గుడ్ యాక్టివిటీస్ టు బి అండర్టేకెన్ బై ఆల్ ద సెన్సెస్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మైటీ డివినిటీ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇన్ by anyone of us.
0: జీవితం బ్రతకాలి.
1: Yes, we have to live.
0: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
1: We have to keep our life.
0: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
1: మానవ, the word means the one with faith.
0: ఏ విశ్వాసం కావాలి?
1: What sort of faith?
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
1: You have got a very good safari suit.
0: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
0: తిరిగి వెళ్ళి ఒక చాకల వాడికి వేయాలి.
1: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
0: చాకల వాడికి వేస్తున్నావు.
1: యూ గివ్ ఇట్ టు హిమ్.
0: నిజంగా చాకల వాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకల వాడికి ఇస్తావా?
1: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబీ ఆర్ ద వాష్ రూమ్, యూ నాట్ గివ్ యువర్ డ్రెస్.
0: నీ తల పెరిగింది.
1: ఎస్, ద హెయిర్
0: కత్తిరించుకోవాలని ప్రయత్నించావు.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
0: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
1: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
0: వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
1: యాజ్ హి కట్స్ ద హెయిర్,
0: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
0: ఇంత బంగారం తీసుకుని పోతున్నావు.
1: యూ టేక్ సమ్ గోల్డ్.
0: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పావు.
1: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
0: చేంజ్. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వానికి ఇస్తావా?
1: ఇఫ్ యూ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్?
0: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
1: యూ గో టు ద మార్కెట్ టు బై.
0: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ మార్కెట్ కి పోతావా?
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ దట్ యు రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియలీ వాంట్,
0: అన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
1: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
1: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
0: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
1: యూ బిలీవ్ ద వాషర్మన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
0: ఇది ఏ మానవుని యందు బలహీనత.
1: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
0: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
1: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
0: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
1: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
0: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
0: కనుకనే మొట్టమొదట నిన్ను నీవు నమ్ము.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
0: యువర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in yourself, faith in God. This is the secret of greatness.
0: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
1: That's real greatness.
0: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
1: If you have no faith in yourself, how do you have faith in others?
0: మొట్టమొదట నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
1: First we must have faith in God.
0: మీతో నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't have faith in others.
0: నమ్మవలసింది ఒక్క భగవంతుని మాత్రమే.
1: The only one whom we have to believe in.
0: మందులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
1: Relations would come up to the main door and to the burial ground.
0: బంధమంటే నిన్నపాయని ఆపద్ బంధు భగవన్ నామే మీరా.
1: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్
0: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ
0: అరౌండ్ యూ. ఏదో బంధువులు అనుకుంటాము. కాదు, బంధువులు కాదు, రాబందలు.
1: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఉన్నంత వరకు పెరక తింటారు.
1: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్
0: కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించేది?
1: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
0: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
1: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
0: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
1: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
1: ఎట్ టైమ్స్ వి డు
0: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
0: రామదాసు ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
1: యూనో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
0: పరమ భక్తుడు అతను.
1: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోట్ ఇన్ టెన్.
0: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాములకు నగరకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
1: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
0: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
1: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
0: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
1: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
0: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
1: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
0: నేనంతా రాముల మందిరాన్నే కట్టించాను.
1: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
0: సీతారాముల చెరువులకంతా కూడా నగలు చేయించాను.
1: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
0: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
1: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
0: నో
1: నో.
0: ఇది ఏ మాత్రమూ తప్పు కాదు.
1: ఇస్ నో మిస్టేక్ ఎట్ ఆల్.
0: నీ కోసమే చేశాను రామ.
1: ఫర్ యూ ఓన్లీ రామ.
0: చెప్పాడు.
1: హి సెడ్ సో.
0: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
0: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
1: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
0: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
0: రామచంద్ర.
1: రామచంద్ర,
0: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
1: You are there with all this style and the jewels. Whose property is that?
0: కోపం వచ్చింది. ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
1: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
0: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
1: Immediately రామదాసు felt so sad.
0: అప్పా తిట్టితనని ఆయాసపడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితనయ్యా.
1: Rama, don't be angry because I accused. I could not bear this suffering, therefore I said so.
0: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
1: I could not bear this suffering, therefore I accused.
0: నాకు క్షమించమని కోరాడు.
1: Please pardon me.
0: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
1: We do have emotions.
0: అప్పటికప్పుడు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ passing clouds.
1: They come and go like passing clouds.
0: ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
1: Though we love God intensely, sometimes we hate him also.
0: జయ విజయులు నారాయణని వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
1: జయ విజయ హూ వర్ దేర్ అట్ ద మెయిన్ డోర్ నెవర్
0: వాంటెడ్ టు పార్ట్ ఫ్రమ్ గాడ్. వారు రాక్షసులై పుట్టారు.
1: బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
0: కానీ నారాయణని ప్రార్థించారు.
1: అదే ప్రయత్నం. నారాయణ,
0: నారాయణ, నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
1: నారాయణ, వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
1: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
0: నాయనా, మీరు నిరంతరం కూడా నువ్వు రాత్రింపగలు కూడా నన్ను దూషిస్తూ దూషిస్తూ దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
1: He said, you go on accusing me, you go on criticizing me continuously, then you'll be relieved of this curse.
0: వాడు నిరంతరము దూషిస్తూనే వచ్చారు.
1: They went on criticizing God.
0: దీన్ని ఆ దూషణలకు మీరు పోకండి.
1: But don't go along that direction anyway.
0: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
1: Since they are great devotees, they could proceed that far.
0: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
1: This hatred will never help you.
0: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
1: Because of this continuous yearning and pining for the Lord, they hated him continuously.
0: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: కంస హేటెడ్ కృష్ణ.
0: కట్టగడపటికి ఏమైపోయింది?
1: What happened ultimately?
0: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
1: It's only Krishna who took out his life.
0: ఒక శిశుపాలుడు నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: Criticized Krishna continuously.
0: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించాడు.
1: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
0: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాలపైన పడింది.
1: విత్ దట్ వీలర్ చక్ర విన్ యూస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ కారణం గాడ్ కృష్ణ.
0: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
1: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ. Throughout,
0: ఆ రక్తం కృష్ణుడి పాదాలకే అర్పితమైపోయింది.
1: That blood fell at the feet of
0: Krishna. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
1: Whatever may be the way, we should
0: think of the glory of God. దూషణ మాత్రం మంచిది కాదు.
1: It's not proper to criticize.
0: ప్రేమతో పూజించండి.
1: Out of love, with
0: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
1: Thinking of God with all hatred 100 times is not useful. Think of God with love once.
0: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
1: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద
0: సంక్తి ఏ రీతిగా తెలుసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికే వస్తూ ఉంటాయి.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
0: చూడండి, పూలు సూది దారం ఉంది.
1: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
0: కానీ పుష్పమాల తానగున
1: can that be a garland?
0: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
0: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
1: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: కానీ సొమ్ములు నిర్మాణమగున
1: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
0: చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి గోల్డ్ స్మిత్.
0: ప్రణతి నూనె వత్తి గలదు దీపపు వెలుగు కలుగున.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
0: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి వన్.
0: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
0: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారిత అనగున.
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
1: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకు అవతారం వచ్చింది అంటే
1: వై ఇన్కార్నేట్?
0: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
1: ఇట్స్ నాట్ ద పర్పస్ లెస్.
0: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
0: జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
1: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
0: ఈ మానవత్వాన్ని స్వార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
1: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
0: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
1: ది సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెన్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
0: పశువులు ఎట్లా ఉంటాయో తెలుసునా?
1: యు నో హౌ కౌస్ ఆర్.
0: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
1: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
0: బాగా త్వరగా తిని తినేసేస్తాయి.
1: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
0: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
1: కౌస్ హస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ద ఫుడ్ పార్ట్.
0: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
1: So on these sacred occasions we have to swallow all the good things that are taught.
0: తర్వాత మీ స్వస్థానములు పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
1: By time we go back to our places we should recall, remind ourselves.
0: అది ఈ యొక్క బోధనలంతా.
1: That is the teaching.
0: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
1: You have been listening but never forget what you listen.
0: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
1: The moment you go back recall.
0: ఈ మననం చేసుకొని దానిని ప్రాక్టికల్లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
1: And then practice.
0: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
1: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: విన్నంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్,
0: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
1: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: ఏది చేసినా దైవ కార్యమే.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
0: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
1: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

ప్రేమ దైవం ప్రేమ దైవం జగమెల్ల ప్రేమమయము ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము గొని వచ్చి

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with a thirst for love and Krishna himself.
0: Prema. మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువజాలదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైన ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హు ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కొను మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమ యందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యు కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మల యందు అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హ్యాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ the essence of all religions,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvarpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatunti ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 unte idi aarogyamu kaani 99 cheretappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachunu kaani enta varaku swartham adi mitimeeri pote rogamuga roopandutundi.
1: Similarly there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogamu.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogamu.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogamu.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogamu.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kuda nu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga. భవ డిసీజ్
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తులయందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kaani
1: one may believe that God is the resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu.
1: But this is not a proper faith.
0: Niyendu bhagavantunu chootam goppatanamu kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantuni endu ninnu choodali.
1: You have to see yourself in God.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాప్తమైన జగత్తునందు ఒక పరిమితమైన యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: రాంగ్ మీనింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది వర్డ్ గోపికాస్ అండ్ దస్ there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodikeyinatundi manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu, mana manasu pragna aneetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is pragna.
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలము శరీరమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, సర్వత్రా అంతర్బహిష్ట సర్వవ్యాప్య ప్రజ్ఞాస్వరూప.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్ ద మైండ్ ఇన్ ద చిత్త ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హార్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే ఇట్టి ప్రజ్ఞనే బ్రహ్మ అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ
0: అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని దీని పేరు.
1: దిస్ ఈ ప్రజ్ఞ మీన్స్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్టి ప్రజ్ఞ యందు మన భావములు, మన మనస్సు, సంకల్పములు లీనమైపోవాలి.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti pragna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetunti yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of pragna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం, పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్ష.
0: అంతర్శక్తి, బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము, బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్.
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్ట యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దారిని ప్రత్యక్షముగా ఆవించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబిని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగైన్స్ట్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వమును కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: దో దేర్ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రత్యక్షం గావించుకున్న,
1: ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగేన్స్ ది అదర్ ది ఫైర్
0: ఉన్నటువంటి ప్రేమ, దైవం నందున్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సర్
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when man's heart is rid of selfishness, self-interest, ostentation, ego, God will take
0: త్యాగము చేయక
1: without sacrificing
0: భోగములు పైన మనసు నుంచి,
1: if you were to just
0: విషయరాగములతో ఈదుతూ,
1: if you are full of desires
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: as long as you are living
0: భక్తిగా నటించినప్పటికీ,
1: హౌర్ వచ్ ఆఫ్
0: సంతుడుగా నీవు భావించినప్పటికీ,
1: యు మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియంట్
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కాని దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కాని నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కాని పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: దైవాన్ని కూడాను స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat, a
0: double sofa kadu.
1: This is not a double sofa bed.
0: Leka musical chair kadu.
1: This is not a musical chair.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, హౌ విల్ గాడ్ కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ ఇన్ యువర్ హార్ట్?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ వెకేట్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఫ్రీ, గాడ్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: Aa chair okkariki swantham kaadu.
1: This chair doesn't belong to anyone.
0: Okka turi kurchovachunu, mari okka turi marokaru kurchovachunu.
1: One person is given the seat on the chair once, another person has the chair.
0: Kaabatti swantham ani cheppadaniki adhikaram ledhu.
1: How can you say that it is yours then?
0: Kaani atti adhikaramu,
1: that power, that authority,
0: gopikala maatrame aadarshanga nirupincharu.
1: Only gopikas had that kind of authority.
0: Anaga bhavamulu daiva bhavamuto jeevinchite vacharu.
1: They lived their life and feelings with godly feelings.
0: Prati indriyam kudanu daivarpitamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed every sense only offering it to God.
0: Tama matalu daiva matale.
1: Their talk was full of divine talk.
0: Tama smarana daiva smarane.
1: Their thinking was full of God.
0: Tama sravanamu daiva sravaname.
1: Their hearing was full of God.
0: Tama hastamulu daiva karmale.
1: Whatever they did with hands was for God.
0: Kanaka tama sarveendriyamulu kudanu daivaatmitamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed all their sense organs offering them.
0: Tamadi anetuvanti ekkada kudanu vaari endu kanipinchaledu.
1: They never felt anything as their own.
0: Tam evaru krishnudu maatrame tam vaaru.
1: Who are they? After all, Krishna is theirs.
0: Oka chinna udaharanam.
1: Here is a small example.
0: Vaara bhakti prapattaruku sakkana sachyanga oka aadarshanni andistu vachadu Krishnudu.
1: Krishna offered to show to the world as an example their love.
0: Aneka pariyanu cheppalu.
1: I told you a number of times.
0: Oka roka niramu undinattuga undi Krishnudu tanaku goppa talabharamu ani talanoppiga bhavistu vachadu.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: Omniscient Krishna always showed these leelas, these miracles,
0: సత్యభామ,
1: for all people.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను తెస్తాను అన్నాడు.
1: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసిన్, ఐల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూడిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లె అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్, then I'll be freed from this headache.
0: Parama bhaktulainatundi varu aa gopikalu.
1: Gopikas were great devotees.
0: Aa parama bhaktula paadajudiye naa sirovedam tagginchindi.
1: The dust of the feet of those gopikas who are the great devotees will free me from headache.
0: Naadunaku kontha tana lopana daagi undinatundi ahamkaramu bayata vachindi.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: Swami satatam yoginaha నేను నిరంతరం కూడా కృష్ణయోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఎ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకు మాటల్లో చుప్తూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్ ఇన్ వర్డ్స్.
0: తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ క్లెవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లెవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లెవర్, ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదముల యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ కృష్ణ, ఐ మే నాట్ బి ఎ గ్రేట్ డివోటీ. సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ పర్సన్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ క్లవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: తెలివితేటలు గల వాడికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లవర్నెస్ విల్ హ్యావ్

0: అన్నాడు.
1: హీ ఆస్క్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ, సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ, కెన్ వీ నాట్ గెట్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్.
0: సత్యభామ చెప్పింది, నారద నేను సతి, కృష్ణుడు పతి, సతి పాదధూళి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అన్నింది.
1: సత్యభామ సెట్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్, హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్, ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
0: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
1: ఇఫ్ ఐ దిస్ ఇస్ డన్ ఐ విల్ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
0: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: దేర్ అగైన్
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
0: Satyabhama kodanu aa paadadudiki angikarinchaledu.
1: Satyabhama did not agree for this particular proposal of putting.
0: Rukmini kodanu ide bhavamune pondutu vachindi.
1: Rukmini also had the same feeling.
0: Kaani varevaru ivvaledu.
1: None of them gave the dust.
0: Tana chanamuku kodanu Krishnudu yokka baadha adhikamavutu vachindi.
1: Every second Krishna's pain was increasing.
0: Tappinadi kaaka Naradudu Repallaki vachadu.
1: Narada was compelled to go to Repalle.
0: Naradudu vachina takshame gopikalandaru kuda gumiguraru.
1: The moment Narada came to Repalle, all the gopikas
0: Narada vachinadu. Eppudu ostadu maa Repallaku? Ini vaartalu bodhinchamani chepparu.
1: Please let us know, how is our Krishna? When is he coming to Repalle?
0: Amma, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: He said, I do not know when he is coming to Repalle, but he is having
0: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
1: For this headache, I wanted to take medicine, therefore I have come here.
0: నారద, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందుందా?
1: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
0: Kanuka aa mandu ekkada undo chepte tappaku mem vetikistam annaru.
1: If you can let us know where the medicine is available, we will certainly get it.
0: Amma, mee paadadoodi athari yokka siro baadana nivarana gaavinchetundi mandu annadu.
1: The dust of your feet alone will remove the headache of Krishna, he said.
0: Oka gopika vellindi duppada techindi, andaru తమ పాదాలు దూడినంత తగ్గుతో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపికార్ గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
1: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దేవర్ డివోటీస్ అండ్ దేర్ ది డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ షుడ్ నాట్ బి గివెన్.
0: ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: ఆల్ దట్ దే వాంటెడ్ వాజ్ కృష్ణ షుడ్ బి హ్యాపీ.
0: అంతేకాని ఇది అది వాదోపవాదములు వేయడానికి మాకు అర్హత లేదు.
1: దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవర్ ఆర్గ్యూయింగ్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇన్ సచ్ మ్యాటర్స్.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
1: వి హావ్ ఆఫర్డ్ అవర్ లైఫ్ టు కృష్ణ.
0: అతని ఆనందమే మా ఆనందము.
1: అవర్ జో హిస్ జాయ్.
0: ఏకాత్మ భావంతో వారు ఆ పాదధూడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: ది మూమెంట్ దిస్ ది డస్ట్ వాస్ గివన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఆత్మ,
0: కృష్ణ పాదధూడిని తీసుకుని వెళ్లి చూసేటప్పటికీ కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ee swarthamto jeevithanni ankitam gaavichinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu, nisvarthamu, niradambaramu gopakulu yendunnadu kaani meelandu evaru yendunnadu annadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka inaadu lokamulo satti okaru meevu bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
0: Anto into swartham anetundi emidi untunnadi.
1: You can find selfishness in small measure or bigger.

0: స్వార్థము అహంకారము ఉండినంత వరకు కూడా నువ్వు భగవంతుని దృష్టి వారి పైన పడదు.
1: యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హ్యావ్ ది సెల్ఫిష్నెస్ అండ్ ఈగో, గాడ్ విల్ నెవర్.
0: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు,
1: యు విల్ సే హౌ హీ విల్ నాట్ షవర్ హిస్
0: లవ్. మేఘమును అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: Kani prakasham leda undi.
1: Is there no shining of the sun? There it is.
0: Meghamulu addu tagalatam cheta aa prakasham tana paina padalekapothundali.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: Ane vidhamgane daivamu nirantaramu prema swaroopude.
1: Similarly, God is the very embodiment of love.
0: Kani aa premaku ee ahankaramu swarthamu aadambaram anetundi oka dattamaina meghamuluga addum raavatam chetane aa prema tattvanni veeripaina prasarinchalekapothundali.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: Kanuka manavattamulo undinatundi oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattvame pradhanamaina prayanam.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatvanti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుని శక్తి అధికంగా ఉంటున్నది, కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: అస్త్రశస్త్ర విద్యములు యందు కూడా కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: ఇన్ ది యూజ్ ఆఫ్
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు, దుర్మార్గులు, అన్యాయులు, అక్రమలు, అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధనం, దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: Karna took shelter with people who are full of evil, wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
0: నిస్వార్థము, నిరహంకారము, ప్రేమతత్వంతో, సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హు ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, బట్
0: అంతటి వాడు కడపటికేమయ్యే వినుడు భారతీయ వీరసుతుడా.
1: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
0: Inni shaktulu untundi Karnudu em ayipoyadu?
1: With all the powers, what happened to Karna?
0: Daivanni aashrayinchaledu.
1: Karna did not take
0: daivanni devulaku paatrudu kaledu.
1: He never earned the grace of
0: inni shaktulu undi em prayojanam?
1: What is the use of having any power?
0: Kanukane prati Bharata Bhagavata Ramayana itihasa puranamulanni kudanu ilanti pavitramainatvanti neetulanu bodhinchi మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత, భాగవత, రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమోన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
0: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాప్తమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్, దేర్ఫోర్ దిస్ హెస్ గాట్ సచ్
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
1: దేర్ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్.
0: ఎంతో కాలం చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
1: ఎ పర్సన్ హూ హాస్ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ప్రిజన్,
0: కఠిన నేలపైన పబడించినటువంటి యొక్క ఆ వ్యక్తి,
1: పర్సన్ హూ హాస్ స్లెప్ట్ ఆన్ ది
0: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే,
1: యాజ్ సూన్ యాజ్ హి కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్,
0: ఇంటికి వెళ్లి పట్టుపాన్పుల పైన పబడించినాడు.
1: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఎ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్.
0: కానీ పట్టుపాన్పుల పైన పబడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable
0: beds. కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకుల పైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: కఠిన నేలపైనే అతనికి హాయి కనిపించింది.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: అతను లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్యభావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
1: సిమిలర్లీ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్, ఓన్లీ ఫీలింగ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్,
0: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
1: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్ట్రైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్.
0: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
1: హీ వుడ్ నెవర్ సీమ్ టు బి ఎంజాయింగ్ ది పీస్ అండ్ సెరెనిటీ.
0: కారణంగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్
0: యాక్షన్స్. పరిశుద్ధం చేసుకుందువో,
1: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్
0: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ వన్స్ హెడ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ దట్ హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, కెన్ ఇట్ బి ఎంప్టీ ఈజీలీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ ది హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ ది నెక్ట్రైన్ గ్రేస్?
0: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ మిల్క్ ఇన్ టు దిస్ యూ విల్ హావ్ టు త్రో అవుట్ ది వాటర్ విచ్ ఇస్ ఇన్ సైడ్ దాట్.
0: కనుక మన యందుడినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్, వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
0: కనుక మనము గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్
0: కృష్ణతత్వం. అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
1: What is the principle of Krishna? Principle of love is
0: prema anaga emiti.
1: What do you mean by love?
0: Kevalam daiva tattvamto kudinatundi prema avutundi kani praaptamaina tattvamto kudinatundi prema kaadu, idi anuragam avutundi.
1: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
0: Kanuka prema ane perito anuragaanni anubhavistunnaru manavulu.
1: Men are enjoying affection in the name of love.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
1: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
0: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
1: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
0: చూసారా? కనుక మానవత్వం లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, but we are not looking at the purity of the heart of man.
0: Aapu patcha pachulanni chilukale vela palukuna,
1: can the all green birds make sounds like a parrot?
0: Poola pai paaraadu purugulu tummedalaguna,
1: all the worms that move on the flowers, can they be called bees?
0: Pulu charmamu kappinatti gaadinta puriyaguna,
1: a donkey covered with a tiger skin, can it be called a tiger at all?
0: Yenuganta balisi unna pandi yenugavulataya?
1: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
0: Kaadu kaadu kaadu,
1: you cannot call
0: idi paiveshamule kaani,
1: these are all external appearances.
0: Kaavivi,
1: these are all not the correct real forms.
0: Kanuka swasaroopa sandarthanam kavalanukunte పైవేషములు పూర్తి మనం తీసివేయాలి.
1: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
0: ఈనాడు జగత్తంతయకును ఈ విధమైనటువంటి రోగముతోనే నిండి ఉంటుంది.
1: Today's world is full of this kind of disease.
0: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమతత్వాన్ని మనం పొందాలి.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
1: ఓన్లీ వెన్ యూ గివ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో లవ్ కెన్ స్టే ఇన్ యూ.
0: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ కమ్ అట్లీస్ట్ ఎ లిటిల్ క్లోజ్ టు ది లవ్, ది సోర్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: భక్తులారా,
1: యువర్ డివోటీస్,
0: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
1: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
0: గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యు నో.
0: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
1: ఇన్ దిస్ వే ఈవెన్ ఇఫ్ యు స్పెండ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
1: You are all enjoying temporary life.
0: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
1: You are only close to this kind of life.
0: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
1: This can never give you closeness to the permanent Lord.
0: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
1: Whoever aspires and struggles to achieve this can become closer.
0: కృష్ణ తత్వములో అనేక విధమైనటువంటి ఇలాంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి.
1: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
0: Gopikalu tama sarvasvanni kodanu Krishnudiki arpitam gavistu vacharu.
1: Gopikas have offered their entire life to Krishna.
0: Krishna, neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
1: If you become a tree like a creeper, I'll circle round you.
0: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
0: గోపికలంటే ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
1: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
0: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
1: And people who live always for food and with the thoughts of food are sinners.
0: Gopi, veeru papi.
1: One is gopi, the other is papi.
0: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchukunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
1: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
0: Atma bhavanni manu chintistu raavali.
1: Could always think of atma.
0: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
1: Selfishness must be within limits.
0: Okaru mechukoni okaru dushinchani dan ennitini lakshyam chesekunte varu kaadu gopikalu.
1: They never care the praise of some people or the criticism of others.
0: Krishnudu mechukovali kaani veeru meppulu maakenduku.
1: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
0: Needu naavadu ani okkatu anipinchukunte chaalu inka.
1: If Krishna can say that he is mine even once, that is sufficient.
0: Bhagavantudu naavadu nee anukotam valla prayojanam ledu.
1: It is no use your calling God as yours.
0: Bhagavantudu cheppali needu naavadu ani.
1: God has to say that this person is mine.
0: Appude deeniki taginatanti viluva.
1: Then only it has some value.
0: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
1: Arjuna also had ego for a long time.
0: Krishna ma sneehitudu.
1: Krishna is my friend.
0: Krishna ma bhavamardi.
1: Krishna is my brother in law.
0: Krishna ma bandhuvu.
1: Krishna is my relative.
0: Krishna na sarathi.
1: Krishna is my charity.
0: Krishna na mitrudu.
1: Krishna is my friend.
0: Ee rakanga bhavinchukuntu vacharu.
1: He went on thinking on these lines.
0: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharu anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
1: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
0: Anta varaku bhavamardi gaane idru jeevistu vacharu.
1: Till that time they were living the life of relatives.
0: Arjuna maha medhavi.
1: Arjuna was extremely intelligent.
0: Ee medhashakti nanta kodanu upayoginchi krishnudu anek vidhamula vaadopavaadamulu vesadu.
1: Using all his intelligence, he began arguing with Krishna.
0: Inka saruku poyindi taggipoyindi.
1: He exhausted all his intelligence.
0: Appudu inka tana matanu tagginchadu.
1: He reduced his talk.
0: Charanagatudayyadu.
1: He fell at the feet and surrendered.
0: Appude karishye vachanam tava annadu.
1: that I'll do whatever you ask me to do.
0: Krishna ఇకపై నీ మాటను నేను అనుసరిస్తాను.
1: Krishna, I'll follow your word.
0: నీ వచనాన్ని నేను అనుసరిస్తాను.
1: I'll enjoy your word.
0: ఆచరిస్తాను.
1: I'll experience and practice.
0: అనుసరిస్తాను.
1: I'll follow it.
0: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
1: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
0: రిజిస్టర్డ్ జాబ్ జా వేసావు.
1: హీ హాస్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్డ్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
1: ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ దట్ రిజిస్టర్డ్ లెటర్ హ్యాస్ రీచ్డ్ యువర్ ఫ్రెండ్ ఆర్ నాట్, వాట్ షుడ్ యు గెట్?
0: అక్కడ నుంచి నీకు అక్నాలెడ్జ్మెంట్ వాపసు రావాలి.
1: You should get acknowledgement from your friend.
0: ఈ అక్నాలెడ్జ్మెంట్ నీకు రాకుండా ఉండినంత వరకు కూడా నీ జాబ్ నీ మిత్రుడికి ఇంకా చేరలేదు.
1: You have not got acknowledgement, your letter has not reached your friend.
0: అదే విధంగానే నీవు నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు, కానీ ఈ లెటర్ నాకొచ్చి చేరి నా యొక్క అక్నాలెడ్జ్మెంట్ నీకు వచ్చి చేరాలి.
1: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
0: అప్పుడు దీనికి చేరినట్టు గుర్తు.
1: Then only you can say that your letter has
0: reached. భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
1: That means God should say that you are mine.
0: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
1: Until God tells so, you are not God's.
0: ఎప్పుడు నీవు అవుతావు?
1: When you become God,
0: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
1: when you offer your entire thing,
0: aatmabhavanto neevu jeevinchinappude,
1: when you live the life on the principle of
0: sadhyam avutundi,
1: it becomes possible for you.
0: Adi sulabhamainatti margam kaadu.
1: It is not that easy.
0: Kaani daniki taginatundi krushi cheyali.
1: But one has to make effort for this.
0: Nenu samanyamaina manavudu.
1: I am an ordinary man.
0: Nenu intati ghanakaryam nenu sadhinchagalana?
1: Can I achieve this
0: greatness?
1: Don't doubt on these lines.
0: Pattu padte denaina sadhinchavachchu.
1: If there is a firm determination, anything can be achieved.
0: Abhruddhi parchukovali.
1: You should develop that kind of earnestness.
0: Pradhyavan labate jnanam.
1: A person with earnestness can get knowledge and wisdom.
0: Na chetakadu antani vadala pettukuntu uttiri neevu kevalam heerudaipothavu.
1: If you go on telling, well, I cannot
0: do this, nunna kuda neevu nirupayogam gavinchukuntavu.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Kaani manavattulo ee madhyamadhya kontu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Chala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారమునకు అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ ఎవర్
0: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీ కంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: లేక నీ గుణములు చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హూ ఆర్ మచ్ బెటర్ దాన్ యూ. నేను
0: చూసి నువ్వు అహంకార పడుతున్నావు.
1: వై ఆర్ యూ బికమింగ్
0: ఎగోయిస్ట్? రోగం.
1: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగం.
1: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివెన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
1: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.